శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శాఖ సంవత్సరం 1948, భాద్రపద మాసం 12వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, సెప్టెంబర్ నెల 3వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5:58 దాటి 45 సెకండ్లు. శ్రోతలకు శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. సమయం 6 గంటలు. ఇప్పుడు ప్రబోధ గీతం విందాం.

ప్రబోధ గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: ఇంతవరకు భక్తి రంజనీ కార్యక్రమంలో సాయిబాబా భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ ఏ పద్మనాభయ్య.
1: యోన కచ్చిద్ ద్వ్యరిక్షతి రక్షశ్చేన మత్స్యః స్వైష ఏ వైరిరీషీష్ట యుర్జనః. ఎవడు తనలోని హింసాభావముతో ఇతరులను హత్య చేయుచున్నాడో అట్టి దుఃఖకారకుడైన పాపి తన చెడు ఆచరణలతోనే స్వయముగా హతుడొగుతున్నాడు. కాబట్టి నీవెందుకు ఇతరులను బాధించవలెను అని వేదసూక్తి. అనగా ప్రతి వ్యక్తి తన స్వభావములో హింసా ప్రవృత్తిని కలిగినప్పుడు తన నాశనమునకు తానే కారణమగుచున్నాడు. పాండవుల అభివృద్ధికి ఈర్ష్య వహించి వారిని తన మార్గము నుండి తప్పించదలిచిన వారికి హింస తలపెట్టిన దుర్యోధనుడు తానేగాక మొత్తము కౌరవంశ నిర్మూలనకు కారణమయ్యాడు.

0: ప్రతీకారానికి హింసను ప్రోత్సహించడం జ్ఞానం లేని పశు ప్రవృత్తి. ప్రతీకారానికి ఏ విధంగానైనా హింసను ఆయుధంగా వాడరాదు. తనను బాధించిన వారిపై ప్రతీకారం తీర్చుకొనడమే మార్గమనుకున్నప్పుడు ఆ బాధితుడు కూడా మరికొంత బలగాన్ని చేకూర్చుకుని మళ్లీ ప్రతీకారానికి పాల్పడవచ్చును. ఈ విధంగా అగ్నిలో ఆజ్యం పోసినట్టు కక్షలు పెరుగునేగాని శాశ్వత పరిష్కారం చేకూరదు. దీనికి ఎక్కడో మంగళం పాడవలసి ఉంది. అందుకే ప్రతీకారాన్ని ప్రతీకారంతో ఎదిరించే కంటే ప్రేమభావంతో శాశ్వతంగా శాంతిని ఏర్పరచవచ్చు. కాబట్టి ఏ కారణం చేతనైనా ఇతరులను బాధింపరాదు అనున్నది దివ్య సందేశం. మానవుడు జగన్ నిర్మాణంలో పడుగు పేకలవలే ఉంటూ బుద్ధిమంతులు నిర్దేశించిన జ్యోతిర్మయ మార్గమును పోషించి రక్షించవలసి ఉన్నది. ధర్మో రక్షతి రక్షత అని, ధర్మమును నీవు రక్షించిన అది నిన్ను రక్షిస్తుంది. నిరంతరము జ్ఞానమును సంపాదించువారు నిర్దేశించిన కర్మలను ఆచరిస్తూ వారి పవిత్ర ఆశయములను విస్తరింపజేయుము. సమస్త ప్రపంచమును ఆర్యులుగా మార్చుము అని వేదములలో మానవత్వము గూర్చి సందేశము. ఇచ్చట ఆర్య శబ్దము జాతివాచకము కాదు, శ్రేష్ఠుడు అని అర్థము. ఆర్య అను శబ్దమునకు మించిన అందమైన శబ్దము మరొకటి లేదని శ్రీ అరవిందులు వర్ణించినారు. హృదయంలో కారుణ్యము ఇచ్చిన మాటను నిలబెట్టుకునుట, ధర్మమునుసరించి జీవించవలను అను కోరిక మొదలగు మంచి గుణములు కలిగి ఉండుటే మానవత్వము. మానవుడు శ్రేష్ఠుడు కావలను కాని దుష్టుడు కారాదు. సర్పం వలె కుటిలవర్తనుడు, తోడేలు వలె వంచకుడు కారాదు. మన పిల్లలను ఉన్నత విద్యాలయంలో చేర్చినప్పుడు వారు ఏ వకీలో డాక్టరో కావాలని కోరుకుంటాం. కాని యథోహ పురుషో అసత్ అనగా, ఇతరుడు విద్వాంసుడైన సంపూర్ణ పురుషుడు కావలను అనున్నది వేదసూక్తి. మిత్రులే కాక నవైష ద్విషమః అనగా, శత్రువునైనను ద్వేషింపని శీలమును నాకు కలుగజేయుము. మిత్రులే కాక పగవారును కీర్తించునంతటి ఉజ్వలమైన శీల సంపద మనకు ఉండవలను. ఈ వైదిక సందేశమును మనసునందుంచుకుని శ్రీరామచంద్రుడు తన శీలమును గొప్పగా నిర్మించుకున్నాడు. అందువలనే శత్రువులు కూడా ఆయన గుణగణములను ఎంతగానో ప్రశంసించేవారు. ఒక సన్నివేశంలో రావణుడు మారీచుని సమీపించి శ్రీరాముని నిందించుతూ సీతాపహరణ కార్యములో తనకు సహాయపడమని అర్థించాడు. అప్పుడు శ్రీరామచంద్రుడు, కఠోరుడు కాదు, అజ్ఞానీ కాదు, శీలోలుడు అంతకంటే కాదు, అబద్ధమాడడు, కటువచనములు చెవులకు వినిపించడు, అట్టి వాణిని గురించి అనుచితమైన మాటలాడడం తగదు అని మారీచుడు రావణుని ధిక్కరించాడు. మరొక సందర్భంలో స్వయముగా రావణుడు కూడా శ్రీరాముని గుణగణములను ప్రశంసించాడు. ఆధునిక యుగములో ఆంగ్లేయుల తుపాకీ గుండ్లకు ఆహుతి అయి అసూలు బాసిన ఝాన్సీరాణి లక్ష్మీబాయికి మన విరోధి వర్గంలోనున్నందున ఆమెతో యుద్ధం చేయవలసి వచ్చింది. కాని స్త్రీ తిరుగుబాటుదారులలో ఆమె ఏకైక పురుషుడు అని వీరోచిత పోరాటాన్ని ప్రశంసిస్తూ నివాళులర్పించాడు ఆమెను తుపాకీ గుండ్లకు బలి చేసిన ఆంగ్ల సేనాని సర్ హ్యూ రోస్. అందుకే ఆమె ప్రాతస్మరణీయురాయలైంది.
1: ఇంతవరకు సూక్తి ముక్తావళి విన్నారు వ్యాఖ్యాత శ్రీ ఏ పద్మనాభయ్య. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు పొలం కబుర్లు విందాం.
2: శుభోదయం రైతు మిత్రులకు నమస్కారం. ఈనాటి పొలం కబుర్లలో ఎరువుల వినియోగంలో రైతులకు సూచనలు. వేరుశనగ కంది పంటల సస్యరక్షణలో ఎర్ర పంటల ప్రాధాన్యత, అట్లే వేరుశనగలో నీటి యాజమాన్యం అన్న విషయాల గురించి తెలుసుకుందామా?

ఎరువుల వినియోగంలో రైతులకు సూచనలు అన్న విషయానికి వస్తే, అవసరానికి మించి రసాయనిక ఎరువులు వాడకం భూసారాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాకుండా సూక్ష్మధాతువులైన జింక్, మ్యాంగనీస్, ఇనుము యొక్క లభ్యత తగ్గి పంట దిగుబడి గణనీయంగా తగ్గడంతో పాటు పంటపై ఖర్చు కూడా అధికమవుతుంది. భూసార పరీక్ష ఫలితాలకు అనుగుణంగా రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువుల

జీవన ఎరువులు 3 లేదా 4 టన్నుల పచ్చి రొట్టె ఎరువులు వాడినట్లయితే దిగుబడులు గణనీయంగా పెరిగి ఎరువులపై ఖర్చు కూడా తగ్గుతుంది. నత్రజని ఎరువులను దుక్కిలో గాని పైపాటుగా గాని పైరుకు సూచించిన మోతాదు మాత్రమే వేయాలి. నత్రజని ఎరువును అధికంగా వాడినట్లయితే పంట శాకీయోత్పత్తి మాత్రమే జరిగి ఏపుగా పెరిగి చీడపీడలు అధికమై దిగుబడులు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. భాస్వరం ఎరువులను దుక్కిలో మాత్రమే వేయాలి. పైపాటుగా వేసినట్లయితే అది పంటకు అందక రైతన్నలకు అధిక భారమవుతుంది. లభ్యం కాని భాస్వరం నేలలో 130 నుండి 270 కేజీలు ఉన్నట్లు భూసార విశ్లేషణ ఫలితాలు తెలుపుతూ ఉన్నాయి. భూసారాన్ని లభ్యరూపంగా మార్చి పంటకు అందించే బ్యాక్టీరియాను వాడి భాస్వరపు ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు. దీనివల్ల రైతుమిత్రులకు ఖర్చు కూడా తగ్గుతుంది. ఇదే కాకుండా మొక్కలు భాస్వరంతో పాటు ఇనుము, మెగ్నీషియం మొదలగు సూక్ష్మధాతువులను తీసుకుంటుంది. రైతులు డీఏపీతో పాటు కాంప్లెక్స్ ఎరువులను పైపాటుగా వాడుతూ ఉన్నారు. ఈ ఎరువులను పైపాటుగా వినియోగం మానివేసి హెక్టార్కు సుమారు 1000 రూపాయలు ఆదా చేయవచ్చు. పొటాష్ ఎరువును సూచించిన మోతాదులో దుక్కిలో పైపాటుగా కూడా అందించవచ్చు. పొటాష్ ఎరువును వాడినట్లయితే చీడపీడలను తట్టుకుని నాణ్యమైన దిగుబడులను పొందవచ్చు. పొటాష్ ఎరువు పైరుకు ఇతర పోషకాలను సమగ్రంగా తీసుకోవడానికి దోహదపడుతుంది. నేలలో లభ్య పొటాష్ 75 కేజీల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే పొటాష్ ఎరువు వాడకం హెక్టారుకు 50 కేజీల నుండి 30 కేజీల వరకు తగ్గించవచ్చు. తద్వారా హెక్టారుకు సుమారు 500 రూపాయలు ఆదా అవుతుంది. సమగ్ర సస్యరక్షణ పొలంబడుల కార్యక్రమాల ద్వారా క్రిమి సంహారక మందుల వినియోగాన్ని 80% మంది రైతుమిత్రులు తగ్గించగలిగారు. ఇదే స్ఫూర్తితో అవసరమైన మేర రసాయనిక ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను వినియోగించి సమగ్ర పోషక యాజమాన్యం ఆచరించి తక్కువ ఖర్చుతో పర్యావరణానికి హాని కలగని నాణ్యమైన అధిక దిగుబడులను పొందవచ్చు. నేల, నీరు మొదలైన సహజ వనరులను మెరుగైన వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి భావితరాలకు అందజేయవలసిన బాధ్యత మనందరిపైన ఉందని గుర్తించాలి. ఇక వేరుశనగ, కంది పంటల సస్యరక్షణలో ఎర్రపంటల ప్రాధాన్యత అన్న విషయానికి వస్తే, వివిధ సముదాయాలకు చెందిన పురుగులు పలు పంటలపైన ఆశించి జీవించగలిగినప్పటికీ కొన్ని రకాల పంటలను ఎక్కువగా ఇష్టపడతాయి. ప్రధాన పంటలలో వీటిని అక్కడక్కడా విత్తుకుని ఈ పురుగుల దృష్టిని మరల్చవచ్చు. వీటిని ఎర్రపంటలు లేదా ఆకర్షణ పంటలు అంటారు. ప్రధాన పంటలో మిశ్రమ పంటగా లేదా అంతర పంటగా లేదా పంట చుట్టూ కంచె పంటగా కూడా వేసుకోవచ్చు. ఎర్రపంటలు పురుగులను ఆకర్షిస్తాయి కాబట్టి ఆకర్షించబడిన పురుగులను సమగ్ర సస్యరక్షణ చర్యల ద్వారా నివారించుకోవాలి. వేరుశనగ పంటలో ఎర్రపంటగా ఆముదం లేదా అలసంద పంటను వేయాలి. వెర్రి ఆముదం లేదా జిల్లేడు మొక్కలను పొలంలో అక్కడక్కడ వేసినట్లయితే ఎర్రగొంగలి పురుగులు వీటి వద్దకు ఇష్టంగా చేరుకుంటాయి. ఈ విధంగా ఆశించిన పురుగులను ఏరి గుట్టగా పోసి తగులబెట్టాలి. పొగాకు లద్ది పురుగును ఆకర్షించడానికి ఎకరా వేరుశనగ పంటలో 30 నుండి 40 మొక్కలు ఆముదం, పొద్దుతిరుగుడు పంటలను ఎర్రపంటలుగా వేసుకుని వాటిపై గుడ్ల సముదాయాన్ని, పిల్ల పురుగులను గుర్తించి ఏరి నాశనం చేయాలి. వీటి ద్వారా పురుగు ఉనికిని, ఉధృతిని అంచనా వేసుకుని సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపట్టవచ్చు. వేరుశనగ పంటలో 7 సార్లకు 1 సార్లు చొప్పున జొన్న లేదా సజ్జ వంటి పంటలను వేసినట్లయితే మొవ్వు కుళ్ళు, కాండం కుళ్ళు, వేరు పురుగు, తిక్క ఆకుమచ్చ తెగులను పంటను ఆశించకుండా చేయవచ్చు. వేరుశనగ పంట చుట్టూ 4 వరుసలలో జొన్న లేదా సజ్జ లేదా మొక్కజొన్న వంటి పంటలను కంచె పంటలుగా వేయడం ద్వారా గాలి, తామర పురుగుల ద్వారా వచ్చే పుప్పొడి రేణువుల వ్యాప్తిని నిరోధించి తద్వారా కాండం కుళ్ళు, వైరస్ తెగులను అరికట్టవచ్చు. కంది పంటలో ఎర్రపంటలుగా పెసర, మినుము, నువ్వులు వంటి స్వల్పకాలిక పంటలను 1:2 లేదా 1:3 నిష్పత్తిలో వేసుకుంటే ఆకు చుట్టు పురుగు, కాయ తొలిచే పురుగును చాలా వరకు నివారించవచ్చు. పొలం చుట్టూ 4 సార్ల జొన్నను రక్షిత పైరుగా నాటుకుని కంది పంటను ఆశించే పురుగుల దృష్టిని ఈ ఎర్రపంటల మీదకు మరల్చవచ్చు. ఇక వేరుశనగలో నీటి యాజమాన్యం విషయానికి వస్తే, వర్షాధార పంటకు పైరు మొలిచిన 15 నుండి 20 రోజుల్లోపు
ఎకరానికి

0: ఒకే 5 టన్నుల వేరుశనగ పొట్టును పొలంపై పరచాలి. బెట్ట పరిస్థితుల్లో పొడి సున్నం లీటర్ నీటికి 50 గ్రాముల చొప్పున కలిపి పైరుపై పిచికారీ చేసి మొక్కల ద్వారా ఆవిరైపోయే నీటి నష్టాన్ని తగ్గించవచ్చు. బెట్ట నుండి పైరు త్వరగా కోలుకోవడానికి లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాని కలిపి పిచికారీ చేయాలి. వేరుశనగకు 400 నుండి 450 మిల్లీమీటర్ నీరు అవసరమవుతుంది. తేలిక నెలల్లో 8 నుండి 9 తడులు పెడితే సరిపోతుంది. విత్తే ముందు నేల బాగా తడిచేటట్లు నారు పెట్టి తగినంత చెమ్మ ఉన్నప్పుడు విత్తనం వేయాలి. 2వ తడిని విత్తిన 20 నుండి 25 రోజులకు అంటే మొదట పూత దశలో ఇవ్వాలి. తర్వాత తడులు నేల లక్షణం, బంకమట్టి శాతాన్ని అనుసరించి 7 నుండి 10 రోజుల వ్యవధిలో పెట్టాలి. ఆఖరి తడి పంట కోతకు 15 రోజుల ముందు ఇవ్వాలి. ఊడలు దిగే దశ నుండి కాయలు ఊరే దశ వరకు అంటే విత్తిన 45-50 రోజుల నుండి 85-90 రోజుల వరకు అన్నమాట సున్నితమైంది. కనుక ఈ దశలో నీరు సక్రమంగా తగు మోతాదులో కట్టుకోవాలి. నీటిని తుంపర్లు అంటే స్ప్రింక్లర్ల ద్వారా ఇచ్చినట్లయితే 25% సాగునీటి ఆదాతో పాటు దిగుబడి పెరుగుతుంది.
1: పొలం కబుర్లు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు: ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద పోలవరం ఎడమ కాలువ నుంచి గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విడుదల చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, నీరు పుష్కలంగా ఉంటే పరిశ్రమలు, ఉద్యోగాలు, ఉపాధికి భద్రత ఉంటుందని తెలిపారు. విశాఖ, అనకాపల్లి ప్రాంతాలకు భారీ పెట్టుబడులు రానున్నాయని, డేటా సెంటర్లు, ఐటీ కంపెనీలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు. విశాఖను ఏఐ పట్టణంగా, ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: అల్లూరి సీతారామరాజు ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర కళలకు రెక్కలు, గూగుల్, రిలయన్స్, రెన్యూ, 5 గిగావాట్లు డేటా సెంటర్లు, టీసీఎస్, కాగ్నిజెంట్ ఇలాంటి కంపెనీలన్నీ వస్తున్నాయి. ఆసియా మొత్తానికి విశాఖ నుంచి సీ కేబుల్ కనెక్టివిటీ అవుతుంది. దేశంలోనే అత్యధిక వేగంగా అభివృద్ధి చెందిన నగరం మన విశాఖపట్నం అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా.
0: ప్రాణహిత, చేవెళ్ల, ఎస్ఎల్బీసీ, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో నిర్వహించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డు 2026ను డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్కు ప్రదానం చేసే కార్యక్రమంలో రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పేర్కొంటూ,
2: ఆనాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించిన ప్రాణహిత చేవెళ్ల ఈ రోజు ఆగిపోయి ఉన్నది. అదే విధంగా ఎస్ఎల్బిసి ఆగిపోయి ఉన్నది. 42 కిలోమీటర్ల టన్నెల్, ప్రపంచంలోనే అతి పొడవైన టన్నెల్. ఆ టన్నెల్ పూర్తయితే ప్రపంచంలోనే గొప్ప కీర్తి తెలంగాణ ప్రాంతానికి వస్తుంది. ఆయన ఆశయాన్ని నేను, నా మిత్రులు, సహచర మంత్రివర్గ సభ్యులు ఆ ఆశయాన్ని కొనసాగిస్తాం. 100కి 100% ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును, ఎస్ఎల్బిసి ప్రాజెక్టును, కల్వకుర్తి ప్రాజెక్టును పూర్తి చేసి తెలంగాణ సమాజానికి

0: అంకితం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తున్నాం.
1: ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాల నాయకులతో త్వరలో సమావేశం ఏర్పాటు చేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రెవెన్యూ ఉద్యోగ సంఘాల నాయకులు మంత్రిని కలిసి నిన్న వినతిపత్రం అందజేశారు. సర్వేయర్లు ఇతర రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. అలాగే బకాయిలు, మధ్యంతర భృతి, పీఆర్సీ అంశాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని, ఆర్థికపరమైన అంశాలపై చర్చిస్తామని హామీ ఇచ్చారు. పల్నాడు జిల్లా కాకానీలో జేఎన్టీయూకే ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా నిర్మించిన 3 వసతి భవనాలను ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నిన్న ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 70 కోట్ల వ్యయంతో 1600 మంది విద్యార్థులకు అత్యాధునిక వసతులతో గౌతమి, కృష్ణవేణి, నాగార్జున పేర్లతో ఈ వసతి గృహాలను నిర్మించారని చెప్పారు. తరువాత కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్లో క్రీడా వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో 20 కోట్ల రూపాయలతో నిర్మించనున్న క్రీడా వసతి కేంద్రాన్ని అధికారులతో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ యువత క్రీడాకారులకు పూర్తిస్థాయిలో ఉపయోగపడేలా ఆధునిక క్రీడా మౌలిక వసతులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారికి మెరుగైన శిక్షణ, వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దివ్యాంగులు, వయోవృద్దులకు ప్రభుత్వ కార్యాలయాల్లో సులభతరమైన సేవలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో 43 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక లిఫ్టును జిల్లా కలెక్టర్ రాజాబాబుతో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు. జిల్లాలో గుర్తించిన 15,000 మంది దివ్యాంగులకు విడతల వారీగా సహాయ పరికరాలు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి ఈ సందర్భంగా తెలియజేస్తూ,
2: దివ్యాంగుల కోసం ప్రభుత్వం చాలా సంక్షేమ పథకాలు అమలు పరుస్తాం. దివ్యాంగులకి ఈ రోజు దాన్ని 6,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మంచారికే పరిమితమైనటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ట్రాన్స్జెండర్స్ కూడా 4,000 రూపాయలు ఇచ్చినటువంటి పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం, మా ప్రభుత్వం అండి. ఈ రోజు ఈ వర్గాల సంక్షేమానికి చాలా పెద్ద ఎత్తున నిధులు ఖర్చు పెడుతున్నాం. వృద్ధులకు కూడా 4,000 పెన్షన్ ఇస్తున్న భారతదేశంలో మా ప్రభుత్వం అనే విషయాన్ని నేను తెలియజేసుకుంటూ, దివ్యాంగ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దివ్యాంగులు కల్పించడం జరిగింది. హామీల్లో ఈ రోజు చాలా వరకు మేము అమలు చేయడం జరిగింది.
1: ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. విజయవాడ గుణదలలోని బీసీ బాలికల వసతి గృహంలో కిట్లను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఒక్కో కిట్లో 11 రకాల పారిశుద్ధ్య వస్తువులు ఉన్నాయని తెలిపారు. విద్యార్థులకు పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన వాతావరణంతో పాటు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తెలిపారు. రానున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో మెరుగైన ఫలితాల కోసం ఇప్పటి నుంచే ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేటలో ఉన్న గొల్లలగుడికి జాతీయ ప్రాధాన్య కట్టడంగా గుర్తింపు లభించింది. ఈ మేరకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని భారత పురావస్తు సర్వేక్షణ సంస్థ ఏఎస్ఐ అధికారిక ప్రకటన జారీ చేసింది. ఆగస్టు 31న జారీ చేసిన ప్రకటనను గెజెట్ ఆఫ్ ఇండియాలో ప్రచురించారు. ప్రాచీన కట్టడాలు, పురావస్తు ప్రదేశాలు, అవశేషాల చట్టం 1958 ప్రకారం ఈ గుర్తింపు ఇచ్చినట్లు ఏఎస్ఐ తెలిపింది. పాలంపేటలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం రామప్ప ఆలయానికి నైరుతి దిశలో ఉన్న గొల్లలగుడి విశిష్ట నిర్మాణంతో తూర్పుముఖంగా ఉన్న మండపం చుట్టూ 3 గర్భాలయాలతో త్రికూటాలయంగా ప్రసిద్ది చెందింది. అగ్నివీర్ పథకం కింద ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్టణంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. రాష్టంలోని అన్ని జిల్లాల నుంచి సుమారు 10,000

0: 350 మంది అభ్యర్థులు హాజరుకానున్నారు. ఆర్కే బీచ్ రోడ్డులో 1.6 కిలోమీటర్ల రన్నింగ్ ట్రాక్ను సిద్దం చేశామని అధికారులు తెలిపారు. అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ సమయానికి అవసరమైన ధృవపత్రాలతో హాజరు కావాలని అధికారులు సూచించారు. ఇదిలా ఉండగా ర్యాలీ నేపథ్యంలో ప్రతిరోజు రాతి 11 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు పార్క్ హోటల్ జంక్షన్ నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని, వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను వినియోగించుకోవాలని పోలీసు అధికారులు సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరోవైపు తెలంగాణ రాష్టంలో రానున్న 2 రోజుల పాటు పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉత్తరాంధ్రను అభివృద్దికి చిరునామాగా తీర్చిదిద్దుతామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రాణహిత, చేవెళ్ల, కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టులను పూర్తి చేసి తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తామని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని రెవెన్యూ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని వసతి గృహాల్లో బాలికల కోసం 6 కోట్ల రూపాయలతో శానిటరీ కిట్లను అందిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచిక రచ ఝా. अथ वार्ताः. प्रधानमंत्री नरेन्द्र मोदी नागरीकरणेन उत्पद्यमानानि आह्वानानि प्रति नगरीय स्थानीय निकायेभ्यः संवेदनशीलतां वर्धयितुं आह्वानं कृतवान्. एतेषु आह्वानेषु वर्धमाना जनसंख्या अथ भविष्यस्य जलावश्यकताः च प्रमुखाः सन्ति. असौ नगरीय स्थानीय निकायेभ्यः एतादृशानां चिन्तन शिबिराणाम् आयोजनस्य परामर्शम् अपि प्रदत्तवान्. श्रीमोदी ह्यः जलशक्ति मन्त्रालयेन आयोजितस्य द्विदिवसीयस्य राष्ट्रिय विभागीय जलशिखर सम्मेलनस्य समापन सत्रस्य अध्यक्षतां कृतवान्. असौ जलसंरक्षण प्रौद्योगिकीनाम् अधिकाधिक प्रयोगाय आह्वानं कृतवान्. भारतीय निर्मातृभ्यः हितधारकेभ्यश्च कार्यकुशल समाधानानां विकासाय, तेषां व्यापकस्तरे प्रयोगाय च समर्थनं प्रदातुं समर्पित प्रदर्शनानां कार्यशालानां च आयोजनस्य परामर्शमपि दत्तवान्. एतेषु वैश्विकस्तरे प्रचलितानां श्रेष्ठकार्यपद्धतीनां परिचयः अपि भवेत् इत्यसौ उक्तवान्. प्रधानमन्त्री द्विदिवसीयस्य गहनविचारविमर्शस्य प्रशंसां कृत्वा अवदत् यत् शिखरसम्मेलने उद्भूताः क्रियान्वयनयोग्याः समयबद्धाः च कार्यबिन्दवः निरन्तर समीक्षया तथा अनुभवाधारित अधिगम प्रक्रियया च अग्रे नेतव्याः. प्रधानमन्त्री नरेन्द्र मोदी तथा बेल्जियम देशस्य प्रधानमन्त्री बार्डी वेवर अद्य नवदिल्ल्यां द्वैपाक्षिक वार्तां करिष्यतः. उभौ नेतारौ द्विपक्षीय सम्बन्धानां समग्र परिदृश्यस्य, परस्पर हित सम्बद्धानां क्षेत्रीय वैश्विक प्रकरणानां च विषये चर्चां करिष्यतः. बेल्जियम देशस्य प्रधानमन्त्री बार्डी वेवर त्रिदिवसीय भारत यात्रायै ह्यः रात्रौ राष्ट्रिय राजधानीं प्राप्तवान्. तेन सह बेल्जियम देशस्य रक्षामन्त्री थियो फ्रैंकेन अपि भारतम् आगतवान्. गतवर्षस्य फरवरी मासस्य पदभार ग्रहणानन्तरं एषा तस्य प्रथमा भारत यात्रा वर्तते. भारतागन्तुकः बेल्जियम देशस्य प्रधानमन्त्री भारत यूरोपीय संघयोः मुक्त वाणिज्य सन्धेः सन्दर्भे भारतीयोद्योग महासंघेन आयोजितं व्यावसायिक कार्यक्रमं सम्बोधयिष्यति. भारतेन जलाप्लाव पीडिते नेपाल देशे स्वस्य आपदुद्धार कार्यक्रमः तीव्रीकृतः. नवदिल्लीतः आपत्कालीन सामग्रीणां पञ्चमः भागः अपि प्रेषितः. నేపాల్.

0: तस्थेन भारतीय राजदूतेन सामाजिक संचार पटले प्रकाशिते एकस्मिन् संदेशे उक्तं यत् आपदुद्धार सहायतां वहत् भारतस्य पञ्चमं विमानं ह्यः हिमालयीय राष्ट्रं प्राप्तम्। विमाने विशिष्ट सुरंगोद्धारोपकरणैः सुसज्जितं एकादश सदस्यात्मकं आपदुद्धार दलम् अथ 15.5 टन परिमिताः च अत्यावश्यकाः औषधयः आसन्। भारतीय वायुसेनया प्रभावित क्षेत्रेभ्यः अत्यावश्यक सामग्रीणां परिवहनाय अनेकानि विमानानि संचालितानि। भारतेन विशिष्टानवेशनोद्धार सहायता अपि प्रदत्ता। केन्द्रीय कृषि ग्रामीण विकास मन्त्री शिवराज सिंहः अद्य मुम्बई नगरे बैंक संस्थानैः अथ राज्य ग्रामीण जीविकोपक्रमैः च सह उच्चस्तरीयोपवेशनस्य अध्यक्षतां करिष्यति। दीर्घकालात् लम्बित ऋण स्वीकृतेः अथ धनराशेः समये वितरणस्य च समस्यायाः समाधानं प्राप्तुम् उपवेशने प्रयत्नः भविष्यति। महिला क्रिकेट क्रीडायाम् अद्य संयुक्तारबामीरातस्य दुबई अन्ताराष्ट्रिय क्रीडांगणे ऐषमः महिला एशिया चषक प्रतिस्पर्धायाः ग्रुप ए इत्यस्य द्वितीय द्वन्द्वे भारतीय दलं हांगकांग दलं सम्मुखीकरिष्यति। स्पर्धेयं भारतीय समयानुसारं रात्रौ 8 वादने प्रारप्स्यते। इति वार्ताः।
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత సమాజం. శ్రీ మన్నవ గంగాధర్ ప్రసాద్ గారి స్వీయ కవితలు వింటారు. 7:45 ఉదయరాగంలో చిత్రగీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 8:30 శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఈ ఉదయం 8:35 పుస్తకవాణి. ఈ కార్యక్రమంలో ఆర్సి కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం, ఈ వారం విధుర విందు కథ వింటారు. చదివినవారు శ్రీమతి జె నిర్మల. 9:00 హలో ఆకాశవాణి ప్రత్యక్ష ఫోనిన్ ప్రసారం. ఉదయం 10:00 ఎన్టీఆర్ జిల్లా ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమం. ఈ కార్యక్రమ సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి. ఉదయం 10:15 ఆ తర్వాత మధ్యాహ్నం 12:10 12:40 1:30 3:10 తెలుగు వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి, 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 12:30 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, మధ్యాహ్నం 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. ఇక ఈరోజు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక అంశంపై పాటలతో కూర్చిన కార్యక్రమం. కార్యక్రమ సమర్పణ శ్రీమతి జె నిర్మల. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు వింటారు. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి. సాయంత్రం 6:30 తిరుపతిలో ఆగస్టు నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి. ఇక ఈరోజు రాత్రి 7:45 మహిళల ఆసియా టీ ట్వంటీ క్రికెట్ కప్ టోర్నమెంట్ 2020

26లో భాగంగా దుబాయ్లోని దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరిగే క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం హిందీ మరియు ఆంగ్ల భాషలలో ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 8:30 తెలుగులో జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి, 9:15 క్రికెట్ మ్యాచ్పై ప్రత్యక్ష వ్యాఖ్యానం కొనసాగుతుంది ఆట ముగిసే వరకు. ఇవి ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు.

ఈ ఉదయం 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత సమాజం, శ్రీ మన్నవ గంగాధర్ ప్రసాద్ గారి స్వీయ కవితలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శిరణ్య. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నతస్థాయి సమాపేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఇక వార్తల వివరంగా, పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పట్టణ స్థానిక సంస్థల కోసం చింతల్ శిబిరాలను నిర్వహించాలని సూచించారు. నిన్న జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన 2 రోజుల జాతీయ జలశాఖ సదస్సు ముగింపు సమావేశానికి ప్రధానమంత్రి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా నీటిని ఆదా చేసే సాంకేతికతలను మరింతగా అవలంబించాలని పిలుపునిచ్చారు. భారతీయ తయారీదారులు, భాగస్వాములు సమర్థవంతమైన పరిష్కారాలను అభివృద్ది చేసి వాటిని విస్తరించేందుకు ప్రత్యేక ప్రదర్శనలు, కార్యశాలలను నిర్వహించాలని ప్రధానమంత్రి సూచించారు. 2 రోజుల పాటు జరిగిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి అభినందించారు. ఈ సమావేశం నుంచి వెలువడిన కార్యాచరణ అంశాలను నిరంతర సమీక్ష, అభ్యసన ప్రక్రియ ద్వారా కొనసాగించాలని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తారు. ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో 3 రోజుల పాటు పర్యటిస్తారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలకోపన్యాసం చేస్తారు. ఈ పర్యటన భారత్ బెల్జియం భాగస్వామ్యంతో పాటు వాణిజ్యం, పెట్టుబడి, రక్షణ, భద్రత, పునరుత్పాదక ఇంధనం వంటి పరస్పర ఆసక్తిగల రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవకాశం కల్పిస్తుందని మా ఆకాశవాణి ప్రతినిధి తెలిపారు. బ్రిక్స్ దేశాల మేధో సంపత్తి కార్యాలయాల అధిపతుల 18వ సమావేశం 2వ రోజు నిన్న న్యూఢిల్లీలో జరిగింది. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఈ ఏడాది బ్రిక్స్ ఇతివృత్తానికి అనుగుణంగా అధిపతులు చర్చలు జరిపారు. ఐపీ చట్రాలు సాంకేతిక స్థితిస్థాపకతను, సుస్థిర ఆర్థిక వృద్దిని ఎలా ప్రోత్సహిస్తాయో ఈ సందర్భంగా చర్చించారు. ఐపీ బ్రిక్స్ కూటమిలో ప్రాజెక్టుల సమర్థవంతమైన అమలు, సహకారం, సమన్వయ యంత్రాంగాల ప్రాముఖ్యత, పురోగతి సమీక్షపై బ్రిక్స్ ఐపీ కార్యాలయాల అధిపతులు ప్రముఖంగా

ప్రస్తావించారు. ప్రపంచ ఆవిష్కరణ, సృజనాత్మకత, ఆర్థిక అభివృద్దికి కీలక చోదకంగా ఉన్న మేధో సంపత్తి రంగంలో బహుపాక్షిక సహకారాన్ని పెంపొందించేందుకు తమ ఉమ్మడి నిబద్దతను అధికారులు పునరుద్ఘాటించారు. యూరోపియన్ యూనియన్, ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి పలు ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో తన ఆర్థిక భాగస్వామ్యాలను మరింతగా పెంపొందించుకునేందుకు భారత్ ముందడుగు వేసింది. యాష్విల్లో జరిగిన G20 సమావేశాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధిక పెట్టుబడులు, పటిష్టమైన సప్లై చైన్లు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల విస్తృతి కోసం వినియోగించుకున్నారు. G20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంక్ గవర్నర్ల సమావేశం సందర్బంగా సీతారామన్ పలు ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. యూరోపియన్ ఎకానమీ అండ్ ఫినాన్షియల్ అఫైర్స్ కమిషనర్ వాల్డిస్ డోమ్రోవిస్క్తో జరిపిన చర్చల్లో భారత్ ఇయు ఆర్థిక ద్రవ్య భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. ప్రపంచ బ్యాంకు అధ్యకుడు అజయ్ బంగాతో జరిగిన ప్రత్యేక సమావేశంలో $1.5 బిలియన్ అభివృద్ది విధానాన్ని సీతారామన్ స్వాగతించారు. దేశంలో గ్లోబల్ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్టక్చర్ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయడానికి ప్రపంచ బ్యాంకు గ్రూప్తో భారత్ చేస్తున్న సహకారాన్ని కూడా సీతారామన్ ప్రముఖంగా ప్రస్తావించారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. స్వయం సహాయక బృందాలకు పంపిణీ చేసే సగటు మొత్తాన్ని పెంచేందుకు వ్యక్తిగత సంస్థల రుణ పోర్ట్ఫోలియోను రెట్టింపు చేయడంపై ఈ సమావేశం దృష్టి సారిస్తుంది. జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం స్థాయిలో సహకార రుణ వ్యవస్థ పాత్రను బలోపేతం చేయడం ద్వారా దీర్ఘకాలికంగా పేరుకుపోయిన రుణ మంజూరు, సకాలంలో నిధుల పంపిణీకి పరిష్కారం కనుగొనేందుకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి భారత రిజర్వు బ్యాంక్, ఆర్థిక సేవల విభాగం, ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు, నాబార్డ్, పీఎఫ్ఆర్డీఏ, కేంద్ర మంత్రిత్వ శాఖలు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లు, ఇతర కీలక భాగస్వామి సంస్థల నుంచి సీనియర్ ప్రతినిధులు హాజరవుతారని గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. సెర్బియా రాజధాని బెల్గ్రేడ్లో జరిగిన అలీనోద్యమ శిఖరాగ్ర సమావేశానికి అనుబంధంగా కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు నిన్న పలు దేశాల నేతలతో వరుస ద్వైపాక్షిక సమావేశాలు జరిపారు. కీలకమైన రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించడం, భాగస్వామ్యాన్ని విస్తృతం చేయడంపై ఈ సమావేశాలు దృష్టి సారించాయి. ఈ సమావేశాల సందర్బంగా మంత్రి కిరణ్ రిజిజు సౌదీ అరేబియా విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి వాలీద్ ఏఎం ఇల్కరిజీతో చర్చలు జరిపారు. న్యూఢిల్లీ సెర్బియాల మధ్య చారిత్రాత్మక సంబంధాలను బలోపేతం చేస్తూ పరస్పర ఆసక్తిగల రంగాలలో భాగస్వామ్యాన్ని మరింత విస్తృతం చేసే మార్గాలను అన్వేషించేందుకు ఇరువురు నేతలు చర్చలు జరిపారు. కేంద్ర మంత్రి సెర్బియా అధ్యకుడు అనా బ్రెనాబిక్తో సమావేశమై భారత్ సెర్బియా ప్రజల సంబంధాలు, ఇరు దేశాల శాసన దౌత్య ప్రాముఖ్యతను చర్చించారు. కిరణ్ రిజిజు అంగోలా విదేశీ వ్యవహారాల మంత్రి టెట్ ఆంటోనియోతో సమావేశమై ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై చర్చలు జరిపారు. ఉత్తరప్రదేశ్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నివారించే లక్ష్యంతో ఈ రోజు నుంచి ఈ నెల 17వ తేదీ వరకు రాష్టవ్యాప్తంగా ఒక ప్రత్యేక HPV టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. రాష్టవ్యాప్తంగా మొత్తం 75 జిల్లాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమం కింద 14 ఏళ్ల వయసు గల సుమారు 10 లక్షల మంది అర్హులైన కౌమార బాలికలకు HPV టీకా ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ కార్యక్రమం సమయంలో అర్హులైన బాలికలు వారి తల్లిదండ్రులు ముందుకు వచ్చి టీకా వేయించుకోవాలని లక్నో ముఖ్య వైద్యాధికారి డాక్టర్ ఎన్బి సింగ్ విజ్ఞప్తి చేశారు. మహిళల క్రికెట్లో యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఈ రోజు జరిగే T20 ఆసియా కప్ లో గ్రూప్ ఏలోని 2వ మ్యాచ్లో భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఆదివారం దుబాయ్లో జరిగిన మ్యాచ్లో థాయిలాండ్పై 94 పరుగుల భారీ విజయంతో భారత మహిళల జట్టు తమ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ రోజు జరిగే మ్యాచ్లో విజయం సాధిస్తే హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని భారత జట్టు ప్రస్తుతం జరుగుతున్న 8 టోర్నమెంట్లలో సెమీఫైనల్స్ కి చేరుకుంటుంది. నిన్న రాత్రి దుబాయ్లో జరిగిన గ్రూప్ బి మ్యాచ్లో శ్రీలంక 75 పరుగుల తేడాతో ఇండోనేషియాపై విజయం సాధించింది.

0: భారత్ తొలిసారిగా హ్యుందాయ్ ప్రపంచ ఆర్చరీ పారా సిరీస్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఎల్లుండి నుంచి ఈ నెల 9 వరకు అహ్మదాబాద్ లోని సబర్మతి రివర్ ఫ్రంట్ లో ఈ సిరీస్ జరగనుంది. ఇందులో 20 దేశాల నుంచి 100 మందికి పైగా క్రీడాకారులు పాల్గొంటారు. జూన్ 30 నుంచి జూలై 4 వరకు బ్యాంకాక్, చెకియాలోని నో మెస్టోలో జరిగిన పోటీల తర్వాత 2026 సిరీస్ లో ఇది 3వ దశ, 4వది చివరి దశ. అక్టోబర్లో చిలీలోని శాంటియాగోలో జరుగుతుంది. తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, విదర్భ, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే 2 రోజుల్లో జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మహారాష్ట, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటకలలో ఉరుములు, మెరుపులు, ఈదురు కాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పట్టణీకరణ వల్ల జనాభా పెరుగుదల, భవిష్యత్ నీటి అవసరాలు వంటి సవాళ్లపై పట్టణ స్థానిక సంస్థలకు అవగాహన కల్పించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ముంబైలో బ్యాంకులు, రాష్ట గ్రామీణ జీవనోపాధి మిషన్లతో ఉన్నత స్థాయి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. యుఏఈలోని దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో జరిగే మహిళల టీ20 క్రికెట్ ఆసియా కప్లో ఈరోజు భారత్, హాంకాంగ్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ప్రభాత రేఖలు.

0: ప్రభాత రేఖలు ఈనాటి కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత సమాజం, శ్రీ మన్నవ గంగాధర్ ప్రసాద్ గారి స్వీయ కవితలు వింటారు. వినే ముందుగా ప్రకటనలు.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
3: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
2: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
4: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు పాట విందాం.

విన్న పాట 35 చిన్న కథ కాదు చిత్రం నుంచి. పాడినవారు పృథ్వీ హరీష్, గీతరచన గాలి భరద్వాజ్, సంగీతం వివేక్ సాగర్. ఇప్పుడు చరిత్రలో ఈరోజు. ప్రతి ఏటా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు దేశవ్యాప్తంగా జాతీయ పోషకాహార వారోత్సవాలు నిర్వహిస్తారు. మంచి ఆరోగ్యం, సమతుల్య ఆహారం యొక్క ప్రాముఖ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల

0: యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశాల విషయానికి వస్తే, ప్రజల్లో ముఖ్యంగా చిన్నారులు మరియు మహిళల్లో పోషకాహార లోపాన్ని తగ్గించడం, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా రోగ నిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలో అవగాహన తెలియచేయడం, అలాగే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలకు దూరంగా ఉండమని చెప్పడం ఈ వారోత్సవాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన దైనందిన జీవితం కోసం ప్రతిరోజు కొన్ని మంచి అలవాట్లను పాటించడం చాలా ముఖ్యం. ఇందులో ముఖ్యంగా తగినంత నీరు త్రాగడం, వ్యాయామం చేయడం మరియు సమయానికి నిద్రపోవడం వంటి ప్రధానమైన రోజువారీ అలవాట్లు మెరుగైన జీవన శైలికి తోడ్పడతాయి. తాజా కూరగాయలు, పండ్లు మరియు ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. రోజులో కనీసం 2.5 నుండి 3 లీటర్ల నీరు త్రాగాలి. ఉదయం అల్పాహారాన్ని ఎప్పుడూ మానేయకూడదు. పోషకాహారం తీసుకోవాలి. చరిత్రలో ఈరోజు విన్నారు. ఇప్పుడు సమాజం, శ్రీ మన్నవ గంగాధర్ ప్రసాద్ గారి స్వీయ కవితలు.
1: కవితా కందాలు. అవకాశము కలిగిన తా నవినీతికి పాల్పడక యశమును వర్తించు వర పురుషుని పదంబది నవ జీవన మార్గమనగా నమ్ముముగంగా సతతము హితమును కోరు సుమతి యొక్కడు కలిగిన శుభమదే గదా ఇలలో ఇతరుల శుకము ఆశించుచు వితరణ గుణము కలవారే విజ్ఞులుగంగా విపరీతంబుగ దోచిన అపరిమిత ధనం బొసగదు హాయిని విపరీతంబుగ దోచిన అపరిమిత ధనం బొసగదు హాయిని వినుమా కపటత్వము లోభము తగ చపలత్వములు విడు బుద్ధే సంపదగంగా వెలుగు కొరకు కావలను మెలి తిరిగి మైనపు వత్తి మేను కరుగుచున్ తొలగును అప్పుడే ఘన చీకటి వెలలేనిది ఇతరుల కొరకు వెలుగుట గంగా వెలలేనిది ఇతరుల కొరకు వెలుగుట గంగా కొత్తగా చెప్పుట ఎట్లా కొత్తగా చెప్పుట ఎట్లా ఉత్తమమైనవి గతమున నుడివిరి ఆర్యుల్ చెత్తను చెప్పుట కంటెను చెత్తను చెప్పుట కంటెను కొత్తగా చెప్పెద సొబగులు గూర్చుచుగంగా. శీర్షిక కోరుకోవడం. ఇదో నాటకం. మనమొక మొనాటినిలో మునిగి తేలుతున్నాం. ముసుగులు తీసేసే సమయంలో కూడా కుమిలిపోతూ ఉన్నాం. విచక్షణను తనఖా పెట్టిన రాబడి లెక్కల పద్దులు రాస్తున్నాం. సరిహద్దుల్లో నమ్మకాల వనాలను దహిస్తున్నాం. రాబడి లెక్కల పద్దులు రాస్తున్నాం. సరిహద్దుల్లో నమ్మకాల వనాలను దహిస్తున్నాం. పసి శవాల సామూహిక ఖనన వనంగా దేశాలను మారుస్తున్నాం. పసి శవాల సామూహిక ఖనన వనంగా దేశాలను మారుస్తున్నాం. శిథిలమైన భవిత భవన సముదాయంలో శిథిలమైన భవిత భవన సముదాయంలో ఆదాయం చూసుకుంటూ ఉన్నాం. వైకల్యం కప్పి పుచ్చుకోలేని సైన్యం సంఖ్యను లెక్కించలేకుండా ఉన్నాం. దాడులు చేయడంలో సిద్ధహస్తులైన పౌరుల కోసం వెతుకుతున్నాం. మనం మనంగా మనగలిగిన రోజులను మరచిపోతున్నాం. దాడులు చేయగడగంలో సిద్ధహస్తులైన పౌరుల కోసం వెతుకుతున్నాము. మనం మనంగా మనగలిగిన రోజులను మరచిపోతున్నాం. క్షీపణీకరించిన ఆకాశంలో హరివిల్లులు కనిపించని చోద్యం చూస్తున్నాము. డ్రోను విన్యాసాల వికృత హాస్యావధానం ఆస్వాదిస్తున్నాం. మనం యుద్ధం అనే నెత్తుటి మడుగులో కలువపూల కోసం తపిస్తున్నాం. మనం యుద్ధమనే నెత్తుటి మడుగులో కలువపూల కోసం తపిస్తున్నాం. శీర్షిక జ్ఞాపకాల బరువు. కరుడు కట్టిన విషాదం నిండిన శరీరంలో బరువు బరువుగా మారిన జ్ఞాపకము, బలాం సలుపుతున్న గాయం, ఆనందంగా నినదించిన ఆక్రందన వినిపించిన ఆధునిక ప్రపంచం, సర్వత్రా విస్తరించిన విద్యుదయస్కాంత క్షేత్రం, పరితృప్తిని త్యాగం చేసేసిన వర్తమానం, సర్వత్రా విస్తరించిన విద్యుదయస్కాంత క్షేత్రం, ఆధునిక ప్రపంచం, పరితృప్తిని త్యాగం చేసిన వర్తమానం, నిలకడ ఎరుగని పోకడ, పరుగు విడవని జీవిక, కను కొలకుల్లో నిలువని కరుణ, కాలం సందుల్లో జారిపోయే ప్రతిస్పందన.

సంపాదన, విస్తరిస్తున్న శాస్త్ర విజ్ఞానం, వెంట తెచ్చే ఏకాకితత్వం, మనిషి మరో మనిషిని గుర్తించలేకపోయే అంధత్వం, జనం నిండిన నగర వీధుల్లో అలముకుంటున్న మౌనం, జనము నిండిన నగర వీధుల్లో అలముకుంటున్న మౌనం, మునివేళ్ల చర్మం దాచలేని లౌల్యం. మనము అనుభవిస్తున్నది సాంకేతిక సామ్రాజ్యం. శీర్షిక గ్రామీణం. ఒక నీడ వాలుతున్నట్టు రైతు వాకిట్లో కమ్ముకుంటున్న నీరసం, పూర్వపు రోజుల జాడలు పలుచుబడుతున్న సంధ్యా సమయం, మాగాణిలో మరల గరగరల సవ్విడి, పెరటి తోటల కదలికలాగా ఆగిపోయే అలజడి, రత్సమాను మాయమైన గాయం ప్రతి వాకిట్లో రచమాను మాయమైన గాయము, సెల్ఫోన్ మోగించే రాగం. గ్రామమంటే రైతు రాజ్యం కాదు, మారుతున్న పొలాలు భరిస్తున్న చేదు భయం, వయోభారంతో కుంగుతున్న పల్లె ముఖచిత్రం, మారుతున్న కాలం చేస్తున్న నకక్షతం, పరిణామంలో పరితాపం వెదుగుతున్న సమయం, మనసులోపల దిగులు కానంటున్నది నయం. శీర్షిక ముత్యాలసరాలు.

తృప్తినివ్వదు, తీపి పెంచదు, కరిగిపోయే కాలమంతా తృప్తినివ్వదు, తీపి పెంచదు, జ్ఞాపకాలే మధుర స్మృతులు.

శీర్షిక నాన్న నటన. ప్రతి ఉదయం రాత్రి గాయమవుతూనే ఉంటుంది. ప్రతి ఉదయం రాత్రి గాయమవుతూనే ఉంటుంది. భర్తగా తండ్రిగా జీవిస్తున్నట్టు కనిపించాలని శ్రమించాల్సి ఉంటుంది. రెండు జీవులను అక్కున చేర్చుకోవడం కోసం రెక్కలు చాచడం నేర్చుకోవలసిందే. నాన్నగా కనిపించడానికి రోజూ కొత్త నాటకం వినిపించవలసిందే. ఆకలిగా లేనే లేదని చెప్పవలసిందే. మధ్యతరగతి జీవితంలో తన పాత్రను రక్తి కట్టించడానికి నాన్నలు స్వేదం చిందించాల్సిందే. జీవిత భాగస్వామినో తను కన్న చిన్నారినో నవ్వి

నవ్వించాలంటే నటించాల్సిందే. ప్రతి ఉదయం రాత్రి గాయమవుతూనే ఉంటుంది. శీర్షిక చేతిలోని నరకం. చీకట్లో నేను నిన్ను గుర్తుపట్టగలను. మిత్రమా, నువ్వే నా స్నేహితులను హత్య చేసావు. నాలుగు వీధులు తిరిగే రోజులను చంపేశావు. కాలువగట్టున తిరిగే సాయంకాలాలను చిరిమేశావు. నాకు తెలుసు నువ్వే హంతకుడని, నాకు తెలుసు నేనే చనిపోయానని, నాకు తెలుసు నువ్వే హంతకుడని, నాకు తెలుసు నేనే చనిపోయానని. నలుగురు కలిసే సమయాలను మాయం చేశావు. మనసు విప్పి మాట్లాడుకునే విషయాలను దోచుకున్నావు. నిజమే, మేమే నిన్ను చేరదీశాం. మాలో ఒకడుగా ఉండమన్నాము. ఒకరిని కాదని ఒకరు నీతో జతకట్టాం. నువ్వు ఏకు మేకైనావు, అలవిగాని సొల్లైనావు, కాలాన్ని కబలించేసినావు, మా చేతుల్లో సెల్లైనావు. శీర్షిక చెలియా చెలియా. ఒక అందమైన సాయంత్రంలా నువ్వు గుర్తు వస్తూ ఉంటావు. వాన చినుకులు కలిసిన మట్టి వాసనలాగా నువ్వు గుబాళిస్తూ ఉంటావు. ఆకాశంలో విరిసిన హరివిల్లులాగా అన్ని రంగుల్లో నీవే కనిపిస్తుంటావు. స్నేహాన్ని మధురిమతో రంగరించిన నీ సాహచర్యం ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. స్నేహాన్ని మధురిమతో రంగరించిన నీ సాహచర్యం ప్రతిధ్వనిస్తూనే ఉంది. ఒంటరిగా నేను ఏటిగట్టున రావి చెట్టు కింద నిలబడినప్పుడల్లా నీటి పాయలలో నీ ధరహాసం ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఆ పక్క వెదురు పొద నుండి నీ అడుగుల గానం వినిపిస్తుంది. పాత జ్ఞాపకాలేనా, ప్రాప్తజ్ఞతలేని నా వివేచానంతరంతరం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. పొగడ చెట్టు కింద రాలిన నీ జ్ఞాపకాల సుమలేపనం కోసం నేనా చేనిగట్టున తిరుగుతూనే ఉంటాను. శీర్షిక ఆగిపోతే ఎలా? అలంకారంగా ఉండాలనుకోవద్దు, క్రియాశీలంగా ఉండాలనుకో. గోడకు తగిలించినా టిక్కు టిక్కుమంటూ కదులుతూ ఉండు. అక్కడే తిరుగుతూ ఉండు. అప్పుడే నీ ఉనికి తెలుస్తుంది. కాలం అంటే గాయం చేస్తుంది. 12 పైనుంచి నిన్ను 6 పైకి తోసేస్తుంది. మళ్ళీ ఒక్కో గంట ఎక్కుతూ నీ గమ్యం చేరుకోవచ్చు. గడియారమంటే ఆగని అలలకు సాదృశ్య రూపం. శీర్షిక తెలుసు, నేను నీకు తెలుసు, కాని నన్ను మార్చాలని చూడకు. ఇదివరకు చాలామంది అలా అనుకుని విఫలమైనారు. నువ్వు చెబితే నేను మారిపోతానా? ప్రకృతి ప్రళయ కీలాగ్ని జ్వాలలే నాలో మార్పు తీసుకురాలేదు. ఆధునికోత్తరానంతర కాలం వరకు నన్ను మార్చినవాడు ఎవ్వరూ లేరు. నేను మనిషిని. శీర్షిక ఎవరు, ఎవరెవరో. నేనిప్పుడు కలచివేయబడ్డాను. రాజధాని అనే రంగస్థలంపై జరుగుతున్న జుగుప్సను దర్శించలేకున్నాను. సమాజం నా ముందు ప్రశ్నల విత్తులు నాటుతోంది. విత్తనాల నాణ్యత సోషల్ మీడియా నిర్ణయిస్తోంది. ఎవరి వాదన వారు వినిపిస్తున్నారు. సిసి కెమెరాలను ఆవాహన చేస్తున్నారు. రంగులు రంగరించి పులుముతున్నారు. ఉద్దీపన, చైతన్యము, ముద్దు నిద్ర, కర్కశత్వం, మ్యూజికల్ చైర్స్ ఆడుతున్నాయి. శీర్షిక మాయాజాలం. లోకం చల్లా చెదురుగా విడిపోయింది. ఐక్యం చేస్తుందని, అరచేతుల్లో ఇమిడిపోతుందని భావించిన అంతర్జాలం మాయాజాలం చేసింది.
ఐక్యం చేస్తుందని అరచేతుల్లో ఇమిడిపోతుందని భావించిన

అంతర్జాలం మాయాజాలం చేసింది, సఖ్యతను మాయంచేసింది, మౌనం విస్తరింపచేసింది, అంతరంగంలోని అసలు రంగును ఆవిష్కరించింది, ఎవరికి వారై రీల్స్గా మారే విద్యను ఎవరికి వారై రీల్స్గా

0: ఎవరికి తోచినవి వారు నా బుర్రలోకి చొప్పించారు. ఇప్పుడు లోపలంతా కలగా పులగంగా ఉంది, కంగారు పెడుతోంది. నిన్నటి వరకు సత్యంగా సాహసంగా కనిపించింది, నేడు నిజం కాదని నమ్మవలసి వస్తోంది. నిన్నటి వరకు సత్యంగా సాహసంగా కనిపించింది, నేడు నిజం కాదని నమ్మవలసి వస్తోంది. ఎవరో తెలియని వారు అకస్మాత్తుగా హీరోలైపోతున్నారు. నిజం దాగి ఉందా, అసత్యం విస్తరించిందా? నిజం దాగి ఉందా, అసత్యం విస్తరించిందా? తెలియడం లేదు. కొత్త సాక్ష్యాలు పుట్టుకొస్తున్నాయి, పునాదులు లేని భవనాలు లేస్తున్నాయి. ఏది సత్యం, ఏది అసత్యం? ఓ మహాత్మా, ఓ మహర్షి అన్న మాటలు వెంటాడుతున్నాయి. శీర్షిక తెలుసుకో. కలల కౌగిలి కరిగిపోయింది, కారుమబ్బు విడిపోయింది, తిమిరమేదో తొలగిపోయింది. వేకువ వెలుగు విస్తరించే వేళ మంగళి కైశికా గానం వినిపించింది. వేకువ వెలుగు విస్తరించే వేళ మంగళ కైశికా గానం వినిపించింది. అంతరాళలో గుబులు తొలగి ఆశల పందిరి వీసింది. ఆశయాల సత్తువ తెలిసింది. పట్టిన పిడికిలి శక్తి పెరిగింది, నడుంకట్టి నడువమంది. పట్టిన పిడికిలి శక్తి పెరిగింది, నడుంకట్టి నడవమంది. మునుముందుకే సాగమంది. ఓడిపోతామని ఆగిపోతే అర్థం ఏముంది? ఓడిపోతామని ఆగిపోతే అర్థం ఏముంది? పరమార్థమూ లేదంది. చీమలాగా శ్రమకు గుడి కట్టడమే విజయమని తెలిపింది. చీమలాగా శ్రమకు గుడి కట్టడమే విజయమని తెలిపింది. అభీస్, నీవు చేసిన పని నాలో అంతములేని ఆఘాతం చేసింది. శివాని, శివాని, నీవు చేసిన పని నాలో అంతం లేని ఆఘాతం చేసింది. చిన్న పిల్లవు, ఎంతో భవిత ఉన్న దానివి, బాగా వెలుగుతావు అనుకున్న మతాబు తుస్సుమని వెళ్ళిపోయావు. కాదు, ఇది నీవు చేయవలసిన పని కాదు. సమాజం అనేకానేక సమస్యలలో ఉంది. నీ సమస్య పెద్దది కాదని చెప్పలేకపోయింది. సమాజం తాను అనేకానేక సమస్యల్లో ఉంది, నీ సమస్య పెద్దది కాదు అని చెప్పలేకపోయింది. చైతన్యం కలిగిన అమ్మాయి ఇలా అచేతనంగా మారుతుందని పరిసరాలు గ్రహించలేదు. కంచం ముందు కూచోబుద్ధి కాలేదు, మంచం మీద కూడా పొసగడం లేదు. గిరిజన గూడెంలో విరిసిన మల్లి అంతలోనే నెలరాలిపోతే ఆ పాదు కుమిలిపోయినట్లు. ఇది ఈ సమాజం తప్పు. నిన్ను కాపాడుకోలేని అసహాయత, మూర్ఖులైన తల్లిదండ్రులు పొట్టన పెట్టుకున్న నీ మరణం ఆత్మహత్య కాదు శివాని, అది ఈ సమాజం ఎన్నటికీ పూడ్చలేని అఘాధం. శీర్షిక చూస్తున్నాను, పైన తిరుగుతున్నాను, దిగువ జరుగుతున్నది చూస్తున్నాను. నేను లేకపోయిన తరువాత, నేను లేకపోయిన తరువాత మీరున్నా మార్పేమన్నా ఉందా అని నేను పైనుంచి చూస్తూనే ఉన్నాను. చాలా కాలంగా అలా వేలాడుతూనే ఉన్నాను. గోతులు పెరుగుతున్నాయి, మౌనంగా రోధిస్తున్నాయి. నదుల ఖాళీ గుండెల్లో దొల్లతనం నిండుతోంది. ఇసుకాసురులై మీరు నర్తిస్తున్న తీరు ఆగ్రహం కలిగిస్తోంది. ఇలాగే తవ్వేస్తే నదులన్నీ ఖాళీ చేసి వచ్చేస్తాయి, నాలాగా అవి పైనుంచే రోధిస్తాయి. సరస్సులు కోల్పోయారు కదా, కనీసం నదులైనా మిగుల్చుకోండి. సరస్సులు కోల్పోయారు కదా, కనీసం నదులైనా మిగుల్చుకోండి. ఇసుకను అలా తోడేయకండి, ఆశనలా పెంచేయకండి, ముడివేయండి పేరాశను.
1: ఇంతవరకు సమాజం శ్రీ మన్నవ గంగాధర ప్రసాద్ గారి స్వీయ కవితలు విన్నారు.
2: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 08

7777 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు ఉదయరాగంలో చిత్రగీతాలు. ముందుగా వినబోతున్న పాట కూలీ చిత్రం నుంచి. పాడినవారు సుబ్లాషిణి, అనిరుద్ రవిచందర్. గీత రచన విష్ణు, సంగీతం అనిరుద్ రవిచందర్. వినండి కూలీ చిత్రం నుంచి ఈ పాట.

0: కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగంలో చిత్రగీతాలు వింటున్నారు. తరువాత పాట ధ్రువ చిత్రం నుంచి, పాడినవారు హిప్ హాప్ తమీజా నిఖితా గాంధీ. చంద్రబోస్ గీతానికి సంగీతం హిప్ హాప్ తమీజా.

0: ఈ ఉదయం 8:35 పుస్తకవాణి కార్యక్రమంలో ఆర్సి కృష్ణస్వామిరాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం, ఈ వారం వీధురవిందు కథ, చదివినవారు శ్రీమతి జె. నిర్మల.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మద్య లేదా మత్తు పదార్థాలు సేవించి ఎప్పుడైనా సెక్స్ లో పాల్గొన్నారా? మీరు ఎప్పుడైనా సుఖవ్యాధులు లైంగిక వ్యాధులకు గురయ్యారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD

0: కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: నూట 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ఉదయరాగంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట రచ్చా చిత్రం నుంచి, పాడినవారు టిప్పు గీతామాధురి. చిన్నిచరణ్ గీతానికి సంగీతం మణిశర్మ.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
4: .5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం లో ఉదయరాగంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత పాట బిల్లా చిత్రం నుంచి, పాడినవారు మాళవిక హేమచంద్ర. రామజోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం మణిశర్మ.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772426605. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఉదయరాగంలో తర్వాత పాట పంజా చిత్రం నుంచి పాడిన వారు యువన్ శంకర్ రాజా. రామజోగయ్య శాస్త్రి గీతానికి సంగీతం యువన్ శంకర్ రాజా.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఈ ఉదయం 8:35 పుస్తకవాణి కార్యక్రమంలో ఆర్సి కృష్ణస్వామిరాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం విధుర విందు కథ, చదివినవారు శ్రీమతి జె. నిర్మలా.

ఈ ఉదయం 9 గంటలకు హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్ర గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమానికి శ్రోతలు డయల్ చేయవలసిన మా నెంబర్లు 2246605, ఇంకో నెంబర్ 2246606, ఎస్టీడీ కోడ్ 0877. ఆకాశవాణి తిరుపతి కేంద్రం, సమయం 8:15 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి.

0: France's Festival Lumière in Lyon, followed by special screening during BFI London Film Festival. And with that, it's back to you, Abhishek.
1: Thank you, Shagun. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi calls for greater adoption of water-saving technologies and learning from global best practices. Prime Minister Modi to hold talks with his Belgian counterpart, Bart De Wever, in New Delhi today. ISRO to launch Earth Observation Satellite EOS-05 from Sriharikota tomorrow. India's sovereign credit rating upgraded to A- with stable outlook by Japan Credit Rating Agency. Bombay High Court orders CBI probe into death of Disha Salian, former manager of late actor Sushant Singh Rajput. And in women's cricket, India to take on Hong Kong in the second Group A match of the 2020 Asia Cup in Dubai this evening. And with that, we end the morning news. Have a nice day.
2: ఆకాశవాణి శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ కేఎన్ రామకృష్ణ. ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, రహదారుల అభివృద్దిలో ఫలించిన మంత్రి అచ్చెన్నాయుడు చొరవ, ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్షలు, చెంచు తెగకు సున్నా వడ్డీతో లింకేజ్ రుణం చెక్కును అందజేసిన కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తదితర అంశాలతో కూడిన ఆగస్టు నెల శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖను ఇప్పుడు వింటారు. శ్రీకాకుళంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్, ఎస్పీ కేవీ మహేశ్వర్రెడ్డితో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలను సన్మానించారు. అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన వివిధ శాఖల ఉద్యోగులు, సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేశారు. అనంతరం మంత్రి అచ్చెన్నాయుడు ప్రసంగిస్తూ, జిల్లాలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఈ రంగం ద్వారా యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ డిఆర్డీఏ ఆధ్వర్యంలో మహిళా సంఘాలకు ఆర్థిక సాయం అందించి మహిళా సాధికారతకు బాటలు వేస్తున్నామని అన్నారు. అందరి సహకారంతో జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని తెలియజేశారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. జిల్లాలో 4 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 697 మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 682 మంది పరీక్షకు హాజరు కాగా 15 మంది గైహాజరయ్యారు. 97.85% హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీకాకుళం డివిజన్ ఆర్డీఓ సాయి ప్రత్యూష పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి ఏర్పాట్లను పరిశీలించారు. కోటబొమ్మాలి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కొత్తమ్మ అమ్మవారి ఆలయ సమగ్ర అభివృద్ది పనులకు 4.52 కోట్ల రూపాయల నిధులు మంజూరయ్యాయి. రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడుల ప్రత్యేక కృషితో దేవాదాయ శాఖ నుంచి నిధులు విడుదలైనట్లు ఆలయ వర్గాలు వెల్లడించాయి. ఆలయ ప్రాకార మండపం నిర్మాణం, మరమ్మతులు, ఇతర అభివృద్ది పనుల కోసం మొత్తం 5 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించారు. ఇందులో స్థానిక మ్యాచింగ్ కంట్రిబ్యూషన్ కింద 48 లక్షలు డిపాజిట్ చేయగా దేవాదాయ శాఖ సాధారణ ప్రయోజన నిధి కమిటీ మిగిలిన 4.52 కోట్ల రూపాయలను మంజూరు చేసింది. ఈ మేరకు పరిపాలనానుమతులు జారీ చేస్తూ దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ ఉత్తర్వులు జారీ చేశారు. గిరిజనుల అభ్యున్నతికి కేంద్ర రాష్ట ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. కలెక్టర్ కార్యాలయంలో చెంచు తెగకు చెందిన జిల్లా సంఘం ఉన్నతి సభ్యులకు సున్నా వడ్డీ బ్యాంకు లింకేజ్ రుణం చెక్కును అందించారు. చెంచు వృత్తిని కొనసాగించడంతో పాటు సంప్రదాయ వస్త్రాల కొనుగోలు, ఇతర అవసరాలకు ఈ మొత్తాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం శ్రీకాకుళం పార్లమెంటు పరిధిలో ఇటీవల చేపట్టిన వివిధ అభివృద్ది కార్యక్రమాలు, కార్పొరేట్ సామాజిక బాధ్యత, సీఎస్ఆర్ నిధులతో కొనసాగుతున్న ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై అధికారులతో కేంద్ర మంత్రి సమీక్షించారు. ఆయా పనుల పురోగతిని తెలుసుకుని అభివృద్ది కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. యువత సవాళ్లను అవకాశాలుగా మలుచుకుని పరిశోధనల వైపు అడుగులు వేయాలని ఒడిషా గవర్నర్ కంభంపాటి హరిబాబు పిలుపునిచ్చారు. టెక్కలి సమీపంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాల 10వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడారు. యువత నైపుణ్యాలను పెంపొందించుకుని ఆత్మనిర్భర్ భారత్ సాధనకు కృషి చేయాలని సూచించారు. అనంతరం పలువురు విద్యార్థులకు బంగారు పతకాలు, పట్టాలను ప్రదానం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో మౌలిక వసతులు, రవాణా సౌకర్యాల మెరుగుదలకు రాష్ట వ్యవసాయ సహకార

పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. టెక్కలి, నరసన్నపేటతో పాటు శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో దెబ్బతిన్న కీలక రహదారుల పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. మొత్తం 5.70 కోట్ల వ్యయంతో 33.20 కిలోమీటర్ల మేర రహదారుల అభివృద్ది పనులు చేపట్టేందుకు రాష్ట ప్రభుత్వం ముందస్తు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో జిల్లాలో రహదారులు మరింత మెరుగుపడనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, మున్సిపాలిటీలు, మండల స్థాయి కార్యాలయాల్లో గ్రీవెన్స్ కేంద్రాల వద్ద ప్రజాభిప్రాయ సేకరణ కోసం క్యూఆర్ కోడ్ను తప్పనిసరిగా ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ సూచించారు. మీరింతవరకు శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖన విన్నారు. రచన కెఎన్ రామకృష్ణ, ఆకాశవాణి ప్రతినిధి, శ్రీకాకుళం జిల్లా. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగులో తామరా బురద పుల్ల
3: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: ఇప్పుడు పుస్తకవాణి ఆర్సి కృష్ణస్వామిరాజు గారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనం. ఈ వారం విదుర విందు కథ. చదివినవారు శ్రీమతి జె నిర్మల.
4: ఇంటి ముందరి మామిడి చెట్టులో పక్కానుకొచ్చిన కాయల్ని దోడుతో కోస్తూ ఉన్నాడు మునిశేఖరుడు. కొడుకును చూసి శోభక్క, నా బంగ ఆరు బిడ్డ, పెళ్ళేడుకొచ్చినాడు కదా, మంచి బిడ్డను చూసి ఆ 3 ముళ్ళు వేయించేస్తే బావుంటుంది కదా అనుకుంది. వెంటనే తల వెంట్రుకల్ని గొప్పగా ముడివేసి నేరుగా కృష్ణకుమారి ఇంటికి పోయింది. వెనుక వైపు రవిక కొంచెం పైకి జరిపి కూతురు రెడ్డిరాణి దగ్గర కొయ్య దువ్వెనతో వీపు గోకించుకుంటోంది కృష్ణకుమారి. ఏం కృష్ణకుమారి, ఇంట్లో చెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లు నీ కూతురికి పెళ్లి సంబంధాల కోసం దేశమంతా తిరుగుతా ఉండారంట కదా, మా ఇంట్లో మీసాలొచ్చిన మగపిల్లోడు ఉండేది మర్చినావా ఏమి అని అడిగింది. శోభక్క వచ్చింది తన పెండ్లి విషయాన్ని మాట్లాడడానికే అని తెలుసుకున్న రెడ్డిరాణి బుగ్గలు ఏరిపెక్కినాయి. లోపల తీయటి పానకం తాగినట్లున్నా బయటికి మాత్రం సిగ్గు నటిస్తూ ఇంట్లోకి తుర్రుమంది. అదెంత మాటక్క, చదువుకున్న బిడ్డగదా, ఆ అమ్మి మనసు తెలుసుకుని చెబుదాలే అని సమాధానమిచ్చింది. మన పిల్లకాయలు అమ్మా నాన్నల్ని ఎదిరించలేదు కదా, సర్ది చెప్పు, 4 ఎకరాల చెరుకు తోటుంది, బ్యాంకు వాళ్ళు లోన్ ఇస్తే ట్రాక్టర్ కొందామని కూడా ఉన్నాడు, మొన్నటికి మొన్న డ్రైవింగ్ లైసెన్స్ పరీక్ష కూడా పాస్ అయినాడు, మా దాయాదుల్లో అందరు మా వాడిని చూసి సినిమా యాక్టర్ అర్జున్లా ఉంటాడని దిష్టి పెడతారు, దిష్టి తీసి తీసి భుజాలు నొప్పి పుడుతున్నాయనుకో అని గొప్పగా చెప్పింది శోభక్క. ఇంతలో సైకిల్లో సర్రన వచ్చి ఆగినాడు నాగూరయ్య. అక్క, ఈరోజు మన ఊర్లో రాములు వారి గుడికాడ నాటకం జరగబోతుంది, మీరంతా రావాలి, మహాభారతంలోని విదురవిందు ఘట్టం చాలా గొప్పగా ఉంటుంది అని చెప్పినాడు. మాకెక్కడ కుదురుతుంది, ఇంట్లో పనులే చేసినంతున్నాయి, కుదిరితే వస్తాం అని చెప్పింది కృష్ణకుమారి. అట్లంటే కుదరదక్క, ఆ నాటకంలో శ్రీకృష్ణుడి వేషం వేసేది నేనే, మీరంత ఖచ్చితంగా రావాల్సిందే అని నొక్కి చెప్పాడు. ఆ ముక్క ముందే చెప్పాలి కదా, నువ్వు వేషం వేస్తానంటే ఎందుకు రాకుండా ఉంటావు.

అయినా నాగూరయ్యా, నీ ముఖం మీద మీసాలు అట్లనే ఉండాయి, నువ్వు మీసాల కృష్ణుడివా అని అడిగింది శోభక్క. మేకప్ వేసేటప్పుడు తీసేస్తారులే అక్క, స్టేజ్ పైన చూస్తావు కదా, నేల మీదకి దిగిన శ్రీకృష్ణుడిలా కనిపిస్తాను. మీకు తెలుసో లేదో, నన్ను చాలామంది

అంది శోభక్క. నిజమే కదా, అందే కొమ్మల్ని వదిలేసి అందని కొమ్మల వైపు ఎందుకు చూడటం అనుకుంటూ ఇంట్లోకి వెళ్ళింది కృష్ణకుమారి. ఉతికి ఆరబెట్టిన పైటా పావడల్ని మడిచిపెట్టుకుంటున్న రెడ్డిరాణి దగ్గరికెళ్లి అడిగింది కృష్ణకుమారి, మన ఊరి మునిశేఖరుడంటే నీకిష్టమేనా అని. అరతల పైకెత్తి సగం ఇష్టం సగం ఇష్టం లేదమ్మా అని చెప్పింది. అదేం సమాధానమే, ఇష్టం ఉంటే ఇష్టం అనాలి, లేదంటే లేదని చెప్పాలి. ఇటు అటు కాకుండా సగం సమాధానం చెబితే ఎట్లనే అని గట్టిగా అడిగింది. హైటు వైటు ఇష్టమే అమ్మా, అయితే ఒక చిన్న డౌట్ ఉంది. ఏ విషయంలో డౌట్ ఉంది నీకు? మేమైతే అమ్మా నాన్నలు చెప్పినట్లు కాబోయే మొగుణ్ణి కండ్లారా చూడకుండా తల వంచి తాళి కట్టించుకున్నాం. పెద్దోళ్ల మాటలు చల్లటి చద్దిమూట్లని తెలుసుకో అని సర్ది చెప్పింది. అవి పాత రోజులు, ఇప్పుడు రోజులు మారాయమ్మా. సరే చెప్పాడు, నేనేమో 10th పాస్ అయినాను కదా, ఆయనేమో 10th రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయినాడు కదా. రేపు పెళ్ళైనాక ఆయన్ని ఆయనే తక్కువ చేసుకుని నన్ను ఏడిపిస్తే? అదా నీ బాధ? అయితే అంతగా పట్టించుకోవాల్సిన సమస్య కాదులే అది. రెండు కాన్పులైతే అవన్నీ వాటికవే సర్దుకుంటాయి అని చెప్పింది కృష్ణకుమారి. అమ్మ మాటలకు రెడ్డిరాణికి నోటి నిండా తీయటి పాయసం తనలు పెట్టినట్లయింది. ఇండ్లల్లో దీపాలు పెట్టే వేళయింది. అమ్మ రెడ్డిరాణితో పెళ్లి ప్రయత్నాలు చేస్తోంది అని తెలుసుకున్న మునిశేఖరుడి మనసు పూలబావిలో పడినట్లయింది. అద్దంలో ముఖం చూసుకున్నాడు. పెళ్లి కళ వచ్చేసిందే బాలా అని పాడుకున్నాడు. అంతా బాగుంది కాని ఏదో తేడా కొడుతోంది, ఏమిటా అని చూశాడు. ఎడారిలో నాగజముడు మొక్కల్లాగా గడ్డం మొలకలు దండిగా వచ్చినాయి. నేరుగా క్షవరం చేసే మునస్వామి దగ్గరకు పోయినాడు. కూరమీసం పెట్టమని శుభ్రంగా గీకమని చెప్పినాడు. షేవింగ్ అయినాక తెల్ల పటికతో గడ్డమంతా రుద్దినాడు మునస్వామి. మంట మంట అని పైకప్పు అదిరేటట్లు అరిచాడు మునశేఖరుడు. పెళ్లి కాకనే మంటలంటే ఎట్టా, పెళ్ళైనాక ఇంకెన్ని మంటలో కదా అని పడి పడి నవ్వినాడు మునస్వామి. ముఖంలోకి మేకపోతు గాంభీర్యం తెచ్చుకొని, మంట లేదు గింటా లేదు, ఊరకే చెప్పినాను అని చెప్పి ఉచితంగా వచ్చిన పౌడర్ డబ్బా తీసుకుని మెడ చుట్టూ చల్లుకున్నాడు. దువ్వెనతో మీసాలు దువ్వినాడు. అడ్డగళ్ళ లుంగి కట్టి వీధిలోకొస్తే మెరుపులాగా అనిపించింది. నిజంగా అది మెరుపు కాదు, మెరుపు తీగలాంటి రెడ్డిరాణి రాక. బరువైన పట్టుచీర కట్టి నాగుపాం నెక్లెస్లు మెడలో వేసుకుని నడవలేక నడుస్తూ వస్తోంది కృష్ణకుమారి. పక్కనే గులాబీ రంగు పావడ పైట వేసి మెడలో ఒంటిపేట చైన్ వేసి పెళ్లి కూతురు నడక నడుస్తూ వస్తోంది రెడ్డిరాణి. మునిశేఖరుడి చూపులు సూటిగా తగిలే. వేడి సెగకు కరిగిన మంచుగడ్డలా రెడ్డిరాణి మనసు కరిగింది. వారి చూపుల్ని అక్కడికక్కడే రాసే కవులుంటే గనక అప్పటికప్పటికే 100 పద్యాలు పుట్టుండేవి. వెనకనే పరిగెత్తుకుంటూ వచ్చి వారితో కలిసిపోయింది కాటన్ చీర కట్టిన శోభక్క. విదురవిందు నాటకం ప్రారంభమైంది. శ్రీకృష్ణుడు వేదిక మీదకొచ్చాడు. కృష్ణుడమ్మా కృష్ణుడు, మన ఊరి కృష్ణుడు, ముచ్చటైన కృష్ణుడు, అందాల కృష్ణుడు అంటూ నాగూరయ్య మిత్రమండలి గట్టిగట్టిగా పాడుతున్నారు. ఒకే వరుసలో దూరం దూరంగా కూర్చున్నారు రెడ్డిరాణి మునిశేఖరుడు వాళ్ల వాళ్ల అమ్మలతోటి. జడలోని గన్నేరు పూలను చిన్నగా పెరికి కింద వేసింది రెడ్డిరాణి. చేతిగుడ్డని కిందకి జారవేసినాడు మునిశేఖరుడు. కావాలనే నేలమీదకు వంగిన ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. కళ్ళు కళ్ళు కలిశాయి. ముసిముసి నవ్వులు నవ్వుకున్నారు. విదురవిందు నాటకంలో విదురుడు శ్రీకృష్ణుడికిచ్చే విందు ప్రారంభమైంది. నాటకంలోని విదురవిందుతో పాటు ఊర్లో కూడా పాయసం విందు జరుగుతుంది. అప్పుడే ఊరి సర్పంచ్, ఆయన మనుషులు అందరికీ దొన్నెలు చేతిలో పెట్టినారు. మర్రి ఆకులతో చేసిన చక్కటి దొన్నెను మునిశేఖరుడు తీసుకుంటూ ఉంటే మళ్లీ అతడివైపే చూసింది రెడ్డిరాణి. చిన్నగా మీసం తిప్పుతూ మునిశేఖరుడు, పుట్టిందే నీకోసం, మీసం పెట్టిందే నీకోసం, ఇక్కడికొచ్చిందే నీకోసం, పడి పడి చస్తా నీకోసం అని మనసులోనే అనుకున్నాడు. మునిశేఖరుడి మనసు అర్థం చేసుకున్న రెడ్డిరాణి అరనవ్వు నవ్వింది. ఆ నవ్వుకి మునిశేఖరుడి మనసు ఎక్కడికో వెళ్లిపోయింది. చేతిలోని దొన్నెను మడిచి జోబులో పెట్టుకుని వీధిలోకి బయలుదేరినాడు. 3 రోజులు గడిచాయి. శోభక్క సంబంధం వద్దని చెప్పింది రెడ్డిరాణి. రాత్రికి రాత్రే వద్దంటే ఎలా? ఎందుకు వద్దంటున్నావో చెప్పు

0: నిలదీసింది కృష్ణకుమారి. ఇంటి ముందర ఉన్న కాగడల చెట్టు దగ్గరికి తీసుకెళ్లి, చూడటానికి మల్లెలాగా ఉన్నా మల్లెల వాసన వీటికి రాదు కదా అని బాధగా చెప్పింది. ఇంటి పెరట్లోకి తీసుకెళ్లింది. ఉల్లి చెట్లను చూపించింది. మల్లెపువ్వు మల్లెపువ్వే, ఉల్లిపువ్వు ఉల్లిపువ్వే కదమ్మా అని జీరగొంతుతో అంది. ఎవరో వచ్చిన అలికిడైతే వెనక్కి తిరిగి చూసింది. శోభక వచ్చి అక్కడ నిలబడి ఉంది. నా కొడుక్కి ఏమి తక్కువ రెడ్డిరాణి, ఆ రోజు క్షవరం చేసే మునస్వామి అంగడి నుంచి నాకు నా కొడుకు వచ్చేది చూసే ఉంటావు. షేవింగ్ కూడా చేసుకోలేని వాణ్ణి ఎట్లా పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నావేమో. సెల్ఫ్ షేవింగ్ చేసుకునే కొత్తల్లో తెలిసి తెలియక గడ్డం కోసుకున్నాడు, రక్తం చూసి జడుచుకున్నాడు. అందుకని సెల్ఫ్ షేవింగ్ మానాడు. వాడికి ట్రిమ్మర్ కొనిస్తాం, చిన్న చిన్నగా నేర్చుకుంటాడు. అంత చిన్న విషయానికే కమలా పండు లాంటి నా కొడుకుని వద్దనుకోవద్దు. కాగడా వేసి ఎంత వెతికినా నా కొడుకులాంటి బంగారు మొగుడు నీకు ఈ 10 పల్లెల్లోనూ దొరకనే దొరకడుగాక దొరకడు అని చెప్పి సరసరా వెళ్లిపోయింది. ఏమిటే నీ బాధ అని గట్టిగా నిలదీసింది కృష్ణకుమారి. అమ్మా, విదురువిందు నాటకం వేసే ప్రతిసారి మన ఊర్లో అందరికీ దొన్నెలిస్తారు. అందులో వేడివేడి పాయసం పోస్తారు కదా, దొన్నె ఎందుకు చేతికిచ్చారో తెలియని మనిషి మా చూపులు కలిసే వేళ దొన్నెలో పోసే పాయసాన్ని జుర్రుకుని తాక్కుండా ఇచ్చిన దాన్ని మడిచి జోబులో పెట్టుకుని వెళ్ళాడు. అంత చిన్న విషయాలు కూడా తెలియని మనిషిని ఎట్లా పెళ్లి చేసుకునేదమ్మా, జీవితకాలం అంతా ఎట్లవేగదమ్మా అని నోట్లో పైట పెట్టుకుని ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఇంట్లోకి పరిగెత్తింది రెడ్డిరాణి. ఏమర్థమైందో ఏమో. అక్కడ ఉన్న కోడిపుంజు కుక్కురుకూ అంటూ అరుస్తూ రెక్కలు టపటపలాడిస్తూ ఎగిరి వెళ్లిపోయింది. ఏమి చేసేదిరా భగవంతుడా, నా కూతురు 10వ తరగతి వరకు చదివే ఇన్ని వయ్యారాలు పోతా ఉందే. పెద్ద పెద్ద చదువులు చదివుంటే ఇంకెన్ని వయ్యారాలు పోయి ఉండేదో కదా అని తల పట్టుకుని కూర్చుంది కృష్ణకుమారి. మరుసటి వారం పక్క ఊళ్ళో విదురువిందు నాటకం రచ్చబండకాడ జోరు జోరుగా జరుగుతోంది. జనమంటే జనం కాదు. అక్కడికి రెడ్డిరాణిని బలవంతంగా తీసుకెళ్లింది కృష్ణకుమారి. సెంటు కొట్టిన కొత్త గుడ్డలేసుకుని రాజా లెక్కన కూర్చునున్నాడు మునిశేఖరుడు. ఉభయదాతలు దొన్నెలు పంచిపెట్టినారు. ఘుమఘుమలాడే జీడిపప్పు పాయసం అందులో పోసినారు. రెడ్డిరాణి చూసేటట్లు పాయసాన్ని జుర్రుకుని తాగినాడు మునిశేఖరుడు. తలెత్తి చూసింది రెడ్డిరాణి. పర్లేదు, దొన్నెలెందుకిస్తారో తెలుసుకున్నాడు, పాయసం తాగడం కూడా నేర్చుకున్నాడు అనుకుంటూ ఉండగా ఆమె నోటికి జీడిపప్పు తగిలింది. చిన్న చిన్నగా దాన్ని నములుతూ మళ్లీ మునిశేఖరుడి వైపు చూసింది. మునిశేఖరుడి పంటికి ఎండు ద్రాక్ష తగిలింది. కసుక్కున కొరికేసరికి నోరంతా తీయగా అయింది. తీయటి నోటితో రెడ్డిరాణి వైపు చూసినాడు. ఎప్పుడు చేరుతానో నీ ఒడి, అందాక ఉండిపో నా హృదయపు గుడిలో అన్నట్లుగా ఉన్నాయి రెడ్డిరాణి చూపులు. నువ్వు రెడ్డిరాణివి కావు, నా హృదయరాణివి అన్నట్లు బదులిచ్చాయి మునిశేఖరుడి కళ్ళు. దొన్ని ఇచ్చిన కారణం తెలియక కాదు, పాయసం తాగడం చేతకాక కాదు, నీ మాయలో పడి అన్నీ మరిచినానే ప్రియురాలా అన్నట్లుగా చిన్న నవ్వు నవ్వినాడు మునిశేఖరుడు. దూరంగా కృష్ణకుమారి శోభక్కలు నిలబడి అంతా చూస్తా ఉన్నారు. మునిశేఖరుడు దొన్నెను మడిచి జబులో పెట్టుకోకుండా తాము చెప్పినట్లు విదురువిందు పాయసం తాగినందులకు విక్టరీ సంకేతాలు పంపారు. కాబోయే నూతన దంపతులను చూస్తూ మనసులోనే ఆశీర్వచనాలు పలికినారు. అక్కడే ఉన్న రెడ్డిరాణి క్లాస్మేట్లు లో బీపీ లలిత, జిడ్డుముఖం జయంతి, మా కన్నా 3 నెలలు చిన్నదానివి, మంచి మొగుడు దొరికినాడు, మాకెప్పుడు దొరుకుతాడో అని కుళ్ళు ముఖం పెట్టినారు. విదురవిందు నాటకం దిగ్విజయంగా ముగిసింది.
1: ఇంతవరకు పుస్తకవాణి. ఇందులో ఆర్సి కృష్ణస్వామి రాజుగారి మీది తెనాలి మాది తెనాలి పుస్తక పఠనంలో ఈ వారం విదురవిందు కథ విన్నారు. చదివినవారు శ్రీమతి జె. నిర్మల.
2: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టిడి కోడ్ 0877 జత చేసి 2247

0: లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877-224-6605 లేదా 224-6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఇప్పుడు పాట విందాం. 8 వసంతాలు చిత్రం నుంచి పాట, పాడినవారు చిత్ర, వనమాలి గీతానికి సంగీతం హేషం అబ్దుల్ వహాబ్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తిగల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నంబర్ 8772466 05. ఈ నంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: ఈ రోజు సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో ప్రత్యేక అంశంపై పాటలతో కూర్చున్న కార్యక్రమం ప్రసారమవుతుంది. కార్యక్రమ సమర్పణ శ్రీమతి జే నిర్మల. సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత వికసిత భారతం, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు ఉంటాయి. ఇప్పుడు పాట విందాం. చలో చిత్రం నుంచి పాడినవారు అనురాగ్ కులకర్ణి, సాగర్ మహతి. భాస్కర్ భట్ల గీతానికి సంగీతం మహతి, స్వరసాగర్.

0: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
1: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెప్తుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
0: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది

0: ఈ ఆకాశవాణి
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్,
2: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
0: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
1: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
0: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
2: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
0: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
1: ఆకాశవాణి తిరుపతి FM 107.5, 103.2 MHz పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
3: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5, 103.2 MHz పై ఆకాశవాణి తిరుపతి FM మీరు వింటున్నారు. ఇప్పుడు మీకెంతో ఇష్టమైన కార్యక్రమం హలో ఆకాశవాణి ఫోన్ ఇన్ ప్రత్యక్ష ప్రసారం, టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే చిత్రగీతాల కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. శ్రోతలు నచ్చిన పాట వినాలనుకుంటే కార్యక్రమానికి వెంటనే డైల్ చేయండి. మీకు నచ్చిన పాట అడిగి వినండి. కార్యక్రమానికి డైల్ చేయవలసిన మా నెంబర్లు 224-6605, ఇంకో నెంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. కార్యక్రమంలో మొదటి లక్కీ కాలర్ను పలకరిద్దాం. వారే పాట కోరుతారో చూద్దాం. హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి? మీ పేరు? చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం?
4: దొరబాబులో.
3: దొరబాబు కొత్త సినిమా నుంచి కోరొచ్చు కదా?
4: చదువు రాదమ్మా, మాది పల్లెటూరు.
3: దొరబాబు నుంచి ఏ పాట?
4: దేవుడిలా అంటే పాట
3: వినేద్దామా అండి?
4: ఓకే అమ్మా.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హలో ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో
2: మేడం, గుడ్ మార్నింగ్. మేడం
1: గుడ్ మార్నింగ్ అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
2: మేడం కర్నూలు జిల్లా ఆస్పరి మండలం తంగరడన్న గ్రామం హరినాథ్ రెడ్డి. మేడం బాగున్నారు? మేడం
1: బాగున్నా అండి. మీరు ఎలా ఉన్నారు?
2: బాగున్నాం మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరికి కూడా నమస్కారాలు మేడం.
1: నమస్తే అండి. మరి చెప్పండి.
2: శ్రీమంతుడు మేడం,
1: శ్రీమంతుడు చిత్ర నుంచి పాట.
2: అవును మేడం, కొత్త శ్రీమంతుడు మేడం.
1: శ్రీమంతుడు నుంచి ఏ పాట అండి?
2: ఏ పాట అయినా పర్లేదు మేడం.
1: ఓకే అండి, వినేద్దామా?
2: విందా మేడం. మా కుటుంబ సభ్యుల కోసం, మీకోసం, వింటున్న అందరి కోసం మేడం ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి, థ్యాంక్ యూ.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడి కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
2: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు మీ జీవిత భాగస్వామితో కాకుండా మీరు ఇతరులతో ఎప్పుడైనా కాండం లేకుండా సెక్స్ లో పాల్గొన్నారా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
3: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
4: 107.5 103.2 మెగాహెర్ట్స్ పై హలో ఆకాశవాణిలో తరువాత శ్రోతను పలకరిద్దాం. హలో,
5: నమస్తే మేడం.
4: నమస్తే అండి, ఎవరు, ఎక్కడి నుంచి? చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం ఈరోజు?
5: మహారాజ్ సినిమాలో
4: మహారాజు,
5: రాజు అయ్యే మహారాజు అయ్యే అని పాట కావాలి మేడం.
4: మహారాజు చిత్రం నుంచి కొత్త సినిమాలు కోరుకోవచ్చు కదండి, మీకు తెలుసు కదా.
5: కొత్త సినిమాలు ఐడియా లేదు మేడం.
4: వినేద్దామా పాట?
5: ఓకే మేడం, అందరి కోసం మేడం.
4: అందరి కోసం పాట వస్తుంది, వినేద్దాం.
5: ప్రభాత రేఖలు.
4: ఏమండి?
5: ప్రభాత రేఖలు కవితలు చాలా బాగున్నాయి మేడం.
4: థ్యాంక్ యూ అండి, పాట వస్తుంది, వినేద్దాం.
5: ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.

0: వర్క్ ఫ్రమ్ హోమ్, హై సాలరీ, జస్ట్ ఒక క్లిక్ లో. అరే వా,
1: చిక్కుకుంది.
2: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి, ఆర్బీఐ అంటుంది.
3: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

0: విన్న పాట అత్తారింటికి దారేది చిత్రం నుంచి శంకర్ మహాదేవన్ పాడిన రామజోగయ్య శాస్త్రి గీతం విన్నారు. సంగీతం దేవిశ్రీ ప్రసాద్.
1: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్.
2: కాలచక్రం తిరిగే ప్రతి క్షణం ఓ కథ చెబుతుంది. ప్రపంచ పటంపై జరిగే ప్రతి పరిణామం ఒక కొత్త పాఠం నేర్పుతుంది.
1: వారమంతా జరిగిన విశేషాల వెలువను, సమకాలీన అంశాల సారాన్ని ఒకే వేదికపై మీ ముందుకు తీసుకువస్తుంది మీ ఆకాశవాణి
2: వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్.
3: రోజువారీ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, ముఖ్యమైన జాతీయ అంతర్జాతీయ వార్తలు, ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే ఇన్ఫర్మేషన్ అప్డేట్స్, జాతీయ అంతర్జాతీయ క్రీడా విశేషాలు, ప్రపంచ వాణిజ్య సంబంధిత వార్తలు,
1: అంతేకాకుండా సమకాలీన సంఘటనలు, పోటీ పరీక్షలపై దృష్టి సారించడం,
2: వ్యక్తిగత ఎదుగుదలకు అవసరమైన కీలకమైన జ్ఞానాన్ని మీకు అందించడం, ఇంకా సంక్లిష్టమైన అంశాలను స్పష్టమైన సంక్షిప్త విశేషాలుగా శ్రోతలకు అర్థమయ్యే రీతిలో సులభంగా గ్రహించేలా చేయటమే మా లక్ష్యం.
1: దేశం నుంచి విదేశాల వరకు, వినోదం నుంచి విజ్ఞానం వరకు,
3: క్రీడా రంగం నుంచి సాంకేతిక రంగం వరకు అన్ని రంగాల వాస్తవాలను మీతో పంచుకునే ప్రత్యేక కార్యక్రమం వీక్లీ రౌండప్ కరెంట్ అఫైర్స్
1: ప్రతి శని ఆదివారం సాయంత్రం 5:30
2: ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 107.5 103.2 మెగాహెర్ట్స్ పై, అలాగే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు.
0: హలో, ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో.
4: హలో,
0: నమస్తే అండి. హలో, ఆకాశవాణికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి?
4: నా పేరు దేవి అండి.
0: దేవి గారు చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం?
4: మేము కలికి నుంచి మాట్లాడుతున్నాము. నాకొచ్చి ఇరుముడి.
0: ఇరుముడి చిత్రం నుంచినా? ఇరుముడి నుంచి ఏ పాట అండి?
4: మల్లెపూల పల్లకి.
0: మల్లెపూల పల్లకి వినేద్దాం ఆ పాట.
4: విందామండి, అందరికోసం.
0: అందరికోసం వస్తుందండి పాట, వినేద్దాం.
5: వీరమణి గంటలే.

ఈరోజు సాయంత్రం 6:30 తిరుపతిలో ఆగస్టు నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష వింటారు సమీక్షకులు శ్రీ ఎన్. జగదీష్.

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
2: హలో ఆకాశవాణిలు, తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో
3: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
2: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు, ఎక్కడి నుంచి?
3: మేడం, మేము కలికినింటి దర్బార్ సార్ మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం
3: మేడం? బాగున్నారు మేడం.
2: బాగున్నా అండి, మీరు ఎలా ఉన్నారు?
3: మేము కూడా చాలా బాగున్నాం మేడం.
2: చెప్పండి, ఏ సినిమా?
3: పాత సినిమా కావాలి మేడం.
2: పాత వద్దండి.

0: అందరూ ఇప్పటికే రెండు పాటలు పాతవైపోయినాయి, మీ నాయన కొత్తది కోరండి.
1: అవును మేడం. జయం సినిమాల పాట కాదు మేడం,
0: జయం నుంచి ఏ పాట
1: అందమైన మనసులో అంచాలు మాట్లాడడం.
0: వినేద్దామండి పాట.
1: మేడం శ్రోతలు ఉన్నారు మేడం ఇద్దరు మేడం,
0: చెప్పండి.
1: నెల్లూరు నుంచి ఖాదర్ బాష, ఎడుమూరు నుంచి మొహమ్మద్ రఫీ మేడం.
0: అది స్టార్టింగ్ ఏమండి?
1: అందమైన మనసులో ఇంతలుసులను ఉంటుంది మేడం పాట మేడం. అదే
0: స్టార్టింగ్ అలా అయితే లేదు, ఎవరు ఏమన్నా అనుకుంటాను కాదు. ఎందుకు
1: అది ఆ పాట వద్దులే మేడం, మొన్న కూడా ఎంత ముందు కూడా పెట్టినాము.
0: స్టార్టింగ్ అయితే అందమైన మనసులు అనేది అలా రాదు ఇందులో.
1: పన్నెల్లు రాను రాను అంటే పాట అది వేసేయండి మేడం. పన్నెండు
0: ఓకే అండి, ఓకే అండి, వినేద్దామా పాట.
1: వినేద్దాం మేడం.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: ఎహరాయే.

0: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా .in విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
1: మీరు హెచ్ఐవి బారిన పడే అవకాశం ఉందా? మీరే తెలుసుకోండి. మీరు ఎప్పుడైనా సూదులు, సిరంజులు ఒకరితో మరొకరు పంచుకోవటం, మార్చుకోవటం జరిగిందా? మీకు ఎప్పుడైనా సురక్షితం కాని రక్త మార్పిడి జరిగిందా? మీ సమాధానం అవును అయితే వెంటనే మీ దగ్గరలోని ICTC కేంద్రంలో పరీక్ష చేయించుకోండి. మరింత సమాచారం కోసం టోల్ ఫ్రీ నంబర్ 1097 కి కాల్ చేయండి. మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.
2: ఈ ప్రకటన జారీ చేసిన వారు రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.
3: 107.5, 103.2 మెగాహెర్ట్స్ పై హలో ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో,
4: నమస్తే మేడం.
3: నమస్తే అండి. ఎవరు, ఎక్కడి నుంచి?
4: నెల్లూరు జిల్లా అంటే సాదర భాష మేడం.
3: చెప్పండి, ఏ చిత్రం నుంచి విందాం? లైన్ కట్ అయిందండి. హలో హలో

0: శ్రోతలకు ఒక గమనిక. మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు, ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877 224 6605 లేదా 224 6606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: ఇప్పుడు పాట విందాం, జై జానకీ నాయకా.

శ్రోతులు, మీరు ఈ పాటలు 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో హలో ఆకాశవాణిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరుతున్న చిత్రగీతాల కార్యక్రమంలో వింటున్నారు. మీకు నచ్చిన పాట వినాలనుకుంటే కార్యక్రమానికి వెంటనే డయల్ చేయండి, మీకు నచ్చిన పాట అడిగి వినండి. కార్యక్రమానికి డయల్ చేయవలసిన మా నెంబర్లు 224-6605, ఇంకో నెంబర్ 224-6606, ఎస్టీడీ కోడ్ 0877. తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో హలో

0: ఆకాశవాణి తిరుపతి కార్యక్రమాలను అమితంగా ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు మా కార్యక్రమాలపై మీ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి సరియైన వేదిక మా కేర్ ఆఫ్ ఆకాశవాణి.
1: మీ సలహాలు సూచనలతో కార్యక్రమాలను మరింత వినూత్నంగా అందించే ప్రయత్నం చేస్తుంది మీ ఆకాశవాణి.
0: ఆసక్తి గల శ్రోతలందరూ ప్రతి సోమవారం సాయంత్రం 6:30 ప్రసారమయ్యే కేర్ ఆఫ్ ఆకాశవాణి కార్యక్రమంలో తమ అమూల్యమైన అభిప్రాయాలను ఉత్తరాల ద్వారా అందించేందుకు సంప్రదించవలసిన మా చిరునామా
1: కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
0: మా చిరునామా మరొకసారి, కేర్ ఆఫ్ ఆకాశవాణి, కేర్ ఆఫ్ స్టేషన్ డైరెక్టర్ ఆకాశవాణి, అన్నమయ్య సర్కిల్, తిరుపతి 517501.
1: లేదా మా ఇమెయిల్ ఐడి aartptyletters@gmail.com.
0: ఇంకా మా వాట్సాప్ నెంబర్ 8772466605. ఈ నెంబర్ మీద కూడా మీ విలువైన సలహాలు సూచనలు అందించవచ్చు.
1: గుర్తుంచుకోండి, ఇకపై ప్రతి సోమవారం సాయంత్రం 6:30 శ్రోతల అభిప్రాయ మాలిక కేర్ ఆఫ్ ఆకాశవాణి.
0: ఇప్పుడు పాట జులై చిత్రం నుంచి.

0: బహుజన హితాయ బహుజన సుఖాయ. ఇది ఆకాశవాణి నినాదం. చిన్నారులు, యువజనులు, మహిళలు, కర్షకులు, ఇలా అందరికీ ఎన్నో కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నది ఆకాశవాణి. సమాచారం, విజ్ఞానం, వినోదం అందిస్తున్న మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం తప్పక వినండి.
1: హలో ఆకాశవాణిలో తర్వాత శ్రోతను పలకరిద్దాం. హలో, నమస్తే అండి. హలో ఆకాశవాణికి స్వాగతం. ఎవరు, ఎక్కడి నుంచి?
2: నమస్కారం మేడం.
1: ఎవరు, ఎక్కడి నుంచి అండి?
2: నల్గొండ జిల్లా చంద్రపేట మండలం చీసురాల గ్రామం దమ్మూలు వెంకటాచార్య మాట్లాడుతున్నాం మేడం.
1: బాగున్నారండి?
2: చాలా చాలా బాగున్నాం మేడం.
1: బాగా వస్తుందా అండి మా రేడియో కార్యక్రమాలు మీకు?
2: మరి చాలా దూరమైన కానీ మంచి వస్తుంది మేడం.
1: యాప్ ద్వారా వింటారా? ఎట్లా మీరు ఎలా వింటున్నారు?
2: మేము యాప్ ద్వారా వింటున్నాం మేడం. మంచిగా క్లియర్ గా వస్తుంది.
1: ఓకే అండి, థ్యాంక్ యూ. చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట? వాట్సాప్ కూడా చేస్తారు? కరెక్టే అండి, చేస్తారు మీరు. అవునండి, చెప్పండి, ఏ చిత్రం నుంచి పాట విందాం ఇప్పుడు?
2: ట్రిపుల్ ఆర్ లో ఒక పాట, మంచి పాట వినిపించండి.
1: ట్రిపుల్ ఆర్ నుంచి ఏ పాట అయినా పర్లేదా?
2: ఏ పాట అయినా పర్లేదు.
1: వినేద్దామండి అయితే.

తరిల్లేలా ఒంటిలో నిరగతమంత రక్కలేసి ఎగిరేలా ఎసే రోయకాయకి నాటు నాటు నాటు. అది దుమ్ము దుమ్ము తులిపేలా లోపలున్న పానమంతా.

0: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
1: హలో, ఆకాశవాణిలో చివరి శ్రోతను పలకరిద్దాం. హలో,
2: నమస్తే మేడం. ఇందాక కాల్
1: కట్ అయింది అని చెప్పండి.
2: ఇద్దరే ఇద్దరు నాగార్జున ఏఎన్ఆర్ది ఓనమాలు దిద్దాలని అనుకున్నా కన్నా
1: ఇద్దరే ఇద్దరు నుంచి.
2: మేడం, శ్రోతలు ఉన్నారు మేడం.
1: చెప్పండి చెప్పండి.
2: కలిగిన దర్బార్ ఖాన్ నెల్లూరు జిల్లా నుంచి మొహమ్మద్ రఫీ.
1: ఓకే అండి.
2: ధన్యవాదాలు మేడం.
1: ఉండండి ఉండండి, ఇద్దరే ఇద్దరు కనిపించాలి కదా.
2: కొత్తదే మేడం ఏఎన్ఆర్.
1: అవునండి అవును, తెలుసు. ఇద్దరే
2: కాదండి,
1: వేరే చెప్పండి.
2: వేరే చెప్పేదా? చౌగ్గాడి చిన్న నాయన, నీ నవ్వే హాయిగా ఉంది.
1: సోగ్గాడే చిన్ని నాయన నుంచి నీ నవ్వే వినేద్దామండి. ఇది
2: ధన్యవాదాలు మేడం.
1: ఓకే అండి.

ఇంతవరకు హలో ఆకాశవాణిలో ఫోన్ ద్వారా శ్రోతలు కోరిన చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 10 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రకటించిన కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. పెద్ద పరిశ్రమలు పారిశ్రామికీకరణకు ప్రత్యేకలుగా నిలుస్తుంటే చిన్న పరిశ్రమలు మాత్రం గ్రామీణ స్థాయి నుంచి పట్టణాల వరకు ఆర్థిక కార్యకలాపాలకు ఉత్తమిస్తూ కోట్లాది కుటుంబాలకు జీవనోపాధిని అందిస్తున్నాయి. ముఖ్యంగా యువత, మహిళలు, శ్రామిక వర్గాలు, బలహీన వర్గాలకు స్వయం ఉపాధి కల్పనలో ఎంఎస్ఎంఈలు ప్రధాన ఆధారంగా మారుతున్నాయి. ఒక చిన్న ఆలోచనను వ్యాపారంగా మార్చి తాను ఉపాధి పొందడంతో పాటు మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగడానికి ఎంఎస్ఎంఈ రంగం ఎన్నో అవకాశాలను అందిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం వ్యాపారాల్లో దాదాపు 90% వరకు చిన్న మధ్యతరహా సంస్థలే ఉంటాయని, ప్రపంచ ఉపాధిలో 60-70% వరకు ఈ రంగం వాటా కలిగి ఉందని అంచనాలు సూచిస్తున్నాయి. ప్రపంచ స్థూల దేశీయోత్పత్తి జీడీపీలోనూ ఎంఎస్ఎంఈల పాత్ర సుమారు 50% వరకు ఉంది. దీంతో ఈ రంగాన్ని కేవలం చిన్న పరిశ్రమల సమూహంగా కాకుండా సమ్మిళిత ఆర్థిక వృద్ధికి, సమాన అవకాశాలకు, స్థిరమైన జీవనోపాధులకు పునాదిగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఎంఎస్ఎంఈ రంగాన్ని మరింత విస్తరించేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోంది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో తయారీ రంగాన్ని బలోపేతం చేసి స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలనే ప్రణాళికలు రూపొందిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం అభివృద్ది దిశగా ముందుకు సాగాలనే లక్ష్యంతో ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందుతోంది. స్థానికంగా అందుబాటులో ఉన్న ముడి పదార్థాలు, మానవ వనరులు, మార్కెట్ అవకాశాలను దృష్టిలో ఉంచుకుని చిన్న, సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలను ప్రోత్సహించేలా ఈ పార్కులను అభివృద్ది చేయనున్నారు. ఇలాంటి పార్కుల ద్వారా పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఒకే చోట అందుబాటులోకి రావడంతో కొత్తగా పరిశ్రమలు ప్రారంభించాలనుకునే వారికి అనేక ఇబ్బందులు తగ్గే అవకాశం ఉంటుంది. భూమి, విద్యుత్, రహదారులు, నీరు, పారిశ్రామిక అనుమతులు, మార్కెటింగ్, రుణాలు, సాంకేతిక సహకారం వంటి అంశాల్లో సమన్వయంతో సహకారం అందించగలిగితే స్థానిక పారిశ్రామిక వాతావరణం మరింత బలపడుతుంది. ముఖ్యంగా విజయవాడతో పాటు జిల్లాలోని పట్టణ ప్రాంతాలకే పరిశ్రమలు పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ చిన్న పరిశ్రమలు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో గ్రామీణ యువతకు స్థానికంగానే ఉపాధి లభించడంతో పాటు పట్టణ ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి తగ్గుతుంది. ప్రతి కుటుంబం నుంచి కనీసం ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యంతో ప్రభుత్వం పలు పథకాలు, కార్యక్రమాలపై అవగాహన కల్పిస్తోంది. ముఖ్యంగా యువత, మహిళల్లో పారిశ్రామిక ఆలోచన విధానాన్ని పెంపొందించేందుకు శిక్షణ, రుణాలు, రాయితీలు, సాంకేతిక సహకారం, మార్కెట్ అనుసంధానం వంటి అంశాలను అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. పారిశ్రామిక యూనిట్ను ప్రారంభించాలనే ఆలోచన ఉన్నా ఎక్కడ ప్రారంభించాలి, ఏ అనుమతులు తీసుకోవాలి, ఎంత పెట్టుబడి అవసరం, బ్యాంకు రుణం ఎలా పొందాలి, ప్రభుత్వ రాయితీలేవి, ఉత్పత్తులను మార్కెట్లోకి ఎలా తీసుకువెళ్లాలి అనే సందేహాలు చాలామంది ఔత్సాహికుల్లో ఉంటాయి. ఈ అంశాలపై సమగ్ర అవగాహన కల్పించేందుకు ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, అవగాహన కార్యక్రమాలను రాష్ట ప్రభుత్వం నిర్వహిస్తోంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలనుకునే ఔత్సాహికులకు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు పథకాలు ఉపయోగపడుతున్నాయి. ప్రధానంగా ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, పీఎం ఈజీపీ, ముద్ర, పీఎం విశ్వకర్మ, ఎంఎస్ఎంఈ ప్రోత్సాహకాలు వంటి పథకాల ద్వారా రుణాలు, రాయితీలు, శిక్షణ, సాంకేతిక సహకారం వంటి ప్రయోజనాలు పొందే అవకాశముంది. పథకాలు ఉన్నా వాటిపై సరియైన అవగాహన లేకపోవడం వల్ల అనేక మంది అర్హులు వాటిని వినియోగించుకోలేకపోతున్నారు. అందుకే గ్రామీణ ప్రాంతాల వరకు అవగాహన కార్యక్రమాలను విస్తరించి, దరఖాస్తు ప్రక్రియ నుంచి రుణం పొందే వరకు, యూనిట్ స్థాపన నుంచి మార్కెటింగ్ వరకు అవసరమైన సహకారం అందించాల్సిన అవసరముంది. మహిళా సంఘాలను కూడా ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేయడం ద్వారా మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు మరింత పెరిగే అవకాశముంది. చిన్న ఆహార ఉత్పత్తుల యూనిట్లు, హస్తకళలు, టైలరింగ్, ఆహార శుద్ది, ప్యాకేజింగ్, సేవారంగం వంటి అనేక రంగాల్లో మహిళలు వ్యాపారాలను ప్రారంభించి ఆర్థికంగా స్వావలంబన సాధించవచ్చు. పారిశ్రామిక ప్రపంచంలో కేవలం పెట్టుబడి ఉంటే సరిపోదు. కొత్త ఆలోచన, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్ అవసరాలపై అవగాహన, డిజిటల్ నైపుణ్యాలు కూడా అవసరం. ఈ నేపథ్యంలో యువ ఆవిష్కర్తలు, స్టార్టప్లకు సరియైన మార్గదర్శకత్వం అందించేందుకు ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, నిపుణులను ఒకే వేదికపైకి తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది. యువ ఆవిష్కర్తల సృజనాత్మకతను, పారిశ్రామికవేత్తల ఆచరణాత్మక అనుభవాన్ని ఒకే చోట చేర్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఎన్టీఆర్ జిల్లా

0: కలెక్టర్ జి లక్ష్మీశ తెలిపారు. స్థానిక ప్రతిభను ప్రోత్సహించడంలో, స్వయం ఉపాధిని, పారిశ్రామిక అభివృద్దిని పెంపొందించడంలో ఎంఎస్ఎంఈ పార్కులు ప్రధాన పాత్ర పోషిస్తాయని, వాటి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
1: జిల్లాలో ఎంఎస్ఎంఈ ప్రమోషన్లో భాగంగా, అలాగే ఇన్నోవేషన్స్ స్టార్టప్స్ ప్రమోషన్లో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ది స్పోక్ విజయవాడలో పెట్టడం జరిగింది. ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ చాలా దిగ్విజయంగా కార్యాచరణ నిర్వహిస్తూ ఉంది. దీంట్లో ముఖ్యంగా మన జిల్లాలో ఉన్న యూత్స్, అలాగే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ విమెన్, అది బోర్డు అర్బన్ అండ్ రూరల్ ఏరియాలో ఎవరైతే ఒక బిజినెస్ చేస్తున్నారు, ఎంఎస్ఎంఈలో ఆల్రెడీ ఉన్నారు లేదా ఉండాలనుకుంటున్నారు, స్టార్టప్ ఐడియాస్ ఉన్నాయి, వాళ్ళందరికీ ఇక్కడ హ్యాండ్ హోల్డింగ్ చేసి, వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, రిక్వైర్డ్ మార్కెట్ సపోర్ట్, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తూ చాలా చక్కగా వాళ్ళని మార్కెట్కి ఇంట్రొడ్యూస్ చేయడానికి మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి వారం బుధవారం ఇక్కడ ఎంటర్ప్రెనర్స్ ఎంగేజ్మెంట్ కార్యక్రమం చేసి వాళ్ళకి డిజిటల్ హ్యాండ్ హోల్డింగ్, అలాగే మార్కెట్ లింకేజ్, ఈవెన్ ఆ టెక్నాలజీ ఇన్పుట్స్ ఇవన్నీ ఇచ్చి వాళ్ళకి గైడెన్స్ చేయడం జరుగుతూ ఉంది. ఇంకా జిల్లా వరకు వస్తే 7 కాన్స్టిట్యున్సీలో కూడా ఒక ఎంఎస్ఎంఈ పార్క్ ఇప్పుడు అవన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఆ పార్క్ ద్వారా దాదాపు ఏం లేదన్నా కూడా 15,000 నుంచి 20,000 మంది ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ ఎక్స్టాబ్లిష్ చేయబోతున్నాము. దీంతోపాటు 50,000 నుంచి 60,000 మంది వరకు అదనంగా జాబ్స్ వస్తాయి.
0: ప్రస్తుత కాలంలో సొంతంగా వ్యాపారం ప్రారంభించి ఇతరులకు ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలనే ఆలోచన యువతలో పెరుగుతోంది. అయితే ఆలోచన నుంచి ఆచరణ దశకు చేరుకోవడం, ఉత్పత్తిని అభివృద్ది చేయడం, మార్కెట్ను గుర్తించడం, పెట్టుబడులు సమీకరించడం వంటి అంశాల్లో స్టార్టప్లకు మార్గదర్శకత్వం అవసరం. ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, పారిశ్రామిక అవగాహన కార్యక్రమాలు ఈ అంతరాన్ని తగ్గించడంలో కీలకంగా మారుతున్నాయి. ఒకే వేదికపై ప్రభుత్వ శాఖలు, బ్యాంకులు, పారిశ్రామికవేత్తలు, స్టార్టప్లు, నిపుణులు, యువ ఆవిష్కర్తలు కలవడం వల్ల వ్యాపార అవకాశాలపై స్పష్టత పెరుగుతోంది. స్టార్టప్లకు మార్గదర్శకత్వం, సాంకేతిక మద్దతు, మార్కెటింగ్ అవకాశాలు కల్పించేందుకు ఎంఎస్ఎంఈ ఉత్సవాలు, కార్యశాలలను ఏర్పాటు చేస్తున్నామని ఎన్టీఆర్ జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ ఏఎన్వి నాంచారావు తెలిపారు.
2: మా జిల్లాలో 25,000 గ్రూపులు, 252,000 మంది ఉమెన్ ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో మేము బ్యాంక్ లింకేజ్ కింద 928 కోట్లు మా ఉమెన్కి ఫైనాన్స్ చేస్తున్నాం. ఇది కాకుండా శ్రీనిధిలో 135 కోట్లు ఫైనాన్స్ చేస్తున్నాం. ఉన్నతిలో 9 crores చేస్తున్నాం. ఈ రకంగా చేసిన అమౌంట్లు అన్నింటినీ కూడా ఉమెన్ ఎంటర్ప్రైనర్గా మార్చడంలో మా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని మాకు ఈ రేజ్ ద్వారా మంచి వర్క్షాపులు కండక్ట్ చేయించడం, ఈ వర్క్షాప్కి ఎవ్రీ వీక్ ఒక కాన్సెప్ట్ మీద, ఫర్ ఎగ్జాంపుల్ ఒకరోజు అరకు కాఫీ మీద, ఒకరోజు హనీబీ మీద, ఒకరోజు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ అండ్ బాతిక్ ప్రింటింగ్ వీటి మీద మనం కండక్ట్ చేయడం జరిగింది. ఈ వర్క్షాప్కి వచ్చిన ఉమెన్ని మనం గుర్తించి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వటం.
0: స్థానికంగా తయారయ్యే ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా చిన్న పారిశ్రామికవేత్తలకు నేరుగా మద్దతు లభిస్తుంది. స్థానిక ఉత్పత్తులకు మార్కెట్ పెరిగితే ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగితే మరిన్ని ఉద్యోగాలు ఏర్పడతాయి. ఆదాయం పెరగడంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇలా స్థానికంగా ప్రారంభమైన ఆర్థిక కార్యకలాపాలు క్రమంగా గ్రామీణ, జిల్లా, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలకు విస్తరిస్తాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ల ద్వారా అంకుర సంస్థల ఏర్పాటుకు అవకాశాలు లభిస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్ అధ్యక్షులు పొట్లూరి భాస్కర్రావు తెలిపారు. పరిశ్రమల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి పారిశ్రామిక అభివృద్దికి ఛాంబర్ ఆఫ్ కామర్స్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.
3: రాష్ట్రం అద్భుతంగా ఇండస్ట్రియల్ మ్యాప్ లో స్థానం సంపాదించుకుంటా ఉంది. రోజు రోజుకి ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ, అలాగే స్టార్టప్ ఎకోసిస్టమ్ కానీ అభివృద్ధి అవుతా ఉంది. ఈవేళ చూస్తే దాదాపు 7-8,000 స్టార్టప్స్ మన రాష్ట్రంలో ఏర్పడడం జరిగింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రోత్సాహంతో ఇంకా అవి ముందుకెళ్తున్నాయి. దాదాపు డిపిఐఐటి డిపార్ట్మెంటు అప్రూవ్ చేసిన స్టార్టప్సే దాదాపు 4,000 ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న ఎంఎస్ఎంఈస్ మీరు కనుక చూస్తే దాదాపు మనకున్న ఇండస్ట్రీస్ మొత్తంలో 90% ఎంఎస్ఎంఈ కేటగిరీ కింద ఉన్నాయి మన రాష్ట్రంలో. ఇది ఎంతో అభివృద్ధి కావాలి. ఇంకా ఈవేళ ఎన్నో యాంకర్ ఇండస్ట్రీస్ వస్తున్నాయి, దానికి అనుబంధంగా యాన్సిలర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ జరగాలి. మన ప్రోడక్ట్స్ని, మన ఎంఎస్ఎంఈని ఎంకరేజ్ చేయాలని చెప్పి ఇవాళ ఏపీ ఛాంబర్స్ తరఫున మేము కూడా స్టేట్ వైడ్ ఒక కాల్ ఇస్తా ఉన్నాం. మా మెంబర్స్కే కాక ఎంటర్ప్రెన్యూర్స్ కానీ, ఇండస్ట్రియలిస్ట్ కానీ, కార్పొరేట్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ, ఇట్లా అన్ని రకాల వర్గాలకి ఈవేళ బై లోకల్ ప్రోడక్ట్స్, వోకల్ ఫర్ లోకల్ బై ఆంధ్ర ప్రోడక్ట్స్.
0: ఎంఎస్ఎంఈ రంగంలో మహిళల భాగస్వామ్యం పెరగడం కుటుంబ ఆర్థిక పరిస్థితిపై కూడా సానుకూల ప్రభావం చూపుతోంది. మహిళా సంఘాల ద్వారా పొదుపు రుణాలు

0: స్వయం ఉపాధి కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు కొత్త అవకాశాలను కల్పిస్తున్నాయి.
1: నమస్తే అండి, నా పేరు వరలక్ష్మి. నేను పేపర్తో బొమ్మలు తయారు చేస్తుంటాను. వేస్ట్ టు వెల్త్ క్రియేషన్ అనేది కాన్సెప్ట్ అండి. సో నా దగ్గర పేపర్ మాత్రమే ఎక్కువ ఉండేదండి. దాంతో నేను ఏం చేయగలను అని ఆలోచిస్తున్న టైంలో, అంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వడం అనేది మనకి ఇక్కడ ఆనవాయితీగా ఉంటుంది. దానికి బదులు నేను నా చేత్తో చేసిన బొమ్మని గిఫ్ట్గా ఇచ్చేదాన్ని. ఆ ప్రాసెస్లోనే ఇది బిజినెస్గా మారింది. తర్వాత నేను డ్వాక్రాలో ఉన్నాను. డ్వాక్రా నుంచి నన్ను ఒకసారి డిఆర్డిఏ ఆఫీస్కి అవి చూపించమని రమ్మని చెప్పారండి. అక్కడ చూపించిన దగ్గర నుంచి నా బిజినెస్ మారిపోయింది. అసలు బిజినెస్ కాదు, ఇది ఒక ఫుల్ ఫ్లెడ్జ్ బిజినెస్ అవ్వగలదు అనే నమ్మకం నాకు అప్పుడొచ్చింది. అక్కడ డిఆర్డిఏ దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుని సార్ వాళ్ళ ఎగ్జిబిషన్స్లో పెట్టడం ద్వారా నాకు కొత్త కస్టమర్స్, ఎక్కువ మంది బల్క్ ఆర్డర్స్ ఇవ్వడం, అంటే ఒకటి రెండు చేయడం పోయి 50 నుండి 100, 100 నుంచి పైన ఆర్డర్స్ కూడా రిటర్న్ గిఫ్ట్ మోడల్స్ ఆర్డర్ ఇవ్వడం మొదలుపెట్టారు.
0: పీఎంఏజీపీ ముద్ర వంటి పథకాల ద్వారా రుణాలు పొందిన పలువురు లబ్ధిదారులు చిన్న వ్యాపారాలు ప్రారంభించగలిగామని చెబుతున్నారు. తక్కువ వడ్డీతో రుణాలు లభించడం, మహిళా సంఘాల ద్వారా ఆర్థిక సహాయం అందడం తమకు ఎంతో ఉపయోగపడిందని వారు పేర్కొంటున్నారు.
2: హాయ్ అండి, నా పేరు చరిత ముల్పురి. మేము నేటివ్ టేబుల్ అనేది లాంచ్ చేశామండి. ఇది ప్రీమియం బ్రౌన్ ఎగ్స్ సప్లై చేద్దాము అనే థాట్తో లాంచ్ చేశామండి. మేము లాస్ట్ 45 ఇయర్స్ నుంచి పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉన్నాం. నాకు ఒక 12 ఏళ్ళ బాబు ఉన్నాడండి. సో ఆ బాబు స్విమ్మరు. సో వాళ్ళ కోచ్ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, ఇంకొంచెం ప్రోటీన్ పెంచితే కానీ, ఇంకొంచెం హెల్తియర్ ఆప్షన్ ఏమైనా ఫుడ్ ఇస్తాం బెటర్ అని చెప్పేవాళ్ళండి. మనకి ఏంటంటే అండి, ఒక వర్కౌట్ అయినాక, స్విమ్ సెషన్ అయినాక, రన్నింగ్ అవనియండి ఏదన్నా, ద బెస్ట్ ఫుడ్ మనం మన పిల్లలకి ఇవ్వగలం ఏంటంటే ఒక వార్మ్ ఎగ్. విజన్తో మనం ఏంటంటే ఎగ్లో ద బెస్ట్ మన పిల్లలకి ఇవ్వాలి అని ఇది స్టార్ట్ చేశామండి. మేము ఇనిషియల్గా స్టార్ట్ చేసింది మా ఫ్యామిలీ కోసము. సో దీంట్లో ఏంటంటే యాంటీబయోటిక్స్ అనేది మనం యాడ్ చేయము, మందులు అనేది ఉండవు. సో దీస్ ఆర్ యాజ్ క్లోజ్, మన నేచర్కి ఎంత క్లోజ్గా వెళ్ళగలమో అంత క్లోజ్గా వెళ్తామండి. సో మేము ఇది మా ఇంట్లో పిల్లలు పెద్దవాళ్ళు కోసం అని మా ఇంట్లో పెట్టుకొని చేసింది, అందరు ఇష్టపడుతున్నారని ఇంకా మార్కెట్లో కూడా తెచ్చామండి.
0: డిజిటల్ సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పరిశ్రమలకు కూడా మార్కెట్ పరిధి విస్తరించే అవకాశముంది. గతంలో ఒక గ్రామం లేదా పట్టణానికి పరిమితమైన ఉత్పత్తులను ఇప్పుడు ఆన్లైన్ వేదికల ద్వారా దేశవ్యాప్తంగా విక్రయించవచ్చు. డిజిటల్ చెల్లింపులు, ఈ కామర్స్, సోషల్ మీడియా మార్కెటింగ్, ఆన్లైన్ బ్రాండింగ్ వంటి అంశాలపై అవగాహన పెంచుకుంటే చిన్న వ్యాపారాలు కూడా పెద్ద మార్కెట్ను చేరుకోగలవు. కృత్రిమ మేధ, ఏఐ, ఆటోమేషన్, డిజిటల్ అకౌంటింగ్, డేటా ఆధారిత మార్కెటింగ్ వంటి సాంకేతికతలు కూడా ఎంఎస్ఎంఈల ఉత్పాదకతను పెంచే అవకాశం కల్పిస్తున్నాయి. అదే సమయంలో పర్యావరణహిత సాంకేతికత, గ్రీన్ ఇన్నోవేషన్ అనుసరించడం ద్వారా భవిష్యత్ మార్కెట్లకు అనుగుణంగా పరిశ్రమలను ఏర్పాటు చేయవచ్చునని నిపుణుల విశ్లేషణ. ఎంఎస్ఎంఈలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించేందుకు సమగ్ర ప్రణాళిక అవసరం. పరిశ్రమలు గ్రామాల్లోనే ఏర్పడితే స్థానిక వనరులకు విలువ పెరుగుతుంది, స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది, మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వ్యవసాయ ఆధారిత ప్రాంతాల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, కోల్డ్ చైన్, నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తుల వంటి పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమలు పెరగడం వల్ల పట్టణాలపై జనాభా, ఉపాధి, మౌలిక వస్తుల భారం కూడా కొంత తగ్గుతుంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలస వెళ్లాల్సిన అవసరం తగ్గి స్థానికంగానే ఆదాయ అవకాశాలు ఏర్పడతాయి. స్వయం ఉపాధి నుంచి ఉద్యోగ కల్పన వరకు, స్థానిక ఉత్పత్తి నుంచి ఎగుమతుల వరకు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ నుంచి జాతీయ ఆర్థిక వృద్ధి వరకు ఎంఎస్ఎంఈల పాత్ర విస్తృతమైంది. ఒక ఆలోచనకు పెట్టుబడి, ఒక మహిళకు రుణం, ఒక చిన్న వ్యాపారికి మార్కెట్, ఒక ఆవిష్కర్తకు మార్గదర్శకత్వం లభిస్తే దాని ప్రభావం ఒక కుటుంబానికే పరిమితం కాదు, ఒక గ్రామం, ఒక ప్రాంతం, చివరకు మొత్తం ఆర్థిక వ్యవస్థపై పడుతుంది. రాష్ట ప్రభుత్వం ప్రతిపాదించిన స్వర్ణాంధ్ర ఎట్ ది రేట్ ఆఫ్ 2047 దార్శనికతకు అనుగుణంగా ప్రతి కుటుంబం నుంచి ఒకరు పారిశ్రామికవేత్తగా ఎదగాలనే లక్ష్యాన్ని ఆచరణలోకి తీసుకురావాలంటే ఎంఎస్ఎంఈ రంగానికి బలమైన పునాది అవసరం. ఆ దిశగా ఎన్టీఆర్ జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో ఏర్పాటయ్యే ప్రత్యేక ఎంఎస్ఎంఈ పార్కులు యువత ఆకాంక్షలకు వేదికలుగా, మహిళల స్వావలంబనకు అండగా, స్థానిక ఉత్పత్తులకు మార్కెట్గా, కొత్త పరిశ్రమలకు కేంద్రాలుగా మారుతున్నాయి. చిన్న ఆలోచనకు సరియైన ప్రోత్సాహం, చిన్న పెట్టుబడికి సరియైన మార్గదర్శకత్వం, స్థానిక ఉత్పత్తికి సరియైన మార్కెట్, ఇవన్నీ కలిస్తేనే పెద్ద ఆర్థిక

మార్పు సాధ్యమవుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈల విస్తరణ ఆ దిశగా మరో ముందడుగుగా నిలిస్తే, ఉపాధి కోసం యువత ఎదురుచూసే జిల్లా నుంచి ఉపాధి కల్పించే పారిశ్రామిక జిల్లాగా ఎన్టీఆర్ జిల్లా ఎదిగే అవకాశం ఉంటుందని చెప్పవచ్చు. ఎన్టీఆర్ జిల్లాలో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుపై ప్రత్యేక కార్యక్రమాన్ని ఇప్పటి వరకు విన్నారు. రచన కె నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి ఎన్టీఆర్ జిల్లా. వ్యాఖ్యానం షేక్ మస్తాన్బీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి ఏది అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలా మంది అయితే మెసేజ్లు పంపించారు, ఇంకా పంపించాల్సిన వాళ్ళు కూడా పంపించేసింది. త్వరగా నేను మెసేజ్ చదివేలోపుగా మరి ఇంకా మూసాపేట గ్రామం నుండి మెసేజ్ పంపించారు ఎం నరేష్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ, కాగ్నా సంధి అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైటో కాదో. ఇంకా పెడన జోగనందరావు కాలనీ అప్పలరాజు నుంచి మెసేజ్.

మెసేజ్ పంపించారు. రైట్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే భాస్కర్ చెరుకుబల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి పిల్లగుండ్ల కాలనీ నుండి ముల్లగిరి విజయ్ కుమార్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే పవన్ కుమార్ నిజామాబాద్ నుండి బక్కూరి పవన్ కుమార్ అంటూ మెసేజ్ పంపించారు అనమాట, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసిం ముత్తుజావలి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా సత్యభార్గవి తాడిపత్రి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే దస్తగిరి సంధ్య ఫ్రమ్ ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మస్తాన్ ఫ్యామిలీ మెంబర్స్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అంబికా భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా ఎస్బి రామకృష్ణ కృష్ణవేణి భవానీ నగర్ అనంతపురం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి అరుణాబాయి అరుణ ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు. పరహా సంధి అంటూ చూద్దాం అది కరెక్టో కాదో. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు అనమాట. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు, ఒకరి ఇద్దరు తప్ప. సో మరి రైట్ ఆన్సర్ నేనైతే రివీల్ చేసేస్తున్నాను. భారతదేశం ఇంకా శ్రీలంక మధ్య ఉన్న జలసంధి అంటే పాక్ జలసంధి అనమాట. సో పాక్ జలసంధి ఇస్ ద రైట్ ఆన్సర్ అనమాట. చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు. మరి వీళ్ళందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. ఇంతకీ ఏంటి ఆ క్వశ్చన్ అని ఎదురు చూస్తున్నారు కదా. మరి మీకోసం నెక్స్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాను. కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? కోనార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? మరి ఆన్సర్ తెలిస్తే కనుక 8662488 14 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మీకోసం నెక్స్ట్ సాంగ్ వచ్చేస్తుంది హరివిల్లులో ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ నుండి చల్లగాలి తాగుతుందా అనే పాట అయితే వస్తుంది. సెంథిల్ రహిత పాడిన ఈ పాటకు మ్యూజిక్ ఇళయరాజా, లిరిక్స్ అనంత శ్రీరామ్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి మీకోసం నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. చాలా మంది థింక్ చేసి ఉంటారు, కొంచెం క్వశ్చన్ అయితే కష్టంగానే ఉండొచ్చు కానీ ఆన్సర్ అయితే ఈజీగానే ఉంటుంది. సో మరి ప్రొద్దుటూరు కదరాబాద్ విలేజ్ నుండి మెసేజ్ పంపించారు, వడ్డే రంగా పాక్ సంధి అంటూ ఆల్రెడీ ఇందాక అడిగిన క్వశ్చన్కి పెట్టినట్టున్నారు. ఇంకా రెండవ ప్రశ్న సమాధానం అంటూ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం పంపించారు. వేటపాలెం నుండి నరసింహదేవుడు అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా మూసపేట గ్రామం నుండి మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎం నరేష్ మెర్సీ విజయ రోజా మెసేజ్ పంపించారు. ఎస్జే రాఘవన్ అంటూ విజయవాడ నుండి నందు మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కోణార్క్ సూర్యదేవాలయం నిర్మించింది అంటూ మెసేజ్ పంపించారు అన్నమాట. సత్యభార్గవి తాడిపత్రి అనంతపురం డిస్టిక్ట్ నుండి. సో మరి రైట్ ఆన్సర్ కదా చూద్దాం. ఇంకా దస్తగిరి సంధ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రాజేష్ హిందూపూర్ నుండి కూడా మెసేజ్ పంపించారు, 1150 CE నిర్మించారు అని చెప్పి నరసింహదేవ అంటూ. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా భాస్కర్ పెడ నుండి కూడా మెసేజ్ పంపించారు, తూర్పు గంగా వంశానికి చెందిన మొదటి నరసింహదేవుడు అంటూ. ఇంకా పవన్ కుమార్ నిజామాబాద్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అంబిక భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే కొండకండ్ల రమణారావు కవిత జోష్ణవి మోహిత్ రావు బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే బండారు త్రిమూర్తులు గుప్తా పెద్దాపురం మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రామకుమారి మార్కాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గుడ్ మార్నింగ్ అంటూ ఎర్రమల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రంగాచార్యులు టీచర్స్ కాలనీ నుండి కూడా హిందూపూర్ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గన్నవరం నుండి మెసేజ్ పంపించారు శ్రీనివాస్ గన్నవరం అనేది ఇంటి పేరు అంటూ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే ఎస్బి రామకృష్ణ కృష్ణవేణి భవానీ నగర్ నుండి అనంతపురం నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే గద్వాల్ జిల్లా ఎర్రమల్లి మండలం నుండి కూడా పెద్ద నరసింహ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి అంటూ మెసేజ్ పంపించారు. ఆన్సర్ ఇస్ జర్లపర్ అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా గగనలూరు నుండి కూడా రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి మెసేజ్ పంపించారు, గనగలూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి రాజనరసింహ దేవ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, చూద్దాం. శ్రావిశ్రీ తుప్సి అరుణ జోష్ణ మునీష్ కావ్య కార్తిక్ అయ్యప్ నగర్ విజయవాడ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు.

0: భాస్కర్ చెరుకుపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ నరసింహచార్యులు అని పెట్టారు. నరసింహచార్యులు కాదు. ఇంకా హాయ్ మధు గుడ్ మార్నింగ్ అంటూ భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా చింత రంగనాథ్ రజిత యాడికి నుండి మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, గోవర్ధన్ రావు అండ్ ఫ్యామిలీ మెసేజ్ పంపించారు అనమాట. సో మరి రైట్ ఆన్సర్ నేనైతే చెప్పేస్తున్నాను. కోణార్క్ సూర్య దేవాలయాన్ని ఎవరు నిర్మించారు అంటే తూర్పు గంగా రాజవంశానికి చెందిన మొదటి నరసింహదేవరాజు అనమాట. ఒడిశాలోని కోణార్క్ లో ఉన్న సూర్య దేవాలయాన్ని మరి చాలా మంది అయితే ట్రై చేశారు, మరి చాలా మంది రైట్ ఆన్సర్ కూడా మెసేజ్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మిమ్మల్ని అడిగేస్తున్నాను. ఇండియన్ నేషనల్ ఆర్మీ ఎవరు స్థాపించారు? ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు? మరి ఆన్సర్ తెలిసే కనుక 8662488114 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. సో మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.
1: తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ లీక్ లోనైనా వా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం. మనమున్నాము హరివిల్లులో. మరి హరివిల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, ఇండియన్ నేషనల్ ఆర్మీని ఎవరు స్థాపించారు అని చెప్పి. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. మరి దీనికైతే రెండు ఆన్సర్లు ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు ఏ ఆన్సర్ పంపించారో. ఇంకా కెప్టెన్ మోహన్ సింగ్ అంటూ మెసేజ్ పంపించారనమాట, చూద్దాం రైట్ ఆన్సర్ కాదో. ఇంకా అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దేవసేన తిరుపై నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, కానీ డౌట్ గా పంపించారనమాట. భాస్కర్ పెడన్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే అంబిక భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే కలమందలపాడు గ్రామం నుండి కాసీం ముత్తుజావలి కూడా 1942 అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కృష్ణమోహన్ సింగ్ సుబ్బారామయ్య తిరుపతి నుండి అంటూ మెసేజ్ పంపించారు కృష్ణమోహన్ సింగ్ అంటూ, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు అంటూ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా వరుణ్ సాయి ఏలూరు డిస్టిక్ కైక్లూరు నుండి అంటూ మెసేజ్ పంపించారు రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పెద్దాపురం మండలం బందారు త్రిమూర్తులు గుప్త గారు మెసేజ్ పంపించారు. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ వచ్చేసింది. ఇంకా సాయి గణేష్ మెసేజ్ పంపించారు, రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ ఆర్జే మధు గారు అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి చెన్నై నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించారు అంటూ జనరల్ మోహన్ సింగ్ 1942 అంటూ రాజేష్ హిందూపూరు, దీంట్లో ఏది కరెక్టో మీరే చెప్పండి అంటూ రైట్ రివర్స్ లో మనల్ని అడిగారు అన్నమాట క్వశ్చన్. సో తప్పకుండా నేనైతే క్లారిటీ ఇస్తాను. ఇంకా భాస్కర్ రెడ్డి ఫ్రమ్ ఒడిశా నుండి కూడా మెసేజ్ పంపించారు 1942 అంటూ, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా అలాగే మేజర్ స్ట్రింగర్ లారెన్స్ అంటూ కొనకొండల రమణారావు ఫ్యామిలీ మెంబర్స్ బెంగళూరు నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా అయ్యప్ నగర్ విజయవాడ నుండి కూడా మెసేజ్ పంపించారనమాట. ఉట్కూరు నారాయణపేట జిల్లా నుండి కూడా మెసేజ్ పంపించారు అరుణ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా అలాగే బండారు త్రిమూర్తులు గుప్త పెద్దాపురం మండలం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి నేనైతే రైట్ ఆన్సర్ ఏంటనే చెప్తాను. కెప్టెన్ మోహన్ సింగ్ 1942 ఈ ఇండియన్ నేషనల్ ఆర్మీని స్థాపిస్తే, తర్వాత సుభాష్ చంద్రబోస్ లీడర్షిప్ ని తీసుకుని 1943 నుండి ఇండియన్ నేషనల్ ఆర్మీని నడిపించారనమాట. మరి ఇది రైట్ ఆన్సర్. మరి చాలా మంది అయితే రైట్ ఆన్సర్ పంపించి కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి చాలా మంది రైట్ ఆన్సర్ పంపించారు కదా, సో అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది. హరివిల్లులో తెల్ల ఏనుగుల దేశం అనే పిలువబడే దేశం ఏది? తెల్ల ఏనుగుల దేశం అనే పిలువబడే దేశం ఏది? ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్ కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వస్తుంది, తగిట తగిట మూవీ నుండి సాంగ్ అయితే వస్తుంది, కన్నులకు కలవ అనే పాట అయితే వస్తుంది. ప్రసన్న శ్రేయఘోషల్ పాడిన ఈ పాటకు మ్యూజిక్ బేబో శశి, లిరిక్స్ వచ్చి భాస్కర్ భట్ల రవికుమార్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 ఎఫ్ఎం.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనము నమో హరివిల్లులో, మరి నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, తెల్లయనవిల దేశం అని పిలువబడే దేశం పేరు ఏంటి అని చెప్పి, మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. రామనగర్ బొడ్డుబాల సుబ్రహ్మణ్యం గారు మెసేజ్ పంపించారు థాయిలాండ్ అంటూ, చూద్దాం. ఇంకా భాస్కర్పేట నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు, అలాగే మూసాపేట గ్రామం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు ఎం నరేష్ ఫ్యామిలీ మెంబర్స్. ఇంకా దేవసేన తిరుపతి నుండి రైట్ ఆన్సర్

మెసేజ్ పంపించారు. అలాగే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రామకుమారి మార్కాపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అంబికా భవానీపురం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. లేఖన ఫ్రమ్ శ్రీవారి నగర్ మదనపల్లి నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రాజేష్ హిందూపూర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే వరుణ్ థాయిలాండ్ అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రమ కంకిపాడు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే ఇంకా తిరుపతి నుండి సాయి శిరీష బ్యాంక్ కాలనీ నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర్ రెడ్డి ఒడిశా నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. రంగాచార్లు టీచర్స్ కాలనీ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి అంటూ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. కవిత జోష్నవి కొండకండ్ల రామనారావు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఉరవకొండ నుండి కూడా ఈశ్వరయ్య రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే పీలేరు నుండి అన్నమయ్య డిస్టిక్ నుండి అంటూ పల్లవి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా రాజశేఖర్ రాజు బీవీనగర్ నెల్లూరు నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రంగనాథ్ రజిత యాడికి నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. విజయవాడ నుండి నందు కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. అలాగే రామకృష్ణ కృష్ణవేణి భవానీ నగర్ నుండి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించేశారు. ఇంకా అలాగే అనంతపురం నుండి అనురాధ కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు నుండి కూడా గోవర్ధనరావు ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా శ్రావ్యశ్రీ బుడ్డి ఫ్యామిలీ మెంబర్స్ మెసేజ్ పంపించారు. అయ్యప్ప నగర్ విజయవాడ నుండి రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. ఇంకా కలమందులపాడు నుండి కాసిం ముత్తుజావలి కూడా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి చాలా మంది రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించారు. మరి మీ అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, ఇది ఇవాల్టి హరివిల్లు మరి సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. సో మరి నేను కూడా టాటా బాయ్ బాయ్ చెప్పేసే టైం అయితే వచ్చేసింది. మరి నెక్స్ట్ ఆర్జే కూడా మిమ్మల్ని అలరించడానికి రెడీగా ఉన్నారు. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వస్తుంది ఫ్రమ్ ద మూవీ ఎముడు మూవీ నుండి ఉలే ఉలేలే అనే పాట అయితే వస్తుంది. బాబా సేకల్ ప్రియదర్శిని పాడిన ఈ పాటకు మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్. మరి ఈ పాట అయితే వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: వివిధ్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ్ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనిపర్తి రాణి. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆహార పదార్థాల నిల్వలు, పంపిణీ, స్టాక్ రిజిస్టర్లు, హాజరు వివరాలు తదితర అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు సూచించారు. పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కడప జిల్లాలో మాతృ మరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ప్రతి గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉందని, రానున్న 4 నెలల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రైతులు వర్షాలపై ఆధారపడి పంటలు సాగు చేయవద్దని సూచించారు. గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సంబంధించి పోలింగ్ కేంద్రాల తుది జాబితాను రాష్ట ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్టంలో మొత్తం 136,326 పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించినట్లు ఎన్నికల సంఘం కమిషనర్ అనిల్ చంద్ర పునేట ఒక ప్రకటనలో తెలిపారు. అగ్నివీర్ పథకం కింద విశాఖపట్నంలో చేపట్టిన ఆర్మీ నియామక ర్యాలీ గత అర్ధరాత్రి నుంచి ప్రారంభమైంది. ఈ నెల 20వ తేదీ వరకు ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ర్యాలీ కొనసాగనుంది. దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల యోజనలో భాగంగా సీడాప్ కార్యక్రమం ద్వారా గ్రామీణ ప్రాంతంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపడేలా వివిధ అంశాల్లో నైపుణ్యాభివృద్దిలో శిక్షణా కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని ఏలూరు జిల్లా ఫ్లాగ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి కె శ్రీకాంత్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 7వ తేదీలోగా ఏలూరులోని ఫ్లాగ్ సంస్థ చిరునామాకు పంపించాలని అన్నారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 11:04 PM క్రాస్ అయిపోయి 11:04 AM క్రాస్ అయిపోయి 49 seconds అయిపోయింది. సో మనం ఎంటైపోయాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. ఎస్, మరి ఏంటి మ్యాటర్? చాలా ఉన్నాయి విశేషాలు మనకి సినిమా కబుర్లో. అండ్ స్పెషల్లీ మనకి ఏషియన్ అగుల సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది కదా, నాని పారడైజ్ సినిమా నుంచి. అయితే ఆ సాంగ్ కొరియోగ్రఫీకి సంబంధించి మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది బయట ఫ్యాన్స్ లో. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్, నాకైతే ఆ సాంగ్ కొరియోగ్రఫీ చాలా నచ్చింది. అఫ్ కోర్స్ ఎవరి ఒపీనియన్ అయితే వాళ్ళదనుకోండి. అయితే ఇదే సాంగ్ గురించి ఒక అప్డేట్ ఉంది, నెక్స్ట్ చెప్తా. ఓకే, బట్ రైట్ నౌ మరి శృతి వస్తే నాని పాట రావాలి కాబట్టి మీ అందరి కోసం హిట్ 3 సినిమా నుంచి సిద్ శ్రీరామ్ అండ్ నూతన మోహన్ పాడిన ప్రేమ వెల్లువ సాంగ్ అయితే వచ్చేస్తోంది. ఎంజాయ్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

బేబీ సినిమా నుంచి విజయ్ బల్గినన్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. 11:14 క్రాస్ అయిపోయి 39 సెకండ్స్ అయిపోయింది మన స్టూడియోస్ లో టైమ్. అండ్ దిస్ ఇస్ అర్జ శృతి అండ్ మీరున్నారు సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మరి ఏంటంటే మ్యాటర్, పారడైజ్ మూవీ నుంచి యశ్ నగల సాంగ్ రిలీజ్ అయింది కదా, దాని మీద అప్డేట్ ఏంటంటే ఈ సాంగ్ లో చూసింది డాన్స్ కొంచెమే, బట్ ఇంకా డాన్స్ స్టెప్స్ సినిమా రిలీజ్ రోజు అంటే సెప్టెంబర్ 24న పెద్ద స్క్రీన్ మీద చూస్తారు అంటున్నారనమాట డాన్స్ మాస్టర్. సో అదండి మ్యాటర్. సో కాస్త ఓపిక వహించాలన్నమాట ఫ్యాన్స్, మరి యేష నాగల అస్సలు వర్షన్ చూడడానికి. ఎనీవేస్ అది పక్కన పెట్టేస్తే, శ్రీకృష్ణ దేవరాయ క్యారెక్టర్ లో కిచ్చా సుదీప్ పోస్టర్ రిలీజ్ అయింది. సో నిన్న ఆయన బర్త్డే కాబట్టి ఆ పోస్టర్ రిలీజ్ చేశారనమాట. ఆయన యాక్ట్ చేస్తున్న దేవరాయ సినిమా నుంచి ఫస్ట్ పోస్టర్, టైటిల్ రివీల్ అండ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయిపోయినాయి. అస్సలు ఒక్క రేంజ్ లో ఉంది, నాకైతే చాలా నచ్చేసింది. మ్యూజిక్ ఆ చిన్న వీడియోలో ఒక మ్యూజిక్ కూడా ఉంది, ఆ లుక్, ఆ రాజుల కాలం లుక్, అసలు ఆ ఫీల్ ని భలే తెచ్చారు, అసలు అద్దరు కొట్టేశారు, నాకైతే చాలా నచ్చేసింది. అదిరిపోయింది, మరి సినిమా మీద హోప్స్ ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి కదా, మరి ఆ లెవెల్లో ఉంటే ఏమంటారు. సో మరి కిచ్చా సుదీప్ దేవరాయ సినిమా అయితే అలా అలా రెడీ అవుతుందన్నమాట. సో ఇంకా అయితే అప్డేట్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఓజీ మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, సువి సువి సాంగ్. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
1: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
1: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
1: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయి.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.9.

0: లెనిన్ సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మన స్టూడియోలో. టైం వచ్చేసి ఎగ్జాక్ట్ గా 11:29 క్రాస్ అయిపోయి 27 సెకండ్స్. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. నాతో మీరు జూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి సినిమాని తీయడం ఒక ఎత్తు అయితే, ఆ సినిమాని అనుకున్న తేదీకి అనుకున్నట్టుగా రిలీజ్ చేయడం ఒక పెద్ద టాస్క్. బట్ మా సినిమాను మాత్రం అస్సలు ఫస్ట్ చెప్పినట్టే అక్టోబర్ 15 రిలీజ్ చేస్తామంటూ క్లారిటీ ఇచ్చేశారు. మరి ఎవరు ఏంటి అనేది మనం తెలుసుకునేలోపు మీకోసం డెకాయిడ్ సినిమా నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్.
1: మోసం అంటే ఎందుకు తెలియని వయసులో నేను ప్రేమించినానా? మోసం చేస్తామని తెలియదు కదా జూలియట్.

0: పర్ఫెక్ట్.
1: హల్వా?
0: Yes.
1: నా ఫేవరెట్.
0: ఎప్పటి నుంచి?
1: ఎప్పటి నుంచి? నువ్వు చేసినావు కదా.
0: చెప్పనే లేదు.
1: నువ్వు చేయనే లేదు, అందుకే నేను చెప్పనే లేదు. జూలియట్.
0: డాక్టర్,
1: రిటర్న్ గిఫ్ట్.

అనగనగా ఒక రాజు సినిమా నుంచి నవీన్ పోలిశెట్టి అండ్ నూతన మోహన్ పాడిన సాంగ్ అయితే విన్నారు. మరి 11:35 ప్రాసెపై 48 seconds అయిపోయింది మన టైం. సో మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. మరి ఏ సినిమా గురించి ఇంతాక శృతి మాట్లాడింది ఇదే కదా మీరు ఆలోచిస్తున్నారు. ఎస్, మ్యాటర్ ఏంటంటే రజనీకాంత్ గారి సినిమా జైలర్ 2 ఉంది కదా, ఆ మూవీ టీం చెప్పారనమాట. మేము

ఫస్ట్ చెప్పినట్టే అక్టోబర్15 కే మా జైలర్ 2 సినిమాని తీసుకువస్తున్నాం అని చెప్పేసి. సో అదండి మ్యాటర్. మరి చూస్తుంటే నాకైతే ఈ దసరా మొత్తం కూడా సినిమా పండగే అనిపిస్తోంది. ఎందుకంటే ఒక పక్కన బాలయ్య వస్తున్నారు, అండ్ ఇంకో పక్కన మన టాలీవుడ్ మన్మధుడు రెడీ అయిపోతున్నారు, అండ్ ఇంకో పక్కన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు కూడా వచ్చేస్తున్నారు. సో మరి బాలీవుడ్ బిగ్గెస్ట్ హెల్దీ ఫైట్ ఎలా ఉండబోతుందో మనం అయితే వెయిట్ చేసి చూద్దాం. ఓకేనా? సో మరి రైట్ నౌ మీ అందరి కోసం దళపతి సినిమా నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. ఎస్పీ బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన పాట, ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్, అండ్ రాజశ్రీ గారి లవ్లీ లిరిక్. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్.

ఇన్ని ఇయర్స్ అయినా అసలు ఆ సాంగ్ లో ఉన్న ఫ్రెష్నెస్ చూడండి, అసలు అలా అలా అలా గూస్ బంప్స్ వచ్చేస్తాయి కదా ఈ సాంగ్ వింటున్నప్పుడు. ఎనీవేస్, సో మరి నెక్స్ట్ ఏంటంటే ఓజీ యూనివర్స్ స్పెషల్ ట్రీట్ వచ్చేసింది మనకి. మరి నిన్న మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కదా, సో ఓజీ యూనివర్స్ మూవీ నుంచి మేకర్స్ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. అందులో పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన యానిమేషన్, విజువల్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని కూడా సూపర్బ్ ఉన్నాయి. మరి సుజిత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాకి తమన్ ఎస్ఎస్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారన్నమాట. సరే ఒకసారి వెళ్ళి అలా ఓ లుక్ ఇచ్చేసేయండి ఓకేనా ఈ స్పెషల్ వీడియోకి. అండ్ నెక్స్ట్ రవితేజ ఇరుముడి మూవీ నుంచి అయితే కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ అయిపోయింది. అండ్ ఈ సాంగ్ కి ఒక స్పెషాలిటీ ఉంది, ఏంటో తెలుసా అండి? ఈ సాంగ్ ని రాసింది మూవీ డైరెక్టర్ శివ నిర్వాణ, అండ్ ఈ సాంగ్ ని పాడింది మ్యూజిక్ డైరెక్టర్, ఇదే సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాష్ కుమార్ అనమాట. సో ఇంకెందుకు ఈ సాంగ్ కూడా లిరికల్ వీడియో సాంగ్ కూడా, రవితేజ ఇరుముడి మూవీ నుంచి కార్తీక మాసం లిరికల్ వీడియో సాంగ్ కూడా లుక్ వేసేసాయి ఓకే. సో మరి నెక్స్ట్ గుజరాతీ ఫిల్మ్ లాలోకి సంబంధించి ఒక అప్డేట్ ఉంది నా దగ్గర, మనం నెక్స్ట్ మాట్లాడుకుందాం. బట్ బిఫోర్ టు దాట్ మీకోసం కాటమరాయుడు సినిమా నుంచి అయితే దాని నుంచే అండ్ మాలవిక పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను. అనూప్ రుబెన్స్ మ్యూజిక్ కంపోజిషన్ అండ్ అనంత శ్రీరామ్ గారి లిరిక్ సాంగ్ వింటూ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

బీమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో రామ్ మిర్యాల పడిన సాంగ్ అయితే విన్నారు, ఫంకీ సినిమా నుంచి. సో మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటంటే, మనకి గుజరాత్ ఫిల్మ్ ఒకటి లాలో అని చెప్పేసి ఒక చాలా పెద్ద హిట్ అయిందండి ఆ సినిమా. అయితే ఆ సినిమాని మన తెలుగులో రీమేక్ చేయాలని చెప్పేసి చూస్తున్నారట. అయితే ఆ సినిమాలో కృష్ణుడి పాత్ర ఒకటి ఉంటుంది, అది చాలా హైలైటెడ్ గా ఉంటుందట ఆ సినిమాలో. దాన్ని మన రామ్ చరణ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి టాక్ అయితే నడుస్తుంది. మరి మూవీకి డైరెక్టర్ కూడా కార్తీక్ సుబ్బరాజుని అనుకుంటున్నారట. అంతా కనుక సెట్ అయిపోతే ఈ సినిమాలో మన మగ ధీర ఒక మోడర్న్ కృష్ణుడిగా కనిపించే అవకాశం ఉంది. దిస్ ద సంగతి. ఓకే, సో అది పక్కన పెట్టేస్తే, మైసా మన రష్మిక యాక్ట్ చేస్తున్న మైసా సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయింది. వరల్డ్ వైడ్ గా నవంబర్ 27 మైసా సినిమా రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించిన పోస్టర్ రిలీజ్ అయిందనమాట, ఈ అనౌన్స్మెంట్ కి సంబంధించిన పోస్టర్. ఓ మై గుడ్నెస్, అసలు మన రష్మిక ఏంటి, ఆ చేంజ్ ఓవర్ ఏంటి, అసలు ఫుల్ పవర్ఫుల్ వెపన్ లా కనిపిస్తోంది ఆ పోస్టర్ లో. మరి ఎప్పుడు బబ్లీగా లవ్లీగా ఆ క్యూట్ క్యూట్ గా కనిపించే మన శ్రీవల్లి ఒక్కసారిగా ఒక కంప్లీట్ ఇంటెన్స్ లుక్ లో అద్దరు కొట్టేసింది అంతే. సో ఈగర్లీ వెయిటింగ్ నేనైతే ఈ సినిమా కోసం, మీరు కూడా అంతే కదా. ఎనీవేస్, మీరు కనుక పోస్టర్ చూడకపోతే ఒకసారి చూసేయండి. నవంబర్ 27 మైసా రిలీజ్ కాబోతోంది. ఓకే, సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం మా ఇంటి బంగారం సినిమా నుంచి సంతోష్ నారాయణ మ్యూజిక్ కంపోజిషన్ లో చిన్మయ శ్రీపాద అండ్ పుణ్యవల్లి పాడిన సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.
3: ఎస్, మీరు చూసేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3, అండ్ మనమున్నాం సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో. సో మ్యాటర్ ఏంటంటే, వెంకీ అట్లూరి గారి డైరెక్షన్ లో చిరంజీవి గారి కాంబో సినిమా ఉండబోతోంది అని చెప్పేసి ఎప్పటి నుంచో మన టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది అనమాట. సో ప్రస్తుతం ఫుల్ వరుస హిట్లతో మన వెంకీ అట్లూరి అయితే ఫుల్ జోష్ లో ఉన్నారు. అయితే ఏంటంటే మ్యాటర్, ఈ టాక్ ఎంతవరకు నిజం అనే విషయానికి వచ్చేస్తే ఉండొచ్చేమో బట్ టైం పట్టొచ్చేమో అన్నట్టుందనమాట. సో మరి పక్కా ఒక చిరంజీవి మూవీ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అని చెప్తున్నారు వెంకీ. సో మరి లక్కీ భాస్కర్ 2 సినిమా, అండ్ ఆ తర్వాత మరి చిరంజీవి గారు శ్రీకాంత్ ఓదల్లా మూవీ ఒకటి ఉంటుంది. ఈ రెండు సినిమాల తర్వాత అప్పుడు చిరంజీవి గారు అండ్ వెంకీ అట్లూరి కాంబినేషన్ లో సినిమా రావచ్చు అనమాట. అది బ్యాటర్. ఓకే, సో మరి ప్రస్తుతానికైతే మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:00 అయిపోయింది కాబట్టి మీకోసం ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ అయితే వచ్చేస్తున్నాయి. స్టేట్ యూన్ విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపర్తిరాణి. సింధు జలాల ఒప్పందంపై నిర్మాణాత్మకంగా చర్చలు జరుపుదామని భారత్కు పాకిస్తాన్ విజ్ఞప్తి చేసింది. ఈ ఒప్పందాన్ని ఇరు దేశాలు పరస్పర అంగీకారంతో కుదుర్చుకున్నాయని పాక్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తాహిర్ అన్రాబీ పేర్కొన్నారు. విజయవాడలోని ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షలతో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ రోడ్, పార్కింగ్ షెడ్, కాంపౌండ్ వాల్ను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ ఈ రోజు ప్రారంభించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఇబ్రహీంపట్నం డాములూరులో 36 లక్షల 15వ ఆర్థిక సంఘం

నిధులతో నిర్మించిన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలల్లో ఆహార పదార్థాల నిల్వలు, పంపిణీ, స్టాక్ రిజిస్టర్లు, హాజరు వివరాలు తదితర అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు సూచించారు. పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావు లేకుండా చూడాలని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. కడప జిల్లాలో మాతృమరణాలను పూర్తిస్థాయిలో నివారించేందుకు పటిష్ట చర్యలు చేపట్టామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. ప్రతి గర్భిణీ ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ హైరిస్క్ గర్భిణీలపై ప్రత్యేక శ్రద్ద చూపాలని సూచించారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్టస్థాయి టోర్నమెంట్లో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన క్రీడాకారులు విశేష ప్రతిభ కనబరిచి 9 బంగారు, 20 వెండి పతకాలు కలిపి మొత్తం 29 పతకాలు సాధించారు. రాష్టస్థాయి పోటీల్లో యోగా, విలువిద్య, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్, బాక్సింగ్ క్రీడాంశాల్లో పాల్గొని ప్రతిభ చాటారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా వ్యవసాయ శాఖ అధికారులు విధులు నిర్వహించాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ పథకాలు, సేవల నాణ్యతలో ఎక్కడా రాజీ పడకూడదని స్పష్టం చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం, అల్పపీడన ప్రభావంతో రాష్టంలోని దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల్లో రానున్న 2 రోజుల పాటు తేలికపాటు నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 1 గంటకు వింటారు. Thank you.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిద్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 12:04 క్రాస్ అయిపోయి 18 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనం ఎంటర్ అయిపోయాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లోకి. యాక్చువల్గా అండి, కేరళం అంటే మనకి మొదట గుర్తొచ్చేది పచ్చని ప్రకృతి, బ్యాక్ వాటర్స్, కొబ్బరి చెట్లు, ఇలాంటి అద్భుతాలే కదా. మరి అలాంటి వాటి మధ్యలో ఒక్కసారి నీటి మీద ఒక పోటీ జరిగితే ఎలా ఉంటుంది? అసలు ఊహించుకోండి ఎలా ఉంటుంది. మీకు అర్థమైపోయింది కదా నేను దేని గురించి మాట్లాడబోతున్నాను అనేది. ఎస్, కేరళ ఫేమస్ వళ్ళం కళ్ళి గురించి అనమాట. స్నేక్ బోట్ రేస్ అంటారు దీన్ని. అండ్ ఇప్పుడు ఈ సెప్టెంబర్ లో ఈ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది. దాని గురించి మనం స్పెషల్ గా మాట్లాడుకుందాం. ఓకే, బట్ బిఫోర్ టు దట్, మరి కేరళ అంటే ప్రకృతి అది ఇది అన్నాం.
2: ఆకాశవాణి, ద న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Prime Minister Narendra Modi is currently holding bilateral talks with his Belgian counterpart Bart De Wever in New Delhi. Both leaders will discuss the entire spectrum of bilateral relations as well as regional and global issues of mutual interest. Several agreements are expected to be signed after the talks. This morning, the Prime Minister of Belgium visited the Rajghat and paid tributes to Mahatma Gandhi. The Belgian Prime Minister arrived in New Delhi last night on a 3-day visit to India. He is accompanied by Belgian Minister of Defence Theo Fonken. This is his first visit to India since taking office in February last year. The visiting dignitary will deliver a keynote address at a Confederation of Indian Industry business event in the context of the India-EU Free Trade Agreement. Our correspondent reports that the visit will provide an opportunity to further strengthen the India-Belgium partnership and advance cooperation in areas of mutual interest, including trade and investment, defence and security, and renewable energy. Earlier today, Defence Minister Rajnath Singh held a delegation-level talk with his Belgian counterpart Theo Fonken. He said India and Belgium have warm and enduring ties built on mutual respect, democratic values and a shared commitment to a rules-based global order.
3: India and Belgium share

దిల్సే మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. మరి 12:14 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మీకు యాక్చువల్ గా మీకు గుర్తుందా, ఆగస్ట్ మంత్ లో కేరళంలో జరుగుతున్న ఒక బోట్ రేస్ జరిగింది, అప్పుడు అంటే అప్పట్లో అప్పుడు జరిగింది, అది కూడా నేను చెప్పాను మన మీకు తెలిసే ప్రోగ్రామ్ లో. ఆల్రెడీ జూన్ ఎండింగ్ లో ఒక బోట్ రేస్ జరిగింది, అండ్ తర్వాత ఆగస్ట్ లాస్ట్ వీక్ లో నెహ్రూ ట్రోఫీ బోట్ రేస్ కూడా జరిగింది అనమాట. సో బట్ ఇప్పుడు జరగబోయేవి అంతకు మించి అనమాట. సో క్రికెట్ లో ఐపీఎల్ సీజన్ ఎలాగో, కేరళంలో ఈ మంత్ లో జరిగే కాంపిటీషన్ కూడా అలాంటిదే అనమాట. సో ఛాంపియన్స్ బోట్ లీగ్, స్వీట్ గా సిబిఎల్ అని పిలుస్తారు. సో ఈ మంత్ నుంచి డిసెంబర్ దాకా జరుగుతూనే ఉంటుంది. సో ఈ రేస్ ఏంటి, అసలు ఈ కథా కబామేష్ ఏంటి, మనం మాట్లాడుకుందాం. చాలా కబుర్లు, బట్ రైట్ నౌ కేరళ అన్నాం కాబట్టి బ్యూటిఫుల్ సాంగ్ అయితే నాకు గుర్తొచ్చేస్తుంది. రారా కృష్ణయ్య మూవీ నుంచి అయితే మీకోసం ప్లే చేస్తున్నారు లవ్లీ సాంగ్, ఓనం ఓనం సాంగ్, చిన్మయి పాడిన పాట, అండ్ అచ్చు మ్యూజిక్ కంపోజిషన్, శ్రీమణి గారి లిరిక్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ మీకు తెలుసా ఓన్లీ ఆన్ వివిద్ భారత్ FM 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

ఎస్ మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 12:20 క్రాస్ అయిపోయి 33 సెకండ్స్ అయిపోయింది. సో మనమున్న మీకు తెలుసా ప్రోగ్రామ్ లో ద 2026 ఛాంపియన్స్ బోట్ లీగ్ సిబిఎల్ కేరళం స్టేట్ లో జరుగుతుందన్నమాట ఈ లీగ్. అండ్ మొత్తం 12 బ్యాక్ వాటర్ లొకేషన్స్ ఉంటాయండి ఆ స్టేట్ మొత్తంలో కూడా. అండ్ మొత్తం 9 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి ఈ లీగ్ లో. అండ్ వాళ్ళ ట్రెడిషనల్ బోట్స్ అంటే చుందన్ వళ్ళమ్స్ అని పిలుస్తారు వాటిని, వాటితోటి ఈ టీమ్స్ అందరూ రెడీగా ఉంటారనమాట ఈ లీగ్ కోసం. కేరళలో బ్యాక్ వాటర్స్ కి హార్ట్ లాంటి సిటీ అయిన అలపుజాలో ఈ కాంపిటీషన్ స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ తర్వాత ఇంకా 8 డిఫరెంట్ లొకేషన్స్ లో జరుగుతాయన్నమాట ఈ లీగ్ మొత్తం. అసలు ఊహించండి, ఒక పొడవైన వళ్ళం కళ్ళి అలా నీళ్ళల్లో దూసుకెళ్తుంటే అసలు మనకున్న 2 కళ్ళు సరిపోతాయా చూడటానికి ఏమంటారు. సో మరి ఇంకో స్పెషల్ ఉంది ఈ రేస్ లో, దాన్ని మనం బ్రేక్ తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, బట్ రైట్ నో మీ అందరి కోసం శుభ సంకల్పం సినిమా నుంచి ఒక ఎవర్ గ్రీన్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఈస్ ఆర్జే శృతి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాలా శరణ్య. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నతస్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం ఈవోఎస్ 05ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షెట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్ లోకి ప్రవేశించారు. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలు, దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియోఫ్రాకెన్తో కలిసి మంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. ఈ సందర్బంగా రాజ్నాథ్ సింగ్ మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచం పెద్ద భౌగోళిక, రాజకీయ, ఆర్థిక సంకోభ సమయాన్ని చూస్తోందని, సవాళ్లను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందని ఉద్ఘాటించారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి మిత్రదేశంతో కలవడం చాలా అవసరమన్నారు. అభిప్రాయాలను, దృక్కోణాలను పంచుకునేందుకు ఇదొక మంచి అవకాశాన్ని అందిస్తుందని రాజ్నాథ్ సింగ్ తెలిపారు.
1: India and Belgium share warm and long

0: long-standing relation founded on mutual respect, democratic values, and a shared commitment to rules-based global order. The recently held India-Belgium Strategic Dialogue in July 2026 has provided an institutional framework for taking up our bilateral partnership forward, including in defense and security.
1: బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాకెన్ మాట్లాడుతూ, భారత్ను అధిక జనాభా, ఉన్నత సాంకేతికత కలిగిన దేశంగా అభివర్ణించారు. భవిష్యత్ ప్రాజెక్టులలో బెల్జియం సహకరించాల్సిన అవసరాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని కూడా ఫ్రాకెన్ ఉద్ఘాటించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వీవర్తో న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతో పాటు పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ సవాళ్లపై ఇరువురు నేతలు చర్చిస్తున్నారు. చర్చల అనంతరం నేతలు పలు ఒప్పందాలపై సంతకాలు చేస్తారు. బెల్జియం ప్రధానమంత్రి ఈ ఉదయం రాజ్ఘాట్ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అంతకుముందు ఆ దేశ రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్తో సహా నిన్న రాత్రి ఢిల్లీ చేరుకున్న బెల్జియం ప్రధానమంత్రి భారత్లో మూడు రోజుల పాటు పర్యటిస్తారు. గతేడాది ఫిబ్రవరిలో ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వీవర్ మొదటిసారిగా భారత్లో పర్యటిస్తున్నారు. భారత్ యూరోపియన్ యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి సంబంధించి భారత పరిశ్రమ వ్యాపార సమాఖ్య సమావేశంలో వీవర్ కీలక ఉపన్యాసం చేస్తారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ న్యూయార్క్లో జరిగిన ఒక ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు పెట్టుబడిదారులకు భారత్ సాధించిన సంస్కరణల ఆధారిత వృద్ధిని వివరించారు. ఈ సందర్బంగా మంత్రి 2026-27 మొదటి త్రైమాసికంలో దేశం సాధించిన 7.8% ఆర్థిక వృద్ధిని, మెరుగైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రముఖంగా ప్రస్తావించారు. అమెరికా బ్యాంకు సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ ఈ సమావేశాన్ని నిర్వహించింది. ప్రపంచవ్యాప్తంగా అంతరాయాలు, సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోందని నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఈరోజు సామాజిక మాధ్యమం ఎక్స్ లో తెలిపింది. ప్రభుత్వం మూలధన ఆస్తులను సృష్టించడం, మౌలిక సదుపాయాల అభివృద్దితో పాటు అనుకూలమైన పెట్టుబడి వాతావరణాన్ని ప్రోత్సహిస్తోందని కూడా ఆర్థిక మంత్రి చెప్పినట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రపంచ మార్కెట్లలో భారతీయ వస్త్రాలు, హస్తకళలను ప్రోత్సహించేందుకు ప్యారిస్లో కొత్త ఒప్పందాలపై సంతకాలు చేయడంతో భారత్, ఫ్రాన్స్ వస్త్ర, ఫ్యాషన్ రంగాలలో సహకారం మరింత బలోపేతమైంది. జౌళి మంత్రిత్వ శాఖ కార్యదర్శి నీలం షమీరావు సమక్షంలో భారత్ టెక్స్ ట్రేడ్ ఫెడరేషన్ బీటీటీఎఫ్, ప్రీమియర్ విజన్ సొసైటీ అనోనిమ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఒప్పందం ప్రదర్శనలు, మార్కెట్ అనుసంధానాలు, విజ్ఞాన మార్పిడిలో సహకారాన్ని బలోపేతం చేస్తుందని జౌళి మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ప్రపంచంలోనే అగ్రగామి అయిన ప్రీమియర్ విజన్తో జాతీయ చేనేత అభివృద్ది సంస్థ ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఈ ఒప్పందం ఎన్హెచ్డీసీ, ప్రీమియర్ విజన్ మధ్య సహకారాన్ని మరింతగా పెంచుతుందని, రాబోయే మూడు సీజన్ల పాటు ప్రీమియర్ విజన్లో భారత్ సృజనాత్మకత వేదికను నిర్వహించేందుకు వీలు కల్పిస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి జీఎస్ఎల్వీ F-17 రాకెట్ ద్వారా భూ పరిశీలనా ఉపగ్రహం EOS-05ని రేపు తెల్లవారుజామున 2:55 నింగిలోకి దూసుకెళ్లనుందని ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. ఈ ఉపగ్రహం దేశంలో ఒక అత్యాధునిక భూ పరిశీలన అంతరిక్ష నౌక అని, జియోసింక్రోనస్ కక్ష్యలోకి ప్రవేశించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహమని నారాయణన్ అన్నారు. ఈ ప్రయోగం మన దేశ భూ పరిశీలన సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుందని, భూ పరిశీలన సేవల పంపిణీని మెరుగుపరుస్తుందని తెలిపారు.
2: We in ISRO is proud to inform that we are going to have a launch of Earth Observation Satellite 05 using our GSLV vehicle, GSLV F-17, on 4th September, early morning, 2:55 AM. This is the first satellite, Earth Observation Satellite, which is going to be placed in the GEO platform for advanced Earth Observation purpose.
1: కేంద్ర ప్రభుత్వం 2026 లీగల్ మెట్రాలజీ భారత ప్రామాణిక సమయం నిబంధనలను ప్రకటించింది. భారత ప్రామాణిక సమయాన్ని ఉమ్మడి, చట్టబద్దంగా గుర్తింపు పొందిన, అనుసరించదగిన సమయ సూచనగా స్థాపించే దిశగా ఈ చర్య ఒక ముఖ్యమైన ముందడుగు. ఈ నిబంధనలను గత నెల 27వ తేదీన

0: వినియోగదారుల వ్యవహారాల శాఖ ప్రకటించగా 29వ తేదీన అధికారిక గెజెట్ లో ప్రచురించింది. ఈ నిబంధనలు ఐఎస్టీ ఉత్పత్తి నిర్వహణ వ్యాప్తి వినియోగం కోసం ఒక సమగ్రమైన చట్టాన్ని అందిస్తాయి. ఈ నిబంధనలు అధికారిక గెజెట్ లో ప్రచురించిన తేదీ నుంచి 180 రోజుల తర్వాత అమల్లోకి వస్తాయి. ఈ చొరవ ఒకే దేశం ఒకే సమయం అనే ప్రభుత్వ దార్శనికతకు మద్దతునిస్తూ దేశవ్యాప్తంగా కీలక రంగాలు డిజిటల్ వ్యవస్థలు ఒకే విశ్వసనీయ సమయ సూచనతో పనిచేసేలా నిర్ధారిస్తుంది. పాఠశాల విద్యా సంస్కరణల తర్వాతి దశపై చర్చించేందుకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి నిన్న న్యూఢిల్లీలో పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో సమావేశమయ్యారు. అభ్యసన పునాదులను బలోపేతం చేయడం, తరగతి గదిలో ఆవిష్కరణను ప్రోత్సహించడం, యువ భారత ఆకాంక్షలకు అనుగుణంగా విద్యా వ్యవస్థను నిర్దారించేందుకు చర్చలు జరిపినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శితో కూడా సమావేశమయ్యారు. రాబోయే నెలలో షెడ్యూల్ చేసిన పరీక్షల సంసిద్దతను సమీక్షించారు. ఈ సమావేశానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సీనియర్ అధికారులు కూడా హాజరయ్యారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ 16వ రౌండ్లో కెనడాకు చెందిన విక్టర్ లైని 21-18 21-19 తేడాతో ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. శ్రీకాంత్ తదుపరి మ్యాచ్లో హాంకాంగ్కు చెందిన లీ చెయుక్ ఇయుతో తలపడతారు. మరోవైపు మహిళల సింగిల్స్లో షెట్లర్ తన్వీ శర్మ జపాన్కు చెందిన తోమోకా మియాజాకితో జరిగిన మ్యాచ్లో 17-21, 21-18, 16-21 తేడాతో ఓటమి పాలయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రముఖ నటుడు దర్శకుడు ఉత్తమ్ కుమార్ శత జయంతి సందర్భంగా ఆయనకు నివాళులర్పించారు. ఉత్తమ్ కుమార్ మహానాయక్ ఒక ప్రసిద్ద నటుడని ప్రశంసిస్తూ కలకాలం నిలిచిపోయే ఆయన ప్రదర్శన అన్ని తరాల ప్రేక్షకులను అలరిస్తుందని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. గత ఆదివారం ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్ సంచికలో ఉత్తమ్ కుమార్ని ఉద్దేశించి తాను ప్రసంగించిన భాగాన్ని కూడా నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమంలో పంచుకున్నారు. బాలాసోర్ జిల్లాలో సువర్ణరేఖ నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ఉత్తర ఒడిశాలో కొత్తగా వరద ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జార్ఖండ్లోని గలూడి ఆనకట్ట నుంచి విడుదలైన నీరు దిగువ ప్రవాహానికి తోడవడంతో రాజ్ఘాట్ వద్ద నది ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తోంది. భారత్ బెల్జియం దేశాల మధ్య పరస్పర గౌరవం ప్రజాస్వామ్య విలువలు దీర్ఘకాలిక సంబంధాలు ఉన్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూయార్క్లో జరిగిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో భారత్ సాధించిన వృద్దిని పలువురు పెట్టుబడిదారులకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి భూ పరిశీలన ఉపగ్రహం EOS-05 ని రేపు నింగిలోకి ప్రవేశపెట్టనున్నట్లు ఇస్రో చైర్మన్ వి నారాయణన్ తెలిపారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత స్టార్ షట్లర్ కిదాంబి శ్రీకాంత్ కెనడాకు చెందిన విక్టర్ లైని ఓడించి క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
2: ఎస్, వెల్కమ్ బ్యాక్ టు మీకు తెలుసా, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. అండ్ ఈ రోజు మనం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో స్పెషల్ గా కేరళంలో స్టార్ట్ అయిన సీబీఎల్ సీజన్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అంటే సీబీఎల్ సీజన్ అంటే మనకి ఛాంపియన్స్ బోట్ లీగ్ అనమాట. సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా అక్కడ జరిగే ఒక ఫేమస్ కాంపిటీషన్ ఇది. అండ్ ఛాంపియన్స్ బోట్ లీగ్ గురించి మాట్లాడుకున్నాం కదా, అయితే నిజానికంటే అసలు ఆ స్టేట్ లో జరిగే ఏ బోట్ రేస్ అయినా సరే అక్కడి సంస్కృతి, సంప్రదాయం, యూనిటీ, ప్యాషన్ ఇలా అన్నీ కలిసిన ఒక గ్రాండ్ సెలబ్రేషన్ అనమాట. యాక్చువల్గా అయితే మీరు చాలాసార్లు చూసే ఉంటారు ఈ వల్లంకల్లి బోట్ రేసుల గురించి, బోట్ రేసుల్ని. అండ్ ఒక బోట్ లో చాలా మంది రోవర్స్ ఉంటారు. రోవర్స్ అంటే పడవని తెడ్డి వేసి ముందుకు నడిపే వాళ్ళని రోవర్స్ అంటారు అనమాట. సో వాళ్ళు చాలా మంది ఉంటారు ఒక పడవలో, అందరూ కూడా ఒకే బీట్ తో, ఒకే ఎనర్జీతో, ఒకే గోల్ తో తెడ్డు వేసి నడిపిస్తుంటే అసలు చూసే వాళ్ళకి ఇదంతా కూడా ఒక టీం వర్క్ అంటే ఏమిటి అనేది ఒక లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది మనకి. అంత బాగుంటుందన్నమాట. సో స్పెషల్గా ఈ బోట్ రేసెస్ అనేవి. ఎనీవేస్, ఇంకా మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మీ అందరి కోసం ఆనందం సినిమా నుంచి అయితే టైటిల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. టిప్పు అండ్ సత్య పాడిన పాట, సిరివెన్నెల గారి లిరిక్ అండ్ డిఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్. సాంగ్ విండో ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: రీటా అండ్ కోరస్ పాడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు మిరపకాయ సినిమా నుంచి. సో మరి 12:48 క్రాస్ అయిపోయి 25 సెకండ్స్ అయింది అండ్ మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో. సో మరి యాక్చువల్ గా మ్యాటర్ ఏంటంటే, ఇప్పుడు మనకి మనం ఏం మాట్లాడుకున్నాం ఇంతకు బోట్ రేస్ గురించి కదా, ఈ బోట్ రేస్ లో అండి ఒకే డైరెక్షన్ లో ఒకే రిధమ్ లో ముందుకు వెళ్లడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు తెలుసు కదా. మరి అందుకే ఒక బోట్ లో చాలా మంది బోలెడంత మంది రోవర్స్ ఉంటారు. సో మరి అయితే అసలు ఈ రేసింగ్ మెయిన్ స్పిరిట్ ఏంటో తెలుసా? స్పీడ్, స్ట్రెంగ్త్, యూనిటీ అండ్ సెలబ్రేషన్. మరి కేరళం స్టేట్ లో జరిగే ఈ కాంపిటీషన్ అంటే ఉత్సాహానికి అసలు సీసలైన పండగ అని మనం చెప్పొచ్చు అనమాట. ఓకేనా? సో మరి కుదిరితే ఇప్పుడు ఈ సీబీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అయిపోయింది కాబట్టి కుదిరితే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ దాకా జరుగుతుంది. ఇంకా స్కెడ్యూల్ రాలేదు బట్ వస్తుంది డెఫినెట్ గా. వచ్చిన తర్వాత కుదిరితే 2026 లో వెళ్లి చూసిరండి, లేదా ఇంకొకసారి తప్పకుండా కుదుర్చుకుని వెళ్లిరండి. ఓకే, అదనమాట మ్యాటర్. అండ్ ఇప్పుడు దాని పక్కన పెట్టేస్తే మనకి ఇప్పుడు వానాకాలం కదా, అంటే పేరుకే అంటారా, సో అప్పుడప్పుడు గుర్తు చేసుకోవాల్సింది ఇది వానాకాలం అని. ఓకే, సో మరి ఇప్పుడు ఏంటంటే మ్యాటర్, ఈ వానాకాలంలో జనరల్ గా అప్పుడప్పుడు మనకి ఉరుములు మెరుపులు అనేవి కనిపిస్తూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి కదా. సో మరి ఏంటంటే ఆ దానికి సంబంధించి ఒక డిఫరెంట్ విషయం ఒకటి నాకు తెలిసింది. సో ఏంటి అసలు మ్యాటర్ ఈ వానాకాలంలో ఉరుములు మెరుపులకి సంబంధించి, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం. స్టే ట్యూన్డ్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణు వైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: ఎస్, మ్యాటర్ ఏంటి అసలు ఉరుములు మెరుపులకి సంబంధించి? యాక్చువల్ గా అండి ఇదే ఉరుముల శబ్దాన్ని ఉపయోగించి శాస్త్రవేత్తలు మన భూమి లోపల ఏముందో తెలుసుకోవడానికి కూడా ఉపయోగిస్తారట. ఇది మీకు తెలుసా? ఎస్. ఏమిటి అసలు ఆ సైన్స్ అంటే, ఎక్కడ ఆకాశం ఎక్కడ భూమి, అసలు ఆకాశంలో వచ్చే ఉరుముల శబ్దాలతో భూమి లోపల ఏముందో ఎలా కనుక్కుంటారు, ఇది ఎలా సాధ్యం, ఇదే కదా మీకు వచ్చిన డౌట్. సో మ్యాటర్ ఏంటంటే ఉరుము వచ్చినప్పుట కొన్ని పవర్ఫుల్ వైబ్రేషన్స్ వస్తాయటండి. సో అవేం చేస్తాయంటే భూమి లోపలికి ప్రవేశిస్తాయన్నమాట. సో అక్కడ డిఫరెంట్ డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి కదా మన భూమి లోపల, రాళ్ళని చెప్పి ఇంకా అడుగుకెళ్తే ఇంకా బోలెడని స్ట్రక్చర్స్, ఇలా భూమి అట్టడుగు పొరలో ఉన్న రకరకాల లేయర్స్ అన్నీ కూడా ఈ వైబ్రేషన్స్ క్రాస్ చేస్తూ వెళ్తాయట. సో అప్పుడు వాటిని మన శాస్త్రవేత్తలు మెజర్ చేస్తారట. అంటే ఒక ఉరుము మన భూమి లోపల ఉన్న మిస్టరీస్ ని బయటికి తీసే ఒక మెసేంజర్ లాగా పనిచేస్తుందనమాట. హౌ అమేజింగ్ కదా. అసలు మనకి తెలియని ఎన్నో వింతల్లో ఇది ఒకటండి. అది మ్యాటర్. సరే, రీసెంట్ గా నాకు నచ్చిన ఒక విషయం జరిగింది, దాని గురించి మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ మీ అందరి కోసం వానవల్లప్ప సాంగ్ అయితే వచ్చేస్తుంది అన్నయ్య సినిమా నుంచి. ఎంజాయ్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3.

హరిహరన్ గారు అండ్ సుజాత పాడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి యాక్చువల్ గా ఇంతక నాకు నచ్చిన ఒక విషయం చెప్తాను అన్నాను కదా, ఏంటంటే రీసెంట్ గా అండి సోషల్ మీడియాలో ఒక డాక్టర్ వీడియో ఒకటి వైరల్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు మనం జనరల్ గా చాలా మంది డాక్టర్స్, అసలు మాక్సిమం డాక్టర్స్ 99.999% డాక్టర్స్ అందరూ కూడా పగలైనా రాత్రైనా అస్సలు టైంని లెక్ చేయకుండా పేషెంట్స్ కి సర్వ్ చేసే పనిలోనే ఉంటారు. అలాగే రీసెంట్ గా ఏం జరిగిందంటే

జుబైర్ అనే ఒక డాక్టర్ పెళ్లి వేడుక జరుగుతుంది అనమాట ఒక పక్కన, అంటే నిక్కా సెరమనీ. సో ఆ నిక్కా సెరమనీ ఒక అరగంటలో ఉందనగా వాళ్ల పెళ్లికి క్యాటరింగ్ సర్వీస్ చేయడానికి వస్తారు కదా, వాళ్లలో ఒక ఇద్దరు ఆడవాళ్లకి సడన్ గా హెల్త్ పాడైందట. సో ఒక ఆవిడకేమో ముక్కులోంచి రక్తం వచ్చేస్తోంది అండ్ ఇంకొక లేడీకేమో కళ్ళు తిరిగాయి సడన్ గా. సో ఈ విషయం తెలుసుకున్న పెళ్లి కూతురు అండ్ డాక్టర్ అయిన షరీన్ జుబైర్ ఏం చేశారంటే వెంటనే తన పెళ్లిని కాసేపు, తన పెళ్లి ఈవెంట్ ని కాసేపు ఆపి ఆ పేషెంట్స్ ఇద్దరి దగ్గరికి వెళ్లి వాళ్ళకి ఫస్ట్ ఎయిడ్ ఏదో చేస్తారు కదా అది చేసి ఆ బ్లడ్ వచ్చే పర్సన్ కి అయితే బ్లడ్ ఆగిన తర్వాత అండ్ ఆల్సో అవతల కళ్ళు తిరిగిన పర్సన్ కి ఆవిడకి మళ్ళీ కాన్షియస్ వచ్చేదాకా ట్రీట్మెంట్ చేసి వాళ్ళు సేఫ్ గా ఉన్నారు అని కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు వచ్చి మళ్ళీ తన పెళ్లి వేడుకుని కంటిన్యూ చేశారట, పెళ్లి చేసుకున్నారట. నిజంగా అసలు తన పర్సనల్ లైఫ్ కన్నా ఫస్ట్ తన ప్రొఫెషన్ ఇంపార్టెంట్, డాక్టర్ గా అక్కడ తన సర్వీస్ ఇంపార్టెంట్ అని డాక్టర్ షరీన్ జుబైర్ అనుకోవడం నాకైతే చాలా చాలా నచ్చేసింది. అండ్ నాకే కాదు, ఇప్పుడు తను ఫస్ట్ ఎయిడ్ చేసిన ఆ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయిపోతుంది అనమాట. సో అందుకేనేమోనండి డాక్టర్స్ ని దేవుళ్లతో పోలుస్తారేమో కదా. మరి ఇప్పుడే కాదు మనకి కరోనా టైంలో కూడా ఎంతో మంది డాక్టర్స్ చాలా చాలా హోల్ హార్టెడ్ గా ఎంతో మందికి సర్వీస్ చేశారు. సో వాళ్ళందరికీ కూడా వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ చెప్పేస్తున్నా మనందరి తరఫున. సో అదే మ్యాటర్ నాకైతే చాలా నచ్చింది, చాలా హ్యాపీగా అనిపించింది. మరి వాళ్ళందరూ ఉన్నందుకే మనం ఇంత సేఫ్ గా హ్యాపీగా ఉండగలుగుతున్నాం, ధైర్యంగా ఉండగలుగుతున్నాం, అంతే కదా. సో మరి అది మ్యాటర్, ఇది ఇవాళ మీకు తెలుసా. మరి నెక్స్ట్ ధీరాలో ఒక మంచి టాపిక్ తో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి FM 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో కనపడి రాణి. అమరావతి సచివాలయంలో రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. రాష్టంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు. ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభపరిణామమని, దీంతో దశాబ్దాల కల సాకారమైందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కళాశాలలో సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘం నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని నంద్యాలలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో ఆయన సూచించారు. విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఈ రోజు ఆలయ పాలక మండలి సమావేశం జరిగింది. అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు.

గ్రామీణ ప్రాంతాల్లోని సమస్యలను పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా అన్నారు. ఆయన ఈరోజు సంగం మండలంలోని మక్తాపురం గ్రామంలో పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి మూడు గంటలకు వింటారు.

మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఇస్ ఆర్జే శృతి. మన స్టూడియోలో టైం 1:03 PM క్రాస్ అయిపోయి 47 సెకండ్స్ అయిపోయింది. సో దట్ మీన్స్ మన ధీరా టైంకి వచ్చేసాం మనం. యాక్చువల్గా అండి, మనం ఈ షోలో ఎప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ గురించో లేకపోతే లైఫ్లో సక్సెస్ సాధించిన వాళ్ళ గురించి ఇలా చాలా చాలా ఇన్స్పైరింగ్ జర్నీస్ గురించి మనం మాట్లాడుకుంటాం కదా. అండ్ ఈ రోజు ఏం చేద్దామంటే మనం స్పెషల్గా మన ఇంట్లో మన అమ్మ గురించి, మన ఇంట్లో మన ఆడవాళ్ళ గురించి మాట్లాడుకుందాం. మరి ఏంటి మ్యాటర్ అని అనుకుంటున్నారేమో. యాక్చువల్గా మీరు వినే ఉంటారు కదా చాలాసార్లు, పోషకాహారం అనేది ఆరోగ్యమైన జీవితానికి మొదటి అడుగు అని ఇది చాలాసార్లు వినే ఉంటారు కదా. సో పోషకాహారం, న్యూట్రిషన్ అంటే ఏంటి అసలు? సింపుల్ అండి. మనం ఇప్పుడు రోజుకి ఎన్నిసార్లు తింటున్నాం? మార్నింగ్ టిఫిన్ తింటాం, మధ్యాహ్నం లంచ్ తింటాం, ఈవినింగ్ స్నాక్స్ తింటాం, నైట్ డిన్నర్ తింటాం. అయితే రోజులో 4 సార్లు తింటాం, లేదంటే మినిమం 3 సార్లు, అంటే స్నాక్స్ అవాయిడ్ చేసినా లేకపోతే బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేసినా ఇలా 3 సార్లు అయితే మినిమం ఉంటుంది కదా. కానీ ఆలోచిస్తే మనం తినే ఈ 3 సార్లు ఆహారం కూడా మన శరీరానికి అసలు ఏమేస్తుంది, దీని గురించి మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది సెప్టెంబర్ మంత్, న్యూట్రిషనల్ మంత్ అనమాట. సో మాట్లాడుకుందాం కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఇవాళ షోలో. ఓకే, బట్ రైట్ నౌ మీ అందరి కోసం సాహసం సువాసగా సాగిపో సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిజనింగ్.

అనుష్క సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత 112 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. సో జనరల్ గా అండి, తినడం అంటే చాలా మంది ఏమనుకుంటారు, కడుపు నింపుకోవడం అనుకుంటారు. కానీ మన శరీరానికి అవసరమైన శక్తి, బలం, పెరుగుదల, భద్రత ఇవన్నీ అందించే పోషకాలు ఉండేలాగా సరైన ఆహారాన్ని మనం తినాలి. అసలు మన బాడీకి కావాల్సినవేంటి? కార్బోహైడ్రేట్స్ ఫస్ట్ మనకి శక్తినిస్తాయి. కార్బోహైడ్రేట్స్ అనేవి మనం తీసుకునే రైస్ లో ఉంటుంది, చపాతీల్లో ఉంటుంది, మిల్లెట్స్ లో కూడా ఉంటుంది. ఇకపోతే మనకు కావాల్సినవి నెక్స్ట్ ప్రోటీన్స్. మన బాడీ పెరుగుదలకి, మజిల్స్ కి, బాడీ టిష్యూ రిపేర్స్ కి ఈ ప్రోటీన్స్ అనేవి కావాల్సి వస్తాయి. మనం తినే పప్పు, ఎగ్స్, పాలు వంటి వాటిల్లో ఉంటాయన్నమాట. ఇక నెక్స్ట్ కావాల్సింది ఏంటి? హెల్దీ ఫ్యాట్స్. బాడీకి ఎనర్జీ ఇస్తాయి ఇవి, ఈ హెల్దీ ఫ్యాట్స్ అనేవి. సో విటమిన్స్ అబ్జర్బ్ చేయడానికి కూడా మంచి కొవ్వు అనేది హెల్ప్ చేస్తుంది. సో నట్స్ లో, సీడ్స్ ఇలాంటి వాటిల్లో ఈ మంచి మంచి కొవ్వు పదార్థాలు అనేవి ఉంటాయి. ఇక నెక్స్ట్ ఏంటి? విటమిన్స్ అండ్ మినరల్స్ మనకి కావాలి. మనం లేదా అంటే మనం పనిచేయాలన్నా, మన శరీరం సరిగ్గా పనిచేయాలన్నా మనకి కావాల్సిన విటమిన్స్ అండ్ మినరల్స్ అనమాట. ఇంకా నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి? మంచి నీళ్లు తాగడం. ఇది కూడా చాలా అవసరం. అసలు ఇందులో ఏదన్నా మనకి తెలియనిది ఉందా? అస్సలు లేదు కదా. కానీ ఎంతవరకు ఫాలో అవుతున్నాం అందరం ఇలాంటి పోషకాలు అందేలాగా? ఎవరు సరైన ఫుడ్ తింటున్నారు? అండ్ స్పెషల్లీ మన లేడీస్ విషయానికి వస్తే అసలు అది నాకు తెలిసి మ్యాక్సిమం జరగదు, అంతే కదా. సో ఈ ఇంపార్టెంట్ న్యూట్రిషనల్ మంత్ సెప్టెంబర్ లో డైటింగ్ గురించి కాకుండా హెల్దీ ఈటింగ్ గురించి, రైట్ ఈటింగ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఓకే, బట్ బిఫోర్ టు దాట్ మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తాను జనతా గ్యారేజ్ మూవీ నుంచి. ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా ఓన్లీ ఆన్ వివిధ్ భారతి FM 101.3.

జనతా గ్యారేజ్ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. సో మనం ధీరా ప్రోగ్రామ్ లో ఉన్నాం. ఈ రోజు మనం న్యూట్రిషనల్ మంత్ కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడుకుంటున్నాం అనమాట. ఇప్పుడు మన ఇంట్లో అండి అందరికీ ఫుడ్ పెట్టేది ఎవరు? మాక్సిమం అమ్మే కదా. అందరికీ పెట్టిన తర్వాత తన భోజనం మాత్రం లాస్ట్ లో ఫాస్ట్ గా ఫినిష్ చేసేది ఎవరు? అది కూడా అమ్మే ఆఫ్కోర్స్. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఆడవాళ్లకి బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడం అనేది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ అట. సో ఎందుకు, ఏమిటి, దీని గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి, మాట్లాడుకుందాం. బట్ రైట్ నో మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 120కి రీచ్ అయిపోతుంది కాబట్టి మరికొద్దిసేపట్లో రీజనల్ న్యూస్ అయితే వచ్చేస్తాయి. సో స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా అజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. అలాగే అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశముందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈరోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. వెలిగొండ, భోగాపురం, అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: పోలవరం ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలు మన అనకాపల్లి, ఉత్తరాంధ్ర నేలను తాకడం ఈ ప్రాంత ప్రజల చిరకాల స్వప్నానికి కూడా సాకారం చేసే విధంగా ముందుకెళ్తుంది. ఇది కేవలం నీటి ప్రాజెక్టులు పూర్తి కావడమే కాదు, మన రైతుల భవిష్యత్తుకు, ప్రాంతీయ అభివృద్దికి ఒక బలమైనటువంటి పునాది. ఈ ప్రాజెక్టుల కోసం కృషి చేసిన మన ఇంజనీర్లకు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు, కార్మికులకు

0: భూములు ఇచ్చినటువంటి మన రైతులందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. వెలుగొండ, భోగాపురం, అమరావతి, పోలవరం ఇలాంటి మహత్తర ప్రాజెక్టులతో ఆంధ్రప్రదేశ్ వర్ణయుగం వైపు అడుగులు వేస్తుంది.
1: విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు తెలిపారు. సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని చెప్పారు. రోగుల కోసం నీటి శుద్ది కేంద్రం, షెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని కేశినేని శివనాథ్ వెల్లడించారు. చేనేత కార్మికులకు పెట్టుబడి భారం తగ్గించేందుకు నూలును సరఫరా చేస్తామని చేనేత జౌళి శాఖ మంత్రి ఎస్ఎస్ సవిత తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో చేనేత జౌళి శాఖ అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేనేత ఉత్పత్తుల విక్రయాలను పెంచేందుకు ఆప్కో, లేపాక్షి షోరూంలలో పండుగల సందర్భంగా తగ్గింపు ధరల అమ్మకాలు నిర్వహించాలని సూచించారు. ఖాదీ గ్రామీణ పారిశ్రామిక అభివృద్ది బోర్డు ద్వారా అందించే స్వయం ఉపాధి యూనిట్లపై గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాలని మంత్రి సవిత ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎల్నిన్నో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. ట్యాంకులను, జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
2: శ్రీశైలంలో నీళ్లున్నాయి, మీరు ఎందుకు ఇవ్వరు అని అడుగుతా ఉన్నారు. అయ్యా, మేము క్లియర్ గా చెప్పాము ఇక్కడ ఉండేటువంటి వాటర్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా మేము తాగునీటి అవసరాలకు వచ్చేటువంటి జులై వరకు కూడా తీసుకోవాలి, వర్షాలు పడేంత వరకు. అవన్నీ తీసుకోవాలంటే ఎక్కడైతే ట్యాంకీలు ఉన్నాయో ట్యాంకీలన్నీ నింపి పెట్టుకుంటే, అదేవిధంగా రిజర్వాయర్లలో నీరు పెట్టుకుంటే స్థానికంగా ఉండేటువంటి వాటినన్నింటినీ కూడా నీటికి తీసుకుపోవచ్చు. ఎక్కడైనా బోర్లు వెండిపోకుండా ఉండాలని కూడా చిన్న కాలువల ద్వారా, ఇప్పుడు ఎస్ఆర్బిసి గానీ మిగతా దాని ద్వారా గానీ తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ది అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు చర్చించారు. అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని 9 వేర్వేరు జిల్లాలుగా కాకుండా పరస్పరం అనుసంధానమైన ఒకే ఆర్థిక వ్యవస్థగా అభివృద్ది చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఏఈఆర్ సీఈఓ ఎస్ సురేష్ కుమార్ తెలిపారు. ప్రాంతీయ అవసరాలు, ఆర్థిక అవకాశాలను దృష్టిలో ఉంచుకుని మౌలిక వసతులు, పరిశ్రమలు, పట్టణాభివృద్ది, రవాణా, లాజిస్టిక్స్ పెట్టుబడులపై సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆయన సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ తప్పనిసరిగా పాటించాలని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామారు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగలూరు అంగన్వాడీ కేంద్రంలో భౌతికంగా 7 పిల్లలు మాత్రమే హాజరైనప్పటికీ ఆన్లైన్లో 9 మంది హాజరుగా నమోదు చేసినట్లు గుర్తించారు. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రాథమిక వైద్య సేవలను మరింత చేరువ చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో 15వ ఆర్థిక సంఘ నిధులతో నిర్మించిన నూతన గ్రామీణ ఆరోగ్య కేంద్ర భవనాన్ని ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
3: ఈరోజు ఇబ్రహీంపట్నం మండలం దాములూరు గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం, వెల్నెస్ సెంటర్ నిర్మాణం పూర్తి ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. అట్లాగే ఈ గ్రామంలో ఇంకా ముస్లిం లొకాలిటీలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ దశలో ఉంది, అది కూడా త్వరలో పూర్తవుతుంది. గ్రామానికి ప్రధాన రహదారి 80% పూర్తయింది, మిగతా 20% కూడా ఇప్పుడు శాంక్షన్.

0: అయింది. ఎస్సీ లోకాలిటీలు కూడా కమ్యూనిటీ హాల్ కావాలని చెప్పి ఎస్సీ సోదరులు రెడ్డి గారు త్వరలో అది కూడా శాంక్షన్ చేసి పనులు ప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ.
1: విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దసరా ఉత్సవాల నిర్వహణపై ఆలయ పాలక మండలి సమావేశం ఈరోజు జరిగింది. బోర్డు చైర్మన్ బి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఇంద్రకీలాద్రిపై అక్టోబర్ 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి సీనా నాయక్ పాలక మండలి సభ్యులకు వివరించారు. దసరా ఉత్సవాల ముగింపు సందర్భంగా అక్టోబర్ 20వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లెవీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం మక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నారు. ధాన్యం నిల్వ చేసేందుకు గోదాము లేదని రైతులు కలెక్టర్ దృష్టికి తీసుకురావడంతో గోదాము నిర్మాణానికి స్థలాన్ని ఎంపిక చేయాలని అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర మంత్రి కేర్ రామ్మోహన్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన మెనూను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్, ఈ కేవైసీ. ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఈజ్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, మీరు చూసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 1:31 PM క్రాస్ అయిపోయి 44 సెకండ్స్ అయిపోయింది. దట్ మీన్స్ మనమున్న ధీర ప్రోగ్రామ్ లో. అండ్ మరి ఈ రోజు స్పెషల్ గా మనం న్యూట్రిషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. మరి ఎందుకంటే ఈ సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు పోషకాహార వారోత్సవాలు మనం జరుపుకుంటున్నాం కాబట్టి, అండ్ స్పెషల్ గా బ్యాలెన్స్డ్ డైట్ గురించి మనం మాట్లాడుకున్నాం. అండ్ మరి కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అండి, ఆడవాళ్లకి బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్, అందరికీ ముఖ్యమే, అండ్ స్పెషల్లీ లేడీస్ కి ఇంకా ఎక్కువ ముఖ్యం అన్నమాట. అండ్ వాళ్ళ డైట్ లో కంపల్సరీగా ప్రోటీన్స్ అయితే ఉండాలి. మరి ఇంతకు చెప్పాను కదా, పప్పు ధాన్యాలు, బీన్స్, పాలు, గుడ్లు, పెరుగు, వీటిలో చాలా ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది, తీసుకోవచ్చు. అండ్ తర్వాత ఐరన్ విషయానికి వస్తే అసలు

10 మంది ఆడవాళ్ళండి టెస్ట్ చేస్తే కనుక కనీసం 4కి ఎనీమియా ఉంటుంది, ఇంకొంతమందికి బ్లడ్ బాగా ఇంకా తక్కువ ఉంటుంది అనమాట. సో కొంతమందికి ఏంటంటే 10.5 అలా మనకి పర్సంటేజ్ చూపించినా చాలే అనుకుంటారు కదా, కానీ కనీసం 11 నుంచి 12% ఉంటే మంచిదన్నమాట, 12 ఉంటే ఇంకా చాలా మంచిది. సో మరి ఐరన్ వచ్చే డైట్ కూడా తీసుకోవాలి, ఆకుకూరలు, పల్సెస్, బీన్స్ ఇవన్నీ వస్తాయి ఆ లిస్ట్లోకి. అండ్ విటమిన్ సి ఉన్న ఫుడ్స్, ఫ్రూట్స్, ఆమ్లా ఇలాంటివి అనమాట. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాల్షియం, పాలు, పెరుగు వీటన్నిటిలో అండ్ మస్ట్ అండ్ షుడ్గా అనమాట డైట్లో ఉంచాలి మనం. అన్లెస్ మీరు మిల్క్ ప్రొడక్ట్స్కి ఎలర్జిక్ అయితే తప్పితే వాటిని అవాయిడ్ చేయడానికి వీలే. సో ఇవన్నీ మనం ఏం చెయ్యాలో తెలుసుకుందాం. మరి న్యూట్రిషనల్ వీక్ లో ఏం చెయ్యకూడదో కూడా మాట్లాడుకోవాలి కదా, మాట్లాడుకుందాం దాని గురించి కూడా. బట్ రైట్ నౌ రాజకుమారుడు మూవీ నుంచి అయితే సాంగ్ ప్లే చేస్తున్నాను, వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు ధీరా.

గారి మ్యూజిక్ కంపోజిషన్, శివశక్తి దత్త లిరిక్స్ అన్నమాట. బాహుబలి సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మన స్టూడియోలో టైం 1:42 క్రాస్ అయిపోయి 43 PM కూడా అయిపోయింది. అండ్ మనమున్నాం ధీరా ప్రోగ్రామ్ లో. అండ్ ఈ రోజు మనం న్యూట్రిషనల్ వీక్ సందర్భంగా కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడుకుంటున్నాం, మన హెల్త్ గురించి అండ్ స్పెషల్లీ మన లేడీస్ హెల్త్ గురించి. యాక్చువల్గా అండి, ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే ఒక కుటుంబమే ఆరోగ్యంగా ఉంటుంది అంటారు కదా. అండ్ స్పెషల్లీ మన గీత గోవింద సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, ఆడవాళ్లు గట్టిగా తినాలి అప్పుడే స్ట్రాంగ్ గా ఉంటారు అని చెప్పేసి మన విజయదేవరకొండ చెప్తారు కదా. అయితే మన లేడీస్ కి ఒక అలవాటు ఉందండి, అన్నిట్లోనూ దూసుకుపోతారు. బట్ మహిళలు మొదటడుగు కూడా వేస్తుంటారు, కానీ తన ఆరోగ్యాన్ని కాపాడుకునే విషయంలో మాత్రం ఖచ్చితంగా ఒక అడుగు వెనకాలే ఉంటారన్నమాట. పిల్లల్ని ఫ్యామిలీని చూసుకున్నంత బాగా తన హెల్త్ మాత్రం పట్టించుకోరు, లెక్క చెయ్యరు. ఇదైతే అందరికీ తెలిసిన విషయమే. కానీ నాకు అర్థం కాని విషయం ఏంటో తెలుసా, ఆడవాళ్లు ఒక కుటుంబాన్ని నిలబెడతారు అనేది ఓకే కరెక్టే, ఫస్ట్ అసలు వాళ్లు గట్టిగా స్ట్రాంగ్ గా నిలబెడితే కదా కుటుంబాన్ని నిలబెట్టేది. ఏమంటారు ఈ పాయింట్ ఎలా మిస్ అవుతున్నారంటారు? సరే, ఎందుకు మాట్లాడుతున్నాను దీని గురించి అనే దానికైతే సంబంధించి కొన్ని విషయాలు నా దగ్గర మాట్లాడుకుందాం. బట్ రైతో మీ అందరి కోసం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో జావీద్ అలీ చిన్మయి పాడిన సాంగ్ ప్లే చేస్తున్నాను, భువనచంద్ర గారి లిరిక్. రోబో సినిమా నుంచి సాంగ్ విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: ఎంచుకో ఉండి.
1: బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు రోబో సినిమా నుంచి. సో మరి యాక్చువల్ గా ఏంటి మ్యాటర్ అంటే, కొన్ని స్టడీస్ అండ్ సర్వేస్ ప్రకారం అండి, మన ఆడవాళ్లలో పోషకాహార లోపం అనేది చాలా ఉంటుందట, అండ్ రక్తహీనత కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్న సమస్యలు అని చెప్పేసి చెప్తున్నారు. సో దానికి ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? తీసుకునే ఆహారంలో సరైన పోషకాహారం అనేది లేకపోవడం మాత్రమే. సో ఇంట్లో ఏమో అందరికీ వెరైటీ వెరైటీస్ ఉన్న ఫుడ్ ని సర్వ్ చేస్తారు, కానీ వాళ్ళు తినేటప్పుడు మాత్రం ఆ విషయాన్ని అస్సలు పట్టించుకోరన్నమాట. సో ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ కి, పాలిచ్చే తల్లులకి పోషకాలు అనేవి చాలా అవసరం, న్యూట్రిషన్ చాలా అవసరం. సో ఆ స్టేజ్ లో ఏంటంటే బాడీకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అనేవి పెరుగుతాయట. సో అంటే ఐరన్, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, జింక్, ప్రోటీన్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయన్నమాట. కాబట్టి ప్రెగ్నెంట్ విమెన్ అయినా, మదర్స్ అయినా, అసలు లేడీస్ ఎవరైనా సరే గట్టిగా తినాలి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి అండర్ వెయిట్ ప్రాబ్లం. అండ్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అమ్మాయిల్లో ఇది ఎక్కువ కనిపిస్తుందంట. సో సోషల్ మీడియా చూసి ప్రభావం చెందుతున్నారని చెప్పేసి కూడా చెప్తున్నారు. అంటే డైట్ ని బ్లైండ్ గా ఫాలో అయిపోవడం, జీరో కార్బ్స్, ఓన్లీ జ్యూస్, వన్ మీల్ ఏ డే, ఇలా క్రాష్ డైట్స్ చేస్తున్నారట. సో యాక్చువల్ గా ఏంటంటే మ్యాటర్, ఒక్కొక్కసారి ఇది అందరికీ సెట్ అవ్వదు, అంటే ఒకరికి సూట్ అయినట్టు మనకి సూట్ అవ్వదు అనమాట. సో ఒక్కొక్క బాడీకి ఒక్కో అవసరం ఉంటుంది. సో బాడీ ఇమేజ్ కోసం డైట్ చేయడం అనేది మాత్రం ఫస్ట్ మానేయాలి. అండ్ బేకరీ ఫుడ్ ని రెగ్యులర్ మీల్ కి రీప్లేస్మెంట్ మాత్రం అస్సలు చేయొద్దు. ఏదైనా ఎప్పుడైనా ఒకసారి లంచ్ వండుకోకపోతే ఆ కాసేపట్లో ఏదో సమోసాలు తెచ్చుకుని తినేయడమో, లేకపోతే ఇంకేదో తినేయడమో ఆ గ్యాప్ లో, సో ఇలాంటివి మాత్రం అసలు చేయకూడదు. ఇదైతే నోట్ చేసుకోండి. అండ్ ఎలాంటి మెడికేషన్ లేకుండా సప్లిమెంట్స్ వాడకూడదు అని కూడా చెప్తున్నారు. అండ్ ఇవన్నీ కూడా అమ్మాయిలు చేయకూడదు అనమాట. సో యాక్చువల్ గా అందంగా ఉండడం అంటే స్లిమ్ గా ఉండడం మాత్రమే కాదు, హెల్దీగా ఎనర్జెటిక్ గా ఉండడం అనేది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఇది కాదనమాట, ఓకేనా? సో మరి ఇంకా చాలా మంది ఇళ్లలో కామన్ గా వినిపించే ప్రాబ్లం ఒకటి ఉంది, దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. బట్ రైట్ నౌ ఆవకాయ బిర్యానీ సినిమా నుంచి ఒక బిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను, ఎంజాయ్ లిసనింగ్.

నరేష్ అయ్యర్ అండ్ చిత్ర గారు పాడిన పాట వనమాలి గారి లిరిక్. బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. 154 క్రాస్ అయిపోయి 155 కూడా అయిపోయింది మన టైం. సో మరి చాలా మంది ఇళ్లలో కామన్ గా వినిపించే ప్రాబ్లం, పిల్లలు సరిగా తినట్లేదు, అంతే కదా. సో ఇక్కడ మదర్ యాజ్ న్యూట్రిషనిస్ట్ రోల్ చాలా ఇంపార్టెంట్. అంటే యాక్చువల్గా అండి, మంచి ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఒక్కో రోజులో ఎవ్వరూ నేర్పించలేరు, కాబట్టి చిన్నపిల్లల నుంచి అలవాటు చేయాలట. అలా అని వాళ్ళని ఫోర్స్ చేయలేం మనం. కాకపోతే ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తున్నారు ఏంటంటే, ఫుడ్ ఎక్స్పర్ట్స్ ఫ్యామిలీతో కలిసి తినే అలవాటు చేయాలట వాళ్ళకి. అండ్ కలర్ఫుల్ ఆహారాన్ని తయారు చేయడం, లేకపోతే ఇంట్రెస్టింగ్ గా ఫుడ్ ఉండేలాగా వాళ్ళ డైట్ ప్లాన్ చేయడం పిల్లలకి, ఇవన్నీ కొంచెం మనం రెగ్యులర్ గా వాళ్ళని ఈ న్యూట్రిషన్ ఫుడ్ కి అలవాటు చేసే క్రమంలో చేయాల్సిన పనులన్నమాట. అఫ్ కోర్స్ అమ్మలందరికీ కూడా ఇది స్పెషల్ గా చెప్పక్కర్లేదు, వాళ్ళు మాస్టర్ డిగ్రీ చేసేస్తారు ఇందులో ఆల్రెడీ. సో అది మ్యాటర్, కొంచెం లవ్, కొంచెం కేర్, కొంచెం పేషెన్స్ తో చేయాల్సిన పనులన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే, పిల్లలు మనం చెప్పేది కంటే మనల్ని చూసి ఎక్కువ నేర్చుకుంటారు, కాబట్టి పేరెంట్స్ కి హెల్దీ హ్యాబిట్స్ ఉంటే పిల్లలకి ఈజీగా వచ్చేస్తుంది అండ్ ఈజీగా ఫాలో అయిపోతారు కూడా, అదనమాట మ్యాటర్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, హెల్దీ ట్రెండ్స్ అనేవి మారుతూనే ఉంటాయి, బట్ హెల్దీ హ్యాబిట్స్ అనేవి లైఫ్ లాంగ్ ఉంటాయి. సో సింపుల్ న్యూట్రిషన్ ఫుడ్ కానీ, బ్యాలెన్స్డ్ ప్లేట్ కానీ, కావలసినంత వాటర్, రెగ్యులర్ యాక్టివిటీ, ఇదే మనం తీసుకోవాల్సిన సింపుల్ కేర్. హెల్దీ విమెన్, హెల్దీ అమ్మాయిలు అబ్బాయిలు, హెల్దీ పిల్లలు, హెల్దీ ఫ్యామిలీ, సో దట్ హెల్దీ ఫ్యూచర్, ఏమంటారు అంతే కదా. సో మరి ఇదే న్యూట్రిషన్ వీక్ మెసేజ్ అనమాట. ఓకేనా, జాగ్రత్తగా ఉండండి, హెల్దీగా ఉండండి. ఓకే, నెక్స్ట్ మనం ఎగ్జాక్ట్ గా 2:30 సండే సందర్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
1: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
0: కాసేపు ఉండొచ్చు కదా?
2: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
0: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
0: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
3: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
3: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ఎస్, మీరు ట్యూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి అండ్ మనం వింటిపోయాం సండే సండే గేమ్ షో లోకి. హాయ్ హలో, వెల్కమ్ టు ద బ్యూటిఫుల్ షో. సో మరి టైం ఆల్రెడీ 2:30 క్రాస్ అయిపోయి 52 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి ఇక్కడైతే మెసేజెస్ వెయిట్ చేస్తున్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆర్జే గారు, టుడే బాహుబలి సాంగ్ కి మా స్పీకర్స్ బ్లాస్టింగ్ అంటూ కోడుమూరు నుంచి ఊర్మిళ అండ్ వీరేష్ మెసేజ్ చేశారు. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ శృతి మేడం గారు అంటూ గడ్డ మంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ విజయవాడ నుంచి కరుణ గారు పంపించారు, శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అని. నెక్స్ట్ విజయవాడ వివిధ భారతి కేంద్రానికి ఆర్జే గారికి నమస్కారం, గుడ్ ఆఫ్టర్నూన్, సందరే సందరికి స్వాగతం, సుస్వాగతం అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ భాను జైనుద్దీన్ మెసేజ్. వెల్కమ్ టు సందరే సందరి అంటూ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు అండ్ ఆల్సో కామర్తి శంకర్ రాజోల నుంచి హాయ్ అని. అండ్ నెక్స్ట్ మెసేజ్ బాగున్నారా మేడం అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా ఎం నరేష్ మెర్సి విజయ రోజా శిరీష ఓంకార్ లక్ష్మీ నరసింహ యాదవ్జీ సక్కుబాయి మెసేజ్. అండ్ నెక్స్ట్ వెల్కమ్ టు సందడే సందడి గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాజు నుంచి తిరువేదిల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో కమతం వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ శృతి గారు అంటున్నారు. నెక్స్ట్ జాన్సన్ విజయవాడ నుంచి శృతి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అంటే మెసేజ్. అండ్ నెక్స్ట్ మెసేజ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు హాయ్ శృతి గారు అన్నారు. హలో అందరికీ కూడా వన్స్ అగైన్ వెరీ వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ హార్టి వెల్కమ్ మన బ్యూటిఫుల్ గేమ్ షోలోకి. సో మరి ఏంటి శృతి వచ్చింది, ఏం అడుగుతుంది, వెయిట్ చేస్తున్నారు కదా. వచ్చేస్తున్నా పాయింట్లోకి వచ్చేస్తున్నా. సో మరి ఈ రోజు మ్యాటర్ ఏంటంటే, మనం చాలా రోజులైంది కదా పార్క్ కి వెళ్ళి, సో పార్క్ అండ్ బెంచ్ క్వశ్చన్ మీకోసం రెడీ చేశానన్నమాట. సో ఏంటి మ్యాటర్ అంటే, అనగనగనగనగా చూపులూరు అనే ఒక గ్రామం ఉందండి, అక్కడ నేనంటే నేనే అని ఒక బెంచ్ ఉందన్నమాట. ఆ బెంచ్ లో 6 ప్లేసెస్ ఉన్నాయి. ఓకే, 6 ప్లేసెస్ లో 5 ప్లేసెస్ లో ఆల్రెడీ మనకి కొన్ని జంతువులు ఉన్నాయి. అండ్ ఆ తర్వాత 6th ప్లేస్ లో ఏమొస్తుంది అనేది నేను ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారం ఆలోచించి మీరు అక్కడ నాకు ఆన్సర్ పంపించాలి. ఓకేనా, క్లియర్ కదా. చూపులూరు అనే గ్రామం నేనంటే

నేనే అనే బెంచ్, అక్కడ పార్క్ లో బెంచ్. సో మరి అక్కడ సిక్స్ ప్లేసెస్ లో, ఫైవ్ ప్లేసెస్ లో ఆల్రెడీ ఫిల్ అయిపోతే సిక్స్త్ ప్లేస్ లో ఏమొస్తుంది? శృతి ఇచ్చే ఆప్షన్స్ లోంచి మీరు కనిపెట్టి దాని మెసేజ్ లో పెట్టి నాకు పంపించాలి. ఓకే, సో ఇంటికి ఆ ఫైవ్ ప్లేసెస్ లో ఉన్నవి ఏమేంటి అంటే, ఫస్ట్ ప్లేస్ లో ఈగల్ గద్ద ఉంది. ఓకే, సెకండ్ ప్లేస్ లో గుడ్లగూపు ఉంది. థర్డ్ ప్లేస్ లో చిరుత ఉంది. ఫోర్త్ ప్లేస్ లో మేక ఉంది. ఫిఫ్త్ ప్లేస్ లో గుర్రం ఉంది. సో మరి సిక్స్త్ ప్లేస్ లో ఏముండొచ్చు? ఇది నా క్వశ్చన్. ఫస్ట్ ప్లేస్ లో గద్ద, తర్వాత గుడ్లగూబ, తర్వాత చిరుత, తర్వాత మేక, తర్వాత గుర్రం ఉంటే మరి సిక్స్త్ ప్లేస్ లో ఏముండొచ్చు? మీరు ఆలోచించి నాకు చెప్పండి. మీకున్న ఆప్షన్స్ పావురం, పిల్లి, తాబేలు. పావురం, పిల్లి, తాబేలు, ఈ మూడిట్లో ఏమొస్తుంది ఆ సిక్స్త్ ప్లేస్ లో? ఓకేనా? సో మరి గ్రామం ఏమిటో, ఆ పార్క్ ఏమిటో, ఆ ప్లేసెస్ ఏంటో, ఇవన్నీ ఒక లిస్ట్ ప్రకారం కూర్చున్నాయనైతే మీకు అర్థమవుతుంది. మరి ఆ లిస్ట్ ఏమిటి మీరు కనిపెట్టి నాకు మెసేజ్ లో పంపించేసేయండి. రైట్ మంది ఎందుకోసం ఉల్లాసంగా లే, ఉత్సాహంగా లే, ఆ పాట వచ్చేస్తుంది ఆ మూవీ నుంచి. ఎంజాయ్ లిసనింగ్.

మహేష్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత 2:38 PM క్రాస్ అయిపోయి 40 seconds అయిపోయింది మన సండే సందడి షో టైమ్. అండ్ మనకు వచ్చిన ఫస్ట్ మెసేజ్ అయితే నంద్యాల జిల్లా భానుముకల నుంచి FMS సర్దార్ పంపించారు. నమస్తే శృతి మేడం గారు, శుభ మధ్యాహ్నం, ప్రత్యేకంగా శుభాకాంక్షలు. మీరు వచ్చారంటే ఆ కిఖే వేరు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇంతకీ నా ఆన్సర్ ఎక్కడ, పౌరమా పిల్ల తాబేలా, ఏది వస్తుంది? మీరు నాకు పంపించలేరు, పంపించేసేయండి విత్ లాజిక్ ఆల్సో. ఓకే, సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే సందరే సందరికి స్వాగతం సుస్వాగతం అంటూ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అని చెప్పేసి వాన పడడం లేదు వాన పాట వేయండి అంట రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. అండ్ నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సందరే సందరికి స్వాగతం రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ అండ్ శ్యామల పంపించారు. ఓకే సో మరి అందరికి కూడా గుడ్ ఆఫ్టర్నూన్. అండ్ బై గోపి పాటి బండ్ల, హాయ్ శృతి గారు బాగున్నారా? ఎస్ అఫ్ కోర్స్. అండ్ శృతి మేడం బాగున్నారా అంటూ విజయవాడ నుంచి కరుణ మెసేజ్ చేశారు, విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు. ఓకే ఓకే, సో శాంతినగర్ నుంచి ఒకే ఒకడు మాత్రం నా క్వశ్చన్ కి ఆన్సర్ పంపించారు, పావురం అని చెప్పేసి. ఓకే, సో లాజిక్ కూడా ఎందుకు పావురం అనుకుంటున్నారు ఆ మూడిట్లో అనేది కూడా పంపిస్తే బాగుండేదండి. ఎనీవేస్ నెక్స్ట్ అయితే అంజన్ ఫ్రమ్ దేశిరెడ్డిపల్లి గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ జాన్సన్ విజయవాడ నుంచి కూడా పావురానికే ఓట్. అండ్ మూసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం తాబేలుకి చెప్పేస్తున్నారనమాట. సో నెక్స్ట్ దేవనూరు మజ్రా చిన్నపల్లి గ్రామం నుంచి అశ్రుదిగ్గజాలు మాత్రం పావురం అంటున్నారు. అండ్ ఎం కొండారెడ్డి సిద్ధవట మండలం కడప జిల్లా నుంచి మాత్రం పిల్లికే ఓటు. కాకపోతే వెంకటలక్ష్మారెడ్డి భీమునిపాడు నుంచి పావురం అన్నారు. అండ్ కృష్ణా జిల్లా కాజు నుంచి తిరువదిల వెంకట సుబ్బారావు గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్యాట్ ఆర్ తాబేలోటు. ఆహా, ఆ రెండిట్లో ఏదో ఒకటి చెప్పాలండి, రెండు చెప్తే ఎలా? అండ్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుంచి మాత్రం పిల్లి అంటున్నారు. అండ్ కోడుమూరు ఊర్మిళ అండ్ వీరేష్ పావురం అంటున్నారు. అండ్ ఆల్సో శృతి గారు మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పావురం అంటూ కర్నూలు నుంచి నాస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. నెక్స్ట్ ఆచార్య చిరంజీవి రామలంగ దమ్మాయిగూడ హైదరాబాద్ నుంచి పావురం అంటున్నారు. అండ్ నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, శృతి మేడం బాగున్నారా అంటూ పావురానికే ఓటేసేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ భవానీ ఫ్రమ్ విజయవాడ, ఆన్సర్ క్యాట్. ఓకే, సో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా మహమ్మద్ స్నేహబాను జైనుద్దీన్ వీళ్ళిద్దరూ కలిసి పావురానికి ఓటేశారనమాట. ఓకే, సో శృతి గారు ఎలా ఉన్నారు అంటూ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి మెసేజ్, వాటి జీవితకాలాన్ని బట్టి చూస్తే తాబేలు ఉండాలండి, తాబేలు మాక్సిమం 500 సంవత్సరాలు బతుకుతుందండి అంటున్నారు. బట్ చచ్చో యాక్చువల్ గా అయితే లాజిక్ అది కాదు. ఓకేనా, సో మరి ట్రై చేయి, లాజిక్ ఇంకేమై ఉండొచ్చు. నేను యాక్చువల్ గా క్వశ్చన్ లో కొంచెం లాజిక్ ఉంది, అది ఎవరైనా వినుంటే కనుక చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే హాయ్ శృతి మేడం బాగున్నారా, సందరి సందరికి స్వాగతం అంటూ రఘుబీర్ సింగ్ సిగ్నాబాయి రాధామున్న ఏలూరు నుంచి పావురానికి ఓటేస్తూ పంపించారనమాట మెసేజ్. ఓకే, సో మరి నెక్స్ట్ క్యాట్ అండ్ స్పారో అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపురం. అసలు నేను పిచ్చుకలు ఎక్కడిచ్చాను, ఎక్కడిచ్చాను, మీరు తెచ్చేసారు ఎక్కడి నుంచో దాన్ని. క్యాట్ అయితే ఉంది కానీ పిచ్చుక మాత్రం లేదు. సో ఎనీవేస్, నెక్స్ట్ మంగళగిరి నుంచి దామల్ల చిన్నబస్తానరావు గారు, దామల్ల పెద్దబస్తానరావు గారు హాయ్ శృతి మేడం గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఆన్సర్ పిల్ల అనుకుంటున్నా అంటూ మెసేజ్ చేశారు. భాస్కర్ పెడన, ఆహాహాహా, వెరీ వెరీ నైస్. యాక్చువల్ గా మీది లాజిక్ కరెక్ట్, బట్ నో నో నో అనమాట. ఏంటంటే ఆన్సర్ అయితే అది కాదు. ఓకే, నెక్స్ట్ మెసేజ్ గుడ్ ఆఫ్టర్నూన్ శృతి మేడం అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి మెసేజ్ చేశారు పావురం అని. అండ్ నెక్స్ట్ మెసేజ్ గడ్డం అంకయ్య గారు బండాలపల్లి నెల్లూరు డిస్టిక్ నుంచి కూడా పావురానికి ఓట్. అండ్ నెక్స్ట్ ఉరవకుడి నుంచి ఈశ్వరయ్య పిల్ల అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పావురం ఎగురుతుంది కాబట్టి అట. ఓకే సరే, మరి చూద్దాం పావురమా పిల్ల తావేలా, ఇంకెవరెవరు ఏమేమనుకుంటున్నారు అనేది మనకైతే ఎలాగో పంపిస్తారు. ఈ గ్యాప్ లో ఒకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. చూపులూరు అనే గ్రామంలో నేనంటే నేనే అని ఒక పార్క్ ఉంది, ఆ పార్క్ లో ఒక బెంచ్ ఉంది, ఆ బెంచ్ ఐ మీన్ ఆ పార్క్ కి బెంచ్ కి ఒకటే పేరు అనమాట నేనంటే నేనే. సో 5 ప్లేసెస్ లో ఆల్రెడీ ఒక గద్ద ఉంది, నెక్స్ట్ గుడ్లగుబ కూర్చుంది, నెక్స్ట్ 3rd ప్లేస్ లో చిరుత కూర్చుంది, 4th ప్లేస్ లో మేక ఉంది, 5th ప్లేస్ లో గుర్రం ఉంది. సో మరి 6th ప్లేస్ లో ఏం ఉండొచ్చు అనేది నా క్వశ్చన్. సో దానికి 3 ఆప్షన్స్ ఇచ్చాను.

కుమారి 21F సినిమా నుంచి డీఎస్పీ మ్యూజిక్ కంపోజిషన్ లో నరేంద్ర అండ్ కోరస్ పాడిన సాంగ్ అయితే విన్నారు. సో మరి 250 క్రాస్ అయిపోయి 29 సెకండ్స్ అయిపోయింది మన సందడి షో టైమ్. సో మన నెక్స్ట్ మెసేజ్ మనకి శేష సాయి, రోహన్ అండ్ సాయి దర్శన్ ఫ్రం నెల్లూరు మెసేజ్ చేశారు క్యాట్ అని చెప్పేసి. నెక్స్ట్ కనకారావు గారు పెడన నుంచి పావురం అంటూ మెసేజ్ చేశారు. అండ్ ముస్తాబాద్ నుంచి సావిత్రి అండ్ జయలక్ష్మి మాత్రం పిల్లి అంటున్నారు. అండ్ గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు కూడా పావురానికి ఓట్. అండ్ నెక్స్ట్ ఓట్ కూడా సేమ్ అనమాట. సో నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి, ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ కూడా పావురమే. ఓకే, అనంతపురం నుంచి అనురాధ గారు కూడా సేమ్. అండ్ నెక్స్ట్ సేమ్ ఆన్సర్ తోటి వెంకటేష్ కర్నూలు నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కూడా పావురం అనుకుంటున్నాను మేడం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ. ఓకే, సో సేమ్ ఆన్సర్ అయితే వచ్చింది విత్ డిఫరెంట్ లాజిక్ అనమాట. అండ్ మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్, వలి ఫాతిమా ఓకే సేమ్ ఆన్సర్ పంపించారు. టాబీల్ పార్క్ లో ఉండదు, నీట్ లో ఉంటుంది అంట. అర్రెర్రెర్రెర్రే, అందుకని పావురం ఆన్సర్ చెప్పారా మీరు? ఏమిటో. నెక్స్ట్ మెసేజ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామల, మీరు అడిగిన ప్రశ్న 6వ నెంబర్ లో ఉన్నది టాబేల్ ఆయ్ అంటున్నారు. ఓకే, నెక్స్ట్ అయితే ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ కూడా పావురం అంటూ మెసేజ్ చేశారు. అండ్ నమస్కార్ టు కమల్ సారా. ఓకే, సో ఏంటో మరి ఇది నాకైతే అర్థం కాలేదు. ఎనీవేస్, పావురం అని చెప్పేసి ఇంతా ఒక ఆన్సర్ పంపించారు సేమ్ వీళ్లే. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్, హాయ్ మేడం, నా పేరు శేఖర్, కొట్లాపూర్ డిస్టిక్ట్ అనమాట, వికారాబాద్, తాబేలు అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్ అయితే నస్రీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ పంపించారు. శృతి గారు, మీరు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ పావురం, ఎందుకంటే పక్షులు రెండు ఉన్నాయి, జంతువులు మూడు ఉన్నాయి. ఓహో, మీరు బ్యాలెన్స్ చేస్తారు దాన్ని చివరికి. ఓకే, సో నెక్స్ట్ ఫార్ములా అండ్ కౌంటర్ ఎల్లప్ప యాదవ్ రాల్చూర్ జిల్లా అంటూ ఏమిటో మెసేజ్ అయితే వచ్చింది, ఏమిటో మరి ఇది. ఎనీవేస్, నెక్స్ట్ భాస్కర్ పెడన్ నుంచి మెసేజ్ చేశారు పావురం. ఓకే, వెరీ నైస్, వెరీ వెరీ వెరీ నైస్, మీది కరెక్ట్ లాజిక్, కరెక్ట్ ఆన్సర్ భాస్కర్, వెరీ కంగ్రాచులేషన్స్ యాక్చువల్గా. ఓకే, లాజిక్ కూడా కరెక్ట్ గా పంపించారు. అండ్ నెక్స్ట్, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, శృతి గారు బాగున్నారా అంటూ రామచంద్రరావు గారు బ్రదర్స్ రాంవరప్పాడు విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. అండ్ ఓకే, మా మంచి శృతి వస్తే అచ్చా, ఓకే వెరీ నైస్, థ్యాంక్ యూ. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఏమో, శుభ మధ్యాహ్నం శృతి మేడం, సందడేస్ అందరికి స్వాగతం. మహమ్మద్ ఇనాయతుల, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. క్యాట్ అనుకుంటున్నాను ఎందుకంటే ప్రశ్న ఓకే చూపుకు సంబంధించింది కాబట్టి, వెరీ నైస్. నెక్స్ట్ అయితే శృతి మేడం అంటే శృతి మేడం అంతే అట. ఓహో, రామలకోట నుంచి దుబాయ్ భాషా గారు, థ్యాంక్ యూ పొగిడినందుకు. అండ్

పావురం అంటున్నారు. అండ్ మధు గారు కూడా పంపించారా? ప్రిన్సిపల్ మధు గారట. ఓకే, వెల్లూరుతే నుంచి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా. ఎనీవేస్ నెక్స్ట్ మెసేజ్ బెంగళూరు నుంచి ఆశా శ్రీనివాస్ పంపించారు. ఐస్ సైజ్ ఆర్డర్ పేజియన్ హ్యూమన్ ఐస్ లాగా ఉంటుంది అట. ఓ మై గాడ్, అసలు ఈ లాజిక్ అయితే నేను ఆలోచించనే లేదు. ఎనీవేస్ పావురం అంటారు మీరు మొత్తానికి. ఓకే, సో నెక్స్ట్ అయితే ప్రసన్న కుమార్ శ్రీలక్ష్మి క్యాట్ అనుకుంటున్నానండి అంటూ మెసేజ్. అండ్ వై గోపి బట్బండ్ల పావురం అంటున్నారు. అండ్ మరీష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం పిల్లి కొట్టేశారు, పావురం నుంచి జంప్ అయిపోయారనమాట. పెడన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పావురం అంటున్నారు. ఓకే, సో ఇంతకీ చాలా మంది అన్నట్లుగా ఆన్సర్ వచ్చేసి పావురం అనమాట. సో మరి యాక్చువల్గా పావురం, పిల్లి రెండు కూడా పవర్ఫుల్లే చూపు విషయంలో. అండ్ పిల్లి అయితే తక్కువ వెలుతురులో కూడా చూడగలుగుతుంది, పావురం ఏమో డే లైట్ లో సూపర్ విజన్ ఉన్నది అనమాట. కానీ ఓవరాల్ గా చూపు విషయానికి వచ్చేస్తే పావురం ది బెస్ట్, అన్నిటినీ బాగా చూడగలదు. ఎస్పెషల్లీ షార్ప్నెస్ దానికి చాలా ఎక్కువగా ఉంటుంది, కలర్స్ ని కూడా పర్టికులర్ గా చూడగలదట. అండ్ డీటెయిల్స్, చిన్న చిన్న డీటెయిల్స్ చూడటం కూడా పావురానికి బెస్ట్ అనమాట పిల్లి కన్నా. సో ఓవరాల్ గా తీసుకుంటే పావురం ఇస్ ద ఆన్సర్. అదే మ్యాటర్, సిక్స్త్ ప్లేస్ లో ఇంకేం వస్తుంది? పావురం వస్తుంది. మరి ఇక్కడ చాలా ఉన్నాయి కదా, వాటి సంగతి ఏంటి అంటారా? సో గద్ద విషయానికి వస్తే చాలా దూరంలో ఉన్న వస్తువుల్ని కూడా చాలా బాగా చూడగలదనమాట. సో ఇది పవర్ఫుల్ సైట్ ఉన్న పక్షి. అండ్ తర్వాత గుడ్లగూప, తక్కువ వెళ్తురున్నా కూడా బెస్ట్ గా చూడగలదు. అండ్ చిరుతపులి వచ్చేసి పగలు వేటాడడంలో చూస్తూ సూపర్ కింగ్ ఇది. ఇక మేక విషయానికి వస్తే దాని కళ్ళ పొజిషన్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట, దానివల్ల చాలా వైడ్ యాంగిల్లో చూడగలదట. అండ్ గుర్రమేమో 350 డిగ్రీస్ పరిసరాల వరకు చూడగలుగుతుంది. అది వీటన్నిటి లిస్ట్ ఇలా ఇలా ఇలా ఉందనమాట. ఎనీవేస్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నాను. మన స్టూడియోలో టైం ఆల్రెడీ 255 క్రాస్ అయిపోయి 39 అయిపోయింది. సో ఇప్పుడు లాస్ట్ టైం నేను ట్రాఫిక్ లైట్స్ ని తెలుగులో ఏమంటారు అంటే అందరూ చాలా బాగా ట్రై చేశారు కదా, ఇప్పుడు కూడా అలాగే ట్రై చేయండి. క్రికెట్, క్రికెట్ ని తెలుగులో ఏమంటారు? ఓకే, క్రికెట్ గేమ్ ని తెలుగులో ఏమంటారు? మీకు తెలిస్తే నాకు ఆన్సర్ పంపించండి. 8662488141 ఈ నెంబర్ కి రైట్ నౌ మీ అందరి కోసం వినరో భాగ్యము విష్ణు కథాము వినించైతే సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎంజాయ్ లిసనింగ్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా ఎజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో సాగునీరు, అమరావతి, విద్యుత్ రంగాలకు సంబంధించిన అంశాలపై మంత్రివర్గం చర్చిస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు అన్నారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా విడుదల చేసిన వీడియో సందేశంలో ఆయన ఈ రోజు మాట్లాడుతూ, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు రావడంతో దశాబ్దాల కల సాకారమైందని రాష్ట ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో పలు అభివృద్ది పనులను పూర్తి చేసినట్లు కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం ముక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈరోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణాజిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామర్రు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, రైతులు వర్షాధార పంటల సాగుకు దూరంగా ఉండాలని సూచించారు. అమరావతి ఆర్థిక ప్రాంతం ఏఈఆర్ అభివృద్దికి సంబంధించిన సమగ్ర ప్రణాళిక రూపకల్పనపై అమరావతిలోని రాయపూడి ఏపీసీఆర్డీఏ ప్రధాన కార్యాలయంలో నిన్న కార్యశాల నిర్వహించారు. ఈ సమావేశానికి ఏఈఆర్ పరిధిలోని 9 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా అధికారులు, రాష్ట్రంలోని వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 9 జిల్లాల ఆర్థిక పరిస్థితులు, ప్రత్యేకతలు, అభివృద్ది అవకాశాలు, ప్రాధాన్యతలపై అధికారులు చర్చించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని విద్యాభవన్ ఎదుట ఉపాధ్యాయులు ఈరోజు ఆందోళన చేపట్టారు. ప్రస్తుతం ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్

0: చెప్పే నువ్వు. ఆహా, ఎంత బాగుంది కదా.
1: ఆహా, బాగుంది మీ వర్ణన. ఇంకా
0: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: that the Bar Council of India BCI has no statutory power to regulate the conduct of law students, observing that it was for educational institutions to take action against students in accordance with their own regulatory norms. Prime Minister Narendra Modi today took stock of the flood situation in his constituency of Varanasi. He spoke with District Magistrate Satyendra Kumar via telephone to obtain detailed information. He inquired about the arrangements being made in relief camps. The Prime Minister directed that flood relief operations be continuously monitored and that immediate relief be provided to those affected. The India Meteorological Department has issued an orange colour warning for heavy to very heavy rainfall over East Madhya Pradesh tomorrow. The Met Department predicted heavy rainfall with thunderstorms and lightning over Bihar, East Rajasthan, Sub-Himalayan West Bengal, Sikkim, Uttarakhand and Madhya Pradesh tomorrow. In badminton, Kidambi Srikanth stunned world number 9 Victor Lai of Canada in straight games to enter the men's singles quarterfinals of the China Masters Super 750 badminton tournament in Shenzhen today. And with that, we end this news bulletin.
1: ఫ్రెండ్ ఆన్సర్ పంపించారు మా స్కోర్ అటు ఏమిటో మరి. అండ్ నెక్స్ట్ మెసేజ్ జాన్సన్ విజయవాడ నుంచి, క్రికెట్ కీచురాయి బ్యాట్ బాల్ గేమ్. ఓకే, నెక్స్ట్ కనకారావు గారు పెడన్ నుంచి, కీచురాయి ఆర్ కర్రా బంతి ఆట. అందరూ కూడా కీచురాయిలోకి వెళ్లారు. అజ్జో, నేను క్రికెట్ గేమ్ అని చెప్పినా కూడా. ఎనీవేస్, అనంతపురం నుంచి అనురాధ గారు, ఓకే మీరు కూడా చాలా వరకు దగ్గరగా వచ్చారండి, ఒక 75% దగ్గరగా వచ్చారనమాట. సో ట్రై చేయండి ఇంకొంచెం. బట్ నెక్స్ట్ది మాత్రం అసలు కాదు, కీచురాయి అసలు కాదు, మనం మాట్లాడుకునేది క్రికెట్ గేమ్ గురించే. ఓకే, సో నెక్స్ట్ అయితే కన్నయ్య మామిడిగుంటపల్లి నుంచి అనమాట, ఐరాల మండలం చిత్తూరు డిస్టిక్ట్ అట. బాలు బంతి అంటే బ్యాటు బంతి ఆట అని అంటారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆర్జే శృతి సిస్టర్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్ అండి మీకు కూడా. సో హాయ్ వివిధ భారతి ఎఫ్ఎం, గుడ్ ఆఫ్టర్నూన్. వినకొండ నుంచి సుబ్రహ్మణ్యాచారి గారు విజయలక్ష్మి మెసేజ్ చేశారు, క్రికెట్ ని తెలుగులో బంతి దాండు ఆట అంటారు అంటూ. నెక్స్ట్ వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం, ఓకే దుడుకర్ర ఆట అంటారట లేదా బ్యాటు బంతి ఆట అంటారట. ఓకే, నెక్స్ట్ ఊరొకటి నుంచి ఈశ్వరయ్య గారు గుండ్రంగి ఆట అంటారు అంటున్నారు. వై గోపి పాటిబాండ్ల సేమ్ ఆన్సర్ పంపించారు. నెక్స్ట్ ఆశా శ్రీనివాస్ బెంగళూర్, ఓకే కీచురాయి కాదు మనం మాట్లాడుకునేది. రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలం, బంతి ఆట అనుకుంటున్నాం మేడం అంటారు ఆట. ఓకే, సో మరి బ్యాట్ ఏం చేసింది పాపం, ఎక్కడికి వేసేసారు ఆ బ్యాట్ ని, ఇసిరేసారు మొత్తానికి మీరు. గడ్డం అంకయ్య గారు బండారుపల్లి నెల్లూరు డిస్టిక్ట్ నుంచి బంతి ఆట, సేమ్ ఆన్సర్. అండ్ ఉమ్మేది నుంచి మహమ్మద్ జైనుద్దీన్, ఇంకా స్నేహ భాను జైనుద్దీన్, కర్ర చండి ఆట అంటారు అంటూ మెసేజ్ చేశారు. మరి నెక్స్ట్ అయితే సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ శృతి గారు. ఓకే నరేష్ మెసేజ్. అండ్ ఆర్ వెంకట సుబ్బయ్య గారు కందికాయపల్లి గ్రామం నుంచి కర్రా బంతి అంటున్నారు. ఇంకా చాలా చాలా డిఫరెంట్ డిఫరెంట్ ఆన్సర్స్ అయితే నా దగ్గర ఉన్నాయి, బట్ ఇప్పుడే చూన్ చేసిన వాళ్ళ కోసం ఇంకొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తున్నా. క్రికెట్ ఆట అని తెలుగులో ఏమంటారు? క్రికెట్ ఆట, ఓకే దీనిని తెలుగులో ఏమంటారు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. అండ్ రైట్ నా బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది దేవా సినిమా నుంచి, ఎంజాయ్ లిజనింగ్.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు మన స్టూడియోలో. టైం 3:17 క్రాస్ అయిపోయి 24 సెకండ్స్ అయిపోయింది. అండ్ మనమున్నాం సండే సండే గేమ్ షోలో, అండ్ దిస్ ఈజ్ ఆర్జే శృతి. సో మరి నేను అడిగిన క్వశ్చన్ కి నెక్స్ట్ ఆన్సర్ అయితే మనకి కర్ణాటక స్టేట్ చిన్న తిరుపతి నుంచి ప్రకాష్ అండ్ శ్యామ్ల పంపించారు. గేమ్ షో సూపర్, గాడ్ బ్లెస్ యూ అంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. కానీ మీ ఆన్సర్ కార్ పట్టుకొని బాల్ని కొట్టడం, అది కాదు నాకు చాలాసేపు కన్ఫ్యూజన్ తర్వాత కానీ అర్థం కాలేదు అది బ్యాట్ పట్టుకొని అని. ఫస్ట్ అయితే కారు పట్టుకొని బాల్ కొట్టడం ఏమిటా అనుకున్నాను, బట్ ఎనీవేస్ నవ్వించేశారు. సో ఓకే, బ్యాట్ పట్టుకుని బాల్ కొట్టడం ఆట అంటారు, అంతే కదా. ఓకే పోనీలేదు, కార్ని పట్టుకుని కారునే కొట్టారు. జాగ్రత్త జాగ్రత్త వచ్చి జాగ్రత్త. ఎనీవేస్ నెక్స్ట్ అయితే మనకి మెసేజ్ చేశారు ఎవరంటే, ఓకే గడ్డం అంకయ్య గారా. ఓకే గడ్డం అంకయ్య గారు బంతి ఆట అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఆర్ వెంకటేశ్ సుబ్బయ్య గారు కనికాయపల్లి గ్రామం నుంచి, కర్రా బంతి అంటున్నారు. అండ్ మహమ్మద్ ఇనాయతుల్లా, బంతి బరిగల ఆట ఆట. ఓ మై గుడ్నెస్. ఓకే నెక్స్ట్ అయితే బెల్లిగొండ ప్రాజెక్ట్. ఓకే అండ్ బంతి కర్ర ఆట లేదా చేతి గర్ర.

బంతి, చేతి కర్ర బంతి ఆట. అమ్మ బాబో, ఓవీసీ మోహన్ ఓడిచల్ల విలేజ్ మార్కాపురం జిల్లా నుంచి మెసేజ్ చేశారు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే సరదా బ్యాట్ బాల్ ఆట. అర్రే రే రే. ఓకే, నెక్స్ట్ మెసేజ్, దిస్ ఈజ్ రాహుల్ రెడ్డి అనంతపురం. హలో, హౌ ఆర్ యూ శృతి గారు అంటున్నారు. హాయ్ రాహుల్ రెడ్డి గారు, మీ మెసేజ్ అయితే నేను ఫస్ట్ టైం చూస్తున్నా. బ్యాట్ మరియు బంతితో ఆడే ఒక ప్రసిద్ధ బహిరంగ ఆట అట. ఓ మై గుడ్నెస్. ఎనీవేస్, నెక్స్ట్ అయితే బంతి బ్యాట్ ఆట అంటూ ఎర్రమిల్లి సీతా మహాలక్ష్మి చెన్నై నుంచి మెసేజ్, కర్రా బిళ్ళానా అని అడుగుతున్నారు. దేవసేన మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో నెక్స్ట్ మెసేజ్, గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం వల్లూరు నుంచి అనమాట. సో పెద్ద నరసింహ గారు అండ్ పద్మబాయి శ్రీవాణి జగదీష్ శివరాణి, ఆట బాలు అట. ఆట బాలేమిటండి. నెక్స్ట్ భీ మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం దొరవారు సత్రం నుంచి తిరుపతి జిల్లా నుంచి అనమాట. చెండు దాడి ఆట అంటారు అంటూ మెసేజ్ చేశారు. అండ్ ఆల్సో గుండ్రంగి ఆట అంటూ ఫణి సత్యశ్రీ యూకే నుంచి మెసేజ్, అండ్ పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న ఇంకా శివగంగా ఆట అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ. ఓకే, చేతి కర్ర బంతింగ్ ఆట ఏమిటో ఇది. ఎనీవేస్, మురళి గారు అయితే హాయ్ అంటూ మెసేజ్. నెక్స్ట్ బ్యాట్ బంతి ఆట అంటూ మహంకాళి రాజేశ్వరి పొదల్ నుంచి. అండ్ నెక్స్ట్ మెసేజ్, ఓకే, జాప భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి క్రీడా అని అంటారు అంటున్నారు. అండ్ బ్యాట్ అండ్ బాల్ గేమ్ అంటూ టెంపోరావు ఫ్రమ్ మల్లారం విలేజ్ మధిర మండలం కమ్మర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ. ఓకే, కనకారావు గారు పెడల నుంచి సూపర్, మీరైతే చాలా వరకు వచ్చేసారు దగ్గరికి. అండ్ నెక్స్ట్ మెసేజ్, పెద్ద మైదానం మీద ఆడే ఆట అంటూ లతా ఫ్రమ్ ముయ్యూర్ మెసేజ్. అండ్ రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్, రైట్ ఆన్సర్ మ్యాక్సిమం, కొంచెం స్పెల్లింగ్ అటు ఇటు అయిందంతే. అండ్ ఎంత ఆలోచించినా తెలియడం లేదు తల్లి అంటూ సుబ్బరామయ్య గారు తిరుపతి నుంచి మెసేజ్ చేశారు. కమత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి డిఫరెంట్ ప్రశ్నలు తీసుకుని రావడంలో మీకు మీరే సాటి హ్యాట్స్ ఆఫ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ కీచరాయి ఆట అంటున్నారు ఎవరింతకీ, చిన్ని తిరుపతి ప్రకాష్ గారు. అండ్ నెక్స్ట్ మెసేజ్, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి అనమాట. మహమ్మద్ జైనుద్దీన్ ఇంకా స్నేహ బాను జైనుద్దీన్ కూడా ఆల్మోస్ట్ కరెక్ట్ పంపించారు. భాస్కర్ పెడన్ నుంచి అండ్ మహబూబ్ కలీం నంద్యాల నుంచి చిమ్మట అంటున్నారు. గుంటూరు నుంచి ఉమామహేశ్వరరావు గారు, క్రికెట్ ఆటని క్రికెట్ జట్ అని పిలుస్తారట. నెక్స్ట్ బంతి ఆట అంటున్నారు గౌస్ ఫ్రమ్ అనంతపురం. అండ్ బా ఓహో బంతి ఆట ఇది కూడా నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట. శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, ఓకే తనోజ్, ఓకే వెరీ నైస్. అండ్ నరేష్ గారు మళ్ళీ ఎప్పుడు వస్తారు శృతి గారు, ఇంకా వెళ్ళనే లేదు ఎప్పుడు వస్తారు. ధను శ్రీకాకుళం సోమపేట మండలం, క్రికెట్ ని క్రికెట్ ఆట అంటారు, ఏ భాషలో అయినా శృతి గారిని శృతి అనే అంటారు అట. ఎంఎస్ దుర్గారావు గారు కర్రగోళం ఆట అంటున్నారు. అండ్ ఓ మై గాడ్, ప్రదీప్ అనంతపురం నుంచి మీ వాయిస్ చాలా బాగుంది, థ్యాంక్ యూ సో మచ్. క్వశ్చన్ రిపీట్ చేయరా అంటే కష్టం ప్రదీప్, ఇప్పటికే చాలా సేపు అయింది క్వశ్చన్ అడిగి. అండ్ మీరైతే ఆన్సర్ వినండి, ఓకేనా? సో కర్నూలు నుంచి అనమాట నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ, చేతి కర్ర బంతి ఆట అంటారు. అయ్యో బాబోయ్, పెడిన జోగానంద్రావు కాల నుంచి అప్పలరాజ్ గారు కూడా కొంచెం దగ్గరకు వచ్చేసారు. సూర్యకుమారి పాలకొల్లు నుంచి కర్ర బంతి అంటున్నారు. అండ్ మరి రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనమడుగు నుంచి బంతి ఆట. ఓకే, సో నెక్స్ట్ మెసేజ్, పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ క్రికెట్ అంటారు. ఓకే, స్టాప్ చేసేద్దాం. ఇంతకీ ఏమంటారు అంటే దండ తాడన క్రీడ అంటారట. యాక్చువల్ గా దండ అంటే పెద్ద కర్ర, తాడన అంటే కొట్టడం లేదా పైకి లేపడం, స్ట్రైకింగ్ ఆర్ హిట్టింగ్ అనమాట. సో క్రీడ అంటే గేమ్ ఆర్ స్పోర్ట్, ఏదైనా రావచ్చు. సో ఫైనల్ గా కర్రతో కొట్టి ఆడే ఆట అని అర్థం. సో మీకు డౌట్ రావచ్చు ఇక్కడ, మరి చాలా గేమ్స్ అలాంటివి ఉన్నాయి కదా, వాటిని కూడా ఇదే అంటారు అంటే ఇదే అంటారు. దండ తాడన క్రీడల కిందకే వస్తాయి అవన్నీ. సో క్రికెట్ కూడా అలాంటిదే అనమాట. సో అది ద మ్యాటర్. ఓకే, సో దీని పక్కన పెట్టుద్దాం. చాలా సేపు కొంచెం బాగా ట్రై చేసి అలసిపోయారు కాబట్టి మీకోసం సినిమాలకు సంబంధించిన ఒక ఈజీ క్వశ్చన్ అడిగేస్తున్నాం. ఇప్పుడు మనకి చెన్నై లవ్ స్టోరీ సినిమా ఉంది కదా, ఆ సినిమాలో కిరణ్ అబ్బవారు అండ్ గౌరీప్రియ యాక్ట్ చేశారనుకోండి, అది వేరే విషయం. అయితే ఈ సినిమాలో వీళ్ళిద్దరి కన్నా ముందు ఇంకొకరు యాక్ట్ చేయాల్సి ఉంది, వాళ్ళు చేయలేదు ఫర్ అంటే డేట్స్ అవి అడ్జస్ట్ కాకపోవడం వల్ల ఫర్ సమ్ రీజన్స్ చేయలేకపోయారనమాట. ఒక పెయిర్, వాళ్ళు ఎవరై ఉంటారు, ఆ హీరో ఆ హీరోయిన్ ఎవరు మీకు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి 8662488114 ఈ నెంబర్కి. చెన్నై లవ్ స్టోరీలో యాక్ట్ చేయలేకపోయిన ఆ పెయిర్, ఆ క్యూటెస్ట్ పెయిర్ ఎవరు మీకు తెలిస్తే తెలుసు కదా, మన వాట్సాప్ నెంబర్ పంపించేసేయండి ఆ నెంబర్కి. రైట్ నౌ మీ అందరి కోసం మరి ఒక బ్యూటిఫుల్ సాంగ్ యమలీల సినిమా నుంచి ప్లే చేస్తున్నాను, ఇంటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

లియోన్ జేమ్స్ మ్యూజిక్ కంపోజిషన్ లో నకాష్ అజీజ్ అండ్ ఆదితి భవరాజు పాడిన సాంగ్ అయితే విన్నారు. లైలా సినిమా నుంచి 3:31 పిఎం క్రాస్ అయిపోయి 35 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి సూర్యకుమార్ గారు పాలకొల్లు నుంచి పంపించారు, కర్రబంతి ఆట అంటూ. ఇంతకటి క్వశ్చన్ కి ఆన్సర్ సూర్యకుమార్ గారు వినుంటారు కదా ఆన్సర్ ని, దండతాడన క్రీడ అంటారట. ఎనీవేస్ మరి నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి ముసాపేట నుంచి నరేష్ అండ్ మెర్సీ విజయ పంపించారనమాట. ఓకే, సో ఇంతక నేను అడిగిన క్వశ్చన్ కి చెన్నై లవ్ స్టోరీ మూవీలో యాక్ట్ చేయలేకపోయిన క్యూటెస్ట్ పేర్ ఎవరు అని చెప్పేసి. ఓకే, సో ఆన్సర్ అయితే రాంగ్ అండి. అండ్ నెక్స్ట్ మెసేజ్ పెడన జోగానందరావు కాల్ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్ పంపించారు, అనంతపురం నుంచి అనురాధ గారు కూడా రైట్ ఆన్సర్, అండ్ నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ గారు రైట్ ఆన్సర్, అండ్ శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్ పంపించారు. మీరు కృష్ణ పాట చాలా జుంబారే ఆ పాట కదా, ఎస్ ఓకే. సో మరి నెక్స్ట్ అయితే మనకి అనంతపురం నుంచి రమేష్ పంపించారనమాట. ఓకే, వెంకటాచలపతి రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ అయితే కర్నూలు నుంచి దర్పిణే సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, రైట్ ఆన్సర్. అండ్ శ్యామల ప్రకాష్ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ కిరణ్ అబ్బవరం అండ్ శ్రీగౌరి ప్రియ అంటున్నారు. ఎవరింతకీ శేఖర్, ఓకే వికారాబాద్ నుంచి శేఖర్ గారు, నేను అడిగింది ఆ సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళు ఎవరు అని కాదు, యాక్ట్ చెయ్యలేకపోయిన వాళ్ళు. వాళ్ళు ఆ ఛాన్స్ మిస్ అయిపోయింది, అంటే డేట్స్ అడ్జస్ట్ అవ్వకపోవడం ఫర్ సమ్ రీజన్స్ చెయ్యలేకపోయిన యాక్టర్స్ ఎవరు అని. ఓకే, సో మరి అది చెప్పండి నాకు. అండ్ టెక్స్ట్ మెసేజ్ అయితే ఓకే, సో నెల్లూరు జిల్లా నుంచి అనమాట, ఇనమగుడి నుంచి పంపించారు. ఏమిటది, మీరు కూడా సేమ్ ఆన్సర్ కిరణ్ అబ్బవరం అండ్ శ్రీగౌరి ప్రియ. ఓకే, నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమూద్ జైనుద్దీన్, ఇంకా స్నేహబాను జైనుద్దీన్ కూడా రైట్ ఆన్సర్. అండ్ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు చెన్నై నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ ఆల్సో మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రైట్ ఆన్సర్.

ఆనంద్. ఓకే ఓకే ఓకే. ఆశ, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండ్ రైట్ ఆన్సర్ పంపించారు ఎఫ్ఎంఎస్ సర్దార్. అండ్ నెక్స్ట్ మెసేజ్ భాస్కర్ పెడన రైట్ ఆన్సర్ అండ్ ఆల్సో ఓకే రాయచూర్ జిల్లా ఎల్లప్ప ఇంకా యాదవ్. మీ ఆన్సర్స్ ఏమిటో ఇంత అక్కడి నుంచి నాకు అసలు అర్థం కావట్లేదండి. డిఫరెంట్ డిఫరెంట్ గా పంపిస్తున్నారు ఏమిటో. ఓకే, కమిటీ వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు అండ్ ఆల్సో కనకారావు గారు పెడ నుంచి రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూర్ ఓకే రైట్ ఆన్సర్. అండ్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి కూడా. కిరణ్ అబ్బవరం కాదండి, నేను యాక్ట్ చేసిన వాళ్ళని అడగట్లేదు. ఓకే, సో మరి దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ భర్మయ్య గారు కర్నూలు నుంచి. అండ్ ఆల్సో గడ్డం అంకయ్య గారు సాంగ్ సూపర్ అంటూ మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ. అండ్ మూసాపేట గ్రామం నుంచి మనకి నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజా కుమారి ఫ్రమ్ మచిలీపట్నం, గుడ్ ఈవినింగ్ మేడం అంటున్నారు. ఓకే, అండ్ నెక్స్ట్ మెసేజ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. నవ్వండి, నవ్వించండి, నవ్వుతుండండి, ఆయుష్ పెరుగుతుందట. ఓకే నాగార్జున. ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట ఓకే రైట్ ఆన్సర్. అండ్ గద్వాల్ జిల్లా ఎర్రవల్లి మండలం నుంచి పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే, సో మరి మాక్సిమం అందరూ రైటే పంపిస్తున్నారు, బట్ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. చెన్నై లవ్ స్టోరీ సినిమాలో యాక్ట్ చేసినా కాదు, యాక్ట్ చేయలేకపోయినా ఫర్ సమ్ రీజన్స్ వాళ్ళు మిస్ చేసుకున్నారన్నమాట ఈ సినిమాని, వాళ్ళు ఎవరు అని అడుగుతున్నాను. సో హీరో హీరోయిన్స్ కాంబినేషన్ ఎవరు, ఇది నా క్వశ్చన్. ఓకే, ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకుందాం, బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధభారతి ఎఫ్ఎం ఏంటో సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఎస్, నెక్స్ట్ గౌస్ గారు అనంతపురం నుంచి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్ అండి. సో నాగ చైతన్య కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి కన్నయ్య గారు మామిడిగుంటపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే, సుహాసు శివాజీ పంపించారు అనమాట. జస్ట్ ఓన్లీ పేర్లు మాత్రమే పంపారు వాళ్ళవి అవి కూడా. నెక్స్ట్ హాయ్ అంటూ చిత్తూరు నుంచి గణేష్ అండ్ నా ఓకే గణేష్ పంపించారు ఆన్సర్, నాని అండ్ సాయిపల్లి కాదండి. నెక్స్ట్ మహేష్ బాబు అండ్ మహేష్ బాబు అంటున్నారు ఎల్లప్ప రాయచూరు జిల్లాని. ఏదైనా మీరు భాషలో 100 సార్లు ఒకసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అన్నట్టు మీరు ఏదైనా 3 సార్లు చెప్తారా అండి? అజ్జుజో. నెక్స్ట్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ ఓకే మురళి గారు హాయ్ శృతి గారు అన్నారు. ఎనీవేస్, సో రైట్ ఆన్సర్ ఏంటంటే ఇంతకీ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య అనమాట. అది వాళ్ళు చెయ్యాలట, బట్ చేయలేకపోయారట, అదనమాట సంగతి. ఓకే, ఇది కూడా పక్కన పెట్టద్దాం, నెక్స్ట్ క్వశ్చన్ లోకి వెళ్ళిపోదాం మన. సో రవి పెళ్లి చూపులు ఎప్పటి నుంచో అది అలా జరుగుతూనే ఉంది. సో ఈసారి కూడా ఇప్పుడు మనకి ఆల్రెడీ మ్యారేజ్ సీజన్ కాబట్టి రవి పెళ్లి చూపులకి వెళ్ళాడు. ఓకే, వెళ్ళాడా, ఎప్పటిలాగానే తనకి అమ్మాయి పేరు తెలియదు, సో అది తెలియదు కదా. సో వెళ్ళినప్పుడు అందరూ కూర్చున్నారు, పెళ్లి కూతురు కూడా కూర్చుంది, వచ్చి చక్కగా అన్ని తినేసిన తర్వాత అమ్మాయిని చక్కగా క్వశ్చన్లు వేయడం స్టార్ట్ చేశారు. ముందుగా ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటి, మీ పేరేంటి? సో పేరేంటి అన్నప్పుడు అసలే అమ్మాయి చాలా తెలివిగల అమ్మాయి అనమాట. అండ్ చాలా చక్కగా అమ్మాయి పేరు మాత్రం స్ట్రైట్ గా చెప్పకుండా ఒక పొడుపు కథలో చెప్పింది. ఆ పొడుపు కథ ఇప్పుడు నేను చెప్తాను మీకు. సో దానికి ఆన్సర్ ఏదైతే ఉంటుందో అదే ఆ అమ్మాయి పేరు. సో ఆ ఆన్సర్ ని మీరు కనిపెట్టాలి, అది మీకు నేను ఇచ్చే టాస్క్ అనమాట. సో ఇంతకి ఏమిటి రవి ఎదుర్కొన్న పొడుపు కదా అంటే, అమ్మాయి ఏం చెప్పింది పెళ్లి కూతురు అంటే, నాకు నోరు లేదు కానీ పాట పాడతాను, నాకు గొంతు లేదు కానీ రాగం పలుకుతాను, సో నా పేరు ఏమైంది ఏమయ్యి ఉంటుంది అని అడిగింది. మా నోడు కష్టాల్లో పడ్డాడు, ఎప్పటిలాగానే పెళ్లి చూపులు కష్టాలు స్టార్ట్ అయినాయి అనమాట. సో నాకు నోరు లేదు కానీ పాట పాడతాను, నాకు గొంతు లేదు కానీ రాగం పలుకుతాను, సో నా పేరు ఏమిటి అని పెళ్లి కూతురు అడిగిన ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి, ఇది నేను అడుగుతున్నా మిమ్మల్ని. 8662488114 ఈ నెంబర్కి అయితే ఆ పెళ్లి కూతురు పేరును పంపించేసేయండి, రవికి హెల్ప్ చేసేయండి. ఓకే, సో మీ అందరి కోసం లిటిల్ హార్ట్స్ మూవీ నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తాను, ఎంజాయ్ లిస్నింగ్.

హలో అని నవ్వొట్టి విసిరి నా వైపుగా చూడొచ్చుగా. సరదా కళా నన్ను పలకరిస్తే ఖర్చేం కాదుగా. నీ పేరుకి తోకల్ని పెట్టి ఫేస్బుక్ లో వెతికానుగా.

ఎస్ మరి నెక్స్ట్ మెసేజ్ మనకి పెడ నుంచి ప్రభాకర్ రావు గారు గంగా భవానీ మెసేజ్ చేశారు. ఇంతకటి క్వశ్చన్ కి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ ఆన్సర్ దేవరకొండ ఆనంద్ దేవరకొండ అండ్ వైష్ణవి చైతన్య అనే మెసేజ్ తో. ఓకే సో మరి నెక్స్ట్ మెసేజ్ ఓకే సో పెళ్లి చూపులు పెళ్లి కూతురు పేరుని ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ పంపించారు శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. మీరు సూపర్ అండి అసలు. ఓకే వెరీ నైస్ కంగ్రాచులేషన్స్ మీది రైట్ ఆన్సర్. ఓకే సో నెక్స్ట్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజ కుమారి మచిలీపట్నం నుంచి. ఆహా కోకిల, ఓ గాడ్, కోకిలకి గొంతు లేదంటున్నారా మీరు. అండ్ నెక్స్ట్ ముబల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి కూడా రైట్ ఆన్సర్. ఓహో నెక్స్ట్ మాధవి అంజనేల్ భూదాన్ పోచంపల్లి నుంచి మాత్రం శృతి అంటున్నారు. దీనికి నేను ఏమని చెప్పాలి ఇప్పుడు? అజ్జో. నెక్స్ట్ మురళి గారు యాజ్ యూజువల్ అండ్ నెక్స్ట్ కవిత వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్ అండి. భలే గెస్ చేశారే అందరూ. సో నెక్స్ట్ మెసేజ్ అయితే మనకి గౌస్ ఫ్రమ్ అనంతపురం. స్వరాజ్యమా? స్వరాజ్యం కాదండి. నెక్స్ట్ విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు ఆన్సర్ రాగిణి అనుకుంటా అంటున్నారు. అర్రే రే రే పేరు బాగుంది మొత్తానికి. నెక్స్ట్ మెసేజ్.

జనరేషన్ ఫ్యామిలీ మెంబర్స్ మూసాపేట గ్రామం నుంచి స్వరూప అంటున్నారు. అండ్ నెక్స్ట్ అయితే పూజారి ఓకే ధనుంజయ్ గారు అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ నుంచి అనమాట. గీతా మాధురి అట. నెక్స్ట్ మెసేజ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం. ఓకే సో రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే

మహేష్ అంటున్నారు. అరే రే రే, ఓకే. నెక్స్ట్ మెసేజ్ కీర్తన. కీర్తననా మీరు పంపించింది ఆన్సర్ అండి? ఇంతకీ ఎవరిది? సీను, సీను ఆయిరాల నుంచి. ఓకే, కీర్తన. కీర్తన కాదు. ఎనీవేస్, నెక్స్ట్ అయితే నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ అనమాట. ఓకే, రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, స్వరలాసికాట. అయ్యా బాబోయ్, పేరు మాత్రం అదిరిపోయింది కానీ పెళ్లి కూతురు పేరు అది కాదు. ఓకే, నెక్స్ట్ జానకి, జానకి గారు, జానకి రామ్ ఉమా. ఓకే, ఆన్సర్ కోకిల అంటున్నారు నందిగామ నుంచి. ఓకే, నెక్స్ట్ అయితే నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి అనమాట, శ్రీ చేబ్రోలు రామకృష్ణయ్య గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు. ఏంటి, మురళేఖనా? నో నో నో. నెక్స్ట్ భాస్కర్ పెడన నుంచి వంశీక అంటున్నారు. నెక్స్ట్ మెసేజ్ అయితే పిల్లను గ్రోవి కాదండి. అయ్యో బాబోయ్. నెక్స్ట్, హాయ్ మేడం, నా పేరు శేఖర్. ఓకే, ఆన్సర్ రేణుకాట కాదు. నెక్స్ట్ అయితే దసగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎరమిల సీతామహాలక్ష్మి చెన్నై నుంచి రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రామలకోట దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ జాబా భూమేశ్వర్ భూలక్ష్మి వెల్లుల నుంచి రైట్ ఆన్సర్. మధు ప్రసాద్ కూడా మురళి ఆర్ పిల్లని గ్రో. మురళి అంటే అమ్మాయి పేరు ఎలా అవుతుంది? ఓకే, ఎనీవేస్ మీరు అనుకుంటున్నారు బట్ కాదు. దేవసేన తిరుపతి నుంచి లయానా అని అడుగుతున్నారు. నెక్స్ట్ పాలెం పోలే ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ అద్దంకి నుంచి కోకిలానా అని అడుగుతున్నారు. పేరైతే వాళ్ళది పంపించలేదు, పెళ్లి కూతురు పేరు మాత్రం పంపించారు. అండ్ నెక్స్ట్ అనంతపురం నుంచి రమేష్ అండ్ మెకానిక్ వెంకటాచలపతి గారు, మురళి. ఓకే, వీణా అంటున్నారు. నో, వీణానా? ఓకే ఓకే. నెక్స్ట్ మెసేజ్ ముసాపేట్ నుంచి అనమాట, నరేష్ మేసి విజయ అండ్ ఫ్యామిలీ. ఆహా, ఇది మీరనుకుంటున్నారా రాణికాసుల రంగమ్మ అని? ఓకే, నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురిహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్. అండ్ కోనేరు విష్ణు అయ్యప్ప నగర్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. అండ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి. ఓకే, నెక్స్ట్ అయితే మనకి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్లా ఫ్యామిలీ మెంబర్స్ పంపించారు ఏమని. ఓకే, పిల్లను గ్రోవి అట. అండ్ రాగసుధ అంటున్నారు వెంకటేష్ కర్నూలు నుంచి. లత ఫ్రమ్ ఉయ్యూరు, గాయత్రి అంటూ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఎం దేవి అండ్ రేణుక. ఓకే, మౌనిక లేదా రాధ అయి ఉండొచ్చు పెళ్లి కూతురు పేరు అంటున్నారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, ఓకే, రైట్ ఆన్సర్. అండ్ భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ సేమ్ రైట్ ఆన్సర్ తోటి పూజారి ధనుంజయ్ గారు పంపించారు పెద్దమ్మగుడి దగ్గర నుంచి. అండ్ విజయవాడ నుంచి కరుణ రైట్ ఆన్సర్. నాగార్జున ఇంకా లక్ష్మీ ఫ్రమ్ వడియంపేట కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ రైట్ ఆన్సర్ మనకి ఇనమడుగు నుంచి వచ్చేసింది. ఓకే, సో నెక్స్ట్ ఎఫ్ఎంఎస్ సర్దార్ గారు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ శ్రీనివాసరావు గారు, సుజా దొడదేవరపాడు నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఈరోజు మీ షో చాలా బాగుంది, థ్యాంక్ యూ. నెక్స్ట్ హసీన్ బేగం అండ్ ఫ్యామిలీ, యాడికి మండల అనంతపురం డిస్టిక్ట్. ఓకే, శృతి అంటున్నారా? శృతి కాదండి. నెక్స్ట్ అయితే రేవతి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇనబడుగు నుంచి సుభాషిణి అట. ఆహా, డిఫరెంట్ గా వెళ్ళిపోయారు మొత్తానికి. నెక్స్ట్ పెద్ద నరసింహ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎర్రవెల్లి మండలం బల్లూరు నుంచి అనమాట, రాధ అంటున్నారు. సులోచన ఫ్రమ్ కరీంనగర్. ఓకే, రైట్ ఆన్సర్. సో ఇందుకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? వీణ, వీణ అనమాట. ఓకే, నోరు లేదు కానీ పాట పాడుతుంది, గొంతు లేదు కానీ రాగం పలుకుతుంది, వీణ అనే ఆన్సర్ అనమాట. ఓకే, పెళ్లి కూతురు పేరు వీణ. సో నెక్స్ట్ మెసేజ్, ఐ మీన్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా అడిగేస్తున్నా. సో ఈ క్వశ్చన్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. ఏంటంటే, మనకి ఇప్పుడు నెక్స్ట్ షో ఎగ్జాక్ట్ గా ఈ షో తర్వాత వివిధ షో కదా. వివిధాలో ఒక్కొక్క రోజు ఒక్కో స్పెషల్ ఉంటుంది, ఇది మీ అందరికీ తెలుసు ఆల్రెడీ, వివిధ భారత లిజనర్స్ కి. అయితే ఈ రోజు స్పెషల్ గా మనకి ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ ఉంది కదా. సో మరి ఈ రోజు నేను ఏ డైరెక్టర్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను మీరు గెస్ చేయాలి. ఎలా ఉంది క్వశ్చన్? మీరు గెస్ చేసి నాకు పంపించేసేయండి, ఏ ఫిలిం డైరెక్టర్, టాలీవుడ్ ఫిలిం ఏ ఫిలిం డైరెక్టర్ ని నేను ఈ రోజు ఏ సాంగ్స్ సెలెక్ట్ చేసుకున్నాను, ఏ ఫిలిం డైరెక్టర్స్ స్పెషల్ సాంగ్స్ మీకోసం ప్లే చేస్తున్నాను, మీరు కనిపెట్టి నాకు మెసేజ్ చేయండి ఈ గ్యాప్ లో. ఓకే, ఎగ్జాక్ట్ గా మనకి 12 నిమిషాలు ఉంది కాబట్టి గ్యాప్ లో పంపించేసేయండి. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

హరిహర వీరమల్లు సినిమా నుంచి అయితే బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు. 356 క్రాస్ అయిపోయి 58 సెకండ్స్ అయిపోయింది మన టైమ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ మనకి శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించారు, నేను అడిగిన క్వశ్చన్, మరి ఈ రోజు వివిధలో నేను ఏ డైరెక్టర్ సాంగ్స్ ప్లే చేస్తున్నాను, గెస్ట్ చేయనన్నాను. సో విజయ్ బాపి నీడు అంటూ మెసేజ్ చేశారు, నో అంది. సో మరి నిజామాబాద్ ఉమ్మడి నుంచి మమ్మల్ని జైనిది నేను ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, ఇంతకటి క్వశ్చన్ కి వీణ. అండ్ నెక్స్ట్ మెసేజ్ మూసాపేట్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి నరేష్, మెర్సీ విజయ అండ్ ఫ్యామిలీ. ఎస్ఎస్ రాజమౌళి అంటున్నారు, కాదు. నెక్స్ట్ ఎతిరాజం రమేష్ బాబు అండ్ పద్మజా కుమారి మచిలీపట్నం నుంచి రాజమౌళి గారి పాటలు అంటున్నారు, నో. అనిల్ రావుపూడి అంటున్నారు, మాధవి ఆంజనేయులు భూటాన్ పోషంపల్లి నుంచి, కాదు. నెక్స్ట్ సీను ఐరాల నుంచి పూరి జగన్నాథ్ అంటున్నారు, కాదు. విజయవాడ నుంచి విజయలక్ష్మి గారు, వా వెరీ నైస్, బ్యూటిఫుల్, మీరైతే పట్టేశారు, కంగ్రాచులేషన్స్. అండ్ నెక్స్ట్ మెసేజ్ నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ముర్హర్ గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రమేష్ నాయుడు అంటున్నారు, కాదు. నెక్స్ట్ విజయవాడ నుంచి కరుణ మణిరత్నం గారు సాంగ్స్, కాదు. ఊరోకర్ నుంచి ఈశ్వర్య గారు కూడా, ఎస్ఎస్ రాజమౌళి, నో. భీమస్ రావు గారు పెడ నుంచి పూరి జగన్నాథ్ అన్నారు. అండ్ ఓకే, త్రివిక్రమ్ శ్రీనివాస్ గాని రాజమౌళి గాని అంటూ దస్తగిరి సంధ్య మెసేజ్ చేశారు, కాదు. నాగార్జున ఇంకా లక్ష్మి ఫ్రమ్ వడియంపేట కూడా రాంగ్ ఆన్సర్ సుకుమార్ అన్నారు. నెక్స్ట్ మెసేజ్ ఓకే, మార్కాపూర్ నుంచి బీవీ సుబ్బారావు గారు, అనిల్ రావుపూడి అన్నారు, కాదండి. నెక్స్ట్ పూరి జగన్నాథ్ అంటూ పద్మ, ఓకే, యశ్విని మెసేజ్ అనమాట. నెక్స్ట్ అయితే మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాటి నుంచి రాజమౌళి అంటున్నారు, నో. అండ్ ఓకే, చిన్నమ్మ మిర్యాలగూడ నుంచి, హలో తేజమ్మానా, అచ్చచ్చో, శృతి ఇక్కడ. అండ్ నెక్స్ట్ అయితే అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ టైలర్ రమేష్ గారు, ఇళ్ళరాజా గారు మ్యూజిక్ అంటూ మెసేజ్ చేశారు. నేను అడిగింది డైరెక్టర్, ఫిల్మ్ డైరెక్టర్. కమతా వెంకటలక్ష్మిరెడ్డి భీమునిపాడు నుంచి శంకర్ గారి మూవీస్ లోంచి సాంగ్స్ అనుకుంటున్నాను అన్నారు, నో. నెక్స్ట్ ఓకే, సూపర్, గడ్డ వంకయ్య గారు బండారుపల్లి నుంచి పట్టేశారు, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి కూడా ఎస్ఎస్ రాజమౌళి అన్నారు, నో. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే గాడ్ బ్లెస్ యూ యాంకరింగ్ చాలా బాగుంది అంటూ మెసేజ్ చేశారు రామచంద్రరావు గారు అండ్ బ్రదర్స్ అన్నమాట. సో మరి ఇంకా

ఇంకా చాలా చాలా చాలా ఆన్సర్స్ అయితే వచ్చేసాయి మనకి. వై గోపిబండ్ల, హాయ్ శృతి మేడం, ఓకే చంద్రబోస్ గారి పాటలు అనుకుంటున్నాను అంటున్నారు. చంద్రబోస్ గారు లిరిసిస్ట్, నేను అడిగింది ఫిల్మ్ డైరెక్టర్ కదా. సో జాప భూమే స్వర్భూలక్ష్మి వెల్లుల నుంచి కూడా రమేష్ నాయుడు అంటూ మెసేజ్ చేశారు. నో అండి. అండ్ రామలకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ రోజు ప్రోగ్రామ్ చాలా బాగుంది అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అందరు చాలా మంది రమేష్ నాయుడు గారు అంటున్నారు. సులోచన కరీంనగర్ నుంచి కూడా సేమ్ ఆన్సర్ పంపించారు. అండ్ ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ అండ్ శ్యామ్లా కూడా సేమ్ ఆన్సర్. అండ్ నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వివి వినాయక్ అంటున్నారు కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్, హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులు హాన్స్ జిమ్మర్ చాలా ప్రసిద్ధులు అంటున్నారు. ఏమంటే ఇది ఎక్కడి నుంచి? రేవతి గారు పంపించారు ఎనమడుగు నుంచి. పెడన జోగానంద్రావు కాలనీ అప్పల్ రాజు గారు కూడా పట్టేశారు రైట్ ఆన్సర్. సుకుమార్ ఫ్రమ్ అద్దంకి షరీఫ్ హాయ్ అంటూ మెసేజ్ చేశారు. హాయ్ అండి. సుకుమార్ గారు కూడా కాదు. ఓకే. అండ్ నెక్స్ట్ మెసేజ్ క్రిష, క్రిష్ అయితే ఎగ్జాక్ట్ గా ఓకే క్రిష్, క్రిష్ డైరెక్టరా? ఓకే, నో నో, రాంగ్ ఆన్సర్ అండి. రవీంద్ర రెడ్డి సర్వేపల్లి మెసేజ్. ఓకే, ఇంకా మరి ఆన్సర్స్ ఉన్నాయి, చూద్దాం ఎవరెవరు పంపించారు. బట్ రైట్ నౌ స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:00. ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతి రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. 20కి పైగా ఎజెండా అంశాలతో జరుగుతున్న ఈ సమావేశంలో అమరావతి అభివృద్దికి సంబంధించి రహదారి నిర్మాణ విధానంలో మార్పులు, రైల్వే అనుసంధానం, ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకి ఆమోదం తెలిపే అవకాశముందని, వివిధ సంస్థలకు భూ కేటాయింపుల అంశాలపై మంత్రివర్గం నిర్ణయం తీసుకోనుందని అధికారులు తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు మొదటి దశ పూర్తవడం, ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు చేరడం శుభ పరిణామమని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఈ రోజు విడుదల చేసిన వీడియో సందేశంలో వెలుగొండ, భోగాపురం, అమరావతి వంటి అభివృద్ది కార్యక్రమాలు కార్యరూపం దాల్చడం ఆనందంగా ఉందని కేంద్ర మంత్రి తెలియజేశారు. విజయవాడ ప్రభుత్వ దంత వైద్య కళాశాలలో 60 లక్షల రూపాయలతో చేపట్టిన పలు అభివృద్ది పనులను పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్, స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావుతో కలిసి ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సీసీ రోడ్లను అందుబాటులోకి తీసుకొచ్చామని, ప్రతిరోజు సుమారు 500 మంది వరకు ఓపీ సేవలు పొందుతున్నారని కేశినేని శివనాథ్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి పరిష్కరించేందుకే పల్లె వీక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నామని శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని సంగం మండలం ముక్తాపురం గ్రామంలో అధికారులతో కలిసి ఆయన ఈ రోజు పర్యటించి వీబీజీ రామ్జీ పథకం కింద జరుగుతున్న పనులను పరిశీలించారు. గ్రామీణ ప్రజలకు ఉపాధి కల్పించే పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలకు అందించే ఆహారంలో నాణ్యత, పరిమాణం, ప్రభుత్వం నిర్దేశించిన మెను తప్పనిసరిగా పాటించాలని రాష్ట ఆహార కమిషన్ సభ్యులు ఈ లక్ష్మీరెడ్డి అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు, గుడివాడ, పామరు మండలాల్లో ఆయన ఈరోజు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి పిల్లలకు ప్రభుత్వం నిర్దేశించిన పరిమాణంలో పౌష్టిక ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యమిస్తూ నీటిని విడుదల చేస్తున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాలలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఎల్నినో ప్రభావం కొనసాగుతోందని, ట్యాంకులను, జలాశయాలను నింపి తాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

ఎస్, మరి స్టూడియోలో టైం ఎగ్జాక్ట్ గా 4:03 క్రాస్ అయిపోయి 34 సెకండ్స్ అయిపోయింది. మరి నా దగ్గర ఇంకా మెసేజెస్ అయితే మిగిలిపోయినాయి. దర్శగిరి సంధ్య గారు పంపించారు ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ గెస్ చేశారు. మాధురి ఆంజనేయులు భూదాన్ పోచేపల్లి నుంచి కూడా రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ మెసేజ్, నరేష్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ బి గోపాల్ అంటున్నారు, నో నో నో. అండ్ కీరవాణి గారు అంటూ మెసేజ్ చేశారు గౌస్ అనంతపురం నుంచి, నేను చెప్పింది మ్యూజిక్ డైరెక్టర్ కాదు ఫిల్మ్ డైరెక్టర్. ఓకే, రేవతి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ నెల్లూరు నుంచి రాజమౌళి అంటున్నారు, రాజమౌళి గారు కాదండి. అండ్ నెక్స్ట్ అయితే అండ్ ఓకే,

ఎస్ఎంఎస్ సర్దార్, ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ బోయపాటి అనుకుంటున్నాను అంటూ పూజారి ధనుంజయ మెసేజ్ చేశారు, బోయపాటి గారు కూడా కాదు. అండ్ నెక్స్ట్ మెసేజ్ బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి గెస్ట్ చేశారు, కరెక్ట్ గా రైట్ ఆన్సర్. నెక్స్ట్ కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి జ్యోతికృష్ణ అంటున్నారు, కాదు రామల్లకోట నుంచి దుబాయ్ భాష అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ గెస్ట్ చేశారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ అయితే నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి మురహరి గారు అండ్ ఫ్యామిలీ మెంబర్స్ రైట్ ఆన్సర్ పంపించారు. అండ్ నెక్స్ట్ మెసేజ్ ఓకే ఇనమడుగు నుంచి నెల్లూరు జిల్లా శ్రీ చేబ్రోల్ రామకృష్ణయ్య కేర్ రైట్ ఆన్సర్ పంపించారు. ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు హాయ్ గుడ్ ఈవినింగ్ అంటున్నారు. హలో అండి, గుడ్ ఈవినింగ్. సో మరి నెక్స్ట్ మెసేజ్ అయితే సుభాషిణి శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ ఓకే రైట్ ఆన్సర్ పంపించారు. ఇంతకీ రైట్ ఆన్సర్ ఏంటో తెలుసా? కే రాఘవేంద్ర రావు గారు, దేని మ్యాటర్. సో మరి కరెక్ట్ గా గెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక అవార్డు ఇచ్చేస్తున్నాయి వాళ్ళ డైరెక్టర్ డిటెక్టివ్ అవార్డ్. ఓకే ఎంజాయ్ చేసేసేయండి అవార్డ్ ని. సో మరి అప్పుడప్పుడు ఇలా మనం గెస్ట్ చేస్తూ ఉండాలి ఎగ్జాక్ట్ గా రైట్ ఆన్సర్ ని. ఎనీవేస్ మరి సందరే సందర్ నుంచి మనం ఇక్కడికి వచ్చేసాం, ఎక్కడికి? వివిధాలోకి. మరి ఈ రోజు వివిధాలో ఎలాంటి సాంగ్స్ వినబోతున్నారు కే రాఘవేంద్రరావు గారి మూవీస్ నుంచి, అలా వెయిట్ చేస్తూ వింటూనే ఉండండి. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చేస్తా, స్టే ట్యూన్డ్.

0: ప్రసార భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3. ఎస్, ఇది సరిపోదా అంటే సరిపోదు. ఇంకా 1 అవర్ ఉంది మన ప్రోగ్రామ్ కి, కాబట్టి ప్రస్తుతానికి ఇదేమీ సరిపోదు. ఇప్పటిదాకా విన్న పాటలు కాదు, ఇక మీద వచ్చే పాటలు ఇంకా అద్భుతం అనమాట. సో మరి కే రాఘవేంద్రరావు గారి మూవీస్ నుంచి మీకోసం లవ్లీ లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేసినాయి. ఫస్ట్ కూలీ నెంబర్ 1 సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. ఎస్పి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన బ్యూటిఫుల్ డ్యూయట్ ట్రాక్ ఈ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ దిస్ ఇస్ అడ్రస్ శృతి.

బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేశారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అయితే సాంగ్ వచ్చేస్తుంది అల్లరి ప్రియుడు సినిమా నుంచి ఎస్పి బాలు గారు అండ్ చిత్ర పాడిన పాట. సో మరి స్పెషల్ గా ఈ రోజు మన వివిధ ప్రోగ్రామ్ లో కేఎల్ రాఘవేంద్రరావు గారు డైరెక్ట్ చేసిన మూవీస్ నుంచి అయితే సాంగ్స్ వింటున్నారు. మరి దశాబ్దాల పాటు తెలుగు సినిమాని తన ప్రత్యేకమైన విజువల్ స్టైల్ తో అలరించారు మరి కేఎల్ రాఘవేంద్రరావు గారు, లెజెండరీ డైరెక్టర్ అనమాట. మరి ఆయన సినిమాల్లో మనం గ్రాండ్ విజువల్స్ చూడొచ్చు, పాటల కొరియోగ్రఫీ ఇవన్నీ కూడా చూడొచ్చు, గ్లామర్, ఫ్యామిలీ ఎమోషన్స్, డివోషనల్స్ పిక్చర్స్ ఇలా ఎన్నో ఉంటాయన్నమాట ఆయన సినిమాల్లో. స్పెషల్ గా యాక్షన్, రొమాన్స్, ఫ్యామిలీ డ్రామా, మైథాలజీ ఇలా ఎన్నో యాంగిల్స్ లో మనం సినిమాలు చూసాం కదా. సో మరి నెక్స్ట్ అయితే మీ అందరి కోసం బ్యూటిఫుల్ సాంగ్, డ్యూయట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

ఎస్ మరి జుమ్మంది నాదం సినిమా నుంచి ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో ఎస్పి బాలు గారు, సునీత, మాళవిక పడిన లవ్లీ సాంగ్ అయితే వినేశారు. సో మరి సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అనమాట. 3:28 4:28 PM క్రాస్ అయిపోయి 10 సెకండ్స్ అయిపోయింది మన టైం. సో మనమున్న వివిధ ప్రోగ్రామ్ లో ఈ రోజు స్పెషల్ గా డైరెక్టర్స్ ఫిల్మ్ డైరెక్టర్ స్పెషల్ కాబట్టి కె రాఘవేంద్రరావు గారు మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో మరి యాక్చువల్ గా అండి కమర్షియల్ సినిమాలో గ్లామర్ మాస్ మ్యూజిక్ తో ఆడియన్స్ మెస్మరైజ్ చేసే మన కె రాఘవేంద్రరావు గారు అటు డివోషనల్ సినిమాలకు వచ్చేసరికి అదే వైభవాన్ని భక్తి రసంతో నింపారు. ఒకవైపు కమర్షియల్ మ్యాజిక్ ని క్రియేట్ చేస్తూనే ఇంకొక వైపు ఆధ్యాత్మిక అనుభూతిని కూడా కలిగించారు. సో రెండు రెండు భిన్న ప్రపంచాలని చెప్పచ్చు. మరి ఆ రెండింటినీ కూడా అద్భుతంగా తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ మన కె రాఘవేంద్రరావు గారు. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం అన్నమయ్య సినిమా నుంచి ఒక మంచి పాట ప్లే చేస్తున్నాను. వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.
5: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
6: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
7: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
8: నాకైతే నా స్కూల్ డేసే.
5: మేమే కాదు, మీరు కూడా మీ మనస్ లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై,
9: ఓన్లీ ఆన్ విద్ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
1: మీరు చూన్ చేసి వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ నేను మీ ఆజే శృతి. అండ్ మన స్టూడియోలో టైం 4:34 క్రాస్ అయిపోయి 15 సెకండ్స్ అయిపోయింది. అండ్ మరి ఈ రోజు మనం స్టార్ డైరెక్టర్ కె రాఘవేంద్రరావు గారు మూవీస్ నుంచి సాంగ్స్ వింటూ చేస్తున్నారు కదా. సో మరి యాక్చువల్ గా అండి 50 ఇయర్స్ కి పైగా ఇండస్ట్రీలో ఉన్న మన డైరెక్టర్ గారు అన్నమాట ఆయన. సో శోభన్ బాబు గారు, మురళీమోహన్, కృష్ణన్ రాజు, సీనియర్ ఎన్టీఆర్ గారు, చంద్రమోహన్ గారు, కృష్ణ, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మోహన్ బాబు, రాజశేఖర్, జగపతి బాబు, శ్రీకాంత్, ఇంతమంది హీరోస్ తో వర్క్ చేశారు ఆయన. అండ్ ఆల్సో నెక్స్ట్ జనరేషన్ యాక్టర్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, ప్రభుదేవ, నితిన్, మంచు మనోజ్ వీళ్ళందరితో కూడా మూవీస్ చేశారనమాట. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం జగదేక వీరుడు ఆదిలోక సుందరి సినిమా నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్, అబ్బని తీయని దెబ్బ. అసలు రాఘవేంద్రరావు గారి సినిమాలో పాటలు ఏంటి, ఈ పాట రాకపోవడం ఏంటి, ఇంతకటి నుంచి వెయిట్ చేస్తున్నారు చాలా మంది నాకు తెలుసు. సో ఈ బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, ఎంజాయ్ లిసనింగ్.

ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ లో మనో అండ్ చిత్ర పాడిన పాట అయితే వినేశారు, గురుచరణ్ లిరిక్స్ అనమాట. సో మేజర్ చంద్రకాంత్ మూవీ నుంచి సాంగ్ విన్న తర్వాత 4:44 PM క్రాస్ అయిపోయి 58 seconds అయిపోయింది మన వివిధ టైం. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే వచ్చేస్తోంది, రౌడీ అల్లుడు సినిమా నుంచి, నా ఫేవరెట్ సాంగ్, అఫ్ కోర్స్ చాలా మంది ఫేవరెట్ సాంగ్. సో కె రాఘవేంద్రరావు గారి మూవీస్ లో అండి బెస్ట్ పార్ట్స్ లో చాలా బెస్ట్ పార్ట్స్ ఉంటాయి అఫ్ కోర్స్, బట్ దాంట్లో అన్నిట్లోకి బెస్ట్ పార్ట్ ఏంటో తెలుసా, నాకు సాంగ్స్ అనమాట స్పెషలీ. సో ఆయన సినిమాల్లో మన ఇళయరాజా గారి మ్యూజిక్ కంపోజిషన్ ఒక ఎత్తు అయితే, అండ్ ఎంఎం కీరవాణి గారి మ్యూజిక్ కంపోజిషన్ ఇంకొక ఎత్తులా ఉంటుంది. అండ్ ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ రౌడీ అల్లుడు సినిమాలో బప్పి లహరి గారు ఎంట్రీ ఇచ్చారు. సో మరి ఒక బ్యూటిఫుల్ ఆల్బమ్ అయితే వచ్చేసింది అనమాట ఆ సినిమాతో. సో మరి నెక్స్ట్ మీ అందరి కోసం ఏ పాట ప్లే చేస్తాను, ఆల్రెడీ ఈ పాటకే గెస్ట్ చేసి ఉంటారు. ఎస్ అఫ్ కోర్స్ ఎస్బి బాలు గారు అండ్ చిత్ర గారు పాడిన డ్యూయట్ ట్రాక్ సిరివెన్నెల గారి లిరిక్ లో ప్లే చేస్తున్నాను అనమాట నెక్స్ట్ సాంగ్. సో మరి ఈ సాంగ్ తో ఇవాళ షోకి కూడా గుడ్ బై బాయ్ బై చెప్పేస్తాం. మీ శృతిని నేను టాటా కూడా చెప్పేస్తా, బట్ వెళ్లే ముందు మీ అందరి కోసం ఒక మంచి మాట చెప్పాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇది మనకి న్యూట్రిషన్ వీక్, పోషకాహారోత్సవ దినోత్సవం కాబట్టి, ఐ మీన్ పోషక వారోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి పోషకాహార వారోత్సవాలు. సో మరి హెల్దీగా తినడము అంటే ఏదో అలా కొంచెం పోషకాహారాలు పెట్టుకుని చాలా శుభ్రంగా అలా తినేయడం అని కాదు, రైట్ గా బ్యాలెన్స్డ్ గా తినాలి. సో హెల్దీగా ఉండండి, స్ట్రాంగ్ గా ఉండండి, ఎందుకంటే ఒక హెల్దీ ఫ్యామిలీ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉండాలి, ఒక హెల్దీ ప్లేట్ నుంచి. సో జాగ్రత్తగా తినండి, ఆరోగ్యంగా ఉండండి. ఓకే, సో ముఖ్యంగా మరీ ముఖ్యంగా మన లేడీస్ ఎస్పెషల్లీ. ఓకే, సో నెక్స్ట్ బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాం. మీ శృతి, ఆర్జే శృతి, సైనింగ్ ఆఫ్.

హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెల ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ హ్యూమన్ రైట్స్ అండ్ ఇట్స్ అవేర్నెస్ అమంగ్ అస్. మానవ హక్కులు అనేవి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కులకు ఉద్దేశించినవి. ప్రపంచంలో పౌర రాజకీయ హక్కులకు సంబంధించిన అంతర్జాతీయ స్థాయిలో అవగాహన కల్పించడానికి ఏటా డిసెంబర్ 10 అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఓ అంశాన్ని ప్రాతిపదికన తీసుకుని మానవ హక్కుల దినోత్సవాన్ని ఐరాస నిర్వహిస్తుంది. దిస్ ఇయర్ ఈ ఏడాది సమానత్వం, ఈక్వాలిటీ, అసమానతలను తగ్గించడం, మానవ హక్కులను ముందుకు తీసుకెళ్లడం అనే నినాదంతో జరుపుకుంటున్నాం. ఆధునిక యుగంలోనూ నిరంకుశ పాలకులు, ప్రభుత్వాలకు ప్రజల మానవ హక్కులను హరించడం పరిపాటిగా మారింది. ఈ దురంతాలను అరికట్టి మానవ హక్కుల రక్షణకు ఐక్యరాజ్య సమితి సర్వజన మానవ హక్కుల ప్రకటన ఆమోదించింది. భారత స్వాతంత్ర సమరయోధుడు డాక్టర్ హన్స్ జీవరాజ్ మెహతాతో పాటు వివిధ దేశాలకు సైద్ధాంతిక భావజాలాలకు చెందిన మేధావులంతా కలిసి రూపొందించిన ప్రకటన అది. మానవ హక్కుల ప్రకటన భారత్తో సహా పలు దేశాల రాజ్యాంగాలకు స్ఫూర్తినిస్తుంది. ఐరాసా సభ్య దేశాలు పౌర, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, మతపరమైన హక్కుల రక్షణకు, అంతర్జాతీయ ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ ప్రకటన పునాదిగా ఉపయోగపడుతుంది. మానవ హక్కులు స్వేచ్ఛ, స్వాతంత్రాలకు సంబంధించిన అంశమే కాదు, సమసమాజ శైలికి చెందినవి. అటువంటి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. మానవ హక్కుల ఉద్యమం 1970వ దశకంలో పశ్చిమ ఐరోపాలోని మాజీ సమాజవాదులతో, ప్రధానంగా ఐక్యరాజ్య సమితి లాటిన్ అమెరికాల తోడ్పాటుతో ప్రారంభమైంది. ప్రభుత్వాలలో నిరంకుశ ధోరణులు ఉన్నప్పుడే ఈ ఉద్యమాలు ప్రారంభమవుతాయి. ఈ కమిషన్ చట్టబద్దమైన, స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ, కానీ దీనికి రాజ్యాంగ భద్రత లేదు. ఆ తర్వాత ఈ చట్టాన్ని 2006లో సవరించి కొన్ని మార్పులు చేశారు. మానవుడు తన మనుగడను సజావుగా సాగించడానికి అనేక హక్కులు తోడ్పడతాయి. మానవుని జీవనాభివృద్ధికి ఈ హక్కులు దోహదపడతాయి. మానవ హక్కుల పరిరక్షణకు సంబంధిత కమిషన్ బాధ్యత వహిస్తుంది. భూమిపై పుట్టిన ప్రతి మనిషికి స్వతంత్రంగా జీవించేందుకు కొన్ని హక్కులుంటాయి, కానీ అనేక సందర్భాల్లో ఆ హక్కులను ఎవరూ గౌరవించడం లేదు. సాటి మనిషిని మనిషిగా కాకుండా చూడడం లేదు. కొన్ని సందర్భాల్లో సమాజం కూడా ఈ హక్కులను హరించేస్తుంది. అత్యాచార ఘటనలు, ఇలా అనేక రకాల వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. కొంతమంది మనుషుల్లో ఇంకా జాతి, భాష, కులమతాల జాడ్యం వీడలేదు. వీటి కారణంగానే మానవ విలువలు అడుగంటిపోతున్నాయి. కొంతమంది సంఘ సంస్కర్తలు కృషి ఫలితంగా మానవ హక్కులు ఉద్భవించాయి. మనుషుల జీవితాలకు తగిన భద్రత కల్పించేందుకు 1948 డిసెంబర్న ఐక్యరాజ్య సమితి విశ్వ మానవ హక్కుల ప్రకటన చేసింది. సమాజంలో కొందరు ఉన్నత వర్గీయులు మిగతా వారికన్నా తాము ఎంతో అధికులమనే దురహంకారం, ఆభిజాత్యాలను కలిగి ఉండటం మానవ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుంది. ఈ ఆధిక్యతావాదమే బానిసత్వం, అస్పృశ్యత, జాతి, లింగ, మత, భాషపరమైన అమానుషాలకు కారణమవుతుంది. మానవ హక్కుల ప్రధాన లక్ష్యాలు అవేంటంటే ఇప్పుడు వెన్నెల ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్ మీకు వివరంగా చెప్తాడు. కానీ ఏంటంటే అండి, అన్ని చెప్పాలంటే చాలా టైం పడుతుంది, కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ మెయిన్ పాయింట్స్ మీతో ఈ ప్రోగ్రామ్ లో షేర్ చేసుకుంటాను. మీ అమూల్యమైన సలహాలు, సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్, feedbackamc1@gmail.com.

జాతి, వర్ణ, లింగ, కుల, మత, రాజకీయ, ఇతర కారణాలతో వివక్ష లేని జీవనం గడపాలి. చిత్రహింసలు, క్రూరత్వం నుంచి బయటపడ్డం, వెట్టి చాకిరీ, బానిసత్వం వంటి దురాచారాల నుంచి రక్షణ పొందడం, నిర్బంధం లేని జీవనం.

0: జీవన విధానం ఉండాలి. స్వేచ్ఛగా స్వదేశంలో విదేశాలలో పర్యటించే హక్కు ఉండాలి. సురక్షిత ప్రాంతాల్లో జీవించే హక్కు ఉండాలి. బలవంతపు పనుల నుండి విముక్తి లభించాలి. విద్యా హక్కు ద్వారా పిల్లలకు స్వేచ్ఛ ఉండాలి. భావ ప్రకటన స్వాతంత్రపు హక్కు ఉండాలి. ఏ మతాన్నైనా స్వీకరించే హక్కు ఉండాలి. ఇలాంటి వాటిని ఎవరైనా ఉల్లంఘించి కష్టనష్టాలకు గురి చేసినప్పుడు బాధితులు ప్రత్యేక కోర్టులు, మానవ హక్కుల కమిషన్లను ఆశ్రయించవచ్చు. రాజ్యాంగంలోని నియమ నిబంధనలు మానవ హక్కుల పరిరక్షణకు దోహదపడతాయి. మానవాళి అంతా ఒక కుటుంబం. ఈ కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సహజ సిద్ధమైన గౌరవం, సమానమైన శాశ్వతమైన హక్కులున్నాయి. వీటిని గుర్తించడం ప్రపంచంలో స్వేచ్ఛ, న్యాయం, శాంతులకు పునాది. మానవ హక్కుల పట్ల నిర్లక్ష్యం, తిరస్కారాలు, క్రూరమైన దుష్కృత్యాలు కారణమవుతున్నాయి. ఇవి మానవాళి అంతరాత్మను గాయం చేస్తాయి. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల విషయంలో స్వేచ్ఛ, భయం నుంచి లేమి నుంచి విముక్తిని పొందే స్వేచ్ఛ ఉన్న ప్రపంచాన్ని ఆవిష్కరించుకోవడం ప్రజలందరి అత్యున్నత ఆకాంక్ష. నిరంకుశత్వాన్ని అణచివేతకు వ్యతిరేకంగా మనుషులు చిట్ట చివరి మార్గంగా తిరుగుబాటును ఆశ్రయించకుండా ఉండాలంటే మానవ హక్కులను చట్టబద్ధ పాలన, అంటే రూల్ ఆఫ్ ద లా తో రక్షించాలి. దేశాల మధ్య స్నేహ సంబంధాలు అభివృద్ధి చెందేలా ప్రోత్సహించటం అవసరం. ప్రాథమిక మానవ హక్కులపై, మానవ గౌరవంపై, విలువలపై, స్త్రీ పురుషుల సమాన హక్కులపై ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు తమ విశ్వాసాన్ని పునరుద్ఘాటిస్తున్నాయి. విస్తృత స్వాతంత్ర్యంలో సామాజిక ప్రగతిని, ఉత్తమ జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఐరాసా సభ్య దేశాలు సంకల్పించాయి. ఐక్యరాజ్య సమితి సహకారంతో మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్రాలకు విశ్వజనని గౌరవాన్ని పెంపొందిస్తామని, అవి అందరికీ దక్కేలా చూస్తామని సభ్య దేశాలు అంటున్నాయి. ఈ ప్రతిజ్ఞతను సంపూర్ణంగా సాకారం చేసుకోవడానికి ఈ హక్కులను, స్వాతంత్రాలను ఉమ్మడిగా అర్థం చేసుకోవటం అత్యంత ప్రధానమైంది. అందువల్ల సర్వప్రతినిధి సభ ఈ సార్వత్రిక మానవ హక్కుల ప్రకటనను అన్ని దేశాలకు, ప్రజలందరికీ ఆదర్శనీయమైన ఉమ్మడి ప్రమాణంగా ప్రకటిస్తుంది. ప్రతి వ్యక్తి, సమాజంలోని ప్రతి వ్యవస్థ ఈ ప్రకటనను నిరంతరం గమనంలో ఉంచుకుంటూ విద్యాబోధనతో ఈ హక్కులు, స్వాతంత్ర్యాల పట్ల గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలు ప్రజల్లో, వాటి పరిధిలోని ప్రాంతాల ప్రజల్లో వీటికి విశ్వవ్యాప్తమైన ప్రభావవంతమైన గుర్తింపును, ఆచరణను సాధించడానికి జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రగతిశీల చర్యలు చేపట్టాలి. వెల్ డియర్ ఫ్రెండ్స్, టెక్నికల్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది కదండి హ్యూమన్ రైట్స్ అడ్వకసీ గురించి. వెల్, బట్ వీ ఆల్ హ్యావ్ టు నో అబౌట్ అవర్ రైట్స్ అండ్ వీ షుడ్ బి అవేర్ ఆఫ్ ఇట్. మనమే కాదు, మన చుట్టుపక్కల వారితో కూడా ఈ రైట్స్ మనం షేర్ చేసుకోవాలి. ఒక మంచి ఫ్రీ లైఫ్ కావాలి అంటే ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ దియర్ హ్యూమన్ రైట్స్ అండ్ ఫైట్ ఫర్ దియర్ రైట్స్. అందుకే అంటారు, డోంట్ బెగ్ ఫర్ యువర్ రైట్స్, డోంట్ రిక్వెస్ట్ యువర్ రైట్స్, స్నాచ్ దెమ్, సీజ్ దెమ్ అండ్ ఫైట్ ఫర్ యువర్ రైట్స్. వెల్, with this very motivational information in our program of Venala today, this is Chetan saying bye for now.
1: Mee amulyamaina sarahalu suchanala koraku maaku message lera call cheyagalaru. Maa number 0915522709. Number marosari 0951522709. Maa email address feedbackamc1@gmail.com. I repeat, feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పే నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. నిలయంలో సమయం 5 గంటలు దాటి 14 సెకండ్లు.

0: వనితా లోకం స్త్రీల కార్యక్రమం. ఈనాటి వనితా లోకం కార్యక్రమంలో ముందుగా వినండి.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలుకునా
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా నడువుల కామరా బురద పుల్లా.
6: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
0: ఇప్పుడు వినండి. మర్చెంట్ నావీడే అంశం గురించి మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం సమర్పణ శ్రీమతి జె నిర్మల.
7: ప్రపంచవ్యాప్తంగా సుమారుగా సరుకుల రవాణాలో 90% జలమార్గంలోనే జరుగుతుంది, అంటే నావీ వాటర్వేస్ ఇందులోనే జరుగుతుందన్నమాట. దీనికోసం 50,000కు పై వాణిజ్య నౌకలు సేవలందిస్తున్నాయి. ఇది 100,000 టన్నుల బరువులను ఒక దేశం నుంచి మరో దేశానికి మోసుకెళ్తూ ఉన్నాయి. వీటి రవాణాలో మానవ వనరుల సేవలే కీలకమని చెప్పాలి. వీటిని సురక్షితంగా రూపొందించడానికి ఎన్నో కోర్సులు కూడా అందించబడ్డాయి. ప్రత్యేకమైన సంస్థలు ఆవిర్భవించాయి కూడా. ప్రపంచ వర్తకం మొత్తం షిప్పింగ్ పైనే ఆధారపడి నడుస్తుందని చెప్పచ్చు. కూరగాయలు, కార్లు, రంగులు, రసాయనాలు, దినుసులు, పప్పులు, ఉప్పులు, వీట్ మీట్ ఏంటి ఒకటేంటి, అన్నీ ఒక దేశం నుండి మరొక దేశానికి ఎగుమతి దిగుమతి అవుతున్నాయి. అంటే కేవలం ఎక్కువగా 90% జలమార్గంలోనే, ఈ నావీ ద్వారానే. వాటి రవాణా నిమిత్తం వివిధ రకాల ఓడలు ఉన్నాయి. పదార్థం స్వభావాన్ని బట్టి కార్గో కంటైనర్, అలాగే బల్క్ క్యారియర్స్, రిఫ్రిజిరేటర్ షిప్స్, రోల్ అండ్ రోల్ షిప్స్లో వీటిని తరలిస్తూ ఉంటారు. ప్రయాణికులకు ప్యాసింజర్ క్రూసిడ్ షిప్లని, అలాగే నౌక ఏ తరహా అయినప్పటికీ సరుకు రవాణా చేరవేతలో మర్చెంట్ నావీ సేవలు చాలా కీలకమని చెప్పాలి. మనం సహజంగా వింటూ ఉంటాం నావీ అని కదా. మర్చెంట్ నావీకి నావీకి మరి తేడా ఏంటి, వీటి అర్థమేంటో తెలుసా మీకు? చాలామంది షిప్ అనగానే నావీ అనుకుంటారు. షిప్పుల్లో చాలా రకాల షిప్పులున్నాయండి. నావీ అనేది ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించింది. ప్రత్యేకంగా యుద్ధ నౌకలు మన దేశానికి రక్షణ కల్పిస్తూ ఉంటాయి ఇవి. అదే మర్చెంట్ నావీ అనేది ప్రత్యేకమైనది. ఇది ట్రాన్స్పోర్టింగ్కు వాడతారన్నమాట. ఇది ప్రైవేట్ సెక్టార్ కిందకు వస్తుంది. మర్చెంట్ నావీ లేదా మర్చెంట్ మెరైన్ అనేది ఒక నిర్దిష్ట దేశంలో నమోదు చేయబడిన వాణిజ్య నౌకల సముదాయం అని ఒక మాటలో చెప్పచ్చు. మర్చెంట్ నౌకలలో వివిధ ర్యాంకుల సముద్రయాన సిబ్బంది, అలాగే కొన్నిసార్లు మారిటైమ్ ట్రేడ్ యూనియన్ల సభ్యులు వీళ్లుంటారు. సముద్రయాన సిబ్బంది శిక్షణ, ధృవీకరణ, మరి వాచ్ కీపింగ్, ప్రయాణాలపై అంతర్జాతీయ కన్వెన్షన్, దీన్ని STCW అంటారు, దీని ప్రకారం మర్చెంట్ మెరైన్ డాక్యుమెంట్లను కలిగి ఉండాలి. మొదటి ప్రపంచ యుద్ధంలో చేసిన సేవకుగాను కింగ్ జార్జ్ 5 బ్రిటిష్ వాణిజ్య నౌకాదళాలకు వాణిజ్య నౌకాదళం అనే బిరుదును ప్రదానం చేశారు. అప్పటి నుండి అనేక ఇతర దేశాలు కూడా ఆ బిరుదుని

మర్చెంట్ నావీ డే అనేది ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3వ తేదీన జరుపుకునే ఒక ఉత్సాహభరితమైన నివాళి. ఇది మర్చెంట్ నావీ యొక్క ధైర్యవంతులైన సైనికులకు గౌరవం ఇంకా గుర్తింపునిచ్చే ఒక గొప్ప రోజు. వారి అంకితభావం ప్రపంచ వాణిజ్యం సజావుగా సాగేలా చేస్తూ మనం తినే ఆహారం నుండి మనం ఉపయోగించే గాడ్జెట్ల వరకు ప్రపంచానికి అవసరమైనవన్నీ కూడా అందేలా

చూస్తుంది. ప్రపంచవ్యాప్తంగా వస్తువులను చేరవేయడానికి విశాలమైన సముద్రాలను దాటే వీరులకు అంకితమైన ఒక రోజును ఒకసారి ఊహించుకోండి. ఆ రోజే ఆ సముద్ర సాహసికులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపే రోజుగా నిలుస్తుంది. మనం ఒకరోజును ప్రత్యేకంగా జరుపుకుంటున్నామంటే దానికి సమాధానం గతం ఇంకా వర్తమానంలో ఉంటుంది. రెండు ప్రపంచ యుద్ధాల సమయంలోనూ మర్చెంట్ నేవీ కీలక పాత్ర పోషించింది. ప్రమాదకరమైన జలాల్లో కూడా అత్యవసర సామాగ్రి వాటి గమ్యస్థానాలకు చేరేలా చూసింది. ఈరోజు వారు యూకే దిగుమతులు ఎగుమతులలో 90% పైగా నిర్వహిస్తూ ఈ కీలకమైన సేవను కొనసాగిస్తున్నారు. సముద్రయాన కార్మికులు తుఫానులు, విశాలమైన సముద్రాలు వంటి ప్రకృతి వైపరీత్యాలను, అలాగే సముద్రపు దొంగల బెడద వంటి ఆధునిక ప్రమాదాలను ఎదుర్కొంటారు. వారి పని అత్యంత కీలకమైంది. అయినప్పటికీ ఇది అందరికీ తెలియకపోవచ్చు. మర్చెంట్ నేవీ ఎందుకు జరుపుకుంటామంటే వారి ద్వారా వారి అమూల్యమైన సేవలను మనం వెలుగులోకి తీసుకొస్తాం. మన దైనందిన జీవితంలో వారి పాత్ర యొక్క ప్రాముఖ్యతను గురించి అందరికీ అవగాహన కల్పించాలి. ఇప్పుడు పాట విందాం.

మర్చెంట్ నేవీ దినోత్సవం వేడుక కేవలం గత త్యాగాలను గౌరవించడమే కాదండి, ఇది ప్రపంచ వాణిజ్యం సజావుగా సాగేలా చూసేందుకు నేటి వాణిజ్య నావికులు చేస్తున్న నిరంతర కృషిని కూడా వెలుగులోకి తీసుకురావాలి. ప్రతికూల పరిస్థితుల్లో ఈ వ్యక్తులు నిశ్శబ్దంగా స్థిరంగా అందించే ఒక గొప్ప సేవను గుర్తించడమే చాలా ముఖ్యం. సముద్రంలోని ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కోవడం నుండి నెలల తరబడి ఇంటికి దూరంగా ఉండడం వల్ల కలిగే ఒంటరితనాన్ని జయించడం వరకు వారి నిశ్శబ్దత మన దైనందిక జీవితంలోని అనేక అంశాలకు ఆధారం. మర్చెంట్ నేవీ దినోత్సవాన్ని జరుపుకోవడం ద్వారా మన ప్రపంచాన్ని ముందుకు నడిపించే ఆ అనామక వీరులను మనం స్మరించుకోవచ్చు. అసలు ఈ దినాన్ని జరుపుకోవడం ఎంతో అర్థవంతమైందండి. ఎలా జరుపుకోవాలంటే ఎంతో ఉత్సాహంగా గౌరవప్రదంగా జరుపుకోవాలి. ప్రపంచ వాణిజ్యం ఇంకా యుద్ధ ప్రయత్నాలలో కీలక పాత్ర పోషించి మర్చెంట్ నేవీ యొక్క ధైర్యవంతులను మనం గుర్తించి గౌరవించాలి. అందుకే ఈ దినాన్ని ఇంత గౌరవంగా జరుపుకుంటున్నాం, ఎందుకంటే వారి గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఈ సందర్భంగా మర్చెంట్ నేవీ యొక్క గర్వ చిహ్నమైన రెడ్ ఎన్సైన్ జెండాను ఎగరవేస్తాం. ఇది ఒక సాంప్రదాయమైన శక్తివంతమైన సంజ్ఞ. సముద్రంలో సేవ చేస్తూ ఉన్నటువంటి వారి పట్ల మనకున్న గౌరవాన్ని స్మరణను చూపించడానికే ఈ దినాన్ని మనం జరుపుకుంటాం. ఈ మర్చెంట్ నేవీ దినాన్ని జరుపుకోవడం ద్వారా మన ప్రపంచాన్ని ముందుకు నడిపించే ఆ అనామక వీరులను మనం స్మరించుకుంటాం, అభినందించుకుంటాం. ఇప్పుడు పాట విందాం.

మర్చెంట్ నావీడేకి ఒక పెద్ద చరిత్ర ఉంది. ఈ దినం ధైర్యానికి ఒక ప్రతీక. ఈ దినాన్ని మనం జరుపుకుంటున్నామంటే చరిత్రలో ఈ దినం యొక్క ధైర్యానికి నివాళులర్పిస్తున్నట్టే. సముద్ర వాణిజ్యం యొక్క కీలక పాత్రను మనం గుర్తించవచ్చు. ఒకనొకప్పుడు, ప్రత్యేకంగా 2000 సెప్టెంబర్ 3 యునైటెడ్ కింగ్డమ్ ఒక ప్రత్యేక దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించుకుంది. ఎందుకని ఈ తేదీని అని అనుకుంటే గనక, దీనికి కారణం 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడమే. ఆ రోజున వాణిజ్య నౌకలు యుద్ధానికి మద్దతుగా తమ వీరోచిత ప్రయత్నాలను మొదలుపెట్టాయి. జర్మన్ యూబోట్ చేత టార్బిడో దాడికి గురై ఎస్ఎస్ అథేనియా అటువంటి సంఘర్షంలో మొట్టమొదటిగా ధ్వంసమైన రోజు అది. విశాలమైన సముద్రాలనే కాకుండా యుద్ధ నాటకీయతను కూడా ధైర్యంగా ఎదుర్కొన్న మర్చెంట్ నేవీ యొక్క త్యాగాలను, సేవలను గౌరవించడానికి ఈరోజు మనం గుర్తు చేసుకుంటున్నాం. 2 ప్రపంచ యుద్ధాల కాలమంతటా ఈ వాణిజ్య నౌకలు దేశాలను నిలబెట్టిన అత్యవసర వస్తువులను చేరవేయడంలో కీలక పాత్ర పోషించాయి. సముద్రాలు నిర్ధయగా ఉండేవి. దాడి చేయడానికి సిద్ధంగా యూబోట్లు మాటువేసి ఉండేవి. అయినప్పటికీ వాణిజ్య నౌకాదళం పట్టుదలతో కొనసాగుతూ సరఫరాలు వాటి గమ్యస్థానాలకు చేరేలా చూసుకుంది. వీటి ప్రాముఖ్యతను ఎంత చెప్పినా తక్కువేండి. గందరగోళ సమయాల్లో వారే వాణిజ్యానికి, సరఫరాకు వెన్నుముకగా నిలిచారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 3 మనం సముద్రంలోని అనామక వీరులను స్మరించుకుంటాం. వారి కథ ధైర్యానికి, అంకితభావానికి, ఇంకా అకుంఠిత మానవ స్ఫూర్తికి నిదర్శనమని చెప్పాలి. అంతేకాదు, వారి కీలకమైన సేవలను ఆ రోజు మనకు గుర్తు చేస్తుంది. సాహసం కోసం మాత్రమే కాకుండా దేశాల మనుగడ కోసం విశాల సముద్రాలను ఎదుర్కొన్న వారిని మనం గుర్తించేలా ఇది నిర్ధారిస్తుంది. ఈనాటికి మర్చెంట్ నావీ ప్రపంచ వాణిజ్యంలో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. దీనిలోని నావికులు చిన్నదైన శక్తివంతమైన దళంగా శాంతి సంఘర్షణ సమయాల్లోనూ ప్రయాణిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పాట విందాం.

మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ప్రభుత్వం ఆస్ట్రేలియన్ వాణిజ్య నౌకలను రవాణా నౌకలు, ఆసుపత్రి నౌకలు, ఇంకా సరుకు రవాణా నౌకలుగా ఉపయోగించడం కోసం స్వాధీనం చేసుకున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అయితే వాటిని ఆసుపత్రి నౌకలు, సరఫరా నౌకలు, అలాగే సాయుధ వాణిజ్య క్రూయిజులుగా ఉపయోగించడం కోసం నియమించారు. ముఖ్యంగా పసిఫిక్ యుద్దంలో అయితే 2008 నుంచి సెప్టెంబర్ 3 అధికారికంగా వాణిజ్య నౌకాదళ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇది ఇప్పటికీ ఉన్నటువంటి ఆస్ట్రేలియన్ జాతీయ పతాక దినోత్సవంతో పాటే వస్తుందన్నమాట. దీని ప్రకారం యుద్దకాలంలో వాణిజ్య నౌకాదళం చేసిన సేవలకు అధికారిక గుర్తింపుగా ఈ సందర్భంగా ఆస్ట్రేలియన్ రెడ్ ఎన్సైన్ ను భూమిపై ఎగరవేయడానికి ప్రోటోకాల్లో భాగంగా అనుమతి పొందింది. అందుకు కాన్ బెర్రాలోని ఆస్ట్రేలియన్ వాణిజ్య నౌకాదళ స్మారక చిహ్నం, అలాగే 2వ ప్రపంచ యుద్దాలలో ఆస్ట్రేలియన్ వాణిజ్య నౌకాదళం పాల్గొనడాన్ని గౌరవించే ఒక స్మారకం అని చెప్పాలి. ఇక భారతదేశాన్ని విషయానికొస్తే, భారత వాణిజ్య నౌకాదళంలో ఆధునిక భారత వాణిజ్య నౌకాదళం ఆవిర్భావం యునైటెడ్ కింగ్డమ్ నుండి స్వాతంత్ర్యానికి ముందే జరిగింది. 1919 లో ఎస్ఎస్ లాయల్టీ భారతదేశం నుండి బ్రిటన్కు

0: ప్రయాణించింది. నేడు మొత్తం టీడబ్ల్యూటీ పరంగా భారతదేశం ప్రపంచంలో 15వ స్థానంలో ఉంది. భారతదేశం ప్రస్తుతం ప్రపంచ సముద్రయాన సమాజానికి సుమారు 12.8% అధికారులను, అలాగే సుమారుగా 14.5% రేటింగ్లను అందిస్తోంది. ఇది ఏ దేశానికైనా అత్యధికమైన వాటిలో ఒకటి అని చెప్పాలి. భారతదేశంలో అనేక వాణిజ్య నౌకా రవాణా సంస్థలున్నాయి. భారతదేశంలోని కొన్ని ప్రముఖ నౌక రవాణా సంస్థలు గ్రేట్ ఈస్టర్న్ షిప్పింగ్, అలాగే టోలాని షిప్పింగ్. ప్రస్తుతమైతే ప్రైవేట్ కంపెనీగా ఉన్న ఎస్సీఐ. కొన్ని ఓడలు అట్లాంటిక్ ఇంకా ఉత్తర పసిఫిక్ వాణిజ్యంలో పాల్గొన్నప్పటికీ ఎక్కువగా ఇది దేశీయ దక్షిణ పసిఫిక్ సరుకులకు సంబంధించింది. న్యూజిలాండ్ యాజమాన్యంలోని ఓడలు యునైటెడ్ కింగ్డమ్తో వాణిజ్యంలో పాల్గొన్నాయి. న్యూజిలాండ్ మొత్తం కూడా ఎగుమతులలో 84%, అలాగే న్యూజిలాండ్ నావికులలో ఎక్కువ మంది బ్రిటిష్ మర్చెంట్ నేవీలో పనిచేశారు. యుద్దం జరిగిన కాలంలో న్యూజిలాండ్ యూకే మార్గంలో శత్రువుల చర్యల వల్ల 64 ఓడలు మునిగిపోయాయి కూడా. ఇప్పుడు పాట విందాం.
1: ఇంతవరకు మీరు మర్చెంట్ నేవీడే అంశం గురించి మాటలు పాటలతో కూర్చిన కార్యక్రమం విన్నారు. సమర్పణ శ్రీమతి జె. నిర్మలా.

0: యువవాణి యువజనుల కార్యక్రమం. ఈనాటి యువవాణి కార్యక్రమంలో ముందుగా విందాం.
1: పంచభూతాల సాక్షిగా నాలుగు వేదాలు పఠించి మూడు ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
0: యువవాణి కార్యక్రమంలో ముందుగా వినండి ఉద్యోగ సమాచారం.

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు గాని ఆయా గవర్నమెంట్ విభాగాలను గాని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: ఎన్టీపీసీ సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ వివిధ పోస్టులకు సంబంధించి మొత్తం 17 ఖాళీలకు అర్హత కలిగిన ప్రతిభావంతుల నుంచి ఈ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. పోస్టుల వివరాలు: సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ హెచ్ఆర్ 4 పోస్టులు, ఏదైనా డిగ్రీతో పాటు కనీసం

2 సంవత్సరాల పూర్తికాల పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా లేదా మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్తో పాటు హ్యూమన్ రిసోర్సెస్ లేదా ఇండస్ట్రియల్ రిలేషన్స్ లేదా పర్సనల్ మేనేజ్మెంట్లో స్పెషలైజేషన్ లేదా మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ లేదా హెచ్ఆర్లో స్పెషలైజేషన్తో ఎంబీఏ చేసి ఉండాలి. భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థల నుంచి కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత విశ్వవిద్యాలయం లేదా సంస్థల నిబంధనలు వర్తిస్తాయి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి. లా డిగ్రీ ఉంటే అదనపు అర్హతగా పరిగణించబడుతుంది. సీనియర్ అసిస్టెంట్ ఆఫీసర్ లా ఒక పోస్టు. గుర్తింపు పొందిన భారతీయ విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి పూర్తికాల లా డిగ్రీ ఎల్ఎల్బి లేదా సమానమైనది, కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మొత్తం 4 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రికల్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ మెకానికల్ మొత్తం 4 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ సిఐ మొత్తం 2 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లేదా ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ ఐటీ లేదా ఈఆర్పి మొత్తం 2 పోస్టులు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా సంస్థ నుంచి బీఈ లేదా బీటెక్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో కనీసం 60% మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి. గమనిక: ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు క్వాలిఫయింగ్ డిగ్రీలో ఉత్తీర్ణత మార్కులు సాధించినా దరఖాస్తు చేసుకోవచ్చు. పోస్ట్ గ్రేడ్ వివరాలు: గ్రేడ్ E1. పే స్కేల్ వివరాలు: ఐడిఏ ప్యాటర్న్లో 40,000 నుండి 140,000 రూపాయల వరకు. గరిష్ట వయోపరిమితి 32 సంవత్సరాలు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో 5 సంవత్సరాల సడలింపు ఉంది. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 సంవత్సరాల వయోపరిమితి సడలింపు ఉంది. ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ఉంటుంది. ఎంపిక ప్రక్రియ: అర్హత కలిగిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే ఆన్లైన్ సెలక్షన్ టెస్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఆన్లైన్ సెలక్షన్ టెస్టులో 2 భాగాలు ఉంటాయి. సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్, ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్. అభ్యర్థులు సబ్జెక్ట్ నాలెడ్జ్ టెస్ట్ ఇంకా ఎగ్జిక్యూటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ రెండింటిలోనూ విడివిడిగా అర్హత సాధించాల్సి ఉంటుంది. పోస్ట్ అవసరం ఇంకా మెరిట్ ఆధారంగా అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూకు షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు ఇంటర్వ్యూలో కనీస అర్హత మార్కులు సాధించాలి. తుది ఎంపికలో వెయిటేజ్ వివరాలకొస్తే, ఆన్లైన్ సెలక్షన్ టెస్ట్ 85%, ఇంటర్వ్యూ వెయిటేజ్ 15%. రిజర్వేషన్లు ఇంకా రాయితీల వివరాలకొస్తే, ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రీమిలేయర్ ఎక్స్ సర్వీస్ మెన్ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్, వయోపరిమితి సడలింపులు ఇంకా ఇతర రాయితీలు వర్తిస్తాయి. ఏదైనా కేటగిరీకి చెందినట్లు క్లెయిమ్ చేసే అభ్యర్థులు సంబంధిత చెల్లుబాటు అయ్యే ఈడబ్ల్యూఎస్, ఎస్సీ ఎస్టీ డిజేబిలిటీ ఓబీసీ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికెట్లను అధికార సంస్థల నుంచి కేంద్ర ప్రభుత్వ తాజా నిర్దేశిత ఫార్మాట్లో కలిగి ఉండాలి. ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి వెబ్సైట్ వివరాలు www.nspcl.co.in. పేమెంట్ వివరాలు: జనరల్ కేటగిరీ అభ్యర్థులు
₹300 రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు, పీడబ్ల్యూబీడి కేటగిరీల అభ్యర్థులు, ఇంకా మహిళా అభ్యర్థులు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభ తేదీ 2026 సెప్టెంబర్ 7 ఉదయం 10 నుంచి, ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ సెప్టెంబర్ 22 సాయంత్రం 6 వరకు. పోస్ట్ ఆధారంగా కనీస అనుభవం గురించిన వివరాలు, ఇంకా ప్రైవేట్ రంగ అనుభవం, ధృవీకరణ ప్రమాణాల కోసం వివరాల గురించి www.nspcl.co.in వెబ్సైట్ను సంప్రదించవచ్చు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఆధ్వర్యంలోని ఇస్రో సెంట్రలైజ్డ్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రతిభావంతులైన ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ల నుండి సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ సైంటిస్ట్ సి పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. పోస్టులు ఖాళీల వివరాల విషయానికొస్తే, ఎలక్ట్రానిక్స్ పోస్ట్ కోడ్ BE001, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ పోస్టుకు 99 ఖాళీలున్నాయి. ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ లేదా సమానమైన డిగ్రీ చేసి ఉండాలి. మొత్తం అర్హతలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 సీజీపీఏ ఉండాలి. మరో పోస్టు వివరాలు, మెకానికల్ పోస్ట్ కోడ్ BE002, సైంటిస్ట్ లేదా ఇంజనీర్ మెకానికల్ పోస్టుకు 52 ఖాళీలు ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 సీజీపీఏ ఉండుండాలి. మరో పోస్టు వివరాలు, కంప్యూటర్ సైన్స్ పోస్ట్ కోడ్ BE003, సైంటిస్ట్ లేదా ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ పోస్టుకు 22 ఖాళీలున్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో బీఈ లేదా బీటెక్ లేదా సమానమైన డిగ్రీతో కనీసం 65% మార్కులు సాధించి ఉండాలి లేదా 10కి గాను 6.84 సీజీపీఏ తప్పనిసరిగా ఉండాలి. ఇవి కాకుండా పీఆర్ఎల్లో ఒక్కొక్కటి చెప్పున పోస్ట్ కోడ్ BE001A పోస్ట్ కోడ్తో ఎలక్ట్రానిక్స్ విభాగంలో, BE002A పోస్ట్ కోడ్తో మెకానికల్ విభాగంలో, BE003A పోస్ట్ కోడ్తో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పోస్టులున్నాయి. ఈ 3 పోస్టులకు కూడా సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో కనీసం 65% మార్కులు లేదా 10కి గాను 6.84 సీజీపీఏ అవసరం. ఈ విధంగా నోటిఫికేషన్లో మొత్తం 175 ఖాళీలు ప్రకటించారు. ఖాళీల సంఖ్య తాత్కాలికమైనదని, అవసరాన్ని బట్టి పెంచడం లేదా తగ్గించడం జరగవచ్చని ఇస్రో స్పష్టం చేస్తుంది. విద్యార్హత విషయానికొస్తే, అభ్యర్థులు తమ బీఈ లేదా బీటెక్ కోర్సును విశ్వవిద్యాలయం నిర్దేశించిన వ్యవధిలోనే పూర్తి చేసి ఉండాలి. సంబంధిత ప్రధాన విభాగాల కింద ఆమోదయోగ్యమైన అలైడ్ డిసిప్లిన్స్ వివరాలు ఇస్రో విడుదల చేసిన FAQలో ఉంటాయి. వయోపరిమితి విషయానికొస్తే, 16 సెప్టెంబర్ 2026 నాటికి గరిష్ట వయస్సు 28 సంవత్సరాలను మించకూడదు. కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న సివిలియన్ ఉద్యోగులు, మాజీ సైనికులు, బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ కలిగిన అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు వర్తిస్తుంది. పీడబ్ల్యూబీడీ రిజర్వేషన్ పొందేందుకు సంబంధిత దివ్యాంగత కనీసం 40% ఉండాలి. నిర్దేశిత ఫార్మాట్లో కేంద్ర లేదా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన, కనీసం 3 సభ్యుల మెడికల్ బోర్డు జారీ చేసిన డిజేబిలిటీ సర్టిఫికెట్ను ఇంటర్వ్యూ సమయంలో సమర్పించాల్సింటుంది. చేతితో జారీ చేసిన పాత డిజేబిలిటీ సర్టిఫికెట్ ఉంటే ధృవీకరణకు ముందు UDID పోర్టల్లో డిజిటలైజ్ చేసుకొనుండాలి. గుర్తించిన పీడబ్ల్యూబీడీ కేటగిరీల్లో తగిన అభ్యర్థి అందుబాటులో లేకపోతే 5 పీడబ్ల్యూబీడీ కేటగిరీల మధ్య ఖాళీలను పరస్పరం మార్చి భర్తీ చేసే అవకాశముంది. అందువల్ల అన్ని పీడబ్ల్యూబీడీ కేటగిరీల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ 27 ఆగస్టు 2026 ప్రారంభమై 16 సెప్టెంబర్ రాత్రి 11

టెస్ట్ లేదా సిబిటి, ఇంకా ఇంటర్వ్యూకు సంబంధించిన హాల్ టికెట్ లేదా కాల్ లెటర్ ఈమెయిల్ ద్వారానే పంపిస్తారు. దరఖాస్తు ఫీజు వివరాలకొస్తే ప్రతి పోస్టుకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు ఉంటుంది. అయితే ప్రారంభంలో అందరూ అభ్యర్థులు 750 రూపాయల ప్రాసెసింగ్ ఫీజును చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు వర్తించే నిబంధనల ప్రకారం ప్రాసెసింగ్ ఫీ పూర్తిగా రిఫండ్ అవుతుంది. ఇతర అభ్యర్థులకు 250 రూపాయల అప్లికేషన్ ఫీజు మినహాయించి 500 రూపాయలు తిరిగి చెల్లిస్తారు. అయితే ఇందుకోసం అభ్యర్థి రిటర్న్ టెస్ట్ లేదా సిబిటీకు తప్పకుండా హాజరు కావాలి. పరీక్షకు హాజరు కాకపోతే రిఫండ్ ఉండదు. ఫీజును భారత్ కోష్ ఈ పేమెంట్ గేట్వే ద్వారా మాత్రమే ఆన్లైన్లో చెల్లించాలి. ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా డొమెస్టిక్ డెబిట్ కార్డు ద్వారా కూడా చెల్లించవచ్చు. అయితే ఆన్లైన్ దరఖాస్తు సమయంలో స్పష్టమైన స్కాన్ కాపీలు, చిత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇటీవలి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను జేపీజీ లేదా జేపీఈజీలో నిర్దేశిత ప్రమాణంలో అప్లోడ్ చేయాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ వంటి వర్గాలకు వర్తించే ధృవపత్రాలను కూడా అవసరమైన సందర్భంలో అప్లోడ్ చేయాలి. అర్హత, వయసు, కేటగిరీ, ఎన్ఓసీ తదితర అసలు పత్రాలను అవసరమైనప్పుడు సమర్పించడానికి అభ్యర్థులు సిద్ధంగా ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ విషయానికొస్తే రిటర్న్ టెస్ట్ సిబిటి విధానంలో కండక్ట్ చేస్తారు. ఇస్రో సైంటిస్ట్ ఇంజనీర్ ఎస్సీ నియామకానికి ముఖ్యమైన తేదీల విషయానికొస్తే ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేదీ 27 ఆగస్టు 2026, ఆన్లైన్ దరఖాస్తుల చివరి తేదీ 16 సెప్టెంబర్ 2026. రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఇంకా మరిన్ని వివరాల కోసం www.isro.gov.in వెబ్సైట్ను సంప్రదించండి.

0: శ్రోతలకు ఒక ప్రకటన. ఆంధ్రప్రదేశ్ రాష్ట స్థాయి న్యాయ సేవా అధికార సంస్థ వారి ఆదేశాల మేరకు మండల న్యాయ సేవా అధికార సంస్థ తిరుపతి అధ్యక్షులు మరియు 3వ అదనపు జిల్లా జడ్జి మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడుతూ 12/9/2026 తారీఖున జాతీయ లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ జాతీయ లోక్ అదాలత్ ద్వారా ప్రజలు తమ వివాదాలను త్వరితగతిన సామరస్యపూర్వకంగా మరియు తక్కువ ఖర్చుతో పరిష్కరించుకునే అవకాశాన్ని పొందుతారని తెలిపారు. ఈ లోక్ అదాలత్ లో సివిల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మోటారు ప్రమాద పరిహార కేసులు, కుటుంబ వివాదాలు, బ్యాంక్ రికవరీ కేసులు, కార్మిక వివాదాలు, విద్యుత్ మరియు నీటి బిల్లులకు సంబంధించిన కేసులు, రాజీకి అనువైన క్రిమినల్ కేసులు తదితర వివిధ రకాల కేసులను పరిష్కరించుకోవచ్చని వివరించారు. లోక్ అదాలత్ లో కుదిరిన రాజీ తీర్పు సివిల్ కోర్టు డిక్రీతో సమానమైందని, దానిపై అప్పీల్కు అవకాశం ఉండదని తెలియజేశారు. అలాగే కోర్టు ఫీజు చెల్లించిన కేసుల్లో నిబంధనల ప్రకారం కోర్టు ఫీజు తిరిగి చెల్లించబడుతుందని వెల్లడించారు. ప్రజల పెండింగ్లో ఉన్న మరియు ప్రీ లిటికేషన్ కేసుల కక్షిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ప్రకటన విన్నారు.
1: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టి జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాలు

0: గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అంటే సెప్టెంబర్ 4వ తారీఖున శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోన్ ఇన్ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 2246605 2246606 ఎస్టీడీ కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల వెంకటగిరి.

ఇప్పుడు విందాం వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. గ్రామీణాభివృద్ధికి కొత్త సంకల్పం, ఉపాధికి కొత్త భరోసా అనే అంశం గురించి కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. వికసిత భారత్ రోజ్గార్ ఆజీవికా హామీ మిషన్ విబిజి రామ్జీ చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లు ప్రతి ఆర్థిక సంవత్సరంలో నైపుణ్యం లేని కార్మికులుగా పనిచేయడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే గ్రామీణ కుటుంబాల వయోజన సభ్యులకు 125 రోజుల వేతన ఉపాధికి చట్టబద్దమైన హామీని అందిస్తుంది. వికసిత భారత్ లో భాగంగా 2047 నాటికి జాతీయ దార్శనికతకు అనుగుణంగా ఒక గ్రామీణ సమర్థమైన గ్రామీణ భారత్ను, భారత్ కోసం సాధికారత, వృద్ధి, సమన్వయం, పరిపూర్ణతలను ప్రోత్సహిస్తుంది ఈ పథకం. ఈ కీలక చట్టం భవిష్యత్తుకు సిద్ధంగా సమ్మిళితంగా నడిచే సంతృప్తి ఆధారిత గ్రామీణ అభివృద్ది నిర్మాణం లక్ష్యంగా రూపొందించబడింది. ఇది వికసిత భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా గ్రామీణ అభివృద్దిని వేగవంతం చేయడానికి మద్దతునిస్తుంది. తద్వారా పెరిగిన ఉపాధి అవకాశాలతో గ్రామీణ కుటుంబాలకు సాధికారత కల్పిస్తుంది. వికసిత భారత్ గ్రామీణ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్తో సమగ్రపరిచిన వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికలను ప్రాథమిక ఆధారంగా ఉపయోగిస్తూ ఏకీకృత ప్రణాళిక ప్రక్రియ ద్వారా అన్ని సంబంధిత పథకాలను సంస్థాగతీకరించేందుకు ఈ బిల్లు వీలు కల్పిస్తుంది. సాంకేతిక ఆధారిత నిర్మాణంతో పాటు చట్టపరమైన, పరిపాలనపరమైన నిబంధనలకు అనుగుణంగా అమలవుతూ బలమైన, పారదర్శక జవాబుదారీ విధానాలను ఈ బిల్లు అందిస్తుంది. మరికొన్ని విశేషాలను తెలుసుకునే ముందు ఒక ప్రకటన వినండి. రేపు సాయంత్రం అనగా సెప్టెంబర్ 4 శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్రత్యేక ఫోనిన్ కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0877224665, మరొక నెంబర్ 0877224606. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. ఇప్పుడు ఒక చిత్రగీతం విందాం.

0: వికసిత భారతం కార్యక్రమంలో గ్రామీణ అభివృద్ధికి కొత్త సంకల్పం, కొత్త ఉపాధికి కొత్త భరోసా అనే అంశం గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈ బిల్లు కింద చేపట్టే అన్ని పనులు వికసిత భారత్ జాతీయ గ్రామీణ మౌలిక సదుపాయాల స్టాక్లో సమగ్రపరచడం ద్వారా గ్రామీణ ప్రజా సంబంధిత పనుల కోసం ఏకీకృత జాతీయ ప్రణాళికను రూపొందిస్తారు. నీటి సంబంధిత పనులు, ప్రధాన గ్రామీణ మౌలిక సదుపాయాలు, జీవనోపాధి సంబంధిత మౌలిక సదుపాయాలు, తీవ్రమైన వాతావరణ ఘటనల ప్రభావాన్ని తగ్గించడం, విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడం లక్ష్యంగా జల సంరక్షణకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తారు. ఈ విధానం దేశవ్యాప్తంగా ఉత్పాదక, మన్నికైన, సమర్థవంతమైన, పరివర్తనాత్మకమైన గ్రామీణ ఆస్తుల ఏర్పాటును నిర్దేశిస్తుంది. వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలను విన్నారు కదా.
1: ఎల్ఐసి వారి బీమా లక్ష్మి మహిళలకు ఆకర్షణీయమైన ప్లాన్. చిన్నపాటి పొదుపుతో పెద్ద ప్రయోజనం పొందండి. మెచ్యూరిటీ బీమా మొత్తంతో పాటు గ్యారంటీడ్ ఎడిషన్ కూడా, అలాగే మనీ బ్యాక్ పాలసీ ప్రయోజనాలతో. మరిన్ని వివరాలకు ఎల్ఐసి ఇండియా డాట్ ఇన్ విజిట్ చేయండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు సాయంత్రం అనగా సెప్టెంబర్ 4వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ, అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0877-224-6605, మరొక నెంబర్ 0877-224-6606. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.

యువవాణి యోజనల కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి కేంద్రం ద్వారా ప్రసారం కాబోయే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాల అనంతరం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:00

0: 20 నిమిషాలకు సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 తిరుపతిలో ఆగస్టు నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష. సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్. 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 7:45 నుండి 2026 మహిళల ఆసియా కప్ టీ20 క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా దుబాయ్ అంతర్జాతీయ స్టేడియం వేదికగా భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరగనున్న క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతుంది హిందీ ఇంగ్లీష్ భాషల్లో. 8:30 వార్తలు ప్రసారమవుతాయి విజయవాడ కేంద్రం నుండి. 9:00 ఆంగ్లంలో వార్తలు. రాత్రి 8:40 నుండి 9:00 వరకు క్రికెట్ మ్యాచ్ వ్యాఖ్యానం కొనసాగుతుంది. అలాగే 9:15 నుండి క్రికెట్ మ్యాచ్ ఉమెన్స్ క్రికెట్ మ్యాచ్ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు కొనసాగుతుంది. ఇవి ఈ పూట ప్రసారం కాబోయే మా కార్యక్రమాలు. ఇక రేపు ఉదయం 5:53 నుండి మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజని కార్యక్రమంలో దేవీ కీర్తనలు నాథియా కలాం వింటారు. 6:30 సూక్తి ముక్తావళి వ్యాఖ్యాత శ్రీ పిఎండి గౌస్ ఖాన్. 6:35 పొలం కబుర్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 7:00 ప్రసార విశేషాలు. 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత రేఖలు కార్యక్రమంలో చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత ఋతువుల సందడి ప్లాస్టిక్ భూతం శ్రీ జి రమేష్ బాబు గారి స్వీయ కవితలు. 7:45 ఉదయరాగం సినీ గీతాలు. 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 వార్త వ్యాఖ్య విజయవాడ కేంద్రం నుండి. 8:35 వరదగుడి సినీ గీత రచయిత రామజోగయ్య శాస్త్రి గారి చిత్రగీత కదంబం. 9:00 చిత్రలేఖ శ్రోతల ఉత్తరాల ద్వారా కోరే చిత్రగీతాలు. 10:00 నషా ముఫ్త్ అభియాన్ అంశంపై ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం. అతిథి శ్రీమతి ఉమా మహేంద్ర రాజ్, పరిచయకర్త శ్రీ ఎన్ మణిగారు. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 10:25 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి. 12:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. 12:30 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 12:40 వివిధ భారతి కార్యక్రమాలు. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 1:30 వివిధ భారతి కార్యక్రమాలు. 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 3:10 వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. రేపు సాయంత్రం 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు. 5:30 యువవాణి కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం. ఆ తర్వాత మీకు తెలుసా ప్రశ్నోత్తర కార్యక్రమం. 6:00 ప్రసార విశేషాలు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అంశంపై ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమంలో శ్రోతల సందేహాలకు సమాధానాలిస్తారు దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు. 7:05 వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో చూడి గొర్రెల పోషణ మెళకువలను గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర పశువైద్య విశ్వవిద్యాలయం పశుపోషక విభాగం ప్రొఫెసర్ డాక్టర్ బి దేవసేన గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:45 వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను గురించిన కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ హైదరాబాద్ కేంద్రం నుండి రిలే. 8:00 చిత్రకుసుమాలు. 8:30 వార్తలు విజయవాడ కేంద్రం నుండి. 8:40 చిత్రకుసుమాలు. 9:00 ఆంగ్లంలో వార్తలు. 9:15 స్పాట్ లైట్. 9:30 ఏకచిత్రగానం యువత చిత్రం నుండి పాటలు. 10:00 హలో ఆకాశవాణి శ్రోతల ఫోన్ ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం రికార్డింగ్ వింటారు. నిలయంలో సమయం.
1: గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై సైరా ముజ్తబా. India and Belgium today reaffirmed their commitment to deepening trade, investment and economic cooperation. Prime Minister Narendra Modi and his Belgium counterpart Bart De Wever welcomed the growing diversification of sectors in bilateral trade

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. రాష్ట్రంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. వివరాలు. రాష్టంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాయనున్నామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం ఈరోజు జరిగింది. ఈ సందర్భంగా ప్రధానంగా ఎల్నినోపైనే సుదీర్ఘ చర్చ జరిగింది. ఆ వివరాలను రాష్ట సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పాత్రికేయులకు వివరించారు. ఎల్నినోకు సంబంధించి ప్రతి నెల క్షేత్రస్థాయి పరిస్థితులను కేంద్రానికి నివేదించాలని నిర్ణయించినట్టు తెలియజేశారు. అలాగే గత 30 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అతి తక్కువ వర్షపాతం ఈసారి నమోదైందని పేర్కొన్నారు. తాగునీరు అందించడం, పశుగ్రాసానికి లోటు లేకుండా చూడటం వంటివి చేయాలని మంత్రులకు ముఖ్యమంత్రి సూచించారని చెప్పారు.
1: రైతుకు ఏ సమస్య వచ్చినా కూడా, రైతుకు అవసరమైన ఏ విషయానైనా సరే ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఏదో ఒక రూపంలో రైతును ఆదుకుంటానికి ప్రయత్నం చేస్తుందటానికి రాజమహేంద్రవరంలోని ఈఎస్ఐ ఆసుపత్రిని 50 పడకల నుండి 100 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు మరియు అందుకు అవసరమైన వైద్య పారా మెడికల్ సిబ్బంది కేడర్ బలాన్ని మంజూరు చేసేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ పౌల్ట్రీ అభివృద్ధి విధానం 2025-2029 ముసాయిదాకు రాష్ట మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
0: ఇదిలా ఉండగా మంత్రివర్గ సమావేశంలో తాగునీటికి ఎంతైనా ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు. ఎల్నినో ప్రభావం వల్ల ఒక్క ఎకరా కూడా ఎండటానికి వీల్లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా వ్యవసాయ అనుబంధ రంగాల్లో జీఎస్డీపీ తగ్గకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్టంలో వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే దిశగా సరికొత్త ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులను ఒక ప్రకటనలో ఆదేశించారు. ఇటీవల చోటు చేసుకున్న వన్యప్రాణుల మరణాల ఘటనలపై సమగ్ర అధ్యయనం నిర్వహించాలని కోరారు. అదేవిధంగా పులుల మరణాలపై అధ్యయనానికి అటవీ శాఖ సలహాదారు, అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీకి ఆ బాధ్యతలు అప్పగించారు. వన్యప్రాణుల ఆవాసాల నిర్వహణ, రక్షణ చర్యలు, మానవ వన్యప్రాణి ఘర్షణల నివారణ, క్షేత్రస్థాయిలో అమలవుతున్న సంరక్షణ కార్యక్రమాల ప్రభావాన్ని సమగ్రంగా పరిశీలించి నివేదిక సమర్పించాలని ఆ కమిటీకి ఉప ముఖ్యమంత్రి సూచించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకు అందిస్తామని రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అమరావతిలో పాత్రికేయులతో ఈరోజు ఆయన మాట్లాడుతూ ఇప్పటికే బియ్యం తక్కువ ధరలకే రైతు బజార్లో విక్రయిస్తున్నామని చెప్పారు. రానున్న రోజుల్లో మార్కెట్ ధర కన్నా తక్కువ ధరకు నిత్యావసర వస్తువులు అందజేస్తామని మంత్రి వెల్లడిస్తూ,
2: ఖచ్చితంగా వినియోగదారులకి పామాయిల్ విషయంలో కూడా వాళ్ళకి తక్కువ ధరకు ఇవ్వడానికి ఒక ప్రయత్నం చేస్తాం. రైస్ కౌంటర్స్ ఆల్రెడీ మేము ఏర్పాటు చేసాం. మార్కెట్ ధర కన్నా 12 రూపాయల నుంచి 10 రూపాయలు తక్కువకి రాష్ట్ర వ్యాప్తంగా పౌర సరఫరాల శాఖ రైతు బజార్ల ద్వారా, అదేవిధంగా స్పెషల్ కౌంటర్స్ మరియు ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వీళ్ళందరూ కూడా వినియోగదారులకి మేము తక్కువ ధరకి బియ్యం ఈ రోజున సరఫరా చేయగలం. కందిపప్పు పైన కూడా మేము ఇంటర్వెన్షన్ చేసి కేంద్ర ప్రభుత్వంతో చర్చించుకుని తప్పకుండా రాబోయే రోజుల్లో వీలైనంత వరకు వినియోగదారులకి ధరల పైన ఒక భరోసా కల్పించడానికి ఒక ప్రయత్నం చేద్దామని
0: అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 27న ఆంధ్రప్రదేశ్ టూరిజం అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట వార్షిక పర్యాటక విశిష్ట పురస్కారాలు 2025-26ను ప్రదానం చేయనున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. డిజిటల్ అజెండా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా పర్యాటక రంగ పునర్నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ వేడుకలు నిర్వహిస్తున్నట్లుగా పేర్కొన్నారు. క్లాసిఫైడ్ హోటళ్లు, రెస్టారెంట్లు, ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, పర్యాటక ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, గైడ్లు, రచయితలు, ఫిల్మ్ మేకర్లు, డిజిటల్ క్రియేటర్లకు ప్రాతినిధ్యం కల్పిస్తూ మొత్తం 38 విభాగాల్లో 46 పురస్కారాలు అందజేయనున్నట్టు తెలియజేశారు. దరఖాస్తుల సమర్పణకు ఈ నెల 18న తుది గడువుగా పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్ను 2027 సెప్టెంబర్ నాటికి 100% సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని రవాణా, యువజన, క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రామ్

0: ప్రసాద్ రెడ్డి ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన అక్షరాంధ్ర కార్యక్రమం రాష్ట్రంలో అద్భుత ఫలితాలు సాధిస్తోందని తెలిపారు. గత 2 ఏళ్లలో అక్షరాస్యత రేటు 72.6% నుంచి 82.1% పెరగడం, జాతీయ సగటు 80.9% అధిగమించడం రాష్ట విద్యారంగంలో సాధించిన గణనీయమైన పురోగతికి నిదర్శనంగా ఆయన పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యారంగంలో విస్తృతంగా వినియోగిస్తూ ఉపాధ్యాయులకు కృత్రిమ మేధపై శిక్షణ అందించడం జరుగుతోందన్నారు. రాబోయే రోజుల్లో అక్షరాంధ్ర కార్యక్రమాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసిందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో 25% ఉచిత ప్రవేశాలపై మార్గదర్శకాల సవరణకు రాష్టస్థాయి కమిటీ ఏర్పాటు చేస్తూ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె. శ్యామలరావు ఈరోజు ఉత్తర్వులు జారీ చేశారు. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం రాష్ట్రంలోని ప్రైవేట్ అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించేందుకున్న మార్గదర్శకాలను సవరించే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చైర్పర్సన్గా 16 మంది సభ్యులతో కూడిన రాష్టస్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ సమీం అన్సారియా చైర్పర్సన్గా వ్యవహరిస్తారని పేర్కొంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో 11 నుంచి 20 విజయదశమి వరకు 10 రోజుల పాటు నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలియజేశారు. 16 మూలా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీ సరస్వతీదేవి అలంకారం, 20 విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీదేవి రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. అదే రోజు సాయంత్రం కృష్ణానదిలో నిర్వహించే హంసవాహన తెప్పోత్సవంతో ఈ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగుస్తాయని చెప్పారు. ఈశాన్య మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాలపై ఏర్పడ్డ అల్పపీడనం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలియజేసింది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణం వైపు వంగి ఉందని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి జి. లక్ష్మి తెలియజేస్తూ
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాము ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు రాయలసీమ ఈ రోజు మరియు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
0: విశాఖపట్నంలో ఈ నెల 10 నుంచి 12వ తేదీ వరకు 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ వార్షిక సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ ఒక ప్రకటనలో తెలియజేశారు. రాష్ట పర్యాటక రంగ వర్గాలకు ఐఏటీఓ సభ్యత్వం, రిజిస్టేషన్ రుసుముల్లో రాయితీ ఇస్తున్నట్లు మంత్రి చెప్పారు. పర్యాటక ప్రతినిధులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని ఆయన కోరారు. దేశంలోనే అగ్రగామి పర్యాటక కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దేందుకు రాష్ట ప్రభుత్వం కట్టుబడి ఉందని కొందుల దుర్గేష్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, పయ్యావుల కేశవ్, ఎన్ఎండీ ఫారూక్, నంద్యాల జిల్లా శాసనసభ్యులు ఈరోజు అమరావతిలోని సచివాలయంలో ఆయన ఛాంబర్లో సమావేశమయ్యారు. నంద్యాల జిల్లా తాగునీటి అవసరాలపై రామానాయుడుతో ఈ సందర్భంగా వారు చర్చించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్టంలో ఎల్నినో పరిస్థితులను వివరిస్తూ కేంద్రానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. వన్యప్రాణుల సంరక్షణను మరింత బలోపేతం చేసే విధంగా ప్రణాళికలు రూపొందించాలని ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. నిత్యావసర సరుకులను ప్రజలకు తక్కువ ధరలకే అందజేస్తామని మంత్రి నానెండ్ల మనోహర్ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని పర్యాటక రంగంలో సేవలు అందించిన వారికి విశిష్ట పురస్కారాలు ప్రదానం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయతాం. ప్రవాచికా నిధిః ఝాః. आदौ मुख्याः वार्ताः. भारत बेल्जियम देशयोः व्यापारो द्विगुणी भविष्यति. ప్రధానమంత్రిణా మోదీనా బెల్జియం మంత్రిణా బాడ్ డి

0: శ్రోతల దంత సమస్యలకు, సందేహాలకు నేరుగా సమాధానాలు ఇస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0877224665, మరొక నెంబర్ 0877224666, ఎస్టిడి కోడ్ 0877. ఈ కార్యక్రమ ప్రాయోజకులు సుమన్ ప్రజా దంత వైద్యశాల, వెంకటగిరి. ఇప్పుడు వినండి. తిరుపతిలో ఆగస్టు నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష. సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్.
1: తిరుపతి జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలన్న జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా గారు, మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని వెల్లడించిన ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గారు, రాష్ట్రానికి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని వెల్లడించిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు, తిరుపతి జిల్లా సెట్టిపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మిస్తున్నామని వెల్లడించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు, క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని పేర్కొన్న క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, నిరుపేదలకు వరాలుగా మారుతున్న కేంద్ర ప్రభుత్వ పథకాలు వంటి తిరుపతి జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. తిరుపతి జిల్లాలో షెడ్యూల్ కులాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను సామాజిక ఆర్థిక అభివృద్ధి, విద్య, ఉపాధి, వసతి సౌకర్యాలు, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా గారు తెలిపారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో భారత జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా గారు, తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు, జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ సెక్రటరీ శ్రీనివాస్ గారు, డైరెక్టర్ సునీల్ కుమార్ బాబు గారు, రీసెర్చ్ అధికారి వరప్రసాద్ గారు, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ గారు, జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు గారులతో కలిసి జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ చైర్మన్ కిషోర్ మక్వానా గారు మీడియాతో మాట్లాడుతూ, అర్హులైన ప్రతి ఎస్సీ కుటుంబానికి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల ప్రయోజనాలు సకాలంలో చేరేలా క్షేత్రస్థాయిలో అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకత పాటిస్తూ అర్హత ఉన్న ఏ ఒక్కరూ ప్రభుత్వ ప్రయోజనాలకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించడంతో పాటు వారి విద్యా ప్రగతిపై ప్రత్యేక దృష్టి సారించాలని సంబంధిత అధికారులకు సూచించారు. మహిళల భద్రతకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత గారు. తిరుపతిలో పాత్రికేయులతో హోంమంత్రి మాట్లాడుతూ, ఏపీలోని ప్రధాన ప్రాంతాల్లో నూతన మహిళా పోలీస్ స్టేషన్లకు త్వరలోనే భూమి పూజ చేస్తామన్నారు. మహిళా పోలీస్ స్టేషన్లలో వచ్చిన సమస్యలను కౌన్సిలింగ్ ద్వారానే పరిష్కరిస్తామని చెప్పారు. తిరుపతి పోలీస్ కమిషనరేట్ ప్రతిపాదనలో ఉందని, పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. పోలీసుల సరెండర్ సెలవులపై చర్చిస్తున్నట్లు మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు.
2: తిరుపతిలో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ బిల్డింగ్ ఇనాగ్రేషన్ కి ఇక్కడికి రావడం జరిగింది. మరొక ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం. ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఎప్పుడూ కూడా మహిళల భద్రత మీద ఎప్పుడూ కూడా ఒక అధిక ప్రాధాన్యత ఇచ్చే గవర్నమెంట్. దానిలో భాగంగానే ఈరోజు ఎప్పుడూ కూడా పిల్గ్రిమ్స్ తో హడావుడిగా ఉండి, ఎప్పుడు కూడా నిత్యం కూడా మనందరికీ కూడా భక్తులతోని కిటకిటలాడే తిరుపతిలో ఒక ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉండాలి అని చెప్పేసి అనుకోవడం, దాన్ని లాస్ట్ గవర్నమెంట్ లో శంకుస్థాపన చేసినా కూడా బడ్జెట్ అన్నది రాక అర్ధరాంతరంగా ఆగిపోతే, లాస్ట్ టైం డిపిఓ మనకి ఓపెన్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ పోలీస్ స్టేషన్ గురించి చెప్పడం, ప్రత్యేకంగా నిధులు కూడా గౌరవ ఎస్పీ గారు చొరవతో, అదేవిధంగా కలెక్టర్ గారి చొరవతో ఈ కార్యక్రమం ఈ తొందరగా ఈ దీనికి నిధులు కూడా సమకూరటం, ఈరోజు సుమారుగా 2,70,00,000 రూపాయలు పెట్టి దగ్గర దగ్గర 8,480 SFT ఒక మంచి పోలీస్ స్టేషన్ అనేది ఈరోజు నిర్మాణం చేసుకోవడం జరిగింది.
1: ఏపీకి త్వరలో నూతన పరిశ్రమలు రానున్నాయని, పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి గారు తెలిపారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి దర్శించుకున్నారు. అనంతరం ఆలయం వెలుపల పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర రాజధాని

0: అమరావతి నిర్మాణం వేగవంతంగా జరుగుతోందన్నారు. నూతన పరిశ్రమలు ఏపీకి రావడం ద్వారా యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి తెలియజేశారు.
1: మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ఏదైతే మేము ఇచ్చినటువంటి మాట ప్రకారం సంక్షేమం అభివృద్ధి కూడా మారుతా ఉంది. ఇప్పటికే దేశ విదేశాల నుంచి కూడా పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. నిరుద్యోగ యువతకు కూడా ఈరోజు ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే ఇన్ని పరిశ్రమలు రావడం రాష్ట్ర చరిత్రలో ఇది మొదటిసారి. దాదాపుగా 16 లక్షల కోట్ల రూపాయల పైన పెట్టుబడులు వస్తాయి. ఇంకా రాబోతున్న ఇతర పరిశ్రమలు అదొక్కటే కాకుండా అమరావతి ఏదైతే కళల నిర్మాణమైనటువంటి ఈ యొక్క అమరావతి కూడా నిర్మాణం కూడా కంప్లీట్గా వస్తూ ఉంది. నాకు సంబంధించినటువంటి రోడ్లు భవనాలు మరియు ఎయిర్పోర్ట్స్ పోర్ట్స్కు సంబంధించినటువంటి మొన్ననే భోగాపురం ఎయిర్పోర్టు కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో చరిత్రలోనే అతి తొందరగా నిర్మాణమైనటువంటి భోగాపురానికి కూడా అంతర్జాతీయ స్థాయిలో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో మొన్ననే రీసెంట్గా ఓపెన్ చేయడం చాలా సంతోషంగా ఉంది.
0: తిరుపతి జిల్లా సెట్టిపల్లిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంను నిర్మిస్తున్నామని వెల్లడించారు ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ గారు. అలాగే తిరుపతి జిల్లాలో జరుగుతున్న అభివృద్ది కార్యక్రమాలకు మరింత వేగం చేకూర్చడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికాబద్దంగా అభివృద్ది సాధించేందుకు అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. తిరుపతి కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగాని సత్యప్రసాద్ గారితో కలిసి డిఆర్సి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై సానుకూల అభిప్రాయం ఏర్పడిందన్నారు. రేణిగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ మంజూరు, మామిడి సాగు అభివృద్ది, భూసేకరణ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు.
2: దాదాపుగా 10,000 పై మంది బంగారు తీగలు ఎవరైతే స్పోర్ట్స్ లో గ్రామ స్థాయిలో రాణిస్తా ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి అమరావతి ఛాంపియన్షిప్ అని పెట్టి మనం ఇంత పెద్ద కార్యక్రమం తిరుపతిలో చేయగలిగాము అంటే ఈ ఒక కూటమి ప్రభుత్వానికి క్షేత్రస్థాయిలో పేద ప్రజలపై ఉన్న ప్రేమ, అలాగే అలా నైపుణ్యాన్ని కూడా తీసుకొచ్చి వెలికి తీసి జాతీయ అంతర్జాతీయ క్షేత్రాల్లో వీళ్ళొక ఆట తీరు చూపించాలి, వాళ్ళు ప్రోత్సహించి ఇక్కడ నుంచి చేయాలని చెప్పే లక్ష్యంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఒక అద్భుత కార్యక్రమం చేస్తాం అంటే ఇవన్నీ ఒక పాజిటివ్ ఎకో సిస్టమ్ వస్తేనే ఇది సాధ్యమవుతుంది. ఈ రోజు మనం చేసే రాబోయే రోజుల్లో ఒలింపిక్స్ కూడా చేసే దిశగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్తా ఉంది. ఈ రోజు ఇక్కడ తయారు చేస్తున్న వాళ్ళందరూ కూడా అక్కడ ఒలింపిక్స్కి వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాం. కానీ అది కూడా చేసే దిశగా ఈ కూటమి ప్రభుత్వం ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం, తప్పకుండా చేసి తీరుతామని చెప్తా ఉన్నాం. అలాగే ముఖ్యంగా చూసాం మనం శెట్టిపల్లి ఏసీఏ సెక్రటరీ గారు రావటం, అది వీక్షించటం, బీసీఏసీఏ ద్వారా అక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం అంటే శెట్టిపల్లిలో మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం రాబోతా ఉంది, త్వరలో అది శంకుస్థాపన కూడా కాబోతా ఉంది. నిజంగా తిరుపతి చాలా గర్వంగా ఉండాలి, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా 50,000 మంది సీటింగ్తో అంతర్జాతీయ అంటే రాబోయే 2-3 సంవత్సరాల తర్వాత ఐపీఎల్ కావచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్ అవ్వచ్చు, తిరుపతిలో ఆడే విధంగా ఈ యొక్క స్టేడియం కూడా రూపుదిద్దడం కోసం మన కార్యాచరణ చేస్తా ఉన్నాం.
0: తిరుపతిలోని తారకరామా స్టేడియంలో అమరావతి ఛాంపియన్షిప్ 2026 రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. జ్యోతి ప్రజ్ఞలతో పోటీలను ప్రారంభించారు మంత్రులు వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు. 26 జిల్లాల నుంచి 10,000 మంది క్రీడాకారులు క్రీడా పోటీలకు హాజరయ్యారు. అమరావతి ఛాంపియన్షిప్ 2026కి అరుదైన గుర్తింపు దక్కింది. ఏషియా బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకుంది. 2007లో 2,07,489 మంది క్రీడాకారులతో 2 రాష్ట్రస్థాయి పోటీలను నిర్వహించడంతో ఈ రికార్డు దక్కింది. క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతుందని రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు తెలిపారు. విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తున్నట్లు ఆయన తెలియజేశారు. పుల్లెల గోపీచంద్, పివి సింధు లాంటి అంతర్జాతీయ క్రీడాకారులకు స్థలాలను కేటాయించి గౌరవించామని, అంతర్జాతీయ క్రీడాకారుల అకాడమీలకు స్థలాలను కేటాయిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు.
3: పేరును ప్రపంచవ్యాప్తంగా నలు దిశలా తీసుకొని పోతున్నారు కాబట్టి అదే పేరుతో ఈ కార్యక్రమాన్ని నామకరణం చేశాం. పోయిన సంవత్సరం ఇదే స్టేడియం లో ప్రారంభించాం, ఈ రోజు అంతకంటే మంచిగా ఇక్కడ జరుగుతా ఉంది. పోయిన సంవత్సరం వైజాగ్ లో గౌరవ హెచ్ఆర్డీఎం కంట్రోవర్యులు లోకేష్ గారు చివరి రోజు హాజరు కావడం కూడా ఈ కార్యక్రమానికి ఎంతో వన్నె తెచ్చింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం దిగ్విజయంగా 4 రోజులు చేస్తాం. తప్పకుండా మీ అందరి సహాయ సహకారం.

0: లేదు. ఎందుకంటే కేవలం ఏదో ఒక నియోజకవర్గ లెవెల్లోనే కాకుండా నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయిలో, జిల్లా స్థాయి నుంచి జోనల్ స్థాయి నుంచి, ముఖ్యంగా రాష్ట స్థాయి వరకు ఎవరైతే క్రీడాకారులు ఇక్కడ రాణిస్తారో వాళ్ళందరికీ అమరావతి వేదికగా వారికి అమౌంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేసుకుంటున్నా.
1: ఈ ఏడాది అధిక మాసం కారణంగా తిరుమలలో 2 బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తుండటంతో జిల్లా పోలీసులు, టీటీడీ అధికారులు సమన్వయంతో పనిచేసి కట్టుదిట్టమైన ప్రణాళికలతో బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర గారు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శ్రీవారి బ్రహ్మోత్సవాలపై అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్ సుబ్బరాయుడుతో కలిసి ఆయన సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ బ్రహ్మోత్సవ ఏర్పాట్లపై అదనపు ఈవో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నాణ్యతలో రాజీ లేకుండా రుచికరమైన అన్నప్రసాదాలను తయారు చేసి భక్తులకు పంపిణీ చేయాలన్నారు. భక్తుల భద్రతకు ఎలాంటి సమస్య తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. తల్లి శిశువులకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను ప్రారంభించినట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్ లో 16 నూతన తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల వద్ద తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలు అందుబాటులో ఉంటాయని, ఇవి పూర్తి ఉచితంగా సేవలు అందిస్తుందని కలెక్టర్ వివరించారు. తిరుపతి జిల్లాలో ఖేలో ఇండియా కార్యక్రమాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. తిరుపతి నగరంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, శ్రీకాళహస్తిలో బాలికల డిగ్రీ కళాశాలలో ప్రధానమంత్రి ప్రసంగాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. దేశంలో అట్టడుగు స్థాయి నుంచి క్రీడా ప్రతిభను వెలికితీసి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం, దేశంలో క్రీడలకు బలమైన పునాది వేస్తున్న తీరును ప్రధానమంత్రి వివరించడాన్ని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. తిరుపతి జిల్లాలో ఎన్సీసీ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న విద్యార్థులను స్వయంగా ప్రధానమంత్రి అభినందించారు. విద్యతో పాటు క్రీడలపై శ్రద్ద చూపుతామని, ఖచ్చితంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రీడా పోటీల్లో రాణించడానికి తమవంతు ప్రయత్నం చేస్తామంటున్నారు విద్యార్థులు. క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విద్యార్థులు కృతజ్ఞతలు చెబుతున్నారు.
2: I am Kendushree. I am studying final year BCom Computer Applications in Government Degree College for Women, Srikalahasti, Andhra Pradesh, Tirupati District. NSS seva karyakramam dwara మా కాలేజ్ నుంచి ముగ్గురం సెలెక్ట్ అయ్యాము. ఖేల్ ఇండియా అనే ప్రోగ్రామ్ కి ముగ్గురం సెలెక్ట్ అయ్యాము. ఈ ప్రోగ్రామ్ ద్వారా మేము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారితో ఇంటరాక్ట్ అయ్యాము. ఆయన మమ్మల్ని క్వశ్చన్స్ అడిగారు, మేము బాగా ఇంటరాక్ట్ అయ్యాము, చాలా మంచిగా మాట్లాడారు, మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన ప్రభుత్వానికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
1: కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు పశ్చిమ బెంగాల్లోని దికా హార్బర్ కు సురక్షితంగా చేర్చడంలో కేంద్ర ప్రభుత్వం చేసిన చొరవను అభినందించి కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు తిరుపతి ఎంపీ ఎం గురుమూర్తి గారు. తిరుపతిలో పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, మత్స్యకారుల గాలింపు కోసం కేంద్ర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుని మత్స్యకారులు సురక్షితంగా బయటపడేందుకు కృషి జరిగిందన్నారు.
3: ఈరోజు ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం, ప్రతి 2-3 నెలలకు ఒకసారి మత్స్యకారులకు సంబంధించినటువంటి బోట్లు ఏదో ఒకటి ఎక్కడో ఒక దగ్గర సమస్య రావడం, సముద్రంలో వాళ్ళ పరిస్థితి దయనీయంగా మారడం. రీసెంట్గా 3 అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు దగ్గర నుంచి బయలుదేరినటువంటి బోటు పేరు శ్రీ ముత్యాలమ్మ, రిజిస్ట్రేషన్ నంబర్ INDAP E8MO135 అనే బోటుకు సంబంధించి, ఈ బోటు దాదాపుగా 8 నుంచి 9 మందితో బయలుదేరింది. ఇది సముద్రం మధ్యలోకి వెళ్ళిన తర్వాత మరమ్మతులకు గురై బంగ్లాదేశ్ సరిహద్దు వైపు కొట్టుకుపోవడం ప్రారంభించింది. దాదాపుగా 20-24 రోజుల పాటు వాళ్ళ పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. దీనికి సంబంధించి కోస్ట్ గార్డు నిరంతరం గాలింపు చర్యలు చేపట్టడం, అలాగే దేవుడి దయవల్ల వారు వెస్ట్ బెంగాల్కు సంబంధించినటువంటి ఒక మత్స్యకార బోట్లో ఉన్నటువంటి మత్స్యకారులు కంటపడ్డారు.
1: దక్షిణ భారతదేశం

లోని అత్యున్నత ఆసుపత్రిగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ను మార్చేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానన్నారు డాక్టర్ జి జగదీష్. స్విమ్స్ డైరెక్టర్, విసిగా ఆయన పూర్తిస్థాయి

0: లభించిన అవకాశాన్ని పదవిగా కాకుండా బాధ్యతగా భావించి రాయలసీమ నుంచి వచ్చే రోగులకు సేవ చేస్తానన్నారు. అతి తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్యాన్ని ప్రతి నిరుపేదకు అందిస్తానని స్విమ్స్ డైరెక్టర్ తెలియజేశారు. రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తిరుపతిలో మాదక ద్రవ్యాలపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు విద్యార్థులతో ఈ ర్యాలీని నిర్వహించారు. తారకరామా స్టేడియం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగిన ర్యాలీని కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర ప్రారంభించారు. డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు అంటూ విద్యార్థులు ప్లకార్డులు చేతపట్టుకుని అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డ్రగ్స్ రహిత తిరుపతి జిల్లా లక్ష్యమని, యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. విద్య క్రీడలపై దృష్టి పెట్టాలని, లక్ష్యం వైపు అడుగులు వేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా సూచించారు. ప్రకృతికి అనుగుణంగా జీవించడం, సహజ ఆహారం తీసుకోవడం, తగినంత విశ్రాంతి, స్వచ్ఛమైన నీరు, గాలిని అలవాటుగా చేసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించవచ్చునని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు తెలిపారు. ఆయుష్ టిటిడి ఆధ్వర్యంలో తిరుపతిలోని మహతీ కళాక్షేత్రంలో నిర్వహించిన యోగా ప్రకృతి వైద్యంతో ఆరోగ్య పరిరక్షణ అవగాహన కార్యక్రమం ఘనంగా ముగిసింది. ఈ సందర్భంగా డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు మాట్లాడుతూ, ఆధునిక జీవన శైలిలో మారుతున్న ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపించడం, తగినంత విశ్రాంతి లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపారు. ఆరోగ్యంపై ముందుగానే శ్రద్ధ వహించి మంచి జీవన అలవాట్లు పాటిస్తే అనేక అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండవచ్చునని ఆయన తెలిపారు. మహిళల రక్షణ సాధికారతకు బీజేపీ పెద్దపీట వేస్తోందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా తిరుపతి జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా కార్యకర్తలు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కలిసి రక్షాబంధన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా మోర్చా నాయకులు పివిఎన్ మాధవ్ కు రాఖీలు కట్టి సోదరభావానికి ప్రతీకగా రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ, మహిళల రక్షణ, గౌరవం, సాధికారతకు భారతీయ జనతా పార్టీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు సాగేందుకు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేక సంక్షేమ సాధికారిత కార్యక్రమాలను అమలు చేస్తుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు మహిళల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతున్నాయి. వంటింటికే పరిమితమైన మహిళలు ప్రస్తుతం అన్ని రంగాల్లో రాణించడానికి కేంద్ర ప్రభుత్వ పథకాలే ముఖ్య భూమిక పోషిస్తున్నాయి. అందులో ముఖ్యమైన పథకం ప్రధానమంత్రి అనుసూచిత్ జాతి అభ్యుదయ్ యోజన పథకం. తిరుపతి జిల్లాలో ఈ పథకం ద్వారా వందలాది మంది మహిళల జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మండలం అబ్బాపల్లి ఎస్టీ కాలనీకి చెందిన జీవన పీఎం అజయ్ ద్వారా సబ్సిడీ కింద రుణాలను పొంది ఆటోను కొనుగోలు చేశారు. ప్రతి నెలా 10 నుంచి 15 వేల రూపాయల వరకు సంపాదిస్తున్నానని, తన కుటుంబాన్ని తానే పోషిస్తున్నానని గర్వంగా చెబుతోంది లబ్ధిదారురాలు. కేంద్ర ప్రభుత్వానికి ఆమె ధన్యవాదాలు తెలియజేస్తోంది.
1: నమస్కారం, నా పేరు జీవన. మా దబ్బా బట్టలపల్లి అష్టీ కాలనీ కాళహస్తి మండలం. నాకు ఉన్నతిలోను పీఎం అజయ్ పథకం కింద 3,35,000 రూపాయలు రావడం జరిగింది. దాంతో ఆటో తీసుకుంటున్నాము. దానికి కాంట్రిబ్యూషన్ గా 34,000 రూపాయలు కట్టాము. దాంట్లో 50,000 రూపాయలు సబ్సిడీ వస్తుంది, మిగతా మేము తిరిగి చెల్లించాలి. ఆటోతో నా కుటుంబాన్ని నేను పోషించుకోగలుగుతాను. మహిళా సాధికారత కింద మాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు.
0: పీఎం అజయ్ పథకం ద్వారా గత 6 నెలల కాలంలో 23 లక్షల రూపాయలను మహిళలకు రుణాలుగా అందించామని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి వెలుగు ప్రాజెక్ట్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్ నరసింహులు తెలిపారు. రుణాలను పొందిన మహిళలు వివిధ రంగాల్లో రాణిస్తున్నారని ఆయన ఆకాశవాణికి తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయి. అందులో ప్రధానమైనది ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం. తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఈ పథకం ద్వారా వేలాది మంది నిరుపేదలు సొంతింటి కలను సాకారం చేసుకుంటున్నారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో పట్టణ ప్రాంతాల్లో 3,000 గృహాలు, రూరల్ ప్రాంతాల్లో 6,000 గృహాలు మంజూరు కాగా, ఇప్పటికే సగానికి పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా నిరుపేదలకు ప్రభుత్వం అందజేసింది. బాడుగలు కట్టలేక ఎన్నో ఇబ్బందులు పడుతున్న తమకు పీఎం ఆవాస్ యోజన పథకం కింద సొంత ఇంటిని నిర్మించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని పీఎం ఆవాస్ యోజన లబ్ధిదారురాలు ప్రజ్ఞశ్రీ ఆకాశవాణికి తెలియజేశారు. అలాగే పీఎం ఆవాస్ యోజన 2.0 పథకాన్ని అర్హులైన నిరుపేదలకు అందిస్తున్నామని, పెండింగ్లో ఉన్న ఇళ్ల నిర్మాణాలను కూడా వేగవంతంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి హౌసింగ్ డిఈ రమణయ్య ఆకాశవాణికి తెలియజేశారు.
2: నా పేరు ఎం రమణయ్య, డిఈ హౌసింగ్ శ్రీకాళహస్తి. ఇప్పుడు పీఎంఏవై గ్రామీణ కింద గ్రామ సభలు జరిపి ప్రతి ఇంటికి లబ్ధిదారుల జాబితా తయారు చేసి గ్రామ సభల ద్వారాగా సెంట్రల్ గవర్నమెంట్కి నివేదన

0: అధికులు పంపించినారు. ఒకటి 2 నెలల్లో వస్తుంది. దీనికి యూనిట్ కాస్ట్ 2,39,000. దీంట్లో కేంద్ర రాష్ట్ర వాటాలు వచ్చేసి 159,000. అట్లాగే ఎస్ఎస్జి రుణం 80,000. మొత్తం కలిసి 239,000 రూపాయలు వస్తుంది. అదే పట్టణ ప్రాంతాల్లో అయితే 250,000 రూపాయలతో పిఎంఏవై 2.0 ప్రోగ్రామ్ శాంక్షన్స్ వచ్చినాయి. అవి నడుస్తూ ఉన్నాయి, కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉన్నాయి. ప్రస్తుతం గవర్నమెంట్లో నడుస్తున్న ప్రోగ్రామ్. ఇక్కడ శ్రీకాళహస్తి టౌన్లో వచ్చేసి 3,000 ఇళ్ళు, రూరల్లో వచ్చేసి మొత్తం 6,000 ఇళ్ళు ఇచ్చారు. మొత్తం 9,000 ఇళ్ళు దాదాపు 50% కంప్లీట్ అయినాయి. మిగిలినట్టు వివిధ దశల్లో జరుగుతున్నాయి.
1: ఇప్పటి వరకు తిరుపతి జిల్లా సమాచార లేఖను విన్నారు. వచ్చే నెల మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం.
2: ఇంతవరకు మీరు తిరుపతిలో ఆగస్టు నెలలో జరిగిన వివిధ ప్రభుత్వ కార్యక్రమాలపై సమీక్ష విన్నారు. సమీక్షకులు శ్రీ ఎన్ జగదీష్. శ్రోతలు, ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అనగా సెప్టెంబర్ 4వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డయల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0877224665, మరొక నెంబర్ 0877224666. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
4: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
5: యోజన ఉన్ నౌజవానో కే లియే హై తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
4: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారీ అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ను సంప్రదించండి.
3: పంచభూతాల సాక్షిగా 4 వేదాలు పఠించి 3 ముళ్ళు వేయగా మన ఇద్దరం ఒకటయ్యే కళ్యాణం. ఇది ఒక గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ వెడ్డింగ్. జిఆర్టీ జ్యువెలర్స్ శుభారంభానికి ప్రారంభం.
2: ఇప్పుడు వినండి భక్తి కుసుమాలు, భక్తి గీతాలు.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం రేపు అనగా సెప్టెంబర్ 4వ తారీఖు శుక్రవారం సాయంత్రం 6:30 సాధారణ దంత సమస్యలు నివారణ అధునాతన చికిత్స అనే అంశంపై ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా గారు శ్రోతల దంత సమస్యలకు సందేహాలకు నేరుగా సమాధానాలిస్తారు. శ్రోతలు డైల్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0877224665, మరొక నెంబర్ 0877224666. తప్పక ఫోన్ చేయండి, మీ దంత సంబంధిత సందేహాలకు సమాధానాలను పొందండి. భక్తి కుసుమాల కార్యక్రమంలో తర్వాత మరొక పాట వినండి.

భక్తి కుసుమాలు భక్తి గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. నిలయన సమయం 7:05 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్ బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షెట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ లో క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బెల్జియం

ప్రధానమంత్రి బార్ట్ దే వేవర్ తో జరిపిన ద్వైపాక్షిక చర్చల అనంతరం భారత్ బెల్జియం ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని పునరుద్ఘాటించాయి. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలని లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి. ఫార్మాస్యూటికల్స్, లైఫ్ సైన్సెస్, సెమీ కండక్టర్లు, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్, క్రిటికల్ మినరల్స్, పునరుత్పాదక ఇంధనం, పోర్టులు, లాజిస్టిక్స్, స్పేస్, ఏఐ, స్టార్టప్ల రంగాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయించాయి. భారత్ ఈయు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం చర్చలు విజయవంతంగా ముగియడంపై హర్షం వ్యక్తం చేస్తూ, పెట్టుబడుల పరిరక్షణ, భౌగోళిక సూచికల ఒప్పందాలను కూడా త్వరగా పూర్తి చేయాలని పిలుపునిచ్చాయి. పెహల్గాం ఉగ్రదాడిని ఖండించిన బెల్జియం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్కు మద్దతు తెలిపింది.

0: యుఎన్ఎస్సిలో భారత శాశ్వత సభ్యత్వానికి బెల్జియం మద్దతును పునరుద్ఘాటించింది. భారత్ బెల్జియం మధ్య ప్రత్యక్ష విమాన సేవలను పరిశీలించడం, వీసా ప్రాసెసింగ్ వేగవంతం చేయడం, భారత విద్యా వ్యవస్థలో క్యాంపస్లను ఏర్పాటు చేయవలసిందిగా ప్రముఖ బెల్జియం విశ్వవిద్యాలయాలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానించారు.
1: ఇండియా బెల్జియం బిజినెస్ ఫోరం కో ఏక్ రెగ్యులర్ మెకానిజం బనానే కా నిర్ణయం లియా. హమ్ దోనో దేశో కి ఫైనాన్షియల్ ఫిన్టెక్ ఆర్ రెగ్యులేటరీ సంస్థాఓ కే బీచ్ తాల్మేల్ బఢాయేంగే ఆర్ ఇన్ సభీ పహలో సే హమ్ అగలే 5 వర్షో మే ద్విపక్షీయ వ్యాపార్ కో డబల్ కర్నే కా లక్ష్య సాకార్ కర్ లెంగే.
0: ఉక్రెయిన్, పశ్చిమాసియా సంక్షోభాలపై చర్చించిన నేతలు దౌత్యం, చర్చల ద్వారానే శాంతి సాధ్యమని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మోదీని బెల్జియం పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశ ప్రధాని ఆహ్వానించారు. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశాన్ని నిర్వహిస్తుంది. బ్రిక్స్ కూటమి సభ్య దేశాలు, భాగస్వామ్య దేశాలకు చెందిన ప్రధాన న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు అధ్యక్షులు, సీనియర్ న్యాయవాదులు ఈ ఫోరంలో పాల్గొంటారు. సమన్యాయం, అంతర్జాతీయ వివాదాల పరిష్కారం, సాంకేతికత వినియోగం, సుస్థిర అభివృద్ది వంటి సమకాలీన అంశాలపై న్యాయ వ్యవస్థల మధ్య సమగ్ర చర్చలు, అభిప్రాయాల మార్పిడికి ఈ ఫోరం ఒక వేదికగా నిలుస్తుంది. ప్రారంభం రోజున భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, రష్యా, చైనా, ఈజిప్ట్, ఇండోనేషియా, యుఏఈ, బెలారస్, కజకిస్తాన్, దక్షిణాఫ్రికా, ఇరాన్, ఉజ్బెకిస్తాన్ దేశాల న్యాయాధిపతులతో సమావేశమవుతారు. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ రంగ దౌత్యానికి సంబంధించిన రక్షా పత్రాన్ని ఆవిష్కరించారు. రాబోయే 10 ఏళ్లలో అంతర్జాతీయ రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక ప్రణాళిక దృక్పథాన్ని ఈ సమగ్ర పత్రం వివరిస్తుందని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానిస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర ఎదుగుదలకు ఈ విధానం దోహదపడుతుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయడం, సంయుక్త సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు, నైపుణ్యాల మార్పిడి ద్వారా మిత్ర దేశాల సామర్థ్యాన్ని పెంపొందించడం, మేక్ ఇన్ ఇండియా కింద స్వదేశీ రక్షణ ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను మరింత పటిష్టం చేయడం భారత విదేశాంగ విధానంలో డిఫెన్స్ డిప్లొమసీ అత్యంత కీలకమైంది. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్తో న్యూఢిల్లీలో సీషెల్స్ నేషనల్ అసెంబ్లీ స్పీకర్ అజరెల్ ఎర్నాస్టా నేతృత్వంలోని పార్లమెంటరీ ప్రతినిధి బృందం సమావేశమైంది. ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్న భారత సీషెల్స్ స్నేహ బంధాన్ని ఈ సందర్భంగా వారు పునరుద్ఘాటించారు. సముద్ర భద్రత, పునరుత్పాదక ఇంధనం, సీఫుడ్ రంగాలు, సామర్థ్య పెంపుదల వంటి అంశాల్లో ఇరు దేశాల అభివృద్దిని బలోపేతం చేసుకోవడంపై ప్రధానంగా చర్చించారు. పార్లమెంటరీ కార్యకలాపాల డిజిటలైజేషన్, అనువాద సేవలు, డిజిటల్ ఆర్కైవ్స్ల కోసం భారత్ అభివృద్ది చేసిన ఏఐ సాంకేతిక పరిజ్ఞానాన్ని సీషెల్స్తో పంచుకోవడానికి సిద్దంగా ఉన్నట్టు ఉపరాష్టపతి తెలిపారు. రెండు దేశాల పార్లమెంట్ల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు, భాగస్వామ్యం కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.

0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర వహించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో నిర్వహించిన ఎఫ్టీఏ అవుట్ రీచ్ జాతీయ వర్క్ షాప్ లో మాట్లాడుతూ గోయల్, వివిధ దేశాలతో భారత్ కుదుర్చుకున్న స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి మార్గం సుగమం చేస్తాయన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచవ్యాప్తంగా దేశ వాణిజ్యాన్ని పెంపొందించేందుకు స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాల వినియోగాన్ని పెంచాలని, దేశవ్యాప్తంగా సమగ్ర కృషి జరగాలని పిలుపునిచ్చారు. కెనడా, మెక్సికో, చిలీ, మెర్కోసుర్, సదరన్ ఆఫ్రికన్ కస్టమ్స్ యూనియన్, గల్ఫ్ సహకార మండలి, ఇజ్రాయెల్తో రాబోయే కొద్ది సంవత్సరాల్లో భారతదేశం స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందాలను ఖరారు చేస్తుందని మంత్రి తెలిపారు. ముంబై నుండి సింధుదుర్గ్ ఎక్స్ప్రెస్ రైలును రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వర్చువల్ గా ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ మంత్రి, ముంబై సబర్బన్ రైల్వే సామర్థ్యాన్ని పెంచేందుకు, సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరచడానికి, ఆటోమేటిక్ తలుపుల సదుపాయం కలిగిన నూతన తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ క్రమబద్దమైన చర్యలు తీసుకుంటోందని అన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత విద్యాశాఖ సీనియర్ అధికారులతో కలిసి భారత్ ఇన్నోవేట్స్ పథకానికి సంబంధించిన కీలక అంశాలపై చర్చించారు. దేశంలో పరిశోధన అభివృద్ది ఆధారిత దీర్ఘకాలిక పరిశోధనాత్మక ఆవిష్కరణల వ్యవస్థను ప్రపంచ వేదికపై చాటి చెప్పడం, భాగస్వామ్యాల కోసం మరిన్ని అవకాశాలు సృష్టించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని మంత్రి పేర్కొన్నారు. చైనా మాస్టర్స్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్ పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్స్ కు అర్హత సాధించారు. రేపు ఆయన హాంకాంగ్ కు చెందిన లీ చెయక్ యూతో తలపడతారు. ఈ మ్యాచ్ రేపు సాయంత్రం 7:30 ప్రారంభమవుతుంది. ప్రీ క్వార్టర్స్ లో శ్రీకాంత్ కెనడా ఆటగాడు విక్టర్ లాయ్ పై 21-18, 21-19 తేడాతో విజయం సాధించారు. అంతకుముందు పురుషుల డబుల్స్ లో భారత్ కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి చిరాగ్ శెట్టి జోడీ రౌండ్ ఆఫ్ 16లో ఫ్రాన్స్ కు చెందిన క్రిస్టో తోమా జూనియర్ పొపోవ్ చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తూర్పు మధ్యప్రదేశ్ లో రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే బీహార్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో రేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా ఆ శాఖ తెలిపింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, బెల్జియం దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి కట్టుబడి ఉన్నాయని ఇరు దేశాలు పునరుద్ఘాటించాయి. భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు న్యూఢిల్లీలో రేపటి నుండి బ్రిక్స్ చీఫ్ జస్టిస్ల ఫోరం సమాపేశం నిర్వహిస్తుంది. మొదటి ఆర్థిక త్రైమాసికంలో 7.8% జీడిపి వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలు కీలక పాత్ర పోషించాయని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.
2: కిసాన్ వాణి.

ఈనాటి కిసాన్వాణి కార్యక్రమంలో జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి

0: ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
1: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్ యోజన.

0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్ అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధానమంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: వినండి, జిడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరిపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం.
3: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు నమస్కారం సార్.
4: నమస్కారం అండి.
3: సార్, మీరు ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి చిన్న లాదిరిపిలో ఉద్యాన కళాశాల ఉంది కదండి, అక్కడ అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు.
4: అవునండి.
3: సార్, ఈరోజు మనం రైతు సోదరుల కోసం జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు ఏమున్నాయి, అలాగే లేత తోటల యాజమాన్యం ఏ విధంగా చేపట్టుకోవాలి తెలుసుకుందాం సార్. అయితే రైతు సోదరులు ఎవరైతే ముఖ్యంగా జీడి మామిడి తోటలు చేసుకుంటున్నారో, మన రాష్ట్రంలో చూసినట్లయితే ఈ జీడి మామిడి విస్తీర్ణం ఎంత మేరకు ఉంది సార్, అలాగే ఉత్పత్తి ఎంత సాధిస్తున్నాం, ఇప్పుడు మన దేశంలో ఎలా ఉంది మొత్తంగా చూసుకున్నట్లయితే జీడి మామిడి?
4: సార్, మన రాష్ట్రంలో జీడి మామిడి అనేది చాలా ప్రధానమైన పంట. మన రాష్ట్రంలో ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, మరి ఉత్తర కోస్తా దక్షిణ కోస్తా జిల్లాల్లో పెద్ద ఎత్తున జీడి మామిడి సాగు చేస్తున్నారు. దాదాపుగా మన రాష్ట్రంలో జీడి మామిడి 1.36 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయబడుతూ, దాని నుండి మనకి 1.67 లక్షల టన్నుల జీడి గింజలు ప్రతి సంవత్సరం కూడా ఉత్పత్తి అవుతున్నాయి. అయితే భారతదేశంలో సుమారుగా 11.16 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో భారతదేశంలో సాగు చేస్తున్నాం. దాని నుంచి మనకి 7.78 లక్షల టన్నుల గింజలు ఉత్పత్తి అవుతున్నాయి. అయితే మన దేశంలో సరాసరి ఉత్పాదకత 670 కేజీలు ఉంది. మన దేశంలో మహారాష్ట్ర అత్యధికంగా, అంటే సుమారుగా 1200 నుంచి 1300 కేజీల ఉత్పాదకతతో మహారాష్ట్ర ముందంజలో ఉంది. అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినట్లయితే మన దగ్గర సుమారుగా ఉత్పాదకత 750 కేజీలు మాత్రమే హెక్టార్కి ఉంది. అంటే దేశ యావరేజ్తో సమానంగా ఉన్నప్పటికీ కూడా, మరి వేరే రాష్ట్రాలతో పోల్చినప్పుడు మన దగ్గర ఉత్పాదకత తక్కువగా ఉంది. కాబట్టి దీన్ని అధిగమించడానికి మనకు ముఖ్యమైనటువంటి ఈరోజు మన దగ్గర టెక్నాలజీస్ అన్ని కూడా ఉన్నాయన్నమాట.
3: సార్, ఉత్పాదకత తక్కువ అంటున్నారు కదా, దీనికి గల కారణం ఏమైంటుంది, అలాగే దీన్ని ఏ విధంగా అధిగమించారు?
4: ముఖ్యంగా సార్, మనం చూసినట్లయితే మన రాష్ట్రంలో ఈ జీడి మామిడి సుమారుగా 60 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నారు. ఆ రోజుల్లో ఎక్కువ కూడా విత్తనం మొక్కలు ఎక్కువగా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ, మారుమూల ప్రాంతాల్లో కానీ పెద్ద ఎత్తున విత్తనం మొక్కలు సాగు చేయడం జరిగింది. కానీ ఈ విత్తనం మొక్కల ద్వారా సాగు చేసినప్పుడు ఇది పరపరాగ సంపర్కం జరుపుకోవడం వల్ల వచ్చే మొక్కలు తల్లిని పోలిన మొక్కలు రావన్నమాట. అందుకోసమని శాకీయ ప్రవర్ధనం ద్వారా చేసిన మొక్కలను మాత్రమే రైతులు నాటుకోవాలి. సో ఆ క్రమంలో మనం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయము జీడి మామిడి పరిశోధన స్థానం బాపట్ల ద్వారా విస్తృతమైన పరిశోధనలు చేసి మనము శాకీయ విధానంలో అంటు కట్టే విధానాన్ని, లేత కొమ్మంటు విధానాన్ని మనం డెవలప్ చేసి రైతులకి మనం ఈరోజు నాణ్యమైన మొక్కలు సరఫరా చేయటం కూడా జరుగుతూ ఉంది సార్.
3: సార్, ఆ విధంగా చూసుకున్నట్లయితే మనం అభివృద్ధి పరిచిన అదే అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఏమున్నాయి, వీటి లక్షణాలు అలాగే వీటి ఉత్పాదకత ఏ విధంగా ఉంది ఒకసారి రైతులకు వివరించండి సార్.
4: మన దగ్గర మన పరిశోధన స్థానం బాపట్ల నుంచి డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా సుమారుగా BPP 1 నుంచి BPP 11 వరకు, ఎక్సెప్ట్ BPP 7, మనము అభివృద్ధి చేసి విడుదల చేయడం జరిగింది. ఈరోజు ప్రజెంట్ మనకేంటంటే BPP 5, BPP 8, BPP 9, BPP 11 రకాలు బాగా అధిక దిగుబడిని

0: రకాలుగా దేశ స్థాయిలో కూడా ఈరోజు పేరెలేక గలవి. మనం బీపీపీ 5 రకం చూసుకున్నట్లయితే విత్తనం సైజు 6 నుంచి 7 గ్రాముల వరకు ఉండి మనకు ఉత్తర కోస్తా జిల్లాలకి బాగా అనువైన రకంగా గుత్తి కాపు అంటే గుత్తిలో సుమారు 15 నుంచి 20 గింజలు వస్తాయన్నమాట. సరాసరి చెట్టుకి 20 కేజీల దిగుబడి కూడా మనకు వస్తుంది. మరి గింజ బరువు 6 నుంచి 7 గ్రాములు ఉంటుంది. పప్పు శాతం కూడా 28% కూడా ఉండి మంచి దిగుబడిని ఇచ్చే రకం సార్. తర్వాత మనకు బీపీపీ 8 రకము, అది గింజ సైరు బాగా బోల్డ్ టైప్ అనమాట. 8.1 గ్రాము బరువు ఉండి ఒక గుత్తిలో 10 నుంచి 12 గింజలు వస్తాయి. అధిక దిగుబడి 25 కేజీల దిగుబడి కూడా 15 సంవత్సరాల చెట్టు నుంచి కూడా వస్తుంది. దీంట్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే పప్పు శాతం 30% అనమాట. అంటే 100 కేజీల గింజలు మనం కట్ చేస్తే 29 కేజీలు మనకి పప్పు అనేది దీంట్లో వస్తుంది. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీంట్లో త్వరగా క్రాప్ వస్తుంది అనమాట. డిసెంబర్లో పూత మొదలయ్యి ఏప్రిల్ కల్లా కూడా దిగుబడి అంతా కూడా కటింగ్ అంతా ఒకసారి వచ్చేస్తుంది. ఇంకోటి బీపీపీ 9 రకం, ఇది కొంచెం మధ్యస్థంగా వచ్చే రకం. ఇది 7.2 గ్రాములు గింజ బరువు ఉండి మే ఎండింగ్ వరకు కూడా మనకు కాపు వచ్చేటువంటి రకము. ఇది కూడా సరాసరి చెట్టుకి 20 నుంచి 25 కేజీలు దిగుబడి నమోదు చేస్తూ ఉంది. ఇకపోతే కొత్త రకము ఈ మధ్య కాలంలో బీపీపీ 10 మరియు 11 రెండు రకాలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. బీపీ 10 గింజ సైజ్ 8.2 గ్రాములు ఉండి మంచి పప్పు శాతం కలిగిన రకము. ఇంకొక రకము బీపీపీ 11 రకము, ఇది హైడెన్సిటీ ప్లాంటింగ్కి అనువైన రకం అనమాట. మొక్క డ్వార్ఫ్గా ఉంటుంది, కొమ్మలు ఎక్కువగా ఉంటాయి. మనం ఇసుక నేలల్లో కానీ ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా వేసుకునేవాడు అనుకునే రకము. గింజ సైజు 7 గ్రాములు ఉండి అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకము సార్.
1: సార్, ఇప్పుడు ఈ రకాలు ఎంచుకున్న తర్వాత మీరు ఇప్పుడు చెప్పినటువంటివి బాగా దిగుబడినిచ్చే రకాలు, రైతు సోదరులు నాటుకోవడానికి అనువైన సమయం ఏది సార్? ఎప్పుడు నాటుకుంటే వారికి తొందరగా కాపుకొస్తుంది?
0: మన ప్రాంతంలో మన ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే జూలై మాసం నుంచి కూడా మనం మొక్కలు నాటుకోవచ్చు. అది దక్షిణ కోస్తా ప్రాంతాలు అయితే ఆగస్టు మాసం నుంచి నాటుకోవచ్చు. నీటి వసతి ఉన్న భూములు అయితే మనము డిసెంబరు జనవరి వరకు కూడా మనము మొక్కలు నాటుకునేటువంటి సౌలభ్యం ఉంది. అది ఏంటంటే ఎడారి ప్రాంతాల్లో వర్షాధారం కింద అయితే మనం జూన్ జూలై ఆగస్టు మాసాల్లో నాటుకున్నట్టయితే త్వరగా మొక్కలు ఎస్టాబ్లిష్మెంట్ అయిపోయి మొక్కలు సర్వే అయ్యేదానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఆ విధంగా చేస్తాం.
1: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు, ఇప్పుడు రైతు సోదరులందరూ దగ్గర దగ్గరకు వేసేస్తా ఉంటారు మన మొక్కలు అనుకున్నట్టు, ఈ జీడి మామిడిని ఎంత దూరంలో మనం వేసుకున్నట్లయితే మంచి దిగుబడి సాధించవచ్చు? అలాగే వీటికి ఏమైనా సీడ్ ట్రీట్మెంట్ లాంటిది ఏమైనా చేయాల్సి ఉంటుంది?
0: మనం చూసినట్లయితే రైతులకు కూడా చాలా అపోహలు, అంటే మొక్కల మధ్య దూరం ఎంత ఉండాలి అనేది. ఒకప్పుడైతే మనం విత్తనం మొక్కలు కాబట్టి మొక్కల మధ్య మొక్కకి మొక్కకి మధ్య 10 మీటర్లు పెట్టి మొక్కలు మనం వదిలేసేవాళ్ళమి. అప్పుడేంటే మొక్కలంతా కూడా ఈ భూమి మీద మొత్తం పరుచుకుపోయి ఒక్కొక్క మొక్క వచ్చి 5 సెంట్లు విస్తీర్ణం కూడా విస్తరింపజేసి ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు ఏంటంటే మనం డెవలప్ చేసిన రకాలు అధిక దిగుబడినిచ్చే రకాలు, మరి త్వరగా కాపుకు వచ్చే రకాలు, వీటికి గాలి వెలుతురు ఇవన్నీ కూడా సక్రమంగా కావాలి కాబట్టి మరి మన యాజమాన్య పత్రాలు అనగా ఎరువులు వేయటము ఇవన్నీ కూడా మనము చేస్తున్నాం కాబట్టి మొక్కల మధ్య దూరం ఎంపిక చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశము. ఈరోజు మన రాష్ట్రంలో వివిధ రకాలటువంటి భూములు ఉన్నాయి. మనం అదే ఇప్పుడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతానికి వెళ్తే సారవంతమైన భూములు ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. అక్కడ మొక్కలు బాగా ఏపుగా పెరుగుతాయన్నమాట. అలాంటి నీటి వస్తున్న భూముల్లో మొక్కల మధ్య దూరం ఎక్కువగా ఉండాలి. అంటే మొక్కకి మొక్కకి మధ్య 7x7 మీటర్ల దూరము ఉండాలి. అంటే సుమారుగా 20 నుంచి 23 గజాలు అనేది కంపల్సరీగా మనం పెట్టుకోవాలన్నమాట. అప్పుడు మన హెక్టార్కి వచ్చి సుమారుగా మనకి 200 మొక్కలు ఒక హెక్టార్కి మనం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. అదే మన తేలికపాటి భూములు అంటే ఇసుక భూములు, సపోజ్ మనకి ఈ ప్రకాశం జిల్లా ఇటు చిన్నగంజాము కానీ వేటపాలెము చీరాల అదేవిధంగా శ్రీకాకుళం నార్త్ కోస్టల్లో కూడా శ్రీకాకుళము విజయనగరము విశాఖపట్నం జిల్లాలు చూస్తే సగం భూములు శాండీ సాయిల్ అంటే ఇసుక భూముల్లో మనం సముద్ర తీర ప్రాంతాల్లో సాగు చేస్తాం. ఇవి తేలికపాటి భూములు కాబట్టి ఇక్కడ మొక్కల పెరుగుదల అనేది మనం కంపారిటివ్గా తక్కువగా ఉంటుంది కాబట్టి మొక్కల మధ్య స్పేస్ అనేది గ్యాప్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ మొక్కల సాంద్రత మనం పెంచుకోవచ్చు అనమాట. అంటే వివిధ రకాల మేము పరిశోధనలు చేసినప్పుడు అల్ట్రా హైడెన్సిటీయా, హై డెన్సిటీయా, నార్మల్ డెన్సిటీయా, హై డెన్సిటీ విధానం అంటే మొక్కకి మొక్కకి మధ్య 5x5 మీటర్ల దూరంలో కనుక నాటుకున్నట్టయితే అప్పుడు హెక్టార్కు సుమారుగా మనకి 400 మొక్కలు అనేవి మనకి అకామిడేట్ చేయొచ్చు. ఎకరాకైతే 120 మొక్కలు మనం పెట్టుకొని ఈ విధంగా చేసుకున్నట్టు అధిక దిగుబడి వచ్చేదానికి అవకాశం అనేది ఉంటుంది సార్.
1: అయితే రైతు సోదరులు ఈ మొక్కకి మొక్కకి దూరం అనేది జాగ్రత్తగా గమనించుకోవాలండి. తర్వాత సార్ ఇప్పుడు మనం గుంతలు తీసుకోవాలి కదా, ఇందులో ఈ గుంతలు ఎలా తీసుకోవాలి?

0: మళ్ళీ ఆ గుంతల్లో ఏం వేసుకుంటే మనం బాగా ఈ మొక్కలు పెరుగుతాయంటారు?
1: ఓకే సార్. మనం జీడిమామిడిలో గుంతలు తీయటం కూడా చాలా ప్రాముఖ్యమైన అంశం. ఎందుకంటే మేము ప్రయోగాత్మకంగా ఫీల్డ్ లో మేము చూసినప్పుడు, ప్రాక్టికల్ గా చూసినప్పుడు, చాలా మంది రైతులు ఏం చేస్తున్నారంటే మొక్కలు తీసుకెళ్లి జస్ట్ కొంచెం మట్టి తీసి అలాగా పెట్టేస్తున్నారు. ఒక 2-3 నెలలకు మొక్క చనిపోతుంది. కానీ జీడిమామిడి పరిశోధనా స్థానం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ద్వారా ఒక స్టాండర్డ్ టెక్నాలజీ డెవలప్ చేశాం అనమాట. దానికి ఏంటంటే జీడి మొక్కలకి 2 అడుగుల పొడవు, లోతు, వెడల్పు ఉన్నటువంటి గుంతలు తీయాలి. ఈ గుంతలు తీసేటప్పుడు కూడా పై మట్టి, 1 అడుగు మట్టిని తీసి పక్కన పెట్టుకోవాలి. దాంట్లో పోషకాలు, సారవంతమైన మట్టి దాంట్లో ఉండదు కాబట్టి తీసి పెట్టి పక్కన పెట్టుకుని దానికి పశువుల ఎరువు 10 కేజీలు కలుపుకోవాలన్నమాట. పై మట్టికి 10 కేజీల పశువుల ఎరువు, తర్వాత వేపపిండి 1 కేజీ, అంటే వేరు పురుగులు రాకుండా ఉండటానికి, మరియు కార్బోఫిరాన్ గుళికలు, పురుగులు కూడా ఏమైనా ఉన్నా సరే గ్రబ్స్ ఉన్నా కనపడడానికి కార్బోఫిరాన్ గుళికలు 10 గ్రాములు, 1 చెంచా అన్నమాట స్పూను. దీంతో పాటు వేరు పెరుగుదల బాగా ఉండటానికి 100 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, ఇది ఒక్కదాన్ని మాత్రమే గుంతల్లో మొక్కలు పెట్టుడేయాలండి. ఇంకా వేరే యూరియా కానీ పొటాషియం కానీ ఎరువులు కానీ ఏవి కూడా మొక్కలు పెట్టిన సంవత్సరం వరకు కూడా మిగతా రసాయనాలు ఏమీ కూడా వేయకూడదు. చాలా ప్రాముఖ్యమైన అంశము. గుంతల్లో 10 కేజీల పశువుల ఎరువు, వేపపిండి 1 కేజీ, కార్బోఫిరాన్ గుళికలు 10 గ్రాములు, దీనితో పాటు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 100 నుంచి 150 గ్రాములు, ఇవన్నీ కూడా ఈ టాప్ సాయిల్ మనం ఏదో 1 అడుగు మట్టి తీసామో దాంతో కలిపి బాగా మిక్స్ చేసుకుని గుంతను నింపుకొని ఆ గుంతలో మనం మొక్కని నాటుకోవాలండి.
0: అయితే ఈ విషయం రైతు సోదరులు కూడా బాగా గుర్తుంచుకోవాలండి. ఒకటి ఏంటంటే రైతు సోదరులకు మనం రకాలు చెప్పాము, మనం బీపీపీ 5 నుంచి 11 వరకు అందుబాటులో ఉంటాయి. ఇవి రైతు సోదరులు అడిగేది ఏంటంటే ఎక్కడ దొరుకుతాయి, మేము ఎవరిని సంప్రదించాలి, ఈ రకాలు కావాలంటే అని అడుగుతుంటారు, దానికి చెప్పండి సార్.
1: కరెక్ట్ సార్. మనం ముఖ్యంగా చూసినట్లయితే రైతులు కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వివిధ ప్రాంతాలలో కూడా. మనము నాణ్యమైన అంటు మొక్కలు, మంచి రకాలు కావాలన్నప్పుడు కొంచెం ఇబ్బంది అయినప్పటికి కూడా రైతులు గమనించాలి. డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని వివిధ పరిశోధనా స్థానాల్లో, ముఖ్యంగా జీడిమామిడి పరిశోధనా స్థానం బాపట్లలో పెద్ద ఎత్తున మొక్కలు తయారు చేస్తూ ఉన్నాము. దాంతోపాటు మనకు ఉద్యాన పరిశోధనా స్థానము పందిరి మామిడి తూర్పుగోదావరి జిల్లా, అదేవిధంగా కృషి విజ్ఞాన కేంద్రము పందిరి మామిడిలో కూడా మొక్కలు పెద్ద ఎత్తున తయారు చేస్తున్నారు. మరి దాంతోపాటు ఈ మధ్యకాలం 1-2 సంవత్సరాల నుంచి కూడా కొత్తగా ఏర్పడినటువంటి ఉద్యాన పరిశోధనా స్థానం పెద్దపేట బూర్జా మండలం శ్రీకాకుళం జిల్లాలో కూడా, అక్కడ కూడా మనం అంటు జీడి మామిడి అంటు మొక్కలు పెద్ద ఎత్తున కూడా తయారు చేస్తూ ఉన్నారు. అక్కడి నుంచి మనం మొక్కలు రైతులు పొందుకోవచ్చు. అదేవిధంగా మన డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఉద్యాన శాఖ వాళ్ళు కూడా హార్టికల్చర్ ఫార్మ్, అక్కడ బొబ్బిలి హార్టికల్చర్ ఫామ్ బనకాపల్లిలో కూడా వాళ్ళు పెద్ద ఎత్తున జీడి అంటు మొక్కలను తయారు చేస్తున్నారు. అక్కడి నుంచి మనం రైతు సోదరులు ఈ యొక్క నాణ్యమైన అంటు మొక్కల్ని పొందుకోవచ్చు. ఈ ధర కూడా మన ప్రభుత్వం నిర్దేశించిన ద్వారా, మరి యూనివర్సిటీ కూడా నిర్దేశించిన ధర, ఒక మొక్క వచ్చి అంటు మొక్క 50 రూపాయలండి. ఈ యొక్క ధర చెల్లించి రైతులు మనం పొందుకోవచ్చు. దాని డిపార్ట్మెంట్ వారు స్కీమ్లో కూడా మనం పెట్టుకుని సబ్సిడీ పొందుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట.
0: డాక్టర్ ఉమామహేశ్వర గారు, మనం మొక్కలు నాటుకున్న తర్వాత రైతు సోదరులు వీటికి నీటి తరలు ఎలా ఇచ్చుకోవాలండి?
1: ఇది జీడి మామిడిలో ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ ప్రశ్న. అంటే ఒకప్పుడు మనము వర్షాధార ప్రాంతంగా పండించే వాళ్ళమి, వదిలేసేవాళ్ళమి. చూస్తే 100 మొక్కలు పెడితే నెక్స్ట్ సీజన్ వెళ్ళి చూస్తే అక్కడ 30-40 మొక్కలు కూడా ఉండవు. కానీ జీడి మొక్క ఏంటంటే మొదటి 2 సంవత్సరాలు కూడా చిన్న పిల్లలను పెంచినట్టు పెంచుకుంటేనే తర్వాత మనకి ఒక 50 సంవత్సరాల పాటు మనకి దిగుబడి ఇస్తారనమాట. ఎందుకంటే మొట్టమొదటి 2 సంవత్సరాలు చాలా సెన్సిటివ్ మొక్క, వేరు వ్యవస్థ కూడా చాలా సెన్సిటివ్, మొక్కలు కూడా ఎండ ఏడుమికి తట్టుకోలేవు కాబట్టి వీటిని మనము ఈ యొక్క అంతర కృషి కింద నీటి తరలు అనేది మనం కంపల్సరిగా యాసవిలో సెప్టెంబర్ అక్టోబర్లో మనం ప్లాంటింగ్ చేస్తున్నాం. నవంబర్ డిసెంబర్ దాకా మొక్కలు బాగానే ఉంటాయి, జనవరి దాకా మొక్కలు బాగుంటాయి, ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే మాసాల్లో మొక్కలు ఎండ వేడిమికి దెబ్బతిని తరుగుతున్నాం. కాబట్టి రైతు సోదరులు నీటి వస్తు ఉన్న వాళ్ళు డ్రిప్ ఇరిగేషన్ ద్వారా కానీ మరి బొంగల ద్వారా కానీ నీటిని పోసుకోవాలి. ఒకవేళ నీటి వస్తు అక్కడ లేకపోయినా సరే దగ్గరలో ఉన్నటువంటి సోర్స్ కాలువల ద్వారా కానీ మరి తెచ్చుకొని నీటి తరలు ఇచ్చి, నీటి తరలు ఇవ్వడం కష్టం కాబట్టి వారానికి ఒకసారి అయినా సరే వేసవిలో, ముఖ్యంగా మార్చి ఏప్రిల్ మే జూన్ మాసాల్లో వేసవిలో నీటి తరలు ఇచ్చి వారానికి ఒకసారి అయినా సరే ఒక బొంగ నీళ్ళంటే 10 లీటర్ల నీటి మొక్కకిచ్చి కింద పాదుల్లో కానీ మనం మల్చింగ్ చేసినట్లయితే ఎండు ఆకులు కానీ మరి వేపాకులు కానీ గానుగాకులు కానీ వేసినట్లయితే చాలా వరకు ఎవాపరేషన్ మనం తగ్గించి వేసినలో మనం మంచి వాతావరణం కల్పించి మొక్కల్ని చనిపోకుండా ఉంచుకోవచ్చు. అదేవిధంగా ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే రైతులు ఈ వేసవి కాలంలో వేడిగాళ్ళు, మనం వడగాళ్ళు అంటాం, మే మాసంలో 3వ వారంలో వేడిగాళ్ళు ఎక్కువగా

0: వస్తా ఉంటాయి కాబట్టి అందుకే మార్చి ఆఖరిలోనే లేత మొక్కలకి మనం మొక్కలు నాటిన ఒక 6 నెలల తర్వాత అనగా మార్చి ఆఖరిలో తూర్పు పడమర దిశల్లో గాని తాటాకులు పెట్టుకున్నట్లయితే, కొంతమంది తాటాకులు పెడుతున్నారు, కొంతమంది 3 కర్రలు కట్టి పాత చీరలు కూడా కట్టేసిన హోల్స్ పెడితే ఆ వేడిగాలి అనేది మొక్కకు రాకుండా మొక్క దెబ్బతినకుండా మనం కాపాడుకునేటువంటి అవకాశం కూడా ఉందండి.
1: సార్ తర్వాత చూస్తే మనకు ఒక మొక్క నుంచి ఎంత దిగుబడి తీసుకోవచ్చు, ఎన్ని సంవత్సరాలు మనకి దిగుబడి వస్తుంది, ఒకసారి ఉదాహరణతో చెప్పండి సార్.
0: సహజంగా మనము ఇత్తనం మొక్కలు అయితే 6 సంవత్సరాల తర్వాత దిగుబడి వస్తుంది, కానీ ఈరోజు మనము రైతులందరూ కూడా విశ్వవిద్యాలయం ద్వారా ఉన్నటువంటి టెక్నాలజీని ఈరోజు అవలంబిస్తున్నారు. కష్టమైనప్పుడు రైతులు అంటు మొక్కలు కొనుక్కొచ్చుకొని అంటు మొక్కలు నాటుతున్నారు. ఈ అంటు మొక్కలు మనం వేసుకున్న రైతులైతే 2వ సంవత్సరమే మనకి పూత పిందె వస్తుంది, కానీ మనం ఫస్ట్ 2 సంవత్సరాలు కూడా ఆ పూత అంతటిని కూడా తుంచివేయాలి. 3వ సంవత్సరం నుంచి మనం పూత పిందె ఉండే విధంగా మనము ఉంచుతామండి. 3వ సంవత్సరం నుంచి మన క్రాప్ అనేది మొదలవుతుంది. 3వ సంవత్సరము మనకి సరాసరిగా ఒక చెట్టుకు వచ్చి 1.5 నుంచి 3 కేజీలు మనకి ఎండబెట్టిన గింజలు వస్తాయన్నమాట. అదే 4వ సంవత్సరంలో ఒక చెట్టుకి 4 కేజీలు కూడా గింజలు వచ్చేటువంటి అవకాశం ఉంది. 5వ సంవత్సరం చూసినట్లయితే ఒక చెట్టుకి 5 కేజీలు గింజలు వస్తాయన్నమాట. మరి 5వ సంవత్సరం పైబడి నుంచి గింజలు పెరుగుతూ ఉంటాయి. 10వ సంవత్సరం నాటికి అంటే సుమారు 8వ కోత నాటికి ఒక చెట్టుకు వచ్చి 10 నుంచి 15 కేజీల గింజలు దిగుబడి అనేది ఒక చెట్టు నుంచి మనకి వస్తుంది. తద్వారా ఈరోజు మన యొక్క ఉద్దేశం ఏంటంటే ఒక సరాసరి ఒక చెట్టుకు 10 కేజీలు వచ్చినా సరే రైతులు 7x7 మీటర్ల దూరంలో మొక్కలు నాటినప్పుడు 200 మొక్కలు హెక్టార్కి వస్తున్నాయి కాబట్టి 200x10 కేజీలు అంటే 2000 కేజీల ఉత్పాదకత మనం జీడిమామిడిలో అంటు మొక్కల విధానం ద్వారా సాధించాలని కూడా మన రైతులకి తెలియజేస్తున్నామండి.
1: ఈ విధంగా సార్ ఒక మొక్క నాటితే ఎన్ని సంవత్సరాలు మనం దిగుబడి తీసుకోవచ్చు?
0: జీడి మొక్కలు మనకి ఒక 45 నుంచి 50 సంవత్సరాల వరకు కూడా మనకు దిగుబడి ఇస్తూనే ఉంటుంది. అయితే ఏంటంటే 10 సంవత్సరం కూడా సక్రమంగా దానికి ఎరువులు యాజమాన్యం అనేది చేయాలి, కత్తిరింపులు చేయాలి. ఇవన్నీ కూడా సరైన యాజమాన్య పద్ధతులు మన రైతులు కానీ పాటించినట్లయితే మంచి దిగుబడులు సాధించుకుంటూ పనిపోవచ్చు.
1: సార్ తర్వాత మనం మొక్కకి మొక్కకి 7 మీటర్లు మాక్సిమం డిస్టెన్స్ అనుకున్నాం కదా, అంటే మనకు చాలా ఏరియా ఖాళీగా కనిపిస్తుంది సహజంగా. ఈ నేపథ్యంలో రైతు సోదరులు అదనపు ఆదాయం కోసం ఏమైనా అంతర పంటలు సాగు చేసుకోవచ్చా, అవకాశం ఉంటే ఎటువంటి పంటలు దీనికి పనికొస్తాయి?
0: తప్పకుండా అండి. రైతులు అంటే జీడి మామిడిలో మొట్టమొదటి 2-3 సంవత్సరాలు మొక్కకి మొక్క మధ్య చాలా గ్యాప్ ఉంది కాబట్టి దాని నుంచి కూడా అదనపు ఆదాయాన్ని రైతులు సంపాదించుకునే అవకాశం ఉంది. దీంట్లో ముఖ్యంగా మన ప్రాంతాన్ని బట్టి ఇసుక భూముల్లో అయితే చక్కగా మనం ఈరోజు ఆకుకూరలు సాగు చేసుకోవచ్చు, వేరుశనగ పంట వేసుకోవచ్చు, అదే చిక్కుడు పంట వేసుకోవచ్చు, పూల మొక్కలు కూడా నాటుకొని మనం అధికంగా అంటే 2-3 నెలల్లోనే పూర్తి అవుతుంది. బంతి మొక్కలు నాటుకుంటే ఒక సీజన్లో మంచి ఆదాయం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి అలాంటి లేత భూముల్లో మనం ఇసుక భూముల్లో అంతర పంటలు సాగు చేసుకోవచ్చు. అదే బరువైన సారవంతమైన భూముల్లో ఈరోజు రైతులు పసుపు సాగు చేస్తూ ఉన్నారు, అదేవిధంగా పనస కూడా పైనాపిల్ కూడా మనం ఈరోజు సాగు చేస్తున్నాం. దాని ద్వారా కూడా మొట్టమొదటి 2-3 సంవత్సరాలు మంచి దిగుబడి సాధించే అవకాశం కూడా ఉంది. ఇంకా తేలికపాటి ఇసుక భూముల్లో వాటర్ మెలన్, పుచ్చకాయ, మస్క్ మెలన్, కర్బూజా ఇలాంటి పంటలు కూడా మరి యాషిగడ్డ, బూడిద గుమ్మడి ఇలాంటి పంటలు కూడా సాగు చేసుకుని ఒక 3 నెలల్లోనే అధిక దిగుబడి మనం సాధించుకునే అవకాశం కూడా ఉంది సార్.
1: సార్ డాక్టర్ ఉమామేశ్వరరావు గారు, చివరిగా మనకు ఈ లేత తోటలు సాగు చేసేటప్పుడు రైతు సోదరులకి వివిధ రకాలైనటువంటి పురుగులు ఇబ్బంది పెడతా ఉంటాయి కదా, ఇవి ఏమేం పురుగులు ఉంటాయి, ఇందులో ఎలా మనం యాజమాన్యం చేసుకోవాలంటారు రైతు సోదరులు?
0: ఇది కరెక్టే. సహజంగా మనకి ఈ చిన్న వయసులో మొక్కలు మనం సాగు చేస్తున్నప్పుడు సహజంగా ఎప్పుడైతే మళ్ళీ కొత్త చిగురు వస్తుందో ఆ దశలో మనకి ఈ పురుగుల యొక్క సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం. దీంట్లో చాలా తక్కువగా ఈ పురుగుల సమస్య జీడి మామిడిలో మనము చూడొచ్చు. దాంట్లో ప్రధానమైనది ఆకు తినే పురుగు, లేదా ఆకు ముడత పురుగు, లేదా ఇంకా కంటే లీఫ్ మైనర్, ఆ పాము పొడ తెగులు అంటాం. ఇవి సాధారణంగా వచ్చేటువంటి పురుగుల యొక్క సమస్య. దీనికి మనము సహజంగా జూలై ఆగస్టు మాసాల్లో అంటే వర్షాలు పడ్డాక లేత చిగురు వచ్చిన తర్వాత ఎక్కువగా ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో క్లోరోపైరిపాస్ 2 మిల్లీలీటర్లు లీటర్లకల్ పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా కొన్నిసార్లు ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా అంటే ఆంత్రాక్నోజ్ తెగులు అలాంటిది కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సాఫ్ 1 గ్రాము లీటర్ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మన సమర్థవంతంగా ఈ పురుగులను మరి తెగులను కూడా మన లేత మొక్కల్లో నివారణ చేసుకుంటున్న అవకాశం ఉందండి.
1: రైతు సోదరులు ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకున్నట్లయితే వాళ్ళు జీడి మామిడి తోటలో మంచి

0: దిగుబడులు తీసుకోవడానికి అవకాశం ఉందంటారు.
1: అవునండి.
0: డాక్టర్ ఉమామహేశ్వరరావు గారు ధన్యవాదాలు అండి. మనం ఈరోజు రైతు సోదరులకి విలువైనటువంటి సమాచారం జీడి మామిడి తోటల గురించి, అందులో ఉన్నటువంటి మేలైన రకాలు అంటే మంచి దిగుబడినిచ్చే రకాలు ఏవైతే ఉన్నాయో, BBP 5 నుంచి 11 వరకు, ఒక BBP 7 తప్ప అని చెప్పారు, ఈ రకాలు ఎంచుకొని సాగు చేసుకున్నట్లయితే మంచి యాజమాన్య చేపట్టుకుని వారు మంచి దిగుబడులు తీసుకుంటారు. అలాగే లేత తోటలు కూడా ఎలా యాజమాన్యం చేసుకోవాలో చెప్పారు. మీకు మరొకసారి ధన్యవాదాలు సార్.
1: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.
2: జీడి మామిడిలో అధిక దిగుబడినిచ్చే రకాలు, లేత తోటల యాజమాన్యం, ఈ అంశం గురించి ప్రకాశం జిల్లా చిన్నలాటరపి ఉద్యాన కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ కె ఉమామహేశ్వరరావు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. పరిచయకర్త శ్రీ నన్నం మధు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గేయం.
3: నేను పల్లోళ్ళ కుర్రదాన్ని బాబు, నేను చేపల్ని పడతాను బాబు, నేను పల్లోళ్ళ

0: జానపద గేయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు
1: సుగంధ ద్రవ్యం పుదీనా గురించి తెలుసుకుందాం. పంటలలో సువాసన కోసం సుగంధ ద్రవ్యంగాను

0: వివిధ పచ్చళ్ల తయారీలోనూ సలాడ్లలోనూ వాడే ఈ పుదీనా లాబియేటి కుటుంబానికి చెందిన మొక్క. పుదీనా ఆకుల కాండం నుండి తీసే నూనెను మెంథాల్ అంటారు. ఈ మెంథాల్ను వివిధ రకాల ఔషధాల తయారీలోనూ, టూత్పేస్ట్ల తయారీలోనూ విరివిగా వాడతారు. ఈ ఆకులలో కార్పోన్ అనే సుగంధ పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల సువాసనను, ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. పుదీనా సాగుకు సమశీతోష్ణ ఉష్ణమండల ప్రాంతాలు అనువైనవుగా చెప్పచ్చు. ఉష్ణోగ్రత 20 నుండి 25 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు సాగుకు అనుకూలంగా ఉంటుంది. అధిక సేంద్రియ పదార్థం కలిగిన సారవంతమైన తేలికపాటి ఇసుక నేలల నుండి మురుగునీరు పోయే వసతిగల ఒండ్రు నేలల వరకు కూడా దీని సాగుకు అనుకూలంగా చెప్పుకోవచ్చు. నీరు నిలిచే నల్లరేగడి నేలలు అంతగా పుదీనా సాగుకు అనుకూలంగా ఉండవు. పుదీనాను కాండం మొక్కల ద్వారా ప్రవర్ధనం చేసి నాటుకుని సాగు చేసుకోవచ్చు. నాటుకునే ముందు కాండం ముక్కలను కార్బనిజం 1 గ్రాము లీటర్ నీటికి లేదా కాప్టాన్ 3 గ్రాములు లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపిన ద్రావణంలో 10 నిమిషాల పాటు ముంచి నాటుకోవడం వల్ల వేరుకుళ్లను అరికట్టుకోవచ్చు. ఈ విధంగా వేరుతో గల కాండం ముక్కలు 4 నుండి 5 సెంటీమీటర్ల పొడవుతో 2-3 కణుపులు కలిగిన ముక్కలను ఎన్నుకోవాలి. నాటే పద్ధతి ఏ విధంగా ఉండాలంటే, ఈ విధంగా తయారు చేసిన కాండం ముక్కలను వరుసల మధ్య 30 లేదా 45 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, అలాగే మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల దూరం ఉండేటట్లు, 1 కణుపు తప్పనిసరిగా భూమిలో ఉండేటట్లు నాటుకోవాలి. ఆకుకూర కోసం సంవత్సరం పొడుగునా నాటుకోవచ్చు. ఆఖరి దుక్కులో ఎకరాకు 4 నుండి 5 టన్నుల పశువుల ఎరువు, 20 కిలోల నత్రజని, 16 కిలోల భాస్వరం, 20 కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను తప్పనిసరిగా వేసుకోవాలి. పుదీనా సాగుకు నీటి యాజమాన్యాన్ని గమనించుకున్నట్లయితే, నేల స్వభావాన్ని బట్టి శీతాకాలంలో 8 నుండి 12 రోజులకొకసారి, వేసవిలో 3 నుండి 4 రోజులకొకసారి నీరును పారించుకోవాలి.
1: మీరింతవరకు సుగంధ ద్రవ్యం పుదీనా గురించి విన్నారు. మీరింతవరకు కిసాన్వాణి కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: శ్రోతలకు ఒక గమనిక. ఇప్పుడు 7:45 నుంచి దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నమెంటులో భాగంగా భారత్ హాంకాంగ్ జట్ల మధ్య జరిగే ఆటపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి వింటారు. ఈ వ్యాఖ్యానం రేడియో సెట్స్ ఎఫ్ఎం రేడియోలో ప్రసారం చేయబడుతుంది. ఇంకా మా రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథాతథంగా కొనసాగుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: कि एल्बो थी वो एक्सटेंड नहीं हुई, उन्होंने बंद एल्बो से वो शॉट खेला. अगर वो एक्सटेंड होती तो वो सिक्स भी जा सकता था. तो ये छोटी छोटी कमियां
2: हैं, लेकिन बहुत कहने के लिए बहुत छोटी है, करने के लिए देखने के लिए बहुत बड़ी है, और इन पे काम करना भी उतना ही इम्पोर्टेंट है. और वही प्रतिका रावल की अगर मैं बात करूं, तो प्रतिका रावल का अगर हम रिकॉर्ड देखें तो T20 में उनका उतना हाई स्कोर नहीं है as compared to ODI and one day cricket or ODI में उनका strike rate सबसे best है, but T20 में उनका strike rate बहुत नीचे है, और उस हिसाब से उनको

0: मनोज जी, आपको स्पोर्ट्स एक्सपर्ट की जगह एस्ट्रोलॉजर की कुर्सी पर भी बिठाना चाहते हैं, बताएं।
1: अरे आपने धर्म संकट में डाल दिया मुझे। बाकी आपका सवाल?
0: सवाल उन्होंने ये जानना चाहे कि स्पिनर्स को खेलने में भारतीय बैटर्स लगातार फ्लॉप क्यों हो रहे हैं।
1: देखिए, ये जो है कुछ ऐसी स्थितियां हैं कि आपको गेम को मेरिट पर, खैर देखिए,
2: సతమతం చేశారండి మమ్మల్ని. ఆహా, మంచి మెరుడి వేసి మా మైండ్ ని రీప్లేస్ చేశారు చిన్నబాబు గారు. సూపర్ సాంగ్ బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్, నరేష్ మెర్సి విజయ గంగా నదట. అబ్బా, రాంగ్ ఆన్సర్ నరేష్ గారు. నెక్స్ట్, రాజశేఖర్ రెడ్డి ఆధోని మండలి నుంచి గుడ్ ఈవినింగ్ అంటూ రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. దస్తగిరి సంధ్య ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్. అశోక గన్నవరం రైట్ ఆన్సర్. చిన్నబాబు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటే మహమ్మద్ జనదన్, శ్రేయబాను జనదన్ రైట్ ఆన్సర్ పంపించారు. పాలంపోలయ ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇవి నాకు అందినటువంటి ఆన్సర్స్. చాలా మంది పంపించారు. అసలు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం కదా. భారతదేశంలో అతిపెద్ద నది గంగా, దక్షిణ భారతదేశంలో పెద్ద నది గోదావరి. రైట్ ఆన్సర్ పంపారు మీకు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇంకొక ముగ్గురు పంపించారు, ఎవరు చూద్దాం, ఇద్దరు అనుకుంటా. టైపింగ్ చేస్తున్నారు. సరే, సరదా సరదా సాగే మానసర మనసు ప్రోగ్రామ్ వింటున్నారు విత్ యువరాజీ చిన్నబాబు. సరదా అడిగే ప్రశ్న జాగ్రత్తగా వినండి. మీ అమ్మ వాళ్ళ అన్న కూతురు కొడుకు భార్య మీకు ఏమవుతుంది, మరోసారి చెప్పమంటారా? ఎవరు మరలా? మీ అమ్మ వాళ్ళ అన్న కూతురు కొడుకు భార్య మీకు ఏమవుతుంది? అర్థమైంది కదా, మన అమ్మ వాళ్ళ అన్న కూతురు కొడుకు భార్య. బాబోయ్, మళ్ళా గజిపేజి గందరగోళం చేసేటటువంటి ప్రశ్నలే అడుగుతాడు ఈ చిన్నబాబు. ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దండి, జాగ్రత్తగా ఆలోచిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. అప్పలరాజు గారు పెడన జోగనందరావు నుంచి. చిన్నబాబు గారు, ఆర్జే జ్యోతి గారికి హాయ్ చెప్పండి. జో, హాయ్ హాయ్ హాయ్ అప్పలరాజు గారు చెప్పమన్నారు, చెప్తున్నా. సరే, నేను అడిగిన ప్రశ్న ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీ అమ్మ వాళ్ళ అన్న కూతురు కొడుకు భార్య మీకేమవుతుంది? ఆన్సర్ తెలిస్తే 8662421 నెంబర్కు వాట్సాప్ చేయండి. వింటుండండి వివిధ భారతి ఎఫ్ఎం 1.3 మెగాహెర్ట్స్ పై మనసును మనసు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

ఆదిత్య 369 చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజ జికి ఆలపించిన పాట విన్నారు. సమయం చూస్తే 7:55 దాటే 5 సెకండ్లు. చిన్నబాబు ఆల్రెడీ ఒక ప్రశ్న అయితే అడిగాడు కదా, మరి ఆ ప్రశ్న ఏమిటంటే మీ అమ్మ వాళ్ళ అన్న కూతురు కొడుకు భార్య మీకేమవుతుంది? ఎవరెవరు పంపించారో చూద్దాం. అప్పల్ రాజు గారు పెడన జోగానందరావు కాలనీ నుంచి మొదట కూతురు అవుతుందని పెట్టారు, తర్వాత కరెక్ట్ చేసుకున్నారు. ఓకే. శివప్రసాద్ ఫ్రమ్ కానూరు నుంచి, సారీ, రైట్ ఆన్సర్ పంపించారు వీరు కూడా. తర్వాత ఎవరు చూద్దాం. పద్మావతి సుందరయ్య నగర్ తాడేపల్లి నుంచి రైట్ ఆన్సర్. సూపర్. మీరు నూతనంగా వస్తున్నటువంటి శ్రోత అనుకుంటా స్వాగతం అండి, సుస్వాగతం వివిధ భారతికి. వేదంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుంచి రైట్ ఆన్సర్. నరేష్ మెర్సీ కుటుంబ సభ్యులు పంపించారు. మరి దారుణంగా ఏమిటంటే అత్తయ్యట, ఇది ఎక్కడి ఘోరం అండి. రోజ్ ఫ్రమ్ గుంటూరు నుంచి పంపించారండి, రైట్ ఆన్సర్. అశోక్ గన్నవరం నుంచి రైట్ ఆన్సర్. కనకరావుపేట నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు, నందిని నరేష్ వీరంతా పంపించారు నందిపేట నుంచి, నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. నెక్స్ట్ గంజి శ్రీను, ఎస్ నందనూరు నుంచి, నందలూరట రైట్ ఆన్సర్. వీరు కూడా నూతనంగా వస్తున్న శ్రోత ఏమో, స్వాగతం అండి. భాస్కర్ పెడన రైట్ ఆన్సర్. నెక్స్ట్ పిఎస్ రంగారావు వెస్ట్ తామరం చెన్నై అత్తట, అబ్బా ఇది ఎక్కడ ఘోరం అండి బాబు. నేనేమని అడిగాను, మీ అమ్మ వాళ్ళ అన్నయ్య కూతురు కొడుకు భార్య, ఓకేనా, అన్నయ్య ఎక్కడా, అన్నయ్య కూతురు ఎక్కడా, ఆయన కొడుకు భార్య ఏమిటి కదా. అయ్యయ్యో మనవరాలు అబ్బో.

మనమరాలు అంటున్నారు గడికే శ్రీనివాసరావులు. మనమరాలు నో, కాదు. నెక్స్ట్ రాజశేఖర్ రెడ్డి ఆదోని మండలి నుంచి పంపించారు. అక్క అవుతుందా? అబ్బా ఇది ఎక్కడ బాదండి బాబో, ఈ కాదు. మామ చరిత్ర శ్రీభాను చరిత్ర నుంచి పంపించారు. కుమార్తెట నో. దోస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడపల నుంచి పంపించారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్ సిస్టర్ అట, ఆహా, మహంకళి రాజేశ్వరి పొదిలి నుంచి. కాదు, మీరే చెప్పాల్సిందే జవాబు. పాటలు సూపర్ గా ఉన్నాయి, పొన్న వెంకటేష్ హేమలత. అయ్యయ్యో, అమ్మవాళ్ళ అన్న ఏమవుతుంది, అన్న కూతురు మీకేమవుతుంది, వాళ్ళ కోడల భార్య కొడుకు భార్య ఏమవుతుంది, కొంచెం ఆలోచిస్తూ వస్తుంది కదా. అనంతపురం చర్రాధ గారు కూతురట. కూతురు ఎలాగండి? నో, కాదు. నెక్స్ట్ అబ్బో, గనగలు రామకృష్ణారెడ్డి గారు రెండు ఆన్సర్స్ ఇచ్చారేంటి? కాదు, చాలా గజిబిజిగా ఉందండి. అవునా? మరొక బెలడి బో సూపర్. ఇళయరాజ గారి సాంగ్ సూపర్ అండి. బాలాజీ ఫ్రమ్ వనస్థలిపురం హైదరాబాద్. రైట్ ఆన్సర్ పంపారు వీరు కూడా. నెక్స్ట్ పాలంపోలయ ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్ అప్పలరాజు గారు చదివాను కదా, నిజామాబాద్ వీక్లీ ప్రెసిడెంట్ మహారేశ్వర జానకి రాజు. రైట్ ఆన్సర్ పంపించారు. మహమ్మద్ జైనుద్దీన్ శ్రీభాను జైనుద్దీన్. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా ఎక్కలేవు నగర నుంచి బిజిలి వెంకటేశ్వ శ్యామల. రైట్ ఆన్సర్. నెక్స్ట్ అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ ముంత పెద్దన్న వగ్గ శివయ్య. రైట్ ఆన్సర్. నెక్స్ట్ నరేష్ మీరు సివి రైట్ కరెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు నెక్స్ట్ బక్కూరి పవన్ కుమార్ నిజామాబాద్ నుంచి. మనవరాలు కూతురట కాదు, మామ జరిగింది స్నేహబంధు. రైట్ ఆన్సర్ కదా. నెక్స్ట్ బ్రహ్మయ్య కర్నూలు నుంచి. రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు ఎవరు పంపించారు? పెడల నుంచి పంపించారండి. ఆన్సర్ అంటూ పంపించారు సుమని. వీరు కూడా నూతనంగా వస్తున్న శ్రోత సుమన్. సులచన రైట్ ఆన్సర్ పంపించారు కరీంనగర్ నుంచి. నెక్స్ట్ ఎవరు? గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కరెక్ట్ చేసుకున్న రైట్ ఆన్సర్ పంపించారు. ఆన్సర్ రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్. ఆన్సర్ ఏమిటి అంటే కోడలు. అమ్మ వాళ్ళ అన్నయ్య మనకు మేనమామ అవుతారు కదా, మేనమామ కూతురు వదిన గారి మరదలు కానీ అవుతుంది కదా, ఆ వదిన గారి కొడుకు ఏమవుతారు, కొడుకే అవుతారు, కొడుకు భార్య కోడలు. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి కూడా కంగ్రాచులేషన్స్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది కేసుగుణ. అమరావతి సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ సమావేశం జరిగింది. ప్రధానంగా ఎల్నినో అంశంపైనే మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించినట్లు అధికారులు తెలిపారు. తాగునీటికి, సీడ్ బాల్స్ కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, పశుగ్రాసంపై దృష్టి సారించాలని మంత్రివర్గం నిర్ణయించిందని, కరువు పరిస్థితుల నేపథ్యంలో కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు రాబట్టాలనే అంశంపై మంత్రివర్గంలో చర్చించినట్లు అధికారులు తెలిపారు. రాష్టంలో సుస్థిర ప్రభుత్వం పెట్టుబడులకు అనుకూల వాతావరణం నెలకొన్న కారణంగా లాజిస్టిక్స్, ఏవియేషన్ రంగాల్లో పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. అమరావతి సచివాలయంలో ఈరోజు శ్రీక్షేత్ర లాజిస్టిక్స్ సంస్థ డైరెక్టర్ వివేక్ అగర్వాల్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బృందం మంత్రిని కలిసి రాష్టంలో పెట్టుబడుల అవకాశాలపై చర్చించింది. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి దశల వారీగా కొత్త పింఛన్లు మంజూరు చేయనున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు. వచ్చిన దరఖాస్తును ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ అర్హులకు కొత్త పింఛన్లు అందించాలని మంత్రులకు సూచించారు. అమరావతిలో ఈరోజు కేబినెట్ సమావేశానికి ముందు మంత్రులతో సమావేశమైన లోకేష్ పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. ప్రైవేటు పాఠశాలలు 25% ఉచిత ప్రవేశాల మార్గదర్శకాల సవరణకు రాష్ట స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యా హక్కు చట్టం 2009 సెక్షన్ 12(1)(c) ప్రకారం రాష్టంలోని ప్రైవేటు అన్ఎయిడెడ్ పాఠశాలల్లో నిరుపేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు 25% ఉచిత ప్రవేశాలు కల్పించేందుకున్న మార్గదర్శకాలను సవరించే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాంకేతికత ఆధారంగా వ్యాధుల పర్యవేక్షణ, ముందస్తు అంచనా, నివారణ చర్యలను సమర్థవంతంగా చేపట్టాలని

విద్యా ఆరోగ్య శాఖ వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి జి వీరపాణ్యన్ సూచించారు. డిసీజ్ మానిటరింగ్ డెసిషన్ మేకింగ్ సెంటర్ కార్యకలాపాలు విధి విధానాలపై భాగస్వామ్య సంస్థలతో విజయవాడలో నిన్న నిర్వహించిన కార్యశాలలో ఆయన మాట్లాడారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సర్ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5-6 తేదీల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు విజయనగరం జాయింట్ కలెక్టర్ ఎస్ సేధుమాధవన్ తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం జయంతిపురంలో ఈరోజు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీజ వీబీజీ రామ్జీ పథకం కింద చేపట్టిన వివిధ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వీబీజీ రామ్జీ పథకం ద్వారా చేపట్టిన పనులు కేవలం ఉపాధి కల్పనకే పరిమితం కాకుండా రైతులకు దీర్ఘకాలికంగా ఉపయోగపడేలా ఉండాలని దిశానిర్దేశం చేశారు. విరాళాల ద్వారా పూర్వ విద్యార్థులు దాతలను పాఠశాలల అభివృద్దిలో భాగస్వామ్యం చేయాలని కర్నూలు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ సిరి ఆదేశించారు. కలెక్టరేట్లో ఆమె కర్నూలు డివిజన్కు చెందిన ఎంఈఓలు ప్రధాన ఉపాధ్యాయులతో పాఠశాలల అభివృద్ది, బోధన, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6 గంటలకు మళ్లీ ప్రసారమవుతాయి.

మరికొన్ని వాట్సాప్ మెసేజ్లు అయితే ఉన్నాయి, ఎవరెవరు పంపించారో చూద్దాం. నరేష్ మెరిసి మోసాబ్యాట్ నుంచి పంపించారు, ఈ రోజు మీ షో చాలా బాగుంచింది బాబు అంటున్నారు. ఎడ్ల వెంకటరెడ్డి గారు లక్కవరం నుంచి రైట్ ఆన్సర్ పంపిస్తూ మీ షో సూపర్ అండి, జ్యోతి గారికి హాయ్ చెప్పమంటున్నారు. జ్యోతి గారు హాయ్ హాయ్ హాయ్. నెక్స్ట్ ఎవరు పంపించారు, వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి పంపించారు, సివి శ్రీనివాసరెడ్డి గారు ప్రొద్దుటూరు నుంచి కోడలు అంటూ రైట్ ఆన్సర్. తర్వాత నార్కెట్పల్లి మండలం నెమ్మది గ్రామ నుంచి పొన్న వెంకటేష్ హేమలత గారు రైట్ ఆన్సర్ పంపించారు కోడలు. నెక్స్ట్ చిన్నబాబు ఈరోజు మనసు మనసు సూపర్ సూపర్ మహమ్మద్ జరిదర్ స్నేహ భాను జనిద్దిన్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అప్పలరాజు గారు పెడన జోగానందరావు కాలేజ్ ఆయి చిన్నబాబు మనసు మనసు అదిరిపోయింది సార్ అంటున్నారు, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీకు అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. రైట్ ఆన్సర్ పంపిన మీకు అందరికి. స్టూడియోలో సమయం చూస్తే 8:04 దాటి 20 సెకండ్లు. జిహెచ్డిహెచ్ ప్రోగ్రామ్ కి స్వాగతం, సుస్వాగతం. గాయని గాయకుల గళాల నుంచి జాలుబారిన యుగళగీతాలు వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు
5: మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణా తీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ, పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తుంది.

0: ఉన్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 8:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో జాతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఏబీఎస్ఆర్ మూర్తి. ముఖ్యాంశాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ 7.8% వృద్ధి సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్మ్యాప్ సిద్దం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వివరాలు. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. బెల్జియం ప్రధానమంత్రి బార్ట్ డి వెవర్తో నరేంద్ర మోదీ న్యూఢిల్లీలో ఈరోజు ద్వైపాక్షిక చర్చలు జరిపారు. రక్షణ సహకారంతో పాటు పునరుత్పాదక ఇంధనం, సైబర్ నేరాలు, దౌత్యపరమైన శిక్షణా రంగాల్లో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నారు. రాబోయే 5 ఏళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ సందర్భంగా నరేంద్ర మోదీ మాట్లాడుతూ, ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలు, మార్కెట్ ఆర్థిక వ్యవస్థ, ప్రజల మధ్య సంబంధాలు భారత్ బెల్జియంలను సహజ భాగస్వాములుగా మారుస్తున్నాయని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్లోని కాకినాడలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టుల్లో ఒకదాన్ని రెండు దేశాలు కలిసి అభివృద్ది చేస్తున్నాయని ప్రధానమంత్రి వెల్లడిస్తూ,
3: భారత్ ఆర్ బెల్జియం సంబంధం జడే ఇతిహాస్ గహరీ హే. పహలే విశ్వయుద్ధ

0: బెల్జియం మే హజారో భారతీయ సైనికో కా సాహస్ ఔర్ బలిదాన్ హమారీ సాజా స్మృతికా అహం హిస్సా హై. ఆజ్ డెమోక్రటిక్ వెల్యూస్, మార్కెట్ ఇకనమీ ఔర్ గహరే పీపుల్ టు పీపుల్ టైజ్ హమే నేచురల్ పార్ట్నర్స్ బనాతే హై. ఆంధ్రప్రదేశ్ కే కాకినాడ మే హమ్ దునియా కే సబ్సే బడే గ్రీన్ అమోనియా ప్రోజెక్ట్స్ మే సే ఏక్ డెవలప్ కర్ రహే హై. ఆజ్ భారత్ కీ గ్రోత్ స్టోరీ దునియా కే లియే.
1: ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం బెల్జియం ప్రధానమంత్రి రాజ్ఘాట్ ను సందర్శించి మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. రక్షణ దౌత్యం భారతదేశ విదేశాంగ విధానంలో ఒక కీలక అంశంగా రక్షణ శాఖ పేర్కొంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ న్యూఢిల్లీలో రక్షణ దౌత్యంపై సమగ్ర రక్షాపత్రాన్ని ఈరోజు విడుదల చేశారు. రాబోయే పదేళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ రంగంలో భాగస్వామ్యాల కోసం భారతదేశం వ్యూహాత్మక రోడ్మ్యాప్తో పాటు దార్శనికతను ఈ రక్షాపత్రం వివరిస్తుందని ఆ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. జాతీయ భద్రతా లక్ష్యాలను ప్రపంచ సహకారంతో అనుసంధానం చేస్తూ దీర్ఘకాలిక స్థిరత్వం, పరస్పర వృద్దిని పెంపొందిస్తుందని పేర్కొంది. ద్వైపాక్షిక, బహుపాక్షిక భద్రతా సహకారాన్ని బలోపేతం చేయటం, మిత్రదేశాలతో ఉమ్మడి సైనిక విన్యాసాలు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం, స్వదేశీ రక్షణ ఎగుమతులను ప్రోత్సహించడం, సముద్ర భద్రతను బలోపేతం చేయటం వంటివి ఈ రక్షాపత్రంలో కీలకంగా ఉన్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారతదేశ జీడీపీ 7.8% వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమల రంగం కీలక పాత్ర పోషించినట్లు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. న్యూఢిల్లీలో విదేశీ వాణిజ్య ఒప్పందాల ఎఫ్టీఏల వినియోగ ప్రచారం కార్యక్రమంలో భాగంగా జరిగిన జాతీయ కార్యశాలకు ఆయన ఈరోజు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని నెలలుగా భారతదేశం కుదుర్చుకుంటున్న విదేశీ వాణిజ్య ఒప్పందాల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో 2/3 మార్కెట్ వాటాను పొందడానికి అవకాశం ఏర్పడిందని చెప్పారు. ప్రపంచంలో ప్రధాన ఎగుమతిదారుగా ఎదగడానికి ఇది దోహదం చేస్తుందని కేంద్ర మంత్రి పేర్కొంటూ
2: which will have a very large share of international trade. We are in an important phase of our economic journey. The results of the first quarter growth are very, very exciting, holding tremendous promise for the future. 7.8% GDP growth at constant prices in this period of uncertainty and tremendous turmoil around the world is no mean achievement.
1: డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ విధానం వల్ల పదే పదే ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ సస్పెన్షన్ లేదా రద్దు చేసేందుకు ఆస్కారం ఉంటుందని అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్ ఎస్ఐఏఎం 66వ వార్షిక సదస్సులో కేంద్ర మంత్రి ప్రసంగిస్తూ దీనివల్ల బాధ్యతాయుతమైన డ్రైవర్లు బీమా ఇతర ప్రోత్సాహకాలు పొందవచ్చునని చెప్పారు. ఇలా ఉండగా ప్రపంచంలోనే అగ్రశ్రేణి ఆటోమొబైల్ పరిశ్రమగా భారతదేశం ఎదిగే సామర్థ్యం ఉందని కేంద్ర మంత్రి అన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా ఇది సాధ్యపడుతుందన్నారు. ప్రస్తుతం 22.75 లక్షల కోట్ల రూపాయల లావాదేవీలతో ఉన్న ఆటోమొబైల్ పరిశ్రమ రంగం దేశ జీఎస్టీ వసూళ్లలో దాదాపు 15% వాటాను అందిస్తున్నట్టు చెప్పారు. అలాగే సుమారు 4 కోట్ల ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలకు మద్దతు ఇస్తోందన్నారు. 2025-26 సంవత్సరంలో భారతదేశ ఆటోమొబైల్ ఎగుమతులు 24% పెరిగినట్లు నితిన్ గడ్కరీ తెలియజేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ఆటోమేటెడ్ డోర్ల సౌకర్యంతో కొత్త తరం సబర్బన్ రైళ్లను ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. ముంబై సీఎస్ఎంటీ నుంచి సింధుదుర్గ్ సావంత్వాడి రోడ్ ఎక్స్ప్రెస్ రైలును న్యూఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో కేంద్ర మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముంబైలో 18,000 కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టు పనులు జరుగుతున్నట్టు చెప్పారు. జవహర్లాల్ నెహ్రూ పోర్టు నుంచి దేశంలోని ఇతర ప్రాంతాలకు సరుకు రవాణాను సులభతరం చేస్తామని తెలియజేశారు. తూర్పు పశ్చిమ ప్రాంతాల్లో ప్రత్యేక సరుకు రవాణా కారిడార్లు మహారాష్ట పారిశ్రామిక అభివృద్దిని గణనీయంగా బలోపేతం చేస్తాయని అశ్విని వైష్ణవ్ తెలియజేస్తూ
3: ईस्टर्न और वेस्टर्न दोनों फ्रेट कॉरिडोर्स हमारे देश के लिए बहुत बड़ी एक ताकत है. प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने फोकस करके इस काम को आगे लिया, में जो भी डिफिकल्टीज थी उनको दूर किया और अब ईस्टर्न और वेस्टर्न फ्रेट कॉरिडोर्स का काम 100% कंप्लीट हो गया है. आगामी कुछ ही दिनों के बाद में इस पूरे कंप्लीट ईस्ट और वेस्ट फ्रेट कॉरिडोर को राष्ट्र को समर्पित करेंगे. महाराष्ट्र के लिए

అంతర్జాతీయంగా ఎన్నో సవాళ్లు ఉన్నప్పటికీ భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతోన్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. న్యూఢిల్లీలో బ్యాంక్ ఆఫ్ అమెరికా సహకారంతో భారత కాన్సులేట్ జనరల్ నిర్వహించిన ఉన్నత స్థాయి బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడుతూ 2026-27 మొదటి త్రైమాసికంలో భారత్ 7.8% ఆర్థిక వృద్ది సాధించినట్టు చెప్పారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం మూలధన ఆస్తులు సృష్టించడంపైన, మౌలిక సదుపాయాలు అభివృద్ది చేయడంపైన, విమానయాన రంగంలో పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంపైన దృష్టి సారించినట్లు మంత్రి తెలియజేశారు. పరస్పర గౌరవం, ప్రజాస్వామ్య విలువలతో కూడిన సుదీర్ఘకాల సంబంధాలు భారత్ బెల్జియం దేశాల మధ్య ఉన్నట్లు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ కేంద్ర మంత్రి ఈరోజు చర్చలు జరిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రపంచం ఈనాడు భౌగోళిక ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోందని గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో బెల్జియం వంటి ముఖ్యమైన భాగస్వామితో సమావేశం కావడం ఎంతో ప్రయోజనకరమైనదిగా పేర్కొన్నారు. భారత్ బెల్జియం స్నేహాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని బెల్జియం రక్షణ మంత్రి థియో ఫ్రాంకెన్ ఈ సమావేశంలో స్పష్టం చేశారు. రక్షణ సహకార చర్చలు, ఉన్నత స్థాయి పర్యటనలు, శిక్షణ, సామర్థ్య పెంపుదల ద్వారా ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించుకోవడానికి ఇద్దరు మంత్రులు ఈ చర్చల్లో భాగంగా అంగీకరించారు. అదేవిధంగా ప్రాంతీయ శాంతి, భద్రత అంశాలపై కూడా చర్చించారు. ఇండో పసిఫిక్లో సముద్ర భద్రతా సహకారం అవసరాన్ని సైతం ఇరుదేశాల రక్షణ మంత్రులు గుర్తించారు. తూర్పు మధ్యప్రదేశ్లో రేపు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ విభాగం ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 24 గంటల్లో బీహార్, తూర్పు రాజస్థాన్, ఉప హిమాలయ పశ్చిమ బెంగాల్, సిక్కిం, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఇలా ఉండగా ఢిల్లీ, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, విదర్భ, మహారాష్ట, ఒడిశా, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. వారణాసి పార్లమెంటు నియోజకవర్గంలో వరద పరిస్థితులపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీ నుంచి సమీక్షించారు. వరదలపై సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి జిల్లా మేజిస్ట్రేట్ సత్యేంద్ర కుమార్తో ఫోన్లో ప్రధానమంత్రి మాట్లాడారు. సహాయక శిబిరాల్లో చేపడుతున్న ఏర్పాట్ల గురించి ప్రధాని ఆరా తీశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. భారత్ బెల్జియం దేశాల మధ్య లోతైన సంబంధాలు ఉన్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. మొదటి త్రైమాసికంలో దేశ జీడీపీ 7.8% వృద్ది సాధించడంలో చిన్న మధ్యతరహా పరిశ్రమలదే కీలక పాత్రని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. రాబోయే 10 ఏళ్లలో ప్రపంచ దేశాలతో రక్షణ భాగస్వామ్యాల కోసం భారత్ వ్యూహాత్మక రోడ్మ్యాప్ సిద్దం చేసింది. డ్రైవింగ్ లైసెన్సుల విషయంలో గ్రేడెడ్ పాయింట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.

వసంత గీతం ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట విన్నారు. సమయం చేస్తే 8:54 దాటి 25 సెకన్లు. మీరంతా అధ్యయనం చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై GHGH ప్రోగ్రామ్ వింటున్నారు విత్యురార్జీ చిన్నబాబు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఎముడికి మొగుడు, ఈ చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గానం.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే. అందమైన పదాలతో
2: అందిన సకల్ ఘరేలు ఉత్పాద వృద్ధి దర హాసిల్ కర్నే మే ఎంఎస్ఎంఈ కే యోగదాన్ కి సరాహనా కి. విదేశ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నే యుక్రెయిన్ కే రాష్ట్రపతి వొలోదిమిర్ జెలెన్స్కీ సే ములాకాత్ కి. యుక్రెయిన్ నే రూస్ కే సాథ్ యుద్ధ
0: మరుపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

ప్రేమలో పావుని కళ్యాణ్ జేసస్ ఆల్పించిన పాట విన్నారు. సమయం చూస్తే 9:24 దాటి 24 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 1.3 మెగాహెడ్స్ పై. మధుర స్వరాలు వింటున్నారు విత్యురాజే చిన్నబాబు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పిసిసిల జోడీ తెలుగు సినిమా రంగంలో ఒక సువర్ణ యుగాన్ని సృష్టించింది. వీరిద్దరి గొంతు కలియక సంగీత ప్రపంచానికి ఒక అద్భుతమైన వరం. బాలు గారి గొంతులో మాధుర్యం, సుశీల గారి గొంతులో తీయదనం కలిస్తే పాట అమృతంలా ఉంటుంది. కేవలం పాట పాడటమే కాకుండా ఆ పాటలోని భావాన్ని శ్రోతల హృదయాలకు అత్తుకునేలా పాడతారు. వీరు పాడిన, వీరిద్దరూ పాడిన యుగళగీతాలు దశాబ్దాలు గడిచినా శ్రోతల మదిలో నిలిచిపోతాయి. రొమాంటిక్ పాటలు, మెలోడీ, భక్తి గీతాలు ఇలా ప్రతి జోన్లోనూ వీరు ఇది విజయవంతమైన జోడీ. అద్భుతమైన పాటలు ఆస్వాదించండి ఈనాటి మధుర స్వరాలు కార్యక్రమంలో.

అమ్మ దొంగ అగ్గిలేని మంట పుట్టిందా, పాపం భగ్గుమంటుందా. అమ్మ దొంగ అగ్గిలేని మంట పుట్టిందా, భగ్గుమంటుందా. అది ఇక్కడ అని చెప్పడానికి

అందమంతా కందినట్టుందా, అయ్యో చిందినట్టుందా, ఆడు బయట అందమంతా కందినట్టుందా చిందినట్టుందా, అది అల్లవై

మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై మధుర స్వరాలు వింటున్నారు విత్ యువర్ ఆర్జే చిన్నబాబు. ఎద్దనపూడి సులోచనారాణి ప్రసిద్ధ నవల అగ్నిపూలుకు ఇది చిత్రరూపం. అదేనండి అగ్నిపూలు. జేనీగా జయసోద, ఆమె బావగా కృష్ణరాజు నటనకు మంచి పేరు కూడా వచ్చింది. బాపయ్య దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమాకు సంగీతం కెవి మహదేవన్ సమకూర్చారు. ఇదే చిత్రం నుంచి మధుర స్వరాలు కార్యక్రమంలో ఒక పాట విందాం. వింటూనే ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
2: ఏమైందమ్మా అలా ఉంటే?
1: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
2: కావాలి.
1: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
2: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

చిట్టమ్మా, ఇది ఏం గోలమ్మా? ఆ కుళ్ళు మోతోళ్ళు నిన్ను పూకలేస్తేను, తాపు లేపలేవా, టోపీ వెయ్యలేవా?

0: నేను చెప్పలేవా? ఏదో చెప్పేసి నువ్వేదో చెప్పేసి ఏదో చెప్పేసి నువ్వేదో చెప్పేసి.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
3: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
3: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

అశ్వినిలో సమయం చూస్తే 10:53. వినిపించని రాగాలు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఆమె గొంతులో ఏదో తెలియని మత్తు, అది గమ్మత్తుగా ఉంటుంది. అద్భుతమైన గానం, మనల్ని మనం మైపరిచిపోతాం. వారు ఆలపించిన పాటను ఇంకెవ్వరూ అలా పాడలేరు. మరెవరో కాదండి, మన జిక్కి గారే. జిక్కి గారి గొంతులో ఒక రకమైన కవ్వింపు, ఉత్సాహం కలగలిసి ఉంటాయి. పాట వినగానే శ్రోతల్లో తెలియని చైతన్యం పొలకింత కలుగుతాయి. అవతలి వారు పాడినటువంటి క్లిష్టమైన గమకాలను, స్వర విన్యాసాలను కూడా వీరు చాలా సులువుగా, అంతకంటే అందంగా పాడేయటం జిక్కి గారి ప్రత్యేకత. జిక్కి గారు ఆలపించినటువంటి పాట ఈనాటి వినిపించిన రాగాలు కార్యక్రమంలో విందామా? వింటూనే ఉండండి. వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు. విత్ యువర్ ఆర్జే చిన్నబాబు.

సంతోషకరమైన పాటలు, క్లబ్ సాంగ్స్, జానపదాలు మాత్రమే కాదు, తీవ్రమైన విషాదాన్ని, కరుణారసాన్ని కూడా ఆమె గొంతులో అద్భుతంగా పలికించేవారు జికీ గారు. దేవదాస్ చిత్రంలో ఘంటసాల గారితో కలిసి పాడిన ఓ దేవా, ఓ పార్వతి లాంటి పాటలే ఇందుకు నిదర్శనం. జికీ గారి గొంతులోని గాంభీర్యం, తీపి ఆమె వృద్ధాప్యంలోనూ తగ్గలేదు. ఆమెకు 50 ఏళ్ల పైబడిన వయసులో కూడా దర్శకుడు సంగీతం శ్రీనివాసరావు ఆదిత్య 369 చిత్రంలో జానవులే నెరజానవులనే పాట పాడించారు. ఆ వయసులో కూడా ఆమె తన గొంతులోని వన్య అస్సలు తగ్గలేదని, ఆ పాటలో శృంగారాన్ని, కవ్వింపు రసాలను అద్భుతంగా పలికించి నిరూపించారు మన జిక్కీ గారు. వీరు ఆలపించిన మరో పాట విందామా?

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

స్టూడియోలో సమయం చూస్తే 10:14 దాటి 35 సెకండ్లు. మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 MHz పై వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విత్ యువర్ ఆర్జీ చిన్నబాబు. తెలుగు తమిళ సినిమాల్లో 1960-70ల కాలంలో క్లబ్ డాన్స్ పాటలు అనగానే సంగీత దర్శకులకు మొదట గుర్తొచ్చేది ఎల్ఆర్ ఈశ్వరి. జ్యోతిలక్ష్మి జయమణి వంటి నర్తకీమణులకు డాన్స్ రికార్డులకు ఈమె గొంతు ప్రాణం పోసిందనుకోండి. ఎల్ఆర్ ఈశ్వరి గారి గొంతులో ఒక ప్రత్యేకమైన కిక్కు మరియు హై ఎనర్జీ ఉంటాయి. సాధారణ మెలోడీ పాటలకు భిన్నంగా క్లబ్ సాంగ్స్, క్యాబరీ పాటలు మరియు డాన్స్ నంబర్లకు ఆమె బేస్ వాయిస్ అద్భుతంగా సరిపోయేది. ఎల్ఆర్ఈశ్వరి గారి హమ్మింగ్ చేసే విధానం, పాట మధ్యలో నవ్వడం లేదా చిన్నపాటి ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడంలో ఆమెకు ఆమె సాటి. వీరాలపించిన పాట విందామా ఈనాటి వినిపించిన రాగాలు కార్యక్రమంలో.

మార్చావు, నన్నే నీ బానిసగా చేసుకున్నావు, మగతనం చూపావు, నాలో ఆడతనాన్ని నిర్

0: కమసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే
1: యా.

0: చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. నీ మనసైనది దొరుకుతుంది, మనసైనది దొరుకుతుంది, దొరుకుతుంది. ఓకే
1: యా.

0: నీ కొలుకులు.
1: నీ తలుకులు.
0: అబ్బా నీ కొలుకులు
2: తలుకులు.
0: గిలి గిలి
2: గిలి గిలి
0: చాలే
2: చాలే.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఏం జరిగింది?
1: తలుపు కెర్రన్న చప్పుడైనది, గుండె జల్లున కొట్టుకున్నది. తలుపు

0: అంతలో వచ్చింది.
1: ఏమిటి మూత?
0: కాదు మా అమ్మ.
1: ఏమండి
0: వెళ్ళవే

0: కులత పాపాత్ముల, నువ్వు నా కొద్దు పో, వాడి దగ్గరికి పో.
1: అంత కోపం ఎందుకయ్యా? అప్పుడు నా వయసు 5 అయ్యా.
2: ఏమిటి అప్పుడు నీకు 5 ఏళ్ళ?

ఇల్లు ఇల్లు ఆలోచించడానికి ఎస్ జానకి రాజబాబు ఆలపించిన పాట విన్నారు. స్టూడియోలో సమయం చూస్తే 10:39 దాటి 13 సెకండ్లు. మీరంతా అట్యూన్ చేసి వింటున్నారు విజయవాడ వివిధ భారత ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. వినిపించిన రాగాలు ఆస్వాదిస్తున్నారు విచివరాజీ చిన్నబాబు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట లక్ష్మీ కటాక్షం చిత్రానికి ఘంటసాల పీసీసీలు ఆలపించిన పాట.

ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి నిలయంలో సమయం 11:10 దాటి 14 సెకండ్లు. మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.